ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శఖయుగం 1948 సంవత్సరం జ్యేష్ఠమాసం 6వ రోజు 2026 సంవత్సరం మే నెల 27వ తారీఖు బుధవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సీమాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. ఇప్పుడు ఈరోజు చరిత్ర పుటల్లో ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో ఇప్పుడు చెప్తాను, విందాం. 1934 రెండవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమైంది కూడా ఇదే రోజున. అలాగే 1964 ఇదే రోజున భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితులయ్యారు. మరి ఇదే రోజున భారత సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు మరణించారు. ఈయన బహుముఖ ప్రజ్ఞశాలి. సాహితీ వ్యాసరంగంలో ఎక్కువగా కృషి చేశారు. తెలుగు జాతికి నవయుగ వైతాళికులు. వీరేశలింగం స్త్రీ విద్యకి ఎంతగానో ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహా విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారాయన. అలాగే అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి ఆయన కూర్చోబెట్టేవారు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలక, బలపాలు కూడా ఆయన కొనిచ్చేవారట. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్టనష్టాలు ఎదుర్కొనేవారు. దీని రూపుమాపేందుకే వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయడమే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఆచరణలో ఆయన పెట్టారు. అలాగే ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించింది కూడా ఆయనే. యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే మొదలైంది. సమాజ సేవ కొరకు హితకారిణి సమాజం 1905 అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికి ఇచ్చేశారాయన. 25 పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితులుగా 5 పనిచేశారు. ఆయన 130 పైగా గ్రంథాలు కూడా రాశారు. అన్ని గ్రంథాలు రాసినవారు తెలుగులో చాలా అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజా పూర్వ దేశయాత్రలు ఆయన రచనల్లో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలు కూడా తెలుగులోకి వీరేశలింగం గారు అనువదించారు. బడిపిల్లల కొరకు వాచకాలు కూడా రాశారు. ఆయన స్వీయ చరిత్ర, ఆంధ్ర కవుల చరిత్రలు కూడా ప్రచురించారు. మరి ఇదే మే 27 జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరో తెలుసుకుందామా? చరిత్రకారులు, పండితులు, ధార్మిక శాస్త్రవేత్త, రాజకీయవేత్తలటువంటి ఇబ్నే ఖుల్దాన్, కవి, పండితులు, విమర్శకులు, శబ్దశిల్పి దీపాల పిచ్చయ్య శాస్త్రి, మలయాళం కవి, సినీ గేయకర్త ఓఎన్వి కురుప్, రచయిత, దర్శకులు, రాజ్యసభ సభ్యులైనటువంటి కెవి విజేంద్ర ప్రసాద్, అలాగే నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత దీర్ఘాసి విజయభాస్కర్, ఇక ఆఖరిగా భారత క్రికెట్ జట్ మాజీ క్రీడాకారులు రవిశాస్త్రి జన్మించింది కూడా ఇదే మే 27. మరి ఇదే రోజున కన్ను మూసినటువంటి మరి కొంతమంది ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. జీవశాస్త్ర వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి రాబర్ట్ కాక్, అలాగే మృదంగ విద్వాంసులు పళని సుబ్రహ్మణ్య పిళ్ళై, భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అలాగే తెలుగు కన్నడ సినిమా సంగీత దర్శకులు సాలూరు హనుమంతరావు, ఆంధ్ర జాలరీ క్లాసికల్ ఫోక్ డాన్సర్ అయినటువంటి సంపత్ కుమార్, ఇక వీరితో పాటు సినీ నేపథ్య గాయనీలు భారతీయ కర్ణాటక విద్వాంసులు రాధా జయలక్ష్మి, అలాగే రచయిత్రి పవని నిర్మల ప్రభావతి, ఇక ఆఖరిగా తెలుగు సినీ నటులు, నిర్మాత, దర్శకులు మాదాల రంగారావు మరణించింది కూడా ఇదే రోజున. మరి మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా? ఆకాశవాణి సీమాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 కావస్తోంది. ఇప్పుడు ఉషోదయ వేళ ఒక చక్కటి దేశభక్తి గీతం విందాం.

ఉషో దేవేళ దేశభక్తి గీతం విన్నారు కదా. ఆకాశవాణి సిమాపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:30.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు కొర్రపాటి రమణయ్య గారి సూక్తి సుధా విందాం.

ఆర్తత్రాణ పరాయణుండు శ్రీ ఆదినారాయణుండు అంటారు భక్తాగ్రేశ్వరులు. అది అక్షర సత్యం. భగవంతుడు తననే సర్వకాల సర్వావస్థల యందు నిశ్చలమైన నిర్మలమైన భక్తితో కొలచిన భక్తాల్ని తప్పక కాపాడగలడు. అందుకు ఎన్నో ఉదాహరణలు కలవు. భారతములో ద్రౌపది వస్త్రాపహరణం సమయములో ఆమె శ్రీకృష్ణుని గురించి కృష్ణ అని ఆర్తనాదంతో ఆయనను వేడుకున్నది. ఆ వేదన విని పిలిచినంతనే తాను ప్రత్యక్షమై ఆమెను కాపాడినాడు. అలాగే భాగవతంలో భక్తుడైన ప్రహ్లాదుని తండ్రి పెట్టు చిత్రహింసల నుండి రక్షించినాడు. అలాగే రామదాసు, భక్త తుకారాము, క్షేత్రయ్య, అన్నమయ్య మొదలైన భక్త శిఖామణులను ఆపదలను దైవం కాపాడగలిగినాడు. అదే కోవలో భాగవతంలో ఓ సంఘటన జరిగింది. అది గజేంద్ర మోక్ష ఘట్టంలో గజేంద్రుడు మొరవిని మకర నుంచి కాపాడే ఉద్దేశంతో వైకుంఠంలో లక్ష్మీదేవి మహావిష్ణువు పాచికలాడుతున్నారు. ఎలా అంటే ఆమె చీర కొంగు శ్రీవారి పీతాంబరపు పంచ చివరి చిరుభాగం నుండి ముడివేసుకుని పాచికలు ఆడుతుండగా గజేంద్రుని మొర ఆలకించి ఆ దైవము ఏమి ఆయుధాలను సంధించకుండా వెంటనే బయలుదేరినాడు. అప్పుడు ఒక పద్యం ఇలా చెబుతున్నాడు. సిరికించప్పడు చక్ర చక్రయుగమున్ చెదోయి సంధింపడు ఏ పరివారంభున్ చేరడు అభ్రగతి పతిన్ పన్నింపడు ఆకర్ణికాంత తర ధమిల్లము చొక్కనొత్తడు వివాద ప్రోత్త శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. అంటే భక్తులను కాపాడాలని శ్రీమన్నారాయణుడు తన భక్తుడైన గజరాజును ఆపద నుండి కాపాడుటకు తొందరలో లక్ష్మితో చెప్పక శంఖ చక్రములు ధరింపక పరిజనములను పిలువక గరుత్మంతుని సిద్ధపరచక విడిపోయిన తల వెంట్రుకలను ముడివేసుకొనక దేవితో ప్రణయ కలహమునందు వినోదమునకై పట్టుకున్న పైట కొంగునైనను విడవక బయలుదేరిను. అది సందర్భం. ఈ పద్యము పోతన గారి బావమరిది శ్రీనాథ కవివర్యుడు వింతగా ఒకంత ఆశ్చర్యానికి లోనై అదేంటి బావగారు భక్తిని రక్షించదలిచిన భగవానుడు ఎలాంటి ఆయుధాలు సంధించకుండా బయలుదేరుట నాకు ఆశ్చర్యంగా తోచినది అని తన సందేహాన్ని వెలిపించినంత పోతన గారు బాగా ఆలోచించి శ్రీనాథ కవివర్యునకు బుద్ధి చెప్పినట్లు ఒక సంఘటన సృష్టించి నమ్మబలికెను. ఒకనాడు సంభ్రమాశ్చర్యాలతో బావగారు నీ కుమారుడు బావిలో పడ్డాడు అని చెప్పగానే శ్రీనాథుడు ఆగమేఘాల ఏమీను ఆలోచించక బావి దగ్గరకు పరుగులు తీశాను. అప్పుడు అదేంటి బావగారు పిల్లవారిని కాపాడుటకు ఏమీయో చేతిలో సంధించక తటాలున వచ్చినారు అని తను చమత్కార సంభాషణతో తన సందేహాన్ని వెలిపించాను. అప్పటికి కానీ శ్రీనాథుల వారికి తందాకా వస్తే గాని విషయం బోధపడినందున బావను క్షమించమని ప్రాధేయపూర్వకంగా మన్నించ

0: దేవుని గురించి ప్రార్థించి శరణాగతిని వీడినచో తప్పక రక్షించగలడు. ఈ విషయమును భక్తజన సందోహము గ్రహించి దైవ ప్రార్థన చేసిన ఎడల ఆపద నుంచి దైవము తప్పక రక్షించగలడని చెప్పక తప్పదు.
1: మీరు ఇప్పటి వరకు కొర్రపాటి రమణయ్య గారి సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు విందాం. ముందుగా,
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

అజొల్లా అనేది నీటిపై తేలియాడే ఫెర్ను జాతికి చెందిన ఒక రకమైన మొక్క. ఈ మొక్కలను చెరువుల్లో, కాలువల్లో, వరి పొలాల్లో తరచుగా చూస్తూ ఉంటాము. వీటి ఆకులు 1 నుంచి 2 సెంటీమీటర్ల వెడల్పు, ఆకుపచ్చ రంగుతో త్రిభుజం లేదా బహుభుజం ఆకారాన్ని కలిగి ఉంటాయి. వీటి వేళ్లు 1 అంగుళం పొడవు, సన్నని తల వెంట్రుకల్లాగా నీటిలో వేలాడుతూ ఉంటాయి. ఈ ఆకుల్లో నివసించే ఆనబేనా అజొల్లే అనే నీలి ఆకుపచ్చ శైవలం ద్వారా గాలిలోని నత్రజనిని తీసుకుని తనలో దాచిపెడుతుంది. దీనిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మాంసపు కృత్తుల శాతం చాలా ఎక్కువ. అవసరమైన అమినో ఆమ్లాలు, బీటా కెరోటిన్లు, విటమిన్ B12లు, అలాగే కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఇనుము, రాగి, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నీడలో ఆరబెట్టిన అజొల్లా పొడిలో 25% మాంసపు కృత్తులు, 15% మినరల్స్, 1.6% కాల్షియం, 0.5% భాస్వరం ఉంటాయి. అజొల్లా తయారీ విధానంలో అజొల్లా జాతిని ఎక్కడైనా చిన్న స్థలం ఉన్నా కూడా తక్కువ ఖర్చుతో సిమెంటు తొట్లలో గాని, టార్బలిన్ పరిచిన గుంటల్లో గాని సులభంగా పెంచుకోవచ్చు. అజొల్లా పెంచడానికి ముందుగా చదునైన నేలను ఎంచుకోవాల్సి ఉంటుంది. గుంట పరిమాణమైతే 5x4 మీటర్లు కలిగి 1 అడుగు లోతు వరకు ఉండాలి. నీరు నిల్వ ఉండేలా టార్బాలిన్ షీటు అంటే 24x18 అడుగుల గుంటలో పరచాలి. షీటు మీద 10 నుంచి 15 సెంటీమీటర్ల సారం గల మట్టిని రాళ్లు, ముళ్ళు, గాజు పెంకులు జల్లించి పారవేసి సమంగా పరవాలి. గుంటను 3 వంతుల వరకు నీటితో నింపాలి. ఆవు పేడ 15 కిలోగ్రాములు, 30 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ కలిపిన ముద్దను 30 లీటర్ల నీటితో కలిపి జిగ్జాగ్ విధానంలో నీళ్ల మీద పొయ్యాలి. సూర్యకిరణాలు నేరుగా పడకుండా గుంటపైన షెడ్ నెట్ ను ఏర్పాటు చేసుకోవాలి. 5 కిలోగ్రాముల వరకు కలుపులేని తాజా అజొల్లా కల్చరు ఈ బెడ్ మీద సమానంగా పడేలా నెమ్మదిగా వేయాలి. ఇలా చేయడం ద్వారా అజొల్లా త్వరగా పెరుగుతుంది. వారం రోజుల్లో గుంట మొత్తాన్ని అజొల్లా ఆక్రమిస్తుంది. ప్రతి వారం 54 కిలోగ్రాముల అజొల్లా ఉత్పత్తిని పొందవచ్చు. సూపర్ ఫాస్ఫేట్ 30 గ్రాములు, 15 కిలోగ్రాముల ఆవు పేడ కలిపిన మిశ్రమాన్ని 15 రోజులకొకసారి బెడ్డు మీద కలుపుతూ ఉండాలి. అజొల్లా పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే అజొల్లా బెడ్డు మీద షెడ్ నెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. సూర్యకాంతి పడే పరిస్థితి ఉండకూడదు. ఇంకా బయట వీచే గాలుల నుంచి అజొల్లాను కాపాడుకోవాలి. దీనికోసం అడ్డుగా చీరలు లేదా షెడ్ నెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. గోతిలో నీటి మట్టం ఒకేలా ఉండేలా జాగ్రత్త పడాలి. అజొల్లా వలన ఉపయోగాల విషయానికి వస్తే పాడి పశువులకు, మేకలకు, గొర్రెలకు, అలాగే కోళ్లకు, కుందేళ్లకు, పందులకు, చేపలకు అజొల్లా మేపడం ద్వారా తక్కువ ఖర్చుతోనే రైతు అనేక ప్రయోజనాలు పొందుతారు. రైతుకు పెరిగిన దాణా ఖర్చు పెద్ద సమస్యగా మారుతుంది. ఈ నేపథ్యంలో అజొల్లా ప్రత్యామ్నాయ మేతగా నిలుస్తుంది. అజొల్లా మేప

0: పెంచడం ద్వారా మేకలు, గొర్రెలు, కోళ్లు, పందులు, కుందేళ్లు త్వరగా బరువు పెరుగుతాయి. దీని వలన రైతులకు తక్కువ సమయంలోనే గిట్టుబాటు అవుతుంది. 1 నుంచి 2 కిలోల అజొల్లాను రోజు దాణాలో కలిపి ఆవులకు, గేదెలకు మేపడం ద్వారా పాల దిగుబడి కూడా 5 నుంచి 15% పెరుగుతుంది. ఇంకా పశువుల్లో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అజొల్లాలో తక్కువగా లిగ్నిన్ ఉండడం వలన పశువులు తేలికగా కూడా జీర్ణం చేసుకుంటాయి. అజొల్లా అధికంగా గనక ఉన్నట్లయితే సేంద్రియ ఎరువుగా కూడా వాడుకోవచ్చు. పచ్చి అజొల్లాలో అయితే 95% నీరు ఉన్నందున వేసవి కాలంలో మేపడం ద్వారా పశువుల శరీరంలో నీటి లోపం లేకుండా సహాయపడుతుంది. నీడలో ఆరబెట్టిన అజొల్లాలో విటమిన్ ఏ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. పశువులకు అజొల్లా మేపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే పశువులు మొదట్లో అజొల్లా తినడం నిరాకరిస్తాయి. అయినప్పటికీ అజొల్లా మీద బెల్లపు నీళ్లు చిలకరించడం, దాణాలో గాని లేదా తౌడులో గాని కలిపి తినిపించే అలవాటు చేయాలి. దీనికి 14 రోజుల సమయం కూడా పట్టవచ్చు. పచ్చి అజొల్లాని శుభ్రంగా కడిగి పశువులకు మేతగా పెట్టాలి. దీని వలన పశువులకు పేడ వాసన రాకుండా సులభంగా తింటాయి. అజొల్లా అధికంగా గనక ఉన్నట్లయితే నీడలో ఆరబెట్టి నిల్వ చేసుకుని ఇబ్బందికర పరిస్థితుల్లో పాల దిగుబడి తగ్గకుండా దీనిని ఉపయోగించుకోవచ్చు. యాసంగిలో పచ్చిరొట్ట పంటల సాగు. ఇటీవల కాలంలో నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించడం లక్ష్యంగా మారింది. నారు నాటే విధానానికి ప్రత్యామ్నాయంగా నేరుగా విత్తే వరి సాగును ప్రోత్సహిస్తోంది. దీనికి అనుగుణంగా నేరుగా విత్తే వరి వంగడాలు మరియు అవసరమైన యంత్ర సామగ్రిని రైతులకు అందుబాటులో తీసుకువచ్చింది. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో నేరుగా విత్తే వరి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. అయితే ఈ విధానంలో వరి పంటకు ముందుగా పచ్చిరొట్ట పంటలను సాగు చేసి నేలలో కలియదున్నేందుకు సరిపడ సమయం లభించకపోవడం ఒక ప్రధాన పరిమితిగా నిలుస్తోంది. ఇక వరి పంటకు గిట్టుబాటు ధరల సమస్య కారణంగా యాసంగి కాలంలో వరి సాగును తగ్గించాలని యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల వైపు దారి మళ్లిస్తోంది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో రైతులు వరికి బదులుగా నూనె గింజలు మరియు ఇతర ఆరుతడి పంటలను సాగు చేయడం ప్రారంభిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆరుతడి పంటల సాగుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే భూమిని బీడుగా ఉంచడం కంటే పచ్చిరొట్ట పంటలకు సాగు చేయడం ఉత్తమ ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. ఈ విధానం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు భవిష్యత్తులో సాగు చేసే పంటలకు అవసరమైన పోషకాల నిల్వ పెరుగుతుంది. తద్వారా రసాయన ఎరువుల వినియోగం మరియు సాగు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో యాసంగి కాలంలో పచ్చిరొట్ట పంటల సాగు సాధ్యతను అంచనా వేయడానికి పరిశీలనలు నిర్వహించబడ్డాయి. విస్తృతంగా సాగు చేసే పెసర, మినుము, ఉలవ, అలసంద, జనుము, జీలుగ మరియు పిల్లి వెసర వంటి పచ్చిరొట్ట పంటలను యాసంగి సీజన్లో సాగు చేసి వాటి అనువదనాన్ని సీజన్లో సాగు చేసుకోవచ్చు. యాసంగి కాలంలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉండి చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారు 27 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉండగా కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతాయి. అదేవిధంగా చల్లని గాలులు కూడా వీచే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనువు కాని పచ్చిరొట్ట పంటలను సాగు చేస్తే వాటి ఎదుగుదల మందగించి జీవ పదార్థ ఉత్పత్తి తగ్గే అవకాశముంటుంది. అందువల్ల సరైన పంటల ఎంపిక అత్యంత కీలకంగా ఉంటుంది. జనుము మరియు అలసంద పంటలు యాసంగి కాలానికి అత్యంత అనువైనవి. ఈ పంటలను సుమారు 50% పూత దశ వరకు పెంచి నేలలో కలియదున్నవచ్చు. అంతేకాకుండా విత్తనోత్పత్తి కోసం సాగు చేసి పంట మోళ్లను నేలలో కలపడం ద్వారా కూడా నేలలో సేంద్రియ పదార్థం పోషకాల నిల్వను పెంచుకోవచ్చు. జనుము పంట 50% పూత దశకు చేరుకునే సమయానికి సుమారు 90 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ వరకు పెరిగి ఎకరాకు 600 కిలోల నుండి 1 టన్ను వరకు పచ్చి జీవ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలసంద పంట సుమారు 50 నుంచి 55 సెంటీమీటర్ల ఎత్తు పెరిగి ఎకరాకు 500 నుంచి 800 కిలోల వరకు పచ్చి రొట్టను అందిస్తుంది. ఈ పంటలను పూత దశలో నేలలో కలిపినప్పుడు సుమారు 20 నుంచి 30 రోజుల్లో అవి కుళ్లి నేలకు పోషకాలను అందిస్తాయి. పూత దశలో కలపకుండా విత్తనోత్పత్తి కోసం సాగు చేసినప్పుడు.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశ వాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్లకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ,
1: ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,800 క్యూసెక్ల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతే అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్ల నీరుని కృష్ణానదికి తీసుకు
0: కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ, కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్, హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్దికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ,
2: కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు అందులో నేను 120,000 రూపాయలు తీసుకుని నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకుని భారీ వడ్డీలు చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకుని ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
0: అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ధి పొందిన ఇందిరా తెలిపారు.
3: నేను సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో ముద్రా లోన్ 100,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము. తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా కలుపుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకొని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
0: రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలయదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల భూసారం దెబ్బతిని నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈరోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
4: పూర్వ IP ఐపీఎస్ అధికారి బాల. ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ. अथ वार्ताः. केन्द्रेण अनुप्रवेशेण अन्यैः कारणैः च जनसांख्यिकीय परिवर्तनस्य समाह्वानान् निवारणाय उच्चस्तरीय समित्याः निर्माणं विहितम्. सामाजिकान्तर्जालीये पटले केन्द्रीय गृहमन्त्री अमित शाहः ह्यः अवदत् यत् सर्वोच्च न्यायालयस्य पूर्व न्यायाधीशः प्रकाश प्रभाकर नावलेकरः समित्याः अध्यक्षः भविष्यति. जनगणना आयुक्तेन सह पूर्व आईएएस अधिकारी दुर्गा शंकर मिश्रा, पूर्व आईपीएस अधिकारी बालाजी श्रीवास्तव, अर्थशास्त्री डॉक्टर समीका रवि इत्येषा च समित्याः सदस्य रूपेण नियुक्तः अस्ति. गृहमंत्रालयस्य संयुक्त सचिवः एकः वैदेशीयः समित्यां सदस्य सचिव रूपेण कार्यं करिष्यति. गृहमन्त्रिणा अमितशाहेन उक्तं यत् ड्रोन यन्त्रैः मादकद्रव्याणां शस्त्राणां च तस्करणं निवारयितुम् अग्रिमेषु षण्मासेषु एव सर्वकारः ड्रोन अवरोधप्रणाल्याः नियोजनं प्रचालयिष्यति. राजस्थानस्य बीकानेर जनपदस्य सांचू सीमा पोस्ट इत्यत्र बीएसएफ सैनिकान् सम्बोधयन् सः अवदत् यत् यद्यपि सीमापारात् उद्भूताः विभीषिकाः महत्वपूर्णानि एव सन्ति, तथापि देशस्य अन्तः एतादृशानां विभीषिकानां साहाय्यं कुर्वताम् आन्तरिकतत्त्वानां विषयेऽपि समानं ध्यानं दातव्यम्.
5: ड्रोन और अन्य उपकरणों के लिए भारत सरकार ड्रोन रोधी संयंत्र लगाने की शुरुआत अगले 6 माह में ही कर लेगी. परंतु ड्रोन उतरता तो भारत की भूमि में है, कौन इसके अंदर के मटेरियल को देश विरोधी कार्यों के लिए उपयोग करता है, इस पर हमारी पैनी नजर होनी चाहिए. और इसके न्यूट्रलाइजेशन के लिए सिविल अथॉरिटी और डिस्ट्रिक्ट पुलिस से हमारा जीवंत संपर्क होना चाहिए और परिणाम लक्षी कार्यवाही भी हमने करनी पड़ेगी.
4: ऑस्ट्रेलिया देशस्य विदेश मंत्रिणा पेनी वोंगः इत्येषा ह्यः नवदिल्ल्यां प्रधानमंत्रिणा नरेन्द्र मोदिना सह मिलितवती. श्रीमोदी रक्षा व्यापार प्रौद्योगिकी इत्यादिषु क्षेत्रेषु वर्धमानस्य भारत ऑस्ट्रेलिया व्यापक सामरिक सहभागित्वस्य विषयेऽपि आपूर्ति श्रृंखलायाः स्थितिस्थापकतायाः विषये च चर्चितवान्. प्रधानमन्त्री अवदत् यत् भारत ऑस्ट्रेलिया देशौ स्वतन्त्रं मुक्तं सुरक्षितं समृद्धं च हिन्द प्रशान्त क्षेत्रस्य कृते निरन्तरं कार्यं करिष्यतः. विदेशमन्त्री डॉ एस जयशंकरः सुश्री वोंग इत्यनया सह 17वें विदेशमन्त्रिणां फ्रेमवर्क संवादेत्यस्य सह अध्यक्षतां कृतवान्. सामाजिकान्तर्जालीये पटले डॉक्टर जयशंकरः अवदत् यत् ते हिन्द प्रशान्त प्रदेशे पश्चिम एशियायाः स्थितिम् अन्येषु क्षेत्रीय वैश्विक बहुपक्षीय विषयेषु च मतानाम् आदान प्रदानं कृतवन्तः. भाजपेति दलाध्यक्षः नितिन नवीनः ह्यः नवदिल्ल्याः दलस्य मुख्यालये नो बीजेपी इति उपक्रमस्य अन्तर्गतं 12 देशानाम् अभियानप्रमुखैः सह वार्तालापम् अकरोत्. श्रीनवीनः ब्राजील, जर्मनी, इण्डोनेशिया, मलेशिया, मॉरिसस, न्यूजीलैंड, सेशेल्स, सिंगापुर, दक्षिण अफ्रीका, श्रीलंका, थाईलैंड, वियतनाम इत्यादीनां देशानां प्रतिनिधीनां स्वागतम् अकरोत्. तथा च भाजपेति दलस्य यात्रायाः विचारधारायाः संघटनात्मक शक्तेः लोकसेवायाः प्रतिबद्धतायाः च विषये अवधानं प्रदत्तवान्. केन्द्रीय वाणिज्योद्योग मंत्री पीयूष गोयलः दृढविश्वासं प्रकटितवान् यत् भारत कनाडा आर्थिक सहभागित्वस्य अग्रिमः अध्यायः विश्वासेन प्रेरितः भविष्यति, येन द्वयोः राष्ट्रयोः संयुक्त समृद्धिः भविष्यति. गतरात्रौ कनाडा देशस्य टोरेंटो नगरे राजनैतिक पुनरुत्थापनात् वाणिज्यिक वितरण पर्यन्तम् इति मंत्रिस्तरीय पूर्ण सम्मेलनस्य उद्घाटन सत्रं संबोधितवान् इति वार्ताः.
6: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. నేటి ప్రసార విశేషాలు తెలియజేస్తుంది మీ ప్రణవి. మరికొద్ది క్షణాల్లో అనగా 7:05కు మరికొద్ది నిమిషాలు తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15కు శుభోదయం సింహాపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా స్వరార్చన వింటారు, అనంతరం స్నేహం నేర్పిన పాఠం అనే కథానిక వింటారు, అనంతరం దంపూరు నరసయ్య గారి జీవిత విశేషాలు శ్రీ కాళిదాసు పురుషోత్తం గారి ప్రసంగంలో వింటారు, అనంతరం సింహాపురి సమాచారం తెలుసుకుంటారు. వీటితో పాటు లలిత గీతాలు వింటారు. ఇక ఉదయం 8:00 సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. అనంతరం 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 9:00 స్వర్ణహరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇక ఉదయం 9:30 చిత్రమంజరి కార్యక్రమంలో నేడు నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి పాటలు వింటారు. అనంతరం 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 12:40 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2:00 మధ్యాహ్నం వార్తలు ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకం, జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చే స్వయం ఉపాధి మరియు యువత సంక్షేమ పథకాలు, అనంతరం సినీ గీతాలు వింటారు. ఇక సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక, స్థానిక వార్తలు, సంఘటనలు తెలుసుకుంటారు. అనంతరం వాతావరణ నివేదిక మొదలైనవి కూడా తెలుసుకుంటారు. అనంతరం వ్యక్తి జీవితంలో 1 సంవత్సరాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఉమాదేవి గారి ప్రసంగం వింటారు. వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక రాత్రి 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో చూడి పశువుల పోషణ మరియు లవణాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎస్ మహేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు, జానపద గేయాలు వింటారు. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. రాత్రి 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది ప్రణవి. సమయం

7 గంటల 5 నిమిషాలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే శుభోదయం సింహాపురి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సురక్షితమైన సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ నిన్న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రక్షణ, వాణిజ్యం, సాంకేతికత పునరుద్దరణ వంటి రంగాల్లో భారత్ ఆస్ట్రేలియాల మధ్య అభివృద్ది చెందుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్వేచ్ఛ, బహిరంగ, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగ్గితో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడంలో భారత్, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు. భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతోందని, ఇది రెండు దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కెనడాలోని టొరంటోలో జరిగిన మంత్రుల ప్లీనరీ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ ఆయన, రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని, ఇరుపక్షాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
1: It'll open up a plethora of investment opportunities, but more significantly will be the messaging that will go out with the free trade agreement or the comprehensive economic partnership. We will achieve a very good, fair, equitable and balanced agreement, which will define the roadmap as the two economies power on.
0: Kendra Videshanga Mantri డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్తో కలిసి 17వ విదేశాంగ మంత్రుల సదస్సుకు సహాధ్యక్షత వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం, పశ్చిమాసియా పరిస్థితి, ఇతర ప్రాంతీయ, ప్రపంచ బహుపక్ష అంశాలపై తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు డాక్టర్ జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థిరమైన పురోగతిని కూడా వారు సమీక్షించారు. అణుశక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన యురేనియం సరఫరాలతో సహా ఇంధన రంగంలో సహకారం విస్తరిస్తోందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. అలాగే ఇరు దేశాలు కీలకమైన ఖనిజాల రంగంలో భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
2: Trusted and transparent partnerships. Over the past several months, our officials have advanced collaboration across key core priorities, including maritime security, critical technologies, economic resilience, and HIV.

0: pluralistic societies and market economies. We share a responsibility towards a free and open Indo-Pacific. The region must remain a driver of global growth and stability.
1: టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పిఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడం ఈ పిఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. దేశ సరిహద్దు గ్రామాల్లో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, సాయుధ బలగాలను ఆధునీకరిస్తూ, ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాజస్థాన్లోని బికనీర్ సమీపంలో బీఎస్ఎఫ్ అవుట్పోస్టులో జరిగిన సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దులను రక్షించడమే కాకుండా సరిహద్దు జిల్లాల ప్రజల్లో స్థైర్యాన్ని నింపేందుకు బీఎస్ఎఫ్ బలగాలను ఆయన కొనియాడారు. దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయడానికి బీఎస్ఎఫ్, సైన్యం, స్థానిక యంత్రాంగం, అప్రమత్తమైన పౌరులతో కూడిన నాలుగంచెల వ్యూహాత్మక రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు 92 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ మరో 3 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగులకు ఆలౌటైంది. 33 బంతుల్లోనే నాటౌట్గా 93 పరుగులు చేసిన రజత్ పటీదార్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది. ఆ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు ఈ నెల 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో చోటు దక్కించుకుంటుంది. ఈరోజు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని కూడా ఐఎండీ పేర్కొంది. మరోవైపు ఆదివారం వరకు బీహార్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 3 రోజుల్లో కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, మరఠ్వాడ, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. 2036 ఒలింపిక్స్కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో యోగాభ్యాసాన్ని ఒలింపిక్ క్రీడల్లో చేర్చడానికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే వచ్చే నెల 4 నుండి 8 వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 నిర్వహించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతం కోసం భారత్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్, కెనడా ఆర్థిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో ముందుకు సాగుతుందని, ఇది 2 దేశాల శ్రేయస్సుకు ఉపకరిస్తుందని

0: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖల మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి మన శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా స్వరార్చన విందాం.

0: ఇంతవరకు మీరు చూడు చూడు మాణిక్యాలు అనే స్వరార్చన విన్నారు. ఇప్పుడు స్నేహం నేర్పిన పాఠం అనే కథానిక వింటారు. రచన మరియు సమర్పణ శ్రీమతి అరుణా సందడి గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి అరుణా సందడి గారు మనకు అందించిన కథానిక
2: స్నేహం నేర్పిన పాఠం. అమ్మా, క్యారియర్ రెడీ అయిందా? కాలేజీకి టైం అయింది. అంజలి గట్టిగా తన రూమ్ నుండి తల్లి సంజనాకు వినిపించేలా అడిగింది. అబ్బబ్బా, ఈ అమ్మాయికి అన్ని తొందరే. ప్రతి ఒక్కటి వెంటనే జరిగిపోవాలి అంటుంది. వస్తున్నా అంజు అంటూ క్యారియర్తో అంజలి వద్దకు వచ్చింది. ఇదిగో తీసుకొని బయలుదేరు, ఈరోజు ఆటో అతను రానన్నాడు, బస్సులో వెళ్ళు అంది సంజన. అలాగే అమ్మా అంటూ క్యారియర్ బ్యాగులో పెట్టుకుని కాలేజీకి కదిలింది అంజలి. బస్టాప్లో బస్సు కోసం ఎదురు చూస్తున్న అంజలిని చూసి వినీలా డ్రైవర్తో చెప్పి కారు ఆపించింది. వినీలా అంజలి కాలేజీలో క్లాస్ ఫ్రెండ్స్. వినీలా బాగా డబ్బులో పుట్టి పెరిగింది. అది కావాలని అడగగానే అన్నీ కన్నుల ముందు ఉంటాయి. చిన్నప్పటి నుండి కష్టం అనేది తెలియకుండా పెరిగింది. తన గొప్పతనం చూపించడానికి అందరినీ పలకరిస్తూ తన గురించి వారి ఇంటి గురించి చెబుతూనే ఉంటుంది. అంజలి వద్దకు వచ్చి, నీవు కాలేజీకి వెళ్తున్నావు కదా, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, రా నా కారులో వెళ్దాం అంది. వినీలా పిలిచింది. ఓకే క్లాస్ కాబట్టి వెంటనే ఒప్పుకుంది. వినీలా కారు ఎక్కింది అంజలి. వినీలా దారిలో తన ఇంటి గురించి, తన పెంపుడు కుక్క గురించి గొప్పలు చెప్తుంది. అంజలి వింటూ ఊకొడుతుంది. తమ ఇంటి వద్ద నుండి కాలేజీకి వెళ్లే రోడ్డు పక్కనే చాలా కాలం నుండి ఒక ఫ్యాక్టరీ ఉంది. అందులో ఎందరో కూలీలు షిఫ్టులు మారుతూ పనిచేస్తూ ఉంటారు. ఈ మధ్య ఫ్యాక్టరీ రోడ్డు వేస్తున్నారు. రోడ్డంతా గతుకులతో, చుట్టూ మట్టి దిబ్బలతో నిండి ఉంది. కారు టైర్కు ఏదో రాయి గుచ్చుకొని పంచర్ అయింది. ఏంటి డ్రైవర్, కారుకు ఏమైందా, ఆగిపోయింది అని ప్రశ్నించింది వినీలా. చీలనో రాయినో టైరుకు గుచ్చుకొని టైర్ పంచర్ అయినట్లుందమ్మా, 5 నిమిషాల్లో మార్చేస్తానమ్మా, ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి అని కారు నుండి క్రిందకు దిగి పనిలో నిమగ్నమైపోయాడు డ్రైవర్. ఏసీ కారు నుండి బయటకు చూసిన వినీలకు ఒక తల్లి తన బిడ్డను చంకలో వేసుకొని తలపై బుట్టతో, దాని కింద తలకు మట్టి అంటకుండా గుడ్డను చుట్టుకొని బిడ్డను ఒడిసి పట్టుకుని ఎవరి కోసమో ఎదురు చూస్తూ కనిపించింది. వినీలా ఆమెను చూసి, అంజలి చూడు, ఆ బిడ్డను ఎండలో ఎత్తుకొని నిలబడింది ఆమె. అది కూడా చుట్టూ మట్టి దిబ్బ దుమ్ముతో నిండిన చోట. ఆ బాబును అలాగ తీసుకొని రాకూడదు. రోగాలు రాకుండా ఉంటాయా, బ్యాడ్ మదర్ కదూ, ఆమె ఒళ్ళంతా మట్టి, నాకు ఇలా ఉంటే అస్సలు నచ్చరు. ఆ చెమట చూడు ఎలా కారుతుంది, ఆ బాబు కూడా అంతలా తడిసిపోయాడు. ఆమె మన కారునే చూస్తుంది అంటూ ఏదో రాసుకుంటున్న అంజలిని వినీలా మరీ పిలిచి పిలిచి చూపించింది. ఆమెను జాగ్రత్తగా పరిశీలించి చూసింది అంజలి. అలా అనుకు విన్నీ, వాళ్ళు పేదవారు, వారికి మీలా డబ్బులు ఉండవు, కష్టంలో పుట్టి కష్టంలో పెరుగుతారు. మేమన్నా మధ్యతరగతి వాళ్ళం, కానీ ఆమెను చూడు, కన్నబిడ్డను అలా మట్టిలో తనకు చుట్టుకొని చంకలో ఎత్తుకొని మట్టి మూస్తూ కూలి పని చేసుకునే ఆమె మంచిది కాబట్టి బిడ్డను అంటిపెట్టుకుని పని చేసుకుంటుంది. అలసిపోయింది ఏమో, అలా కాసేపు నిల్చుంది అంది అంజలి. తన చేతిలోని బ్యాగు చూసి అందులోని క్యారియర్ బయటకు తీసింది. ఇప్పుడే వస్తాను అంటూ క్యారియర్ తీసుకొని కారు దిగి బిడ్డతో నిలబడి ఉన్న ఆ తల్లి వద్దకు వచ్చింది. చేతికి క్యారియర్ ఇచ్చింది. ఆ బిడ్డ తల్లి అంజలి చేతికి ఇచ్చిన క్యారియర్ చూసి, వద్దమ్మా, కాసేపటిలో మా మేస్త్రి వస్తారు, బిస్కెట్స్ టీ ఇస్తారు అన్నది. పర్వాలేదమ్మా, నేను తిరిగి వెళ్ళేటప్పుడు క్యారియర్ తీసుకుంటాను, ఈ లోపల బాబుకు పెట్టండి, బాబు ఏడుస్తున్నాడు, ఆకలైనట్లుంది అని వెనుతిరిగి కారులో ఎక్కి కూర్చుంది అంజలి. అదేంటి అంజలి, నీ క్యారియర్ ఆమెకి ఇచ్చావు, మీ అమ్మ తిట్టదా అని అడిగింది వినీల. పాపం, ఆమె బాబు ఆకలికి ఏడుస్తున్నాడు, అందుకే ఇచ్చాను. నాన్న నాకు 50 రూపాయలు ఇచ్చారు, ఈరోజు క్యాంటీన్లో తింటాను, నవ్వుతూ సమాధానమిచ్చింది అంజలి. నీకు బాధ అనిపించలేదా ఇలా నీ క్యారియర్ ఆమెకి ఇస్తూ అంజలిని అడిగింది వినీల. లేదు విన్ని, మా ఇంట్లో అమ్మ నాన్న ఎప్పుడూ చెబుతారు, ఆకలితో ఉన్న పేదవారికి మన దగ్గర తినడానికి ఉన్న దాంట్లో కొంతైనా ఇవ్వాలి, అప్పుడే మనలో మానవత్వం ఉన్నట్లు. కష్టంలో ఉన్న వారిని ఆదుకొని సేవ చేయడమే మాధవ సేవ అని అంటారు నాన్నగారు అంది అంజలి. ఆ బాబు ఆకలి తీర్చినందుకు, ఒక మంచి పని చేసినందుకు మనసుకు సంతోషంగా ఉంది అంది అంజలి. వినీలకు చిన్నప్పటి నుండి ఎవరు ఇలా చెప్పలేదు, నేర్పలేదు. ఎప్పుడు ఎవరితో కలవనీయకుండా తాము ధనవంతులు గొప్పవారు అనే ఆలోచనలతో పెంచారు. వినీల అమ్మ నాన్న అందుకే విన్నీకి అంజలికి తెలిసినంత తెలియలేదు. ఈరోజు అంజలిని చూసినాక వినీలలో కూడా సేవ చేయాలనే భావం మదిలో నిండిపోయింది. వినీల అంజలి చేతులను గట్టిగా పట్టుకొని, చాలా థ్యాంక్స్ అంజలి, నీ వల్ల నేను ఈరోజు ఒక పాఠం నేర్చుకున్నాను, అది అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, ఇక మీదట నీవు నేను కలిసి సహాయం చేద్దాం అని అంజలిని చూసి నవ్వింది వినీల. వినీలలోని మంచితనం చూసి సంతోషపడింది అంజలి. ఇద్దరు మంచి మిత్రులుగా మారారు. విన్ని పుట్టినరోజును సాధారణంగా జరుపుకొని ఆ డబ్బును వృధా చేయకుండా దాచి అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది. వినీలలో ఇప్పుడు గొప్ప పేద గొప్ప తేడా చూడడం మాయమై సేవ చేసే గుణం అలవడింది. మంచి స్నేహాలు ఎప్పుడూ మంచే చేస్తాయి అని నిరూపిస్తూ అంజలి స్నేహము వినీలకు నడవడికలో మార్పు నేర్పిన పాఠం అయ్యింది. ధన్యవాదాలండి.

0: మీరు ఇంతవరకు స్నేహం నేర్పిన పాఠం అనే కథానిక విన్నారు. రచన మరియు సమర్పణ శ్రీమతి అరుణ సందడి గారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:28. మనం ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు దంపూరు నరసయ్య గారి జీవిత విశేషాలు శ్రీ కాళిదాసు పురుషోత్తం గారి ప్రసంగంలో విందాం.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం

0: భారత చరిత్ర కాంగ్రెస్ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులు, అలాగే చరిత్ర పరిశోధకులు, సాహిత్య పరిశోధకులు అయినటువంటి డాక్టర్ కాళిదాసు పురుషోత్తమ గారి స్వస్థలం నెల్లూరు. వీరి తండ్రి వెంకట సుబ్బా శాస్త్రి గారు గొప్ప సంస్కృత భాషా పండితులుగా ప్రసిద్ధి చెందారు. శ్రీ కాళిదాసు పురుషోత్తమ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ చదివి యూనివర్సిటీ ప్రథమ స్థానంలో నిలిచి గురజాడ అప్పారావు స్వర్ణ పతకాన్ని కూడా పొందారు. ఉస్మానియా ఆచార్యులు బిరుదురాజు రామరాజు పర్యవేక్షణలో వెంకటగిరి సంస్థాన చరిత్ర, సాహిత్యం మీద పరిశోధించి డాక్టరేట్ పట్టా కూడా అందుకున్నారు. వీరు మనసు ఫౌండేషన్ సహకారంతో గురజాడ లబ్ధ సమగ్ర రచనల సంకలనానికి సంపాదకులుగా కూడా పనిచేశారు. మనసు ఫౌండేషన్ సహకారంతో పటాభి సమగ్ర రచనల సంకలనానికి సంపాదకులుగా కూడా పనిచేశారు. వీరు 2019లో జూలియా థామస్ అనే ఇంగ్లీషు యువతి ఇంగ్లాండుకు రాసిన ఉత్తరాలను ఆమె లేఖలు అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. దీనిని ఎంఎస్కో కూడా ప్రచురించింది. అంతేకాక పోతం జానకమ్మ అనే తెలుగు యువతి 1873లో ఇంగ్లీషులో రాసిన ఇంగ్లాండ్ యాత్రా చరిత్రను తెలుగులోకి ప్రచురించారు. అలాగే బంగోరే రాసిన లేఖలను సేకరించి బంగోరే జాబులు పేరుతో తెలుగులోకి అనువదించారు. పొణకా జానకమ్మ స్వీయ చరిత్రను కనకపుష్యరాగం అనే పేరుతో మనసు ఫౌండేషన్ ద్వారా ప్రచురింపచేశారు. నెల్లూరు వర్ధమాన సమాజం దాదాపు 50 సంవత్సరాలు జరిపిన కవిత్రయ జయంతుల సభల రిపోర్టును కవిత్రయ కవితా వైజయంతి అనే పేరుతో ఎడిట్ చేశారు. నెల్లూరు స్థానిక చరిత్ర, సామాజిక జీవిత విషయాలను 62 వ్యాసాలుగా పెన్నా ముచ్చట్లు అనే పేరుతో ప్రచురించారు. శ్రీ కాళిదాసు పురుషోత్తమ గారు తన పిహెచ్డి పరిశోధనను వెంకటగిరి సంస్థాన చరిత్ర, సాహిత్యం అనే పేరుతో గ్రంథరూపంలోకి అనువదించారు. 1972 నుంచి నెల్లూరు శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ అధిపతిగా, ఆ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి డాక్టర్ కాళిదాసు పురుషోత్తమ గారు తన పరిశోధన కృషితో దంపూరు నరసయ్య పత్రికల కృషి మీద ఒక గ్రంథం, పూండ్ల రామకృష్ణయ్య పత్రిక మీద ఒక గ్రంథం రాశారు. డాక్టర్ కాళిదాసు పురుషోత్తమ గారు మనకు అందించిన దంపూరు నరసయ్య గారి జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు వెంకట నరసయ్య గారి జీవితం కృషి ఈరోజు ప్రస్తావిస్తాను. వీరేశలింగం పంతులు గారు 1881 మేలో రాజమండ్రిలో తొలి వితంతు వివాహాన్ని చేసి ఆ వధూవరులను మద్రాసు వెంట పెట్టుకుని వచ్చారు. ఆ నూతన వధూవరులతో కలిసి భోజనం చేయడానికి ఆహ్వానాలు పంపబడ్డాయి. దాదాపు 40 మంది దాకా ఇష్టాన్ని వ్యక్తపరిచారు. కానీ భోజనం రోజు మొత్తం 6 మాత్రమే హాజరయ్యారు, నూతన వధూవరులు కాక. ఆ రోజు భోజనానికి వచ్చిన వాళ్ళలో మద్రాసులో సబ్జడ్జి గణపతయ్య, సంస్కర్త మన్నం బుచ్చయ్య పంతులు, ఆర్ రఘునాథరావు, వీరేశలింగం పంతులు, పళ్ళె చెంచల్రావు, పీపుల్స్ ఫ్రంట్ పత్రిక సంపాదకులు దంపూరు నరసయ్య ఉన్నారు. వీరేశలింగం పంతులు గారు ఈ 6 తమ ఆత్మకథలో సాంఘిక సంస్కారాభిమాన షట్చక్రవర్తులు అని పొగిడారు. ఈ సహపంక్తి భోజనం తర్వాత శంకరాచార్యులు ఆ భోజనానికి వచ్చిన అందరినీ వెలివేశారు. రఘునాథరావు, చెంచల్రావు వంటి వారు ఆ భోజనంలో పాల్గొనకుండా భోజనం దగ్గరకు వచ్చారు. అయినా కూడా వీళ్ళను కూడా కుల బహిష్కారం చేశారు శంకరాచార్యులు. అందరూ స్వామి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నారు. వేడుకొని వారిలో వీరేశలింగం పంతులు, దంపూరు నరసయ్య ఉన్నారు. నరసయ్య 67లోనే మద్రాసులో నేటివ్ అడ్వకేట్ అనే ఒక పత్రికను ప్రారంభించి 1 సంవత్సరం పాటు నడిపారు. అప్పుడు ఆయనకు 18 కన్నా మించి ఉండవు. అప్పుడే మెట్రికులేషన్ పాస్ అయ్యారు. పచ్చయ్యప్ప హై స్కూల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఆనాటి మద్రాసు వాతావరణం వల్ల నరసయ్య సంస్కర్తల భావజాలంతో ప్రేరేపితులయ్యారు. బెంగాల్ సంస్కర్తలు మద్రాసు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు కేశవ చంద్రసేన్ లాంటి వాళ్ళ ఉపన్యాసాలు విని తాను కూడా ఆ వైపు మొగ్గారు. ఆయన తండ్రి మద్రాసులో ఏదో ప్రెస్ వ్యాపారం చేశారు. ఆదినారాయణయ్య నరసయ్య గారు 1849 మద్రాసులోనే జన్మించారు. ఆ తర్వాత అక్కడే ఆయన మెట్రికులేషన్ చదివి పచ్చెప్పలో అధ్యాపకులుగా కొంతకాలం పనిచేశారు. 1864 వివాహ్య యోగ్యత, కన్య యొక్క వివాహ యోగ్యత మీద మద్రాసు పండితులు తర్క విత

ఉత్తరాల ద్వారా, లెటర్స్ టు ది ఎడిటర్ ద్వారా వివరించారు. చివరి ఉత్తరంలో అసలు పవిత్ర గ్రంథాలలో ఉంటేనే రజస్వలానంతర వివాహాలు చేయాలా, ప్రపంచంలో ఇతర దేశాలు అనుసరిస్తున్న అభ్యుదయకరమైనటువంటి మార్పులను మనం అంగీకరించక్కర్లేదా, ఏది సబబు అని ప్రశ్నిస్తారు 17 ఏళ్ల వాడు అప్పటికైనా. ఈ రజస్వల అనంతరం వివాహం చేయడానికి పవిత్ర గ్రంథాల యొక్క ఆమోదం కావాలి అని అనడాయన. మిగతా ప్రపంచం ఎలా నడుస్తుందో అభ్యుదయ మార్గంలో అలా నడుచుకోవాలని అంటాడు. ఆ ఉత్తరాలు లెటర్స్ ఆన్ హిందూ మ్యారేజెస్ అనే పేరుతో ఆయన పేర 18-18 ఏళ్ల వయసు వాడి ఉత్తరాలు పుస్తకంగా వచ్చాయి. నరసయ్య జీవితం ఆయన అనుకున్న మార్గంలో వెళ్ళడానికి చాలా చిక్కులు పడవలసి వచ్చింది. ఆయన మద్రాసు నుంచి వెంకటగిరి జమీందారు వెంట వెంకటగిరి వచ్చారు. వెంకటగిరి వచ్చి వాళ్ళ పిల్లలకి కొంతకాలం ఇంగ్లీష్ ట్యూటర్గా పనిచేశారు. 1871లో అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆగ్నూస్ ఈయన ఆంగ్లేయ పాండిత్యం వైదుష్యం తెలుసుకుని ఈయనను నెల్లూరు కలెక్టర్ ఆఫీస్లో హుజూర్ ట్రాన్స్లేటర్గా నియమించారు 1871లో. 71 నుంచి 76 దాకా సుమారు 6 సంవత్సరాలు కలెక్టరేట్లో పనిచేసినట్లున్నారు. అప్పుడే 71లో రాగానే నెల్లూరులో నెల్లూరు పయనీర్ అనేటటువంటి ఒక పత్రికను ప్రారంభించారు. అదే తొలి నెల్లూరు పత్రిక. ఆ పత్రిక లభించడం లేదు కానీ కలెక్టర్ ఆఫీస్లో హుజూర్ శిరస్తదారుగా ఉన్నటువంటి ఎంబెరుమాళ్ళయ్య అనే మరో ఉద్యోగి కూడా ఆయనతో కలిసి ఆ పత్రికను నడిపారు. అందుకోసమే నరసయ్య నెల్లూరు జిల్లా పత్రికోద్యమానికి జనకుడు, పితామహుడు అని కొంతమంది అన్నారు. అది సబబే. నరసయ్య ప్రశ్నించడం, తన కాలం కంటే ముందు చూడడం అనే గుణాలను అలవరుచుకున్నారు. 1875లో మెయిల్ పత్రికకు ఆయనకు రాసిన ఉత్తరం ఒకటి దొరికింది. ఒంగోలులో వేప నూనె తయారు చేసే వ్యాపారస్తులు ఊరి మధ్య నూనె గానుగలు పెట్టి రాత్రి పగలు నూనె తీయడం, దంచడం, విత్తనాలు వాటిని కాచడం, ఆ దుర్గంధం, ఆ శబ్దాలు, ఆ వాసనను భరించలేక ఈ వాతావరణ కాలుష్యాన్ని నివారించమని ప్రభుత్వానికి ఆయన సుదీర్ఘమైన లేఖ రాశారు. ఆ రోజుల్లో తహసీల్దారు చాలా పొగరుగా నరసయ్య గారికి ఒక సమాధానం పంపారు. నువ్వు ఉండలేకపోతే నీ ఇల్లు మార్చేసుకో వేరే పేటకు అని. ఆ విషయం కూడా ఆయన ఉత్తరంలో, మెయిల్ ఉత్తరంలో రాశారు. మిత్రులు, కొంతమంది వాతావరణ కాలుష్యం మీద స్పృహను కలిగించినటువంటి మొదటి ఉత్తరం నరసయ్య గారు మెయిల్లో రాసిన లేఖ అని చెప్పి కూడా అంటారు. వెంకటగిరి జమీందారు సర్వజ్ఞ కుమార యాచేంద్రులు వ్యావహారిక భాషావాది. 20 ఏళ్ల కుర్రాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యావహారిక భాషా ఉద్యమం, ఆ వాదం, తర్వాత ఆ రాజాగారు చేస్తున్నటువంటి ఇతర వాదాలు కొంత ప్రభావంతో ఈయన కూడా వాడుక భాష అనేటటువంటి దాని మీద ఇష్టపడ్డాడు. 1875 తర్వాత ఆయన ఏం చేశాడో తెలియదు కానీ 80 కల్లా మద్రాసు వెళ్ళి పీపుల్స్ ఫ్రెండ్ అనే పత్రిక ప్రారంభించాడు. ద పీపుల్స్ ఫ్రెండ్ అనే పత్రిక 80 నుంచి 1897 చివరి దాకా ఆ వారపత్రికగా నిర్వహించారు. దాదాపు 18 సంవత్సరాలు నా పరిశోధనలో ఆ పత్రికకు సంబంధించిన కొన్ని సంచికలు మాత్రమే లభించాయి. నాకన్నా ముందు వీరేశలింగం పంతులు గారు సంఘ సంస్కర్తల ఆ షట్ చక్రవర్తులలో ఈయన పేరు ఉండడం చూసి బండి గోపాలరెడ్డి బంగోరి, పెన్నేపల్లి గోపాలకృష్ణ ఇద్దరు కూడా ఈయన మీద కొంత కృషి చేశారు. నరసయ్య వారసుల దగ్గర ఆయన దినచర్యలు, కొన్ని లేఖలు తీసుకుని ఆయన జీవిత వివరాలు కూడా సేకరించి వాటిని జమీన్ రైతు, ఇతర పత్రికల్లో వ్యాస రూపంలో రాశారు. నా వరకు నేను గురజాడ మీద పరిశోధిస్తున్నప్పుడు గురజాడ అప్పారావు గారు దంపూరు నరసయ్య పేరును ప్రస్తావిస్తూ ఆయన శిష్యులు ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం గారికి ఒక లేఖ రాశారు. నరసయ్య గారు జీవించి ఉన్నారా, ఉంటే ఆయన చిరునామా నాకు పంపించు అని. ఇది 1909లో. ఆ ఉత్తరం గురజాడ రాసే నాటికి నరసయ్య మరణించి 9 రోజులు. ఇంతకు ఎందుకు రాశారంటే గురజాడ కన్యాశుల్క నాటకం 2వ ప్రతిని ఈయనకు పోస్ట్ చేయడానికి, పంపడానికి. 1897లో గురజాడ కన్యాశుల్క నాటకం వచ్చినప్పుడు మొట్టమొదట సమీక్షించి ఆ నాటకాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించినటువంటి పత్రికాధిపతుల్లో దంపూరు నరసయ్య మొదటివాడు. 97 జాన్యువరిలో నాటకం విడుదలైతే 97 జనవరి 21 పీపుల్స్ ఫ్రంట్లో ఆ నాటకాన్ని సమీక్షించారు నరసయ్య గారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కేవలం సమీక్షించడమే కాదు, ఆ నాటకం అప్పటిదాకా వచ్చిన తెలుగు సంప్రదాయ నాటకాలకు విరుద్ధంగా ఎట్లాంటి నూతన పోకడలను తొక్కింది అని గుర్తించి రాశారు. భాషలో, భావంలో, సమాజంలో కంటికి కనిపించే సాధారణ వ్యక్తులను పాత్రలుగా చేయడంలో సామాజిక చైతన్యాన్ని కలిగించడానికి నాటకాన్ని కథావస్తు ఒక మాధ్యమంగా స్వీకరించడంలో గురజాడ చేసినటువంటి సాహసాన్ని నరసయ్య గారు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఇది చిన్న విషయం కాదు.

0: నరసయ్య సాధారణ ప్రజల క్షేమం కోసం పాటుపడ్డారు. ఆయన పీపుల్స్ ఫ్రెండ్ పత్రికను రాసుకున్నారు, ఏ చీప్ జర్నల్ పబ్లిష్డ్ ఆన్ ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ అని రాసుకున్నారు. దాని మీద చాలా చౌక సరసమైన ధరతో సాధారణ పాఠకులకు కూడా అందుబాటులో ఉండే విధంగా నా పత్రికను తీసుకొస్తున్నాను అని రాశారు. ఎందుకంటే పత్రిక ఆ రోజుల్లో చాలా ఖరీదు, సామాన్యులు కొని చదవలేరు. అలాంటి రోజుల్లో అతి చౌకైన తక్కువ రకం సన్నటి పేపర్ మీద ముద్రించి 2 రూపాయలు నెల చందాతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చేటట్టు ఆయన కృషి చేశారు. పత్రిక దొరికిందే నాకు 3 సంపుటాలు. వాటిని చూసినప్పుడు ఆయన సమాజం కోసం పడ్డ తపన గుర్తొస్తుంది. బాలికల కోసం, బాలికల వివాహ వయో పరిమితికి సంబంధించి, వితంతువులకు సంబంధించి, ముస్లింస్ యొక్క పాఠశాలల దుర్గతిని గురించి, ఈ వాతావరణ కాలుష్యాన్ని గురించి, ఇలాగా అనేక సమకాలిక సమస్యలను ఉప్పు పన్ను మీద, పన్నులు పెంచడం గురించి వీటన్నిటి మీద రాశాడు. అందుకే బ్రిటిష్ అధికారులు నరసయ్యను ఎప్పుడూ మంచి చూపుతో చూడలేదు. అన్ని పత్రికలకు సహకారం అందిస్తున్న నరసయ్యకు బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి చుక్కెదిరింది, సహకారం అందలేదు. అలాంటి పరిస్థితుల్లో జమీందారులు, ధనవంతులు ఆనాటి పత్రికలను బాగా ఆదుకున్నారు. కానీ జమీందారులకు, భూస్వాములకు కూడా వ్యతిరేకంగా రాయటం వల్ల వాళ్ల నుంచి కూడా సహకారం నరసయ్యకు అందలేదు. కనుకనే ఆయన సామాన్య ప్రజల సహకారంతో, వాళ్ళిచ్చే డబ్బుతో ఆ పత్రికను చేశాడు. బొంగరే పరిశోధనలో వీరేశలింగం పంతుల్లాగా ఈయన కూడా వెంకటగిరిలో ఒక రాధమ్మ అనే వితంతు యువతిని తీసుకెళ్లి నాగపూర్లో పెళ్లి చేశాడని, ముందు ఆమెను శరణాలయంలో చేర్పించాడని, తర్వాత పెళ్లి చేశాడని రాశారు. వీరేశలింగం పంతులు గారి వితంతు శరణాలయానికి నిర్వహణ సభ్యుల్లో ఈయన కూడా ఒకరని బొంగరే రాశారు. ఆ రోజుల్లో ఆనీ బీసెంట్ దివ్యజ్ఞాన సమాజం చాలా వెలుగు వెలుగుతుంది. దివ్యజ్ఞాన సమాజం హైందవ మతంలో ఉండే సమస్త ఆచారాలను సమర్థించింది. ఒక చోట ఆయన రాస్తూ, అవాయిడ్ ది అబ్సర్డ్ క్లెయిమ్స్ ఆఫ్ ది థియోసాఫికల్ అండ్ అదర్ షామ్స్ అని కాస్త పరిహాసంగానే రాశాడు. అంటే నిజం చెప్పడానికి తన కాలంలో పెద్ద వెలుగు వెలుగుతున్నటువంటి అనిబిసెంట్ వర్గాన్ని విమర్శించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. 1897లో ఆయన 17 ఏళ్ల తర్వాత అక్కడి ప్రెస్ను మూసుకొని మద్రాసులో నెల్లూరుకు తరలించాడు. ఆయనకు ఒకే ఒక కొడుకు. ఆ కొడుకును మీనాక్షమ్మ అనే వితంతువుకు దత్తత ఇచ్చాడు. కోడూరులో ఆవిడకు పెద్ద వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయం చూసుకోవడానికి తండ్రి కొడుకు నెల్లూరు, కోడూరు మధ్య తిరుగుతూ ఉన్నారు. అయితే నెల్లూరు వచ్చాక కూడా ఆయన ఊరుకోలేదు. నెల్లూరు వచ్చాక ఆంధ్ర భాషా గ్రామ వర్తమాని అనే పత్రికను ప్రారంభించారు. ఆంధ్ర భాషా గ్రామ వర్తమాని వ్యావహారిక భాషలో నెల్లూరు జిల్లా రైతుల సమస్యలను, వారి కష్టాలను ఇప్పుడు జమీన్ రైతు పత్రిక ప్రారంభంలో చేసిన పనే అది చేసింది. ఒక విధంగా జిల్లా స్థానిక పత్రికలకు ఒక నమూనాగా నిలిచింది. సుమారు 2 సంవత్సరాలు ఆ పత్రిక నడిచినట్టు సాక్ష్యాధారాలున్న ఆ పత్రిక కూడా నాకు లభించలేదు. కానీ అందులో కొన్ని రచనలు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లోకి అనువదించి బ్రిటిష్ అధికారులు రహస్యంగా బ్రిటిష్ అధికారులకు ఇచ్చారు. అవి చూసినప్పుడు ఆయన అందులో ఏమేమి విషయాలు రాశాడు అనేది తెలుస్తుంది. గ్రామాల్లో రహదారులు లేకపోవడం, ఉప్పు పన్నుతో ప్రజలు ఇబ్బందులు పడడం, వెట్టివాళ్ల కష్టాలు, గ్రామాధికారులు దౌర్జన్యాలు, భూమి పన్నులో ఏర్పడ్డ సమస్యలు, బందెల దొడ్లు లేక పశువులు పొలాలను నాశనం చేయడం, పశువుల వైద్యశాలలు లేకపోవడం వల్ల పశువులకు జబ్బు పడితే వైద్యం లేకపోవడం, ప్రభుత్వ అధికారుల అవినీతి, ఆయుధ చట్టం బ్రిటిష్ అధికారులకు ఆయుధాలు ఉంచుకోవడానికి అవకాశం ఇచ్చి భారతీయ అధికారులకు ఆయుధాలు ఉంచుకోవడానికి అధికారం ఇవ్వరు దాన్ని ప్రశ్నిస్తూ, క్రైస్తవ మత ప్రచారకులకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రోత్సాహాలను బట్టబల్ చేయడం, భారత ప్రజల పేదరికాన్ని బహిర్గతం చేయడం, అప్పుడప్పుడే ప్రారంభమైన జాతీయ కాంగ్రెస్ ను ఆహ్వానిస్తూ దాని ఆ కాంగ్రెస్ ను ప్రోత్సహించడం, గ్రామీణ పాఠశాలలు, ఇలాంటి విషయాల మీద రాశారు. ఇందాక చెప్పాను, రైతులు పడే కష్టాలను పత్రికల్లో రాయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ధనవంతులు, జమీందారులు, భూస్వాములే తెలుగుదేశంలో పత్రికలన్నింటినీ పోషిస్తున్న కాలం. అలాంటి రోజుల్లో టెనెన్సీ బిల్ వచ్చినప్పుడు కౌలుదారుల పక్షాన రాస్తాడు. ఇంపార్టియబుల్ యాక్ట్ అనేది ఒకటి చేస్తారు. పిఠాపురం, వెంకటగిరి, ఏదో కొన్ని జమీందారులు అవిభజ్యం, వాటిని విభజించడానికి లేదు, తండ్రి తర్వాత పెద్ద కొడుకే రావాలి అని చట్టం చేస్తారు. ఈ జమీందారులు ఏం పొడిచారు, వీళ్ళకి ఎందుకు ఈ చట్టం చేయాలి అని అడుగుతాడు. తను వెంకటగిరి వాడు, తన బంధువులంతా వెంకటగిరిలో ఉన్నారు, అయినా ధైర్యంగా ఈ విషయాలు రాస్తాడు. అన్నిటికన్నా ఆ పత్రికలో ఆంధ్ర భాషా గ్రామ వర్తమానంలో మరణ శిక్షను వ్యతిరేకిస్తాడు. మనిషి ప్రాణం తీసినందువల్ల కలిగే లాభం ఏమీ లేదు, మరణ శిక్ష వల్ల సాధించేదేమీ లేదు అంటాడు. వ్యవసాయం శాస్త్రీయ దృక్పథంతో చేయాలి, శాస్త్రీయ పరిశోధనలను వ్యవసాయానికి అప్లై చేయాలి అని ఇలాంటి విషయాలను కూడా రాస్తాడు. రుణముక్తి, నర్సయ్య ప్రెస్ నడపడం వల్ల, ఇతర కారణాల వల్ల చాలా రుణాలు చేస్తాడు. ఆ రుణభారం అతన్ని కొంగదీస్తూ ఉంటుంది. అక్క ఆ ఆస్తిని తన కుమారుడికి ఇవ్వడం వల్ల 2006 ఆయన ఈ రుణభారాల నుంచి కొంతవరకు తప్పించుకుంటాడు. శాంతమైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. నెల్లూరు నుంచి మళ్ళా పీపుల్స్ ఫ్రెండ్ పత్రికను వెంకటగిరికి మారుస్తాడు. వెంకటగిరికి మార్చి అక్కడ పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక ప్రెస్ కొంతకాలం నడుపుతాడు. ఆయన రాసిన 2 గ్రంథాల్లో ఒకటి ఇంగ్లీషు వ్యాకరణం మీద తొలి రోజుల్లో రాసిన గ్రంథం, 17 వయసులో లెటర్స్ ఆన్ హిందూ మ్యారేజెస్ అనే గ్రంథం, 2 మాత్రమే. ఈ 2వది ఇప్పుడు దొరుకుతుంది. ఆయన గురించి మనకు దొరికింది చాలా తక్కువ. 1990 నుంచి బండి గోపాలరెడ్డి, పెన్నేపల్లి గోపాలకృష్ణ, వారి తర్వాత నేను అనేక పరిశోధనలు చేసి పత్రికలు, నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ఉండే రికార్డ్స్, పోలీస్ రికార్డ్స్, వెంకటగిరి జిల్లా పరిషత్ రికార్డ్స్, అనేక రికార్డ్స్, మద్రాసు ఆర్కైవ్స్లో ఉండే రికార్డ్స్, ఇవన్నీ పరిశోధించి ఆయన మీద ఒక చిన్న పుస్తకం తయారు చేయడానికి సరిపోయే మెటీరియల్ సేకరించగలిగాను. 2007 దంపూరు నర్సయ్య, ఇంగ్లీషు జర్నలిజంలో తొలి వెలుగు దంపూరు నర్సయ్య అనే నేను పుస్తకాన్ని వెలువరించాను. అందులో ఆయన జీవితం, ఆయన నడిపిన పత్రికలు, సంస్థలు, కృషి వీటన్నిటిని కూడా నేను వెలికి తీసుకొని వచ్చాను. నా పుస్తకం దంపూరు నర్సయ్య అంతర్జాలంలో ఎవరైనా చదువుకోవడానికి వీలుగా డిజిటైజ్ చేసి పెట్టారు. ఎవరైనా సరే వికీ లింక్స్లో దాన్ని చదువుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. నర్సయ్య పుస్తకం వచ్చిన తర్వాతే జర్నలిస్టులు, పత్రికాధిపతులు దాని మీద రాయడం మొదలుపెట్టారు. హిందూ పత్రిక దాదాపు 1/2 పేజీ డెక్కన్ ఎడిషన్లో నర్సయ్యని గురించి రాశారు. బహుశా ఒక తెలుగు పుస్తకాన్ని గురించి అంత పెద్ద వ్యాసం బహుశా ఎవరూ రాసి ఉండరు. ఎందుకంటే నర్సయ్య యొక్క ప్రాముఖ్యాన్ని బట్టి తెలుగు పత్రికలన్నీ దాదాపు 50 పత్రికల్లో సమీక్షించారు. ఈరోజు అన్ని విశ్వవిద్యాలయాల్లో, పరిశోధనల్లో వీరేశలింగం పంతులు, గురదాడ అప్పారావు వాళ్లతో పాటుగా దంపూరు నర్సయ్యను కూడా ఆ భావజాలానికి సమీపంగా ఉండి తన కాలం కంటే చాలా ముందుగా ఉండే మహానుభావుడుగా పేర్కొంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు.
1: మీరింతవరకు దంపూరు నరసయ్య గారి

0: జీవిత విశేషాల గురించి తెలుసుకున్నారు శ్రీ కాళిదాసు పురుషోత్తం గారి ప్రసంగం ద్వారా.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలకు గమనిక, డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ఈరోజు ఉదయం 8:30 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు, థైరాయిడ్ స్పెషలిస్ట్ డాక్టర్ రామ్మోహన్ గారు మన స్టూడియోకి స్వయంగా విచ్చేయనున్నారు. మరి మీలో ఎవరికైనా థైరాయిడ్పై సలహాలు, సూచనలు కావాలనుకుంటే మన వాట్సాప్ నంబర్ 7901084415 నెంబర్కి మీ సందేహాలు పంపి డాక్టర్ గారి ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మనం ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు తాటి ముంజలు, వాటి పోషక విలువల గురించి తెలుసుకుందాం.

వేసవికాలం ఇంకా ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి తాటి ముంజులు కనపడతాయి. దీని పేరు చెప్పగానే అందరికీ నోరు ఊరిపోయేటటువంటి పండు ఈ తాటి ముంజు. మన భారతదేశంలో ప్రతి వీధి సందులలో విరివిగా కనిపించేటటువంటి పండు. ఇది మంచి రుచికరమైనది, పోషక విలువలు ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యపరంగా కూడా మంచి గుణాన్ని ఇచ్చేటటువంటి పండు ఈ తాటి ముంజు. ఇది జెల్లీలా ఉంటుంది మరియు దీనిలో ఉన్న శీతలీకరణం అంటే చల్లదనం ప్రభావం కారణంగా దీన్ని ఐస్ యాపిల్ అని కూడా పిలుస్తారు. దీన్ని తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ కొంతమంది తొక్క తీయడంలో కొంచెం సమయం పడుతుంది కనుక తినడానికి కొంచెం వెనకంజ వేస్తారు. వేసవి పళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ ఈ తాటిపండు చాలా ఉత్తమమైనది. ముఖ్యంగా తొక్క తీయాలి అంటే దీనికి సహనం కూడా ఉండాలి. ఇక దీనిలో క్యాలరీలు తక్కువ మొత్తంలో ఉండి ఎక్కువ శక్తిని ఇచ్చేటటువంటిది తాటిముంజు. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియంలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మానవ శరీరానికి అవసరమయ్యేటంతగా ఉంటాయి. దీని రుచి కొబ్బరి మాదిరిగా ఉంటుంది. దీని గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే దీనిలో నీటి శాతం ఎక్కువ కాబట్టి మన శరీరంలో వేడిని తగ్గించడానికి ఉత్తమమైనటువంటి వేసవి పండు ఈ తాటి ముంజు లేదా ఐస్ యాపిల్. ఇది వేసవిలో వచ్చేటటువంటి సగ్గెడ్డలను కానివ్వండి లేదా వేడి పొక్కులనే వస్తుంటాయి కదండి, ఇది రాకుండా ఈ పండు కాపాడుతుంది. ఇక దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉత్తమమైన పండు అని చెప్పవచ్చు. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల తినగానే మన కడుపు నిండిపోయిందని అనిపించేదిగా ఉంటుంది. ముఖ్యంగా చికెన్ పాక్స్ అంటే తట్టు లేదా అమ్మోరుతో బాధపడుతున్నప్పుడు ఇది తిన్నట్లయితే శరీరానికి చల్లదనం కలగడమే కాకుండా శరీరంపై ఉన్నటువంటి దురదల బాధలను కూడా తగ్గిస్తుంది. చికెన్ పాక్స్ తగ్గాక నీరసంగా ఉంటారు కాబట్టి దీన్ని డైట్లో తప్పకుండా కలుపుకోవాలి. ఎప్పుడైనా కడుపులో వికారంగా ఉన్నా లేదా కడుపులో బాగా లేకపోయినప్పుడు అలాంటి సమయంలో ఈ తాటి ముంజును కనుక తీసుకున్నట్లయితే ఆ వికార భావన ఉండదు. వేసవిలో తగిలే వడదెబ్బ నుండి ఇది మనల్ని కాపాడుతుంది. ఇక గర్భిణీల విషయానికి వచ్చినట్లయితే వారు తప్పకుండా ఈ తాటి ముంజులను తీసుకోవాలి. ఎందుకంటే ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది, ఇంకా మలబద్ధకం లేకుండా చేస్తుంది. అంతేకాదండి, మలబద్ధకం సమస్య ఉన్నవారైతే ఈ పండుని తప్పకుండా తినాలి. పండు రూపంలో తినడానికి ఇష్టపడకపోతే జ్యూస్గా చేసుకొని ఉదయం పరకడుపున తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈ పండులో పొటాషియం ఎక్కువ శాతంలో ఉంటుంది కాబట్టి కాలేయ సమస్యలతో బాధపడే వారికి మంచి ఔషధంలా పనిచేసి ఈ కాలేయ సమస్యను తగ్గిస్తుంది. ఈ వేసవి కాలంలో చెమట ఎక్కువగా పట్టి నీరెక్కువగా పోతుంటుంది. దానివల్ల అందరూ కూడా తొందరగా అలసిపోతూ ఉంటారు. ఈ అలసటను పోగొట్టడానికి మన శరీరంలో చెమట రూపంలో కోల్పోయినటువంటి ఈ నీటిని మనకి తిరిగి ఇవ్వడానికి ఈ పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇకెందుకు ఆలస్యం? ఇన్ని పోషక విలువలు కలిగినటువంటి తాటి ముంజులను మన ఆహారంలో భాగం చేసేసుకుందాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలకు వస్తోంది. మరి కొద్ది క్షణాల సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి లేవింటారు. అనంతరం 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి లేవింటారు. అనంతరం 8:30 ప్రసారమయ్యే డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.

0: बिल पता है कितना आता है? जीरो। मैंने पूछा तो भतीजा बोला, चाचा जी सब ऊपर वाले की दया है। मतलब सोलर पैनल की? मैंने सोचा अब तो लगवाना ही पड़ेगा।
1: पीएम सूर्य घर मुफ्त बिजली योजना, जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in पर।
2: हर घर सूर्य घर।
3: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा। मुख्य समाचार। केंद्र सरकार ने घुसपैठ और अन्य कारणों से जनसंख्या आंकड़ों में परिवर्तन का अध्ययन करने के लिए उच्च स्तरीय समिति का गठन किया। सर्वोच्च न्यायालय एसआईआर को चुनौती देने वाली याचिकाओं पर आज फैसला सुनाएगा। सीबीएसई ने सोशल मीडिया पर प्रसारित हो रही उन अफवाहों को खारिज किया जिनमें उसके ऑन स्क्रीन मार्किंग सिस्टम के उल्लंघन की बात कही गई थी। मौसम विभाग ने उत्तर भारत के अनेक राज्यों में तेज गर्मी का अनुमान व्यक्त किया और महाराष्ट्र के विदर्भ में भीषण गर्मी का रेड अलर्ट जारी किया। नासा ने चंद्रमा पर अपना केंद्र बनाने के लिए भेजे जाने वाले रोबोटिक लैंडर्स, हॉपिंग ड्रोन और अन्य वाहनों का विवरण जारी किया। और आईपीएल क्रिकेट में रॉयल चैलेंजर्स बेंगलुरु ने पहले क्वालिफायर मैच में गुजरात टाइटंस को 92 रन से हराकर फाइनल में जगह बना ली है। और अब समाचार विस्तार से। केंद्र सरकार ने घुसपैठ और अन्य कारणों से होने वाले जनसांख्यिकी बदलाव की चुनौतियों से निपटने के लिए एक उच्च स्तरीय समिति का गठन किया है। इस समिति की अध्यक्षता सर्वोच्च न्यायालय के पूर्व न्यायाधीश प्रकाश प्रभाकर नवलेकर करेंगे। जनगणना आयुक्त के साथ साथ पूर्व आईएएस अधिकारी दुर्गा शंकर मिश्र, पूर्व आईपीएस अधिकारी बालाजी श्रीवास्तव और अर्थशास्त्री डॉ शमिका रवि को इस समिति का सदस्य नियुक्त किया गया है। गृह मंत्रालय में संयुक्त सचिव इस समिति में सदस्य सचिव के रूप में काम करेंगे। प्रधानमंत्री नरेंद्र मोदी ने पिछले साल 15 अगस्त को लाल किले से जनसांख्यिकी परिवर्तन पर उच्च स्तरीय समिति के गठन की घोषणा की थी।
4: मैं आज देश के सामने एक चिंता, एक चुनौती के संबंध में आगाह करना चाहता हूँ। षड्यंत्र के तहत देश की डेमोग्राफी को बदला जा रहा है, एक नए संकट के बीज बोए जा रहे हैं और ये घुसपैठिए मेरे देश के नौजवानों की रोजी रोटी छीन रहे हैं। ये देश सहन नहीं करेगा और इसलिए एक हाई पावर डेमोग्राफी मिशन शुरू करने का निर्णय किया।
3: इस समिति के कार्यों के बारे में और जानकारी दे रहे हैं हमारे संवाददाता।
5: ये उच्च स्तरीय समिति अवैध अप्रवासन और अन्य अप्राकृतिक कारणों से पूरे देश में हो रहे जनसांख्यिकीय परिवर्तनों का व्यापक आकलन करेगी। ये धार्मिक और सामाजिक समुदायों के स्तर पर असामान्य जनसंख्या स्थानांतरण का भी विश्लेषण करेगी और इसके लिए एक योजनाबद्ध और समयबद्ध समाधान प्रस्तुत करेगी। समिति एक वर्ष के भीतर अपनी रिपोर्ट प्रस्तुत करेगी। वहीं आवश्यकता पड़ने पर समिति का कार्यकाल 6 महीने तक बढ़ाया जा सकता है। अनुपम मिश्र के साथ शिवांग मिश्रा, आकाशवाणी समाचार, दिल्ली।
3: विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर ने कल शाम नई दिल्ली में ऑस्ट्रेलिया के विदेश मंत्री पेनी वोंग के साथ 17वें विदेश मंत्रियों के द्विपक्षीय संवाद बैठक की सह अध्यक्षता की। डॉक्टर जयशंकर ने कहा कि इसमें हिंद प्रशांत क्षेत्र, पश्चिम एशिया की स्थिति, वैश्विक और बहुपक्षीय मुद्दों पर विचार विमर्श किया गया। उन्होंने दोनों देशों के बीच व्यापक रणनीतिक साझेदारी की प्रगति की समीक्षा भी की। वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा है कि भारत कनाडा आर्थिक साझेदारी का अगला अध्याय विश्वास पर आधारित होगा जिससे दोनों देशों की साझा समृद्धि सुनिश्चित होगी। कनाडा में आयोजित मंत्री स्तरीय सत्र को संबोधित करते हुए श्री गोयल ने कहा कि दोनों देशों के बीच बढ़ते विश्वास से व्यापक आर्थिक साझेदारी के अंतर्गत नए व्यापार और निवेश के अवसरों पर कार्य हो रहा है। भारतीय अर्थव्यवस्था की गतिशीलता पर श्री गोयल ने कहा कि भारत अगले 3 दशकों तक विश्व की सबसे तेजी से बढ़ती हुई अर्थव्यवस्था बना रहेगा। सर्वोच्च न्यायालय निर्वाचन आयोग के मतदाता सूची के विशेष गहन पुनरीक्षण एसआईआर की वैधता को चुनौती देने वाली याचिकाओं पर आज निर्णय सुनाएगा। ये याचिकाएं बिहार में पिछले साल जून में एसआईआर प्रक्रिया शुरू करने के निर्वाचन आयोग के फैसले के बाद दायर की गई थी भारत के मुख्य न्यायाधीश सूर्यकांत और न्यायमूर्ति जॉय माल्या बागची की पीठ ने मामले की सुनवाई के बाद अपना फैसला सुरक्षित रखा था एक रिपोर्ट
6: याचिकाओं में एसआईआर प्रक्रिया की वैधता को चुनौती दी गई थी इसमें कहा गया था कि एसआईआर प्रक्रिया संविधान के अनुच्छेद 326 जन प्रतिनिधित्व कानून 1950 और इनके अंतर्गत बनाए गए नियमों में निर्वाचन आयोग को दी गई शक्तियों के दायरे से बाहर थी याचिकाकर्ताओं की ये भी दलील थी कि एसआईआर प्रक्रिया ने बड़ी संख्या में गरीब और विस्थापित लोगों को वोट देने के अधिकार से वंचित कर दिया सुनवाई के दौरान सर्वोच्च न्यायालय ने विभिन्न राज्यों और केंद्र शासित प्रदेशों में एसआईआर प्रक्रिया से प्रभावित मतदाताओं के बीच पारदर्शिता को बढ़ावा देने और कठिनाई को कम करने के लिए अंतरिम निर्देश जारी किए थे समाचार कक्ष से मैं मुकेश कुमार
3: सर्वोच्च न्यायालय ने 1983 में बिहार में 5 लोगों की हत्या के मामले में कई दोषियों की सजा बरकरार रखते हुए कहा है कि इस घटना की क्रूरता न्यायिक अंतरात्मा को झकझोर देती है न्यायमूर्ति संजय करोल और एन कोटेश्वर सिंह की पीठ ने कल कहा कि निचली अदालत और पटना उच्च न्यायालय दोनों ने सही कहा है कि इस मामले में किसी भी तरह की सहानुभूति या नरमी की गुंजाइश नहीं है न्यायालय ने कहा कि घटना मार्च 1983 में मुजफ्फरपुर जिले के एक गांव में हुई थी जहां कम से कम 58 लोगों की भीड़ ने चंद्रशेखर चौधरी के घर में आग लगा दी जिसके बाद 5 लोगों की बेरहमी से हत्या की गई और कई लोग घायल हो गए थे ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं ताजा समाचार जानने के लिए आप हमारे सोशल मीडिया हैंडल @AIRNewsHindi को फॉलो कर सकते हैं समाचार प्रभात में आपका फिर स्वागत है केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड CBSE ने सोशल मीडिया पर किए गए इस दावे को पूरी तरह से खारिज कर दिया है CBSE ने स्पष्ट किया है कि उत्तर पुस्तिकाओं के मूल्यांकन के लिए उपयोग की जाने वाली ऑन स्क्रीन मार्किंग प्रणाली में कोई सुरक्षा उल्लंघन नहीं हुआ है बोर्ड ने कहा कि उत्तर पुस्तिकाओं के वास्तविक मूल्यांकन के लिए इस्तेमाल किया जाने वाला पोर्टल पूरी तरह से एक अलग URL पर काम करता है एक रिपोर्ट
7: CBSE बोर्ड ने कहा है कि cbse.onmarks.co.in केवल एक टेस्टिंग साइट है जिसमें सैंपल डाटा होता है जिसका इस्तेमाल पूरी तरह से आंतरिक टेस्टिंग और समीक्षा के उद्देश्यों के लिए किया जाता है और इसमें परीक्षा से संबंधित कोई भी वास्तविक जानकारी नहीं होती है बोर्ड ने कहा है कि ऑन स्क्रीन मार्किंग प्रणाली शिकायतों के निवारण के साथ-साथ मूल्यांकन में पारदर्शिता बढ़ाने के लिए लागू की गई है बोर्ड ने संबंधित पक्षों को आश्वस्त किया कि मूल्यांकन प्लेटफार्म की सुरक्षा सुनिश्चित करने के लिए कड़े और ठोस उपाय किए गए हैं समाचार कक्ष से फरहत नाज
3: अमेरिका के राष्ट्रीय वैमानिकी और अंतरिक्ष प्रशासन नासा ने चंद्रमा पर अपना केंद्र बनाने के लिए भेजे जाने वाले रोबोटिक लैंडर्स हॉपिंग ड्रोन और अन्य वाहनों का विवरण जारी किया है एक रिपोर्ट
7: अमेरिका की वर्ष 2028 में राष्ट्रपति डोनाल्ड ट्रंप का कार्यकाल समाप्त होने से पहले अमेरिकियों को चंद्रमा पर उतारने की योजना है चीन की भी वर्ष 2030 तक चंद्रमा पर मानव उतारने की योजना है मार्च में नासा ने वर्ष 2032 तक चंद्रमा के दक्षिणी ध्रुव पर परमाणु और सौर ऊर्जा से संचालित एक स्थायी अड्डा बनाने के लिए $20 अरब के कार्यक्रम की घोषणा की थी जेफ बेजोस की अंतरिक्ष कंपनी ब्लू ओरिजिन को इन मशीनों का निर्माण करने के लिए चुना गया है समाचार कक्ष से प्राची वाजपेयी
3: कोलकाता की एक विशेष अदालत ने मालदा के मोथाबाड़ी में न्यायिक अधिकारियों पर हुए हमले के मामले में 15 और लोगों को 5 जून तक राष्ट्रीय अन्वेषण अभिकरण NIA की हिरासत में भेज दिया है इन आरोपियों को केंद्रीय एजेंसी द्वारा सोमवार देर रात मोथाबाड़ी और उसके आसपास के इलाकों में की गई छापेमारी के दौरान गिरफ्तार किया गया था भारतीय वायुसेना ने अधिकारी काडर के तकनीकी शाखा में भर्ती के लिए अभियांत्रिकी स्नातक अभिक्षमता परीक्षा GATE के अंकों के आधार पर चयन करने की योजना बनाई है रक्षा मंत्रालय ने कहा कि GATE के अंकों के आधार पर उम्मीदवारों को वायुसेना चयन बोर्ड में परीक्षा के लिए सीधे चयनित किया जाएगा रेल मंत्रालय ने देश की पहली हाइड्रोजन से चलने वाली 10 डब्बों वाली DEMU रेलगाड़ी को चलाने की स्वीकृति दे दी है यह निर्णय रेलवे क्षेत्र में हरित और टिकाऊ परिवहन को प्रोत्साहन देने की दिशा में एक महत्वपूर्ण कदम है हाइड्रोजन रेलगाड़ी के बारे में और जानकारी दे रहे हैं हमारे सहयोगी कृष्णकांत शर्मा
8: यह रेलगाड़ी जींद और सोनीपत के बीच अधिकतम 75 किलोमीटर प्रति घंटे की गति से चलेगी। इसमें दो ड्राइवर पावर कार और 8 पैसेंजर कोच शामिल हैं, जिनकी कुल क्षमता 2500 यात्रियों की है। इसकी कुल विद्युत क्षमता 1200 किलोवाट है। यह ट्रेन शून्य कार्बन उत्सर्जन करती है। इसकी परिचालन गति 110 से 140 किलोमीटर प्रति घंटा होगी। इसमें यात्रियों के लिए आधुनिक डिजिटल डिस्प्ले, ऑटोमेटिक दरवाजे और एयर कंडीशनिंग जैसी सुविधाएं उपलब्ध हैं। समाचार कक्ष से कृष्णकांत।
3: राष्ट्रपति द्रौपदी मुर्मू सिक्किम की यात्रा के दूसरे दिन आज नाथुला दर्रे का दौरा करेंगी। राष्ट्रपति नाथुला में तैनात सैनिकों से बातचीत करेंगी। वरिष्ठ सैन्य अधिकारी उन्हें क्षेत्र में जारी विभिन्न गतिविधियों की जानकारी देंगे। राष्ट्रपति बाबा हरभजन मंदिर में पूजा अर्चना भी करेंगी। अमरीकी सीनेटर लिंडसे ग्राम ने अमरीका और ईरान के बीच मध्यस्थता के लिए पाकिस्तान की भूमिका की आलोचना की है। उन्होंने कहा है कि इजराइल के प्रति पाकिस्तान के लंबे समय से चले आ रहे विरोध के कारण उसे तटस्थ नहीं माना जा सकता। श्री ग्राम ने दावा किया कि ईरानी सैन्य विमान पाकिस्तानी हवाई अड्डे का इस्तेमाल कर रहे हैं। उन्होंने कहा कि इजराइल के बारे में पाकिस्तानी नेताओं की टिप्पणियां चिंताजनक हैं। ये टिप्पणियां पाकिस्तान के रक्षा मंत्री ख्वाजा मोहम्मद आसिफ के एक टीवी चैनल को दिए साक्षात्कार में अब्राहम समझौते में पाकिस्तान के शामिल होने से इनकार के बाद आई है। मौसम विभाग ने उत्तर भारत के अनेक राज्यों में तेज गर्मी का अनुमान व्यक्त किया है और महाराष्ट्र के विदर्भ में भीषण गर्मी का रेड अलर्ट जारी किया है। मौसम विभाग ने मध्य प्रदेश, उत्तर प्रदेश और विदर्भ में भीषण गर्मी का रेड अलर्ट जारी किया है और अगले दो से तीन दिनों तक दिल्ली, हरियाणा, चंडीगढ़, पंजाब, राजस्थान, छत्तीसगढ़, तटीय आंध्र प्रदेश, हिमाचल प्रदेश, जम्मू और कश्मीर, लद्दाख, झारखंड, ओडिशा, तेलंगाना और उत्तराखंड में भी भीषण गर्मी की आशंका व्यक्त की है। वहीं केरलम में मॉनसून एक या दो दिन की देरी से आ सकता है। आईपीएल क्रिकेट में रॉयल चैलेंजर्स बेंगलुरु ने कल पहले क्वालिफायर मैच में गुजरात टाइटंस को 92 रन से हराकर फाइनल में जगह बना ली है। 255 रन के लक्ष्य का पीछा करते हुए गुजरात टाइटंस 162 रन पर सिमट गई। प्रतियोगिता में आज सनराइजर्स हैदराबाद और रॉयल राजस्थान के बीच एलिमिनेटर मैच खेला जाएगा। ये समाचार हमारी वेबसाइट www.newsonair.gov.in और हमारे ऐप न्यूज ऑन एआईआर पर भी उपलब्ध हैं। और लीजिए अब आज के समाचार पत्रों की सुर्खियों के साथ हैं सरफिरोजी।
9: धन्यवाद मुनीश। देश की राजधानी से प्रकाशित सभी हिंदी समाचार पत्रों ने क्वाड समूह की एकजुटता और सीमावर्ती क्षेत्रों में घुसपैठ रोकने के लिए सख्ती को सुर्खियों में जगह दी है। साथ ही कई स्थानीय मुद्दे भी मुखपृष्ठ पर प्रमुखता से प्रकाशित किए गए हैं। वीर अर्जुन की सुर्खी है, क्वाड हिंद प्रशांत क्षेत्र में बढ़ाएगा निगरानी। पत्र ने भारत, अमेरिका, जापान और ऑस्ट्रेलिया की विदेश मंत्रियों की तस्वीरों को भी समाचार के साथ प्रमुखता से प्रकाशित किया है। दैनिक भास्कर ने घुसपैठ से निपटने के लिए एक उच्च स्तरीय समिति के गठन संबंधी अमित शाह के ऐलान को सुर्खी बनाया है। पंजाब केसरी ने अपने संपादकीय को शीर्षक दिया है, धर्मशाला नहीं है भारत। पत्र लिखता है, जनसांख्यिकी संरचना बदल जाने से स्थानीय समुदायों में ये भावना बढ़ रही है कि घुसपैठिए सरकारी योजनाओं और राजनीतिक संरक्षण का लाभ उठा रहे हैं, जिससे भाषा और भूमि को लेकर तनाव बढ़ रहा है। जनसत्ता ने दिल्ली में सीएनजी के दाम 2 रुपए प्रति किलोग्राम और बढ़ाए जाने को पहली खबर बनाया है। अमर उजाला ने भी इस खबर को पहले पन्ने पर सबसे ऊपर जगह दी है, जबकि दैनिक ट्रिब्यून ने दिल्ली रेस क्लब को राहत न मिलने और जिमखाना पर सरकार के कुछ नर्म रुख को पहली खबर बनाया है।
3: और अंत में लीजिए सुनिए इस बुलेटिन के मुख्य समाचार एक बार फिर। केंद्र सरकार ने घुसपैठ और अन्य कारणों से जनसंख्या आंकड़ों में परिवर्तन का अध्ययन करने के लिए उच्च स्तरीय समिति का गठन किया। सर्वोच्च न्यायालय एसआईआर को चुनौती देने वाली याचिकाओं पर आज फैसला सुनाएगा। सीबीएसई ने सोशल मीडिया पर प्रसारित उन अफवाहों को खारिज किया है जिनमें उसके ऑन स्क्रीन मार्किंग सिस्टम के उल्लंघन की बात कही गई है। मौसम विभाग ने उत्तर भारत के अनेक राज्यों में तेज गर्मी का अनुमान व्यक्त किया। महाराष्ट्र के विदर्भ में भीषण गर्मी का रेड अलर्ट जारी। और आईपीएल क्रिकेट में रॉयल चैलेंजर्स बेंगलुरु ने पहले क्वालिफायर मैच में गुजरात टाइटंस को 92 रन से हराकर फाइनल में जगह बनाई। और इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
10: Akashwani presents Morning News. Good morning, I am VC Pramod, the headlines. Center forms high-level committee to study demographic change caused by infiltration and other reasons. Supreme Court to deliver its verdict today on petitions challenging special intensive revision of electoral rules. CBSE rejects claims circulating on social media about breach of its on-screen marking system, saying it was only testing site and not actual platform. IMD issues red alert for severe heatwave conditions in Madhya Pradesh, Uttar Pradesh and Vidarbha today. NASA releases details of robotic landers, hopping drones and vehicles it aims to send to Moon as part of its plan to build lunar base. And in IPL cricket, Royal Challengers Bengaluru storm into final beating Gujarat Titans by 92 runs in qualifier 1 at Dharamshala. The centre has constituted a high-level committee to address the challenges of demographic changes caused by infiltration and other reasons. In a social media post, Union Home Minister Amit Shah said that the committee will be chaired by former Supreme Court Judge Justice Prakash Prabhakar Navlekar. Census Commissioner along with former IAS Officer Durga Shankar Mishra, former IPS officer Balaji Srivastava and economist Dr. Shamika Ravi have been appointed as members of the committee. The Joint Secretary, Foreigners 1 in Home Ministry, will serve as the member secretary in the committee. Mr. Shah said infiltration and other reasons are causing unnatural demographic change, which poses a very significant challenge to the present and future of any nation. He said demographic change is a serious issue linked not only to the sovereignty, but also to national security, law and order, profound changes in social structure, and the preservation of tribal society. A report.
11: The high-level committee will conduct a comprehensive assessment of demographic changes occurring across India due to illegal immigration and other unnatural causes. It will also analyze patterns of abnormal population shift at the levels of religious and social communities and will present a planned and time-bound solution for the same. Prime Minister Narendra Modi, in his Independence Day speech from Redford last year, had announced about the high-level committee on demographic change.
4: देश की डेमोग्राफी को बदला जा रहा है एक नए संकट के बीज बोए जा रहे हैं और ये घुसपैठिए मेरे देश के नौजवानों की रोजी रोटी छीन रहे हैं एक घुसपैठिए मेरे देश की बहन बेटियों को निशाना बना रहे हैं ये बर्दाश्त नहीं होगा ये घुसपैठिए भोले भाले आदिवासियों को भ्रमित करके उनकी जमीनों पर कब्जा कर रहे हैं ये देश सहन नहीं करेगा और इसलिए एक हाई पावर डेमोग्राफी मिशन शुरू करने का निर्णय किया है
11: द कमिटी विल सबमिट इट्स रिपोर्ट विद इन 1 ईयर इफ नेसेसरी द टेन्योर ऑफ द कमिटी मे बी एक्सटेंडेड बाय अप टू 6 मंथ्स विद अनुपम मिश्रा दिस इज विष्णु पीएस आकाशवाणी न्यूज़ दिल्ली
10: The Supreme Court will today pronounce its judgment on a batch of petitions challenging the legality of the Special Intensive Revision SIR of the electoral rules done by the Election Commission of India. A bench of Chief Justice of India, CJI Surya Kant and Justice Joymala Bagchi is scheduled to pronounce its verdict today after reserving judgment in the matter earlier this year following extensive hearings. The petitions challenging the legality of the SIR exercise undertaken by the poll body, contending that the revision process exceeds the powers conferred upon the ECI under Article 326 of the Constitution, the Representation of the People Act 1950, and the rules framed thereunder. Over the course of the proceedings, the Supreme Court issued interim directions designed to promote transparency and mitigate hardship among voters impacted by the SIR exercise across various states and union territories. The poll body had initially identified 11 documents for verification purposes. However, the apex court later directed the inclusion of Aadhaar as an additional document for the SIR process. Most of the petitions were filed in June last year after the ECI decided to conduct an SIR in Bihar. The exercise was subsequently extended to multiple states and UTs, including West Bengal, Kerala and Tamil Nadu. The poll body defended the exercise before the apex court, contending that the revision was aimed at ensuring the purity of electoral rules and preventing duplication or inclusion of ineligible voters. After hearing the parties, the CJI Surya Kant-led bench reserved its verdict on Jan 29th. Central Board of Secondary Education, CBSE, has clarified that there has been no security breach in its actual on-screen marking system used for evaluation of answer books. The board said that the URL http://cbse.onmarks.co.in is the testing site only with sample data for internal testing and review purposes. More from our correspondent.
12: The Central Board of Secondary Education stated that the URL circulating on social media is different from the portal used for the evaluation of answer books. It noted that the system has been implemented for enhanced transparency in assessments with strong grievance redressal mechanisms. Refuting claims of any security breach on its actual on-screen marking system, CBSE reassured all concerned that safeguards are in place to ensure the integrity and security of the evaluation platform. Priya Mondal, Akashwani News, Delhi.
10: This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle @AIRNewsAlerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download the News on AIR app. President Draupadi Murmu will visit Nathula Pass in Sikkim this morning on the second day of her visit to the state. The president will interact with soldiers stationed at Nathula, where senior army officers will brief her on various activities in the area. She will also visit the Baba Harbhajan Shrine. Later in the day, President Murmu will award degrees and medals to students during convocation ceremony of Sikkim University at Manan Kendra in Gangtok. Nearly 14,000 degrees across 33 departments will be awarded, along with 285 gold and silver medals to meritorious students, which include 199 women. India Meteorological Department, IMD, has issued a red alert predicting heat wave to severe heat wave conditions over Madhya Pradesh, Uttar Pradesh and Vidarbha today. The weather agency has also forecast heat wave conditions over Delhi, Haryana, Chandigarh, Punjab, Rajasthan, Chhattisgarh, coastal Andhra Pradesh, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Jharkhand, Odisha, Telangana and Uttarakhand for the next 2 days. Onset of monsoon in Kerala, which was earlier predicted for yesterday, may be delayed for 1 or 2 days. More from our correspondent.
13: The arrival of the southwest monsoon in Kerala, which was earlier predicted for May 26, may be further delayed by 1 or 2 days. As of 7 a.m. this morning, 5 mm of rain has been recorded in some areas in the southern parts of Kerala, while no rain has been experienced in most places in Kerala and Lakshadweep today. The onset of the monsoon in Kerala will officially be declared if 2.5 mm of rain is recorded for 2 consecutive days in at least 60% of the monitoring stations in Kerala and Lakshadweep. As of now, there is no heavy rain warning for Kerala for the next 4 days. Nidhi M. Palluruthi, Akashwani News, Thiruvananthapuram.
10: A special court in Kolkata has remanded 15 more individuals to National Investigation Agency NIA custody till the 5th of June in connection with the attack on judicial officers in Motabari, Malda. The accused were arrested during a series of raids conducted by the central agency in Motabara and its adjoining areas late Monday night. During the court proceedings, the NIA submitted 2 case diaries regarding the matter. According to NIA sources, the suspects were identified by analyzing CCTV footage from the day of the incident alongside various video clips that went viral on social media. External Affairs Minister Dr. S. Jayashankar co-chaired the 17th Foreign Minister's Framework Dialogue with his Australian counterpart Penny Wong in New Delhi last evening. Dr. Jayashankar said that they exchanged views on the Indo-Pacific, the situation in West Asia and other regional, global and multilateral issues. They also reviewed the steady progress of the comprehensive strategic partnership between the two nations. Dr. Jayashankar added that cooperation is expanding in energy sector, including uranium supplies to generate nuclear energy.
14: On the energy side, we are looking to expand that as well into uranium supplies. Our own nuclear sector has undergone reform, which would grow through nuclear energy. Our teams have been in discussion on critical minerals as well. Our defense exchange and exercises, again, have been taking place. Our maritime cooperation has been the centerpiece of that. We've had some talks on space cooperation.
10: NASA has released details of robotic landers, hopping drones and vehicles it aims to send to the moon as part of the US plans to build a lunar base. Amazon founder Jeff Bezos's space company Blue Origin is one of the several companies picked to build the machines. The US wants to land Americans back on the moon before President Donald Trump leaves office in 2028. But NASA is competing with China to return humans to the lunar surface, meaning the space agency is under pressure to appear to be winning the new space race. China is forging ahead with its own plans to land humans on the moon by 2030. Yesterday, it launched its Shenzhou 23 spacecraft, sending a crew of astronauts to the country's Tiangong space station. Royal Challengers Bengaluru stormed into the final of the IPL 2026, beating Gujarat Titans by 92 runs in the qualifier one match at Dharamshala last night. Chasing a mammoth target of 255 runs set by Royal Challengers Bengaluru, Gujarat Titans were all out for 162 with three balls to spare. Rahul Tevatia was the top scorer with 68 runs. For Royal Challengers Bengaluru, Jacob Duffy scalped 33 wickets, while Bhuvaneshwar Kumar, Razik Salam Dar and Krunal Pandya to 2 wickets each. Earlier, Gujarat Titans won the toss and elected to field. Put into bat, Royal Challengers Bengaluru posted a massive 254 runs for the loss of 5 wickets in the stipulated 20 overs. Rajat Patidar top scored with an unbeaten 93 runs of 33 balls. Virat Kohli and Krunal Pandya added 43 runs each. For Gujarat Titans, Kagiso Rabada and Jason Holder took 2 wickets each. Rajat Patidar was adjudged the player of the match. Today, Sunrisers Hyderabad will face Rajasthan Royals in the eliminator in New Chandigarh, Mohali at 7:30 p.m. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
15: Thank you, Pramod. Quad announces energy initiative, Fiji Port Project, headlines the Hindustan Times. While the Tribune headlines committed to free and open Indo-Pacific, Quad unveils energy security initiative. And the Asian Age headlines, Quad unveils 4 key initiatives, expands energy, maritime ties. Another major story covered in most newspapers is the U.S. self-defense strikes casting shadow on Iran peace talks. The Asian Age headlines, talks under strain as U.S. strikes Iran, Tehran to retaliate. While the Tribune headlines, deal to end war may take a few days, says Rubio as U.S. strikes Iran again. The government forming panel on demographic changes caused due to infiltration is also a major story covered on the front page of most newspapers. The Times of India headlines, government panel to examine demographic changes. And the Hindu says panel set up to study demographic change. The Indian Express headlines, HDFC Bank camouflaged crores as marketing spent to pay higher interest to state firm. The paper adds that violating RBI and bank norms, 45 crore extra interest was paid to Maharashtra State Road Development Corporation as sponsorship for road safety drive. The Indian Express in its editorial titled India First Can Converge with America First writes that against the backdrop of an uneasy phase in India-US relations over the past year or so, US Secretary Marco Rubio's visit to India signaled reassurance to New Delhi that Washington remains committed to a long-term strategic partnership. During his joint press conference with Rubio, Indian Foreign Minister Jaishankar acknowledged that the Trump administration has been forthright about pursuing an America First policy and said that Delhi too is guided by an India First approach. Convergence of interests may sustain cooperation, but India's standing in a fractured world will ultimately rest on the strength it builds at home, the paper concludes. And with that, it's back to you, Pramod.
10: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Center forms high-level committee to study demographic change caused by infiltration and other reasons. Supreme Court to deliver its verdict today on petitions challenging special intensive revision of electoral rolls. CBSC rejects claims circulating on social media about breach of its on-screen marking system, saying it was only testing site and not actual platform. IMD issues red alert for severe heatwave conditions in Madhya Pradesh, Uttar Pradesh and Vidarbha today. And in IPL cricket, Royal Challengers Bengaluru storm into final, beating Gujarat Titans by 92 runs in qualifier 1 at Dharamshala. And with that, we end the morning news. Have a nice day.
16: Akasavani Chittur Jilla Samachara Lekavintaru Rachana Srivi V.R. Chandrasekhar
17: ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కాళీపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం ద్వారా పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న డ్వామా పీడి రవికుమార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్. బీసీ వర్గాల సంక్షేమం కోసం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వంటి పలు అంశాలతో చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిక గ్రామంలో నిర్వహించిన సంజీవిని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవిని కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 19,75,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు రూపొందించడంతో పాటు ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంటూ కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సలహాలు, వర్చువల్ కన్సల్టేషన్ సేవలు, డాక్టర్ ఫాలోఅప్ విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని, అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల సేవార్థం 14,74,00,000 రూపాయలతో నిర్మించిన వినాయక సదన్ అకామిడేషన్ భవనాన్ని ప్రారంభించి 108 ఆధునిక వసతి గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్ధగిరి, మొగలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వర ఆలయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లడించారు. జిల్లాలో అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమం కింద పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారుపాలెం మండలం మిట్టపల్లి గ్రామంలో బోడిగుండ్ల గుట్ట నుంచి అమ్మగారి చెరువు వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర కాలువను వీబీజీ రామ్జీ పథకం కింద శుభ్రపరిచారు. ఈ పనుల వల్ల నీటి సరఫరా మెరుగుపడి భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపయోగం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామంలోని 134 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, ప్రతిరోజు కొంత సమయాన్ని స్వచ్ఛత కార్యక్రమాలకు కేటాయించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి గన్ని క్లాస్ సంచులు వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామం, పట్టణంలో తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీ వర్గాల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ది కోసం ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయి బ్రాహ్మలు, ఎంబీసీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పథకం కింద రజకులకు నెలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్లు, ఎంబీసీ, బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. చిన్న వృత్తి పెట్టుబడిదారుల ఆర్థిక భారం తగ్గించి వారి జీవనోపాధిని బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి చిత్తూరు జిల్లా. వ్యాఖ్యానం కె ఉమారాణి.
16: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
18: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టూడియోలో సమయం 8:35 కావస్తోంది. మరి కాసేపట్లో డాక్టర్

0: గంటలు దాటి 35 నిమిషాలు. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఎంవి రామ్మోహన్ గారు ఉన్నారు, ఎండోక్రైనాలజిస్ట్, అలాగే థైరాయిడ్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడి అసలు థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ ఎన్ని రకాలు, అలాగే థైరాయిడ్ వస్తే ఎలాంటి చికిత్సా విధానం ప్రస్తుతం అందుబాటులో ఉంది తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే, గుడ్ మార్నింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి, ప్రేక్షకులకి.
0: డాక్టర్ గారు, థైరాయిడ్ ఈ పదం అయితే మనం తరచూ వింటూ ఉంటాం కదా, అసలు ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటే ఏంటి, ఈ గ్రంథి యొక్క ఉపయోగం ఏంటి?
1: ప్రతి ఒక్కరికి గొంతు కింద భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు లోబ్స్ ఉంటాయన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మనకు బాడీకి సంబంధించినటువంటి ఎనర్జీని ఇచ్చేటువంటి హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీన్ని థైరాయిడ్ హార్మోన్స్ అంటారు. T3 T4 అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. మన బైక్ కానీ కార్ కానీ పెట్రోల్ డీజిల్ ఎలాగో మన బాడీకి థైరాయిడ్ హార్మోన్ అలాగనమాట. సో మన మజిల్స్ పనిచేయడానికి, బోన్ గ్రోత్కి, కండరాలు పనిచేయడానికి, స్కిన్, హెయిర్ హెల్త్ కోసం, తర్వాత గుండె, కిడ్నీ మునోపల అవయవాలన్నీ సరిగ్గా సక్రమంగా పనిచేయడానికి మనకి ప్రతి ఒక్కరికి థైరాయిడ్ సరైన మోతాదులో అవసరం. సో కాబట్టి ఇది ఎప్పుడైతే కరెక్ట్గా మనకి పనిచేస్తుందో మన బాడీ మెటబాలిజము, మనం వెయిట్ రాకుండా నార్మల్ వెయిట్ మెయింటైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడైతే ఈ హార్మోన్ సమతుల్యత లోపించిందో తగ్గితే దాన్ని హైపోథైరాయిడిజం అని, పెరిగితే దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటాం.
0: డాక్టర్ గారు, అసలు ఈ థైరాయిడ్ ఎన్ని రకాలు ఉంటుంది, అలాగే గాయిటర్ అని అంటూ ఉంటారు కదా, ఈ గాయిటర్ అంటే ఏంటి?
1: ముఖ్యంగా ఈ గొంతు కింద భాగంలో ఉన్నటువంటి గ్లాండ్ వాపు వచ్చింది అనుకోండి, దాన్ని గాయిటర్ అంటారు. ఈ గాయిటర్ అంటే ఏంటంటే గొంతు వాచి థైరాయిడ్ మింగినప్పుడు గ్లాండ్ ప్రామినెంట్గా కనపడుతుంది అనమాట. మనం అద్దంలో నించుని తలపైకి తిలగొట్టుకేస్తే కింద వైపు కానీ ఒక ఉండలాగా పైకి కింద కదులుతుంటే దాన్ని థైరాయిడ్ గ్లాండ్ వాపు అంటారు, గాయిటర్. ఈ గాయిటర్ ఎందుకు వచ్చింది? సో మన బాడీలో ఉన్న హార్మోన్ సమతుల్యత లోపిస్తే గాయిటర్ వస్తుంది అనమాట. ఇన్ కేస్ థైరాయిడ్ రోజుకి 150 తయారవ్వాలి, మనకి 100 తయారవుతుంది అనుకోండి, అప్పుడు 50 ప్రొడక్షన్ తగ్గినట్టు, దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. వాళ్ళకి ఎంత తగ్గిందో ఆ మోతాదులో హార్మోన్ మనం బయట నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే హార్మోన్ 150 ఉండాల్సింది 250 వెళ్ళింది అనుకో, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. వాళ్ళకి ఆ మోతాదుని తగ్గించే యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ ఇవ్వటం జరుగుతుంది.
0: రైట్ డాక్టర్ గారు. అలాగే మన శ్రోతలు ఎవరైనా థైరాయిడ్ మీద సూచనలు సలహాలు కావాలంటే మాత్రం 7901084415 ఇప్పుడే వాట్సాప్ పెట్టవచ్చు. డాక్టర్ గారితో ఈ ప్రత్యక్ష లైవ్ కార్యక్రమంలో మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు, థైరాయిడ్ వ్యాధులకు అంటే ఎవరిని సంప్రదించాలి, ఎవరైతే బెస్ట్ డాక్టర్ అంటారు?
1: ముఖ్యంగా ఎలాగైతే నరాలకు న్యూరాలజిస్టు, సూపర్ స్పెషలిస్టు, గుండెకు కార్డియాలజిస్ట్ ఎలాగో, థైరాయిడ్ వ్యాధుల స్పెషలిస్ట్ని ఎండోక్రైనాలజిస్ట్ అంటారు. ఇది సూపర్ స్పెషాలిటీ డిగ్రీ, డిఎం అనమాట, ఎండి జనరల్ మెడిసిన్ తర్వాత 3 ఇయర్స్. సో థైరాయిడ్ హార్మోన్స్, డయాబెటీస్కి సూపర్ స్పెషాలిటీ డిగ్రీ ఎండోక్రైనాలజిస్ట్. సో మీకు ఎటువంటి థైరాయిడ్ జబ్బులు ఉన్నా సరే, అనుమానాలు ఉన్నా సరే, మీ దగ్గరలో ఎండోక్రైనాలజిస్ట్ని కలవడంతో వాళ్ళు మీ హార్మోన్స్ టెస్ట్ చేసి అవి సమతుల్యంగా ఉన్నాయా లేవా, ఏమైనా లోపాలు ఉన్నాయా, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా చూసుకొని మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది.
0: రైట్ డాక్టర్ గారు. మనకు చరణ్ వాట్సాప్ పంపించారు నెల్లూరు నుంచి, ఈ కార్యక్రమం చాలా బాగుంది, థైరాయిడ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ సలహా కోసం వెయిట్ చేస్తున్నానని పంపించారు.
1: సో ముఖ్యంగా చాలామందికి థైరాయిడ్లో డైట్ గురించి అపోహలు ఉంటాయి. క్యాబేజీ తినచ్చా, క్యాలీఫ్లవర్ తినచ్చా, గడ్డకూరలు తినచ్చా అని చెప్పి, ముఖ్యంగా థైరాయిడ్ పేషెంట్స్కి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. కొంతమందికి మాత్రం ఎక్కువ గాయిటర్ ఉండి గొంతు కింద చాలా పెద్ద వాపు ఉంటే వాళ్ళకి మాత్రమే కొన్ని ఫుడ్ ఐటమ్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటివి వద్దని చెప్తాం. 95% ఆఫ్ అందరు థైరాయిడ్ పేషెంట్స్ అన్ని రకాల ఫుడ్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఉప్పు విషయానికి వస్తే చాలా ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వల్ల ఈ పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఎక్కువ వాడటం ఎక్కువైపోయింది. కానీ హిమోగ్లోబిన్కి ఎలాగైతే ఐరన్ అవసరమో, థైరాయిడ్ పనిచేయడానికి థైరాయిడ్ హార్మోన్స్కి ఐడిన్ అవసరం. కాబట్టి మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఐడినైజేషన్ ఆఫ్ సాల్ట్ చేసింది. సో ఐడిన్ మనకి తక్కువ ఉంది కాబట్టి థైరాయిడ్ జబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఐడిన్ కలుపుతున్నారు ఉప్పులో. సో మనం తినే ఉప్పులో కంపల్సరీ ఐడిన్ ఉండాలి కాబట్టి ఐడిన్ సాల్ట్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అవాయిడ్ చేయాలి. సో కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్ అందరూ ఐడిన్ సాల్ట్ మాత్రమే వాడాలి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు, మిగతా పథ్యాలు ఏమీ లేవు.
0: రైట్ డాక్టర్ గారు. మరొకరు పంపించారు, థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఒక పర్సన్కి ఉంటే డైట్ ఏ విధంగా ఉండాలి, అంటే ఏ విధంగా మెయింటైన్ చేయాలి, షుగర్ వల్ల వెయిట్ లాస్ అంటారు, అలాగే థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అంటారు, సో బ్యాలెన్స్ ఏ విధంగా చేసుకోవాలి?
1: చాలా మంచి క్వశ్చన్.

0: ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్ థైరాయిడ్ ఒకదాని నుంచి ఒకటి రావు, కానీ 30 నుంచి 20 మంది డయాబెటిక్ పేషెంట్లో థైరాయిడ్ కనబడుతుంది. 10 నుంచి 20% థైరాయిడ్ పేషెంట్స్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి డయాబెటిక్ పేషెంట్స్కి ప్రతి సంవత్సరం మేము థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అన్కంట్రోల్డ్ థైరాయిడ్ ఉంటే డయాబెటీస్ కూడా కంట్రోల్ తప్పుతుంది, అలాగే డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే థైరాయిడ్ హార్మోన్స్ కూడా అప్ అండ్ డౌన్స్ అవుతాయి. కాబట్టి రెండింటినీ ప్యారలల్గా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్ లేదో వాళ్ళకి వెయిట్ లాస్ వస్తుంది, అదే వాళ్ళు థైరాయిడ్ మాత్రం ఆపేస్తే కూడా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ రెండు జరగచ్చు. కాబట్టి ముఖ్యంగా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ కంటే ఈ రెండు హార్మోన్ వాల్యూస్ మనం కరెక్ట్ కంట్రోల్లో పెట్టుకుంటే, అంటే షుగర్స్ 130 లోపల, తినకముందు తిన్న తర్వాత 180 లోపల, మన టీఎస్హెచ్ ఎప్పుడు 1 నుంచి 4 మధ్యలో పెట్టుకుంటే మనం 100% హెల్తీగా ఉన్నట్టు.
1: రైట్ డాక్టర్ గారు, మరో ప్రశ్న, థైరాయిడ్లో వెయిట్ రావడం వల్ల ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చాయంటున్నారు, సో వాటి వల్ల ఇన్స్టెంట్ వెయిట్ లాస్ ఉంటుందా, లేకపోతే ఎలా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? రవీణ గారు నెల్లూరు నుంచి.
0: సీ, ముఖ్యంగా థైరాయిడ్ పేషెంట్స్ ఎప్పుడైతే మందులు వేసుకుంటున్నారో, వాళ్ళ టీఎస్హెచ్ 1 నుంచి 4 మధ్యలో ఉందో, వాళ్ళు 100% థైరాయిడ్ పరంగా మెటబాలిజం హెల్తీగా ఉన్నట్టు, వాళ్ళకి జబ్బు లేనట్టే. ఎందుకంటే వాళ్ళు మాత్రలు వేసుకుంటున్నారు, వాళ్ళకి నార్మల్ మెటబాలిజం ఉంది, హార్మోన్ కరెక్ట్గా ఉంది. వాళ్ళకి వెయిట్ గెయిన్ వచ్చింది అంటే వేరే కారణాలు, మనకి డైటరీ సరిగా లేదు, ఎక్సర్సైజ్ లేదు, ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము, కాబట్టి ఒబేసిటీ వచ్చింది. ఒబేసిటీకి సపరేట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఒబేసిటీకి మంచి ఇంజెక్షన్స్ వచ్చున్నాయి ఇప్పుడు, GLP-1 అగనిస్ట్ అని చెప్పి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మా కింద 300-400 పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు మంచిగా వెయిట్ లాస్ అవుతున్నారు. కాబట్టి ఎప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకొని, నార్మల్గా పెట్టుకొని మనం యాంటీ ఒబేసిటీ డ్రగ్స్, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ మంచిగానే వాడుకోవచ్చు.
1: రైట్ డాక్టర్ గారు, థైరాయిడ్ హైపోథైరాయిడిజం అని అంటుంటారు కదా, ఈ పేషెంట్స్కి ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
0: చాలామంది హైపోథైరాయిడ్ పేషెంట్స్కి లక్షణాలు చాలా వేగ్గా ఉంటాయి. జుట్టు ఊడిపోవటము, స్కిన్ డ్రైనెస్ రావటము, నెలసరి ఇబ్బందులు, పిల్లల్లో హైట్ పెరగకపోవటము, పెద్దవాళ్ళ ఒబిసిటీ రావటం, లాస్ట్ 6 నెలల్లో 3-10 కేజెస్ పెరిగాను సార్ అని చెప్పటము, తర్వాత కళ్ళ కింద మొహం వాపు రావటము, కండరాల నొప్పులు, సరే ఇటు తిరిగితే ఇటు పట్టేస్తుంది ఇటు పట్టేస్తుంది, మజిల్ క్రాంప్స్ రావటము, తర్వాత కాళ్ళ యాంకిల్స్ దగ్గర నీరు రావటము, ఇలాంటివన్నీ వాటర్ లాగింగ్ ఇవన్నీ జరగచ్చు. ప్లస్ షుగర్స్ కూడా అన్కంట్రోల్గా ఉండటం జరుగుతుంది. సో ఇటువంటి ఉన్నా సరే మనం వెంటనే ఏం చేస్తామంటే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయడం జరుగుతుంది.
1: రైట్ డాక్టర్ గారు, మరొకరు కట్ల సతీష్ గారు మనకు భద్రాద్రి కొత్తగూడెం నుంచి వాట్సాప్ పంపించారు. థైరాయిడ్ ఎక్కువగా ఆడవాళ్ళకు వస్తుంది అంటున్నారు. మా ఆవిడ సుమలతకు థైరాయిడ్ ఉంది, 50 mcg వాడుతున్నారు. థైరాయిడ్ వల్ల కొంతమంది లావుగా ఉంటారు, బక్కగా ఉంటారు, కొంతమంది కళ్ళు పెద్దవిగా ఉంటాయి. థైరాయిడ్ టాబ్లెట్స్ జీవితాంతం వాడాలా? దయచేసి జాగ్రత్తలు తెలియజేయగలరు.
0: సో మంచి క్వశ్చన్. మనం చెప్పుకున్నట్టుగానే హైపోథైరాయిడిజం అంటే మన బాడీలో థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గింది. నేను 150 ఉండాల్సింది 50 అయ్యింది అనుకోండి, 100 తగ్గింది, వాళ్ళకి 100 మాత్రం ఇస్తాం. 150 ఉండాల్సింది 70కి వచ్చింది అనుకోండి, 75కి వచ్చింది, మిగతా 75 మనం బయట నుంచి ఇవ్వాలి. సో ఎప్పుడైతే హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిందో, మనం లైఫ్ లాంగ్ వీళ్ళకి లేని హార్మోన్ని బయట నుంచి ఇస్తున్నాం. ఇది ట్రీట్మెంట్ కాదు, ఇది రీప్లేస్మెంట్. కాబట్టి థైరాయిడ్ మాత్ర అనేది ట్రీట్మెంట్ మాత్రం కాదు, అది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. సో హార్మోన్ రీప్లేస్మెంట్ అనేది లైఫ్ లాంగ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇది మన బాడీలో ఉన్న హార్మోన్ మనం బయట నుంచి ఇస్తున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఎందుకుంటాయి, మనకు కావాల్సిన హార్మోన్ మనం ఇస్తే మన మెటబాలిజం బాగుంటుంది కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు మీరు 50 μg మేడంకి ఇస్తున్నారు, ప్లస్ మేడం గారు టీఎస్హెచ్ 1-4 మధ్యలో ఉందంటే కరెక్ట్ డోస్ ఇస్తున్నట్టు, అప్పుడు లైఫ్ లాంగ్ రోజు మనకి థైరాయిడ్ 150 కావాలి, లోపల 100, బయట నుంచి 50, రెండు కలిస్తే కంట్రోల్, 100% కంట్రోల్ వచ్చేసింది కాబట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం బయట నుంచి ఇచ్చే టాబ్లెట్ తగ్గించేమో లేకపోతే ఆపేమో, మనకి డిఫిషియన్సీ వచ్చి సింప్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కరెక్ట్ టైం కానీ కరెక్ట్గా టీఎస్హెచ్ కంట్రోల్లో పెట్టుకొని మనం మందులు వేసుకోవడం ద్వారా మనము లైఫ్ లాంగ్ 90 ఇయర్స్ పాటు హెల్తీగా ఉండవచ్చు.
1: రైట్ డాక్టర్ గారు, మరొకరు కోవూరు నుంచి అలీనా గారు, షుగర్ పేషెంట్స్కి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉందా సార్ అని అడుగుతున్నారు.
0: ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ప్రతి షుగర్ పేషెంట్స్కి కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది థైరాయిడ్ వచ్చే రిస్క్. కాబట్టి వాళ్ళకి ప్రతి సంవత్సరం థైరాయిడ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ టీఎస్హెచ్ కానీ ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది.
1: థైరాయిడ్ టాబ్లెట్స్ ఎట్లా వాడాలి, ఎప్పుడు వేసుకోవాలి అనేది కూడా మనకు వాట్సాప్ పంపి.
0: గుడ్ క్వశ్చన్ అభి సార్. థైరాయిడ్ అనేది నిద్ర లేవగానే హైపోథైరాయిడ్ పేషెంట్ థైరాక్సిన్ టాబ్లెట్ నిద్ర లేవగానే పళ్ళదొంగుకొని గ్లాస్ వాటర్ తోటి ఎంటీ స్టమక్లో వేసుకోవాల్సి ఉంటుంది. 1 అవర్ వరకు పాలు కాఫీ టీ టిఫిన్ వద్దు. 1 అవర్ తర్వాత మీ డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఈ రోజు మాత్రం మర్చిపోతే పక్క రోజు 2 మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు కవరేజ్ బాగుంటుంది. తర్వాత ఎప్పుడైనా 2 రోజులు మర్చిపోతే 3 రోజులు వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ డిలే చేయకూడదు. తర్వాత యాంటాసిడ్ మాత్రలు కానీ కాల్షియం మాత్రలు కానీ ఉంటే మధ్యాహ్నం పూట వేసుకొని థైరాయిడ్ ఉదయాన్నే వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎంప్టీ స్టమక్తో థైరాయిడ్ మాత్ర వేసుకోవాలి. సేమ్ టైంకి వేసుకోక్కర్లేదు, మాత్ర వేసుకున్న 1 అవర్ గ్యాప్ ఇస్తే చాలు. మార్నింగ్ 5 నుంచి మార్నింగ్ 8 లోపల, ఎర్లీ మార్నింగ్ 5 నుంచి ఎప్పుడైనా వేసుకోవచ్చు. 1 అవర్ గ్యాప్ ఇస్తే చాలన్నమాట. వాటర్ మాత్రం ఏనైనా తాగొచ్చు. సో కాబట్టి ఇది థైరాయిడ్ టాబ్లెట్ వేసుకునేటువంటి రెగ్యులేషన్.
1: రైట్ డాక్టర్ గారు, డాక్టర్ గారితో చర్చ కొనసాగించే ముందు
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం వింటున్నాం. కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ రామ్మోహన్ గారు ఉన్నారు. సో థైరాయిడ్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు థైరాయిడ్ అంటే ఏంటి, తదితర వివరాలు ఈరోజు చర్చిస్తూ ఉన్నాం. డాక్టర్ గారు, ఇక ఒక పేషెంట్కి థైరాయిడ్ వచ్చింది అనుకుందాం. సో వచ్చినటువంటి పేషెంట్కి ఎలాంటి టెస్టులు చేయాలి, నిర్ధారణ పరీక్షలు ఏ విధమైనటువంటి చేయించుకోవాలి?
0: సో ఎప్పుడైతే మనకు థైరాయిడ్ అనే అనుమానం వచ్చిందో వెంటనే మనం ఎండోక్రైనిస్ట్ దగ్గరికి వెళ్తే మేము ఏం చేస్తామంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అంటాం. వీటిలో T3, T4, TSH అని 3 బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. సో అది ఎంప్టీ స్టమక్లో ఇవ్వాల్సిన అవసరం లేదు, రోజులో ఎప్పుడైనా వచ్చి మీరు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవచ్చు. బట్ థైరాయిడ్ మాత్ర వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు వాళ్ళు రెగ్యులర్గా టాబ్లెట్ వేసుకొని బ్లడ్ టెస్ట్కి రావచ్చు అనమాట. సో టాబ్లెట్ మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఈ T3, T4, TSH టెస్ట్ చేయించడం ద్వారా మనకి థైరాయిడ్ లెవెల్స్ అనేవి T3, T4 చెప్తుంది. దానికి స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది బ్రెయిన్లోంచి వచ్చే హార్మోన్ TSH అనే హార్మోను. సో ఎటువంటి మార్పులు ఉన్నా సరే ఫస్ట్ TSH హార్మోన్ మారుతుంది, కాబట్టి ఆ TSH వాల్యూని బట్టి మనం థైరాయిడ్ డోస్ను మార్చడం జరుగుతుంది. నార్మల్గా మనం TSH అనేది 0.5-4 మధ్యలో ఉంచుకుంటే మనం హెల్తీగా ఉన్నట్టు.
1: అంటే ఇంకా ఫైనల్గా ఏంటంటే మనకు మెయిన్గా ఆహార నియమాలు అనేది ప్రధానం, కాబట్టి ఆహార నియమాల గురించి డిస్కస్ చేసి తర్వాత మిగతా క్వశ్చన్స్ చూద్దాం. హైపోథైరాయిడిజం పేషెంట్స్ తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాల గురించి చెప్పాల్సి వస్తే మీరు ఏం చెప్తారు?
0: సో ముఖ్యంగా చాలామందికి అపోహలు ఉన్నాయి, ఇందాక చెప్పుకున్నట్టే ఏం తినొచ్చు ఏం తినకూడదు అని చెప్పి. సో హైపోథైరాయిడిజం పేషెంట్స్కి ఎటువంటి ఆహార పథ్యాలు లేవు. క్యాబేజీ, క్యాలిఫ్లవరు, గడ్డకూరలు, టమాటాలు, బెండకాయలు, దొండకాయలు చాలా అడుగుతుంటారు. తర్వాత ఆకుకూరలు తినొచ్చా అని, ఇవన్నీ హ్యాపీగా తినొచ్చు. పెద్ద గాయిటర్ ఉండి, మల్టీనాడ్యులర్ గాయిటర్ ఉండి, వాళ్ళకి గొంతు కింద చాలా పెద్ద వాపు, 10 సెంటీమీటర్స్ వాపు ఉంటే వాళ్ళకి మాత్రమే ఇవి ఉడకపెట్టకుండా తినొద్దని చెప్తాము. సో మిగతా వాళ్ళందరికీ అన్ని రకాల హార్మోన్, అన్ని రకాల డైట్స్ హ్యాపీగా తినవచ్చు. వెయిట్ వచ్చి ఎక్కువ ఒబిసిటీ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ స్వీట్స్, కూల్ డ్రింక్లు, ఆయిల్ ఫుడ్స్ వెయిట్ కోసం తగ్గిమని చెప్తాం, కానీ థైరాయిడ్ కోసం చెప్పాం. సో ఇవి ముఖ్యంగా థైరాయిడ్కి స్పెసిఫిక్గా ఏం లేవు. ప్లస్ కొంతమంది రేర్గా హైపర్ థైరాయిడిజం అని ఉంటుంది, వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ తయారవుతుంది, వాళ్ళకి మాత్రం సీ ఫుడ్ వద్దని చెప్తాం. ఎందుకంటే సముద్రంలో దొరికే చేపలు కానీ, స్క్విడ్స్ వల్ల, ప్రాన్స్ వల్ల ఐడిన్ ఎక్కువ ఇవ్వటం ద్వారా ఎక్కువ థైరాయిడ్ పనిచేస్తుంది, కాబట్టి వాళ్ళకి సీ ఫుడ్ వద్దని చెప్తాం. సో మిగతా హైపోథైరాయిడ్ పేషెంట్స్ అందరూ, థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకునే పేషెంట్స్ అందరూ హ్యాపీగా అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు. వాళ్ళు రెగ్యులర్గా వాకింగ్, జాగింగ్ చేసి మంచి ఆకుకూరలు, వెజిటబుల్స్ తినడం ద్వారా వాళ్ళు వెయిట్ పెరగకుండా కూడా చూసుకోవచ్చు.
1: సో మన శ్రోతలకు ఎవరికైనా థైరాయిడ్కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉంటే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ పంపించగలరు. సో మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇందాక మీరు మాటల్లో అన్నారు వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అని. సో ఈ వెయిట్ గెయిన్కు థైరాయిడ్కు అసలు ఏంటి సంబంధం?
0: సి, మనకి సరైన మోతాదులో థైరాయిడ్ హార్మోన్ ఉంటే మన బాడీలో మెటబాలిజం నార్మల్గా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ బాడీలో తగ్గింది, డెఫిషియన్సీ ఉంది, 150 ఉండాల్సింది 100కి పడిపోయింది, 75కి పడిపోయింది. వాళ్ళకి మనం హార్మోన్ లేనప్పుడు ఏమవుతుందంటే బాడీలో వాటర్ అంతా లాగిన్ అయిపోతుంది. సో వాళ్ళకి మజిల్స్, కండరాలు పనిచేయటం తగ్గిపోతుంది, మబ్బుగా అయిపోతారు. వీళ్ళకి వెయిట్ గెయిన్, 3 to 5 kilos ఆఫ్ వెయిట్ గెయిన్ 2 months వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే మనం హార్మోన్ బయట నుంచి సరైన మోతాదులో ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నామో వాళ్ళ వెయిట్ మళ్ళీ తగ్గి వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయి నార్మల్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హైపోథైరాయిడిజంలో ట్రీట్మెంట్ ఉన్న పేషెంట్స్ అందరూ నార్మల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటారు. ఎవరైతే మందులు ఆపేస్తారో, ఆ హార్మోన్ రీప్లేస్మెంట్ తీసుకోరో, వాళ్ళకి మాత్రమే వెయిట్ గెయిన్ వచ్చి సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: రైట్. డాక్టర్ రామ్మోహన్ గారు, పిల్లల్లో తీసుకుంటే పిల్లల్లో కూడా ఈ థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశం ఉందా?
0: వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది పిల్లల్లో, పిల్లల మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే యవ్వన వయసులో ఉన్న పిల్లలకి మెన్సెస్, తర్వాత పిల్లల గ్రోత్ హైట్ గురించి, తర్వాత పిల్లల ఒబిసిటీకి, ఈ మూడు పద్ధతులు, ఈ మూడు విషయాల్లో థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. జువెనైల్ హైపోథైరాయిడిజం అంటారు, అంటే పిల్లల్లో కూడా ఆటో ఇమ్యూనిటీ ద్వారా మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ జరగకపోతే టీఎస్హెచ్ కానీ 10 ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా లైఫ్ టైం థైరాయిడ్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు అవసరమైన దానికంటే ఎక్కువ వెయిట్ ఉన్నారో, ఎవరైతే పిల్లల్లో టయానికి మెన్సెస్ రాలేదు, ప్యూబర్టీ రాలేదు, యవ్వన దశ రాలేదు, లేట్ అవుతుందని అనుకున్నారు, తర్వాత హైట్ పెరగట్లేదు, తమ్ముడు ఎక్కువ హైట్ ఉన్నాడు, అన్న పొట్టిగా ఉన్నాడంటే అన్నకి వెంటనే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో స్కూల్లో క్లాసులో 40 ఉంటే షార్టెస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు షార్టెస్ట్ కిడ్స్ కూడా మనం థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే హైట్ గురించి, తర్వాత వెయిట్ గురించి, ప్లస్ హార్మోన్స్ సమతుల్యతకి ఈ థైరాయిడ్ కావాలి కాబట్టి ఈ మూడిట్లో ఏమైనా అనుమానాలు వస్తే వెంటనే థైరాయిడ్ టెస్ట్ పిల్లల్లో చేయించాల్సి ఉంటుంది.
1: రైట్ డాక్టర్ గారు, ఇక పిల్లల గురించి చెప్పేశారు కాబట్టి థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్స్ వేసుకునేవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయి?
0: చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలామందికి అపోహ ఏంటంటే సోషల్ స్టిగ్మా. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళాం సార్, మా అమ్మాయికి థైరాయిడ్ ఉంది, ఎదుటి వాళ్ళకి చెప్పాలా వద్దా, చెప్తే ఏమైనా అవుతుందా, సో చెప్పకుండా పెళ్లి చేయాలా, ప్రాబ్లమ్స్. సో చాలా సిల్లీ క్వశ్చన్ అనమాట. ఏంటంటే ఇప్పుడు మనము 2026 సంవత్సరంలో ఉన్నాము, సైన్స్ చాలా డెవలప్ అయింది. ఎవరికైనా సరే థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు, దానికి 100% ట్రీట్మెంట్ ఉంది. ఎప్పుడైతే మనం థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నామో మనకి జబ్బు లేనట్టే, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రాదు, ఫ్యూచర్లో ఫ్యామిలీ ఇష్యూస్ రావు, వాళ్ళ గర్భధారణ సమస్యలు రావు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా థైరాయిడ్ వస్తుందని చెప్పలేం. కాబట్టి ఎవరైతే థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్ వేసుకున్నారో వాళ్ళు 100% హెల్తీగా ఉన్నట్టు, వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ ఫెర్టిలిటీ బాగుంటుంది, ఫ్యూచర్లో వాళ్ళ కిడ్స్కి వచ్చే ఛాన్సెస్ కూడా, కిడ్స్ పుట్టే ఛాన్స్ కూడా 100% నార్మల్గా ఉంటాయి. కాబట్టి సమాజంలో థైరాయిడ్ పేషెంట్స్కి ఏదో పెద్ద జబ్బు అనుకొని దాన్ని స్టిగ్మా లాగా పెట్టి వాళ్ళని ఐసోలేట్ చేసి ఈ పెళ్లి దగ్గర అనవసరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా మనం ఏం చేయాలంటే, థైరాయిడ్ అనేది ఎవరికైనా రావచ్చు, ఒక మాత్ర వేసుకుంటే చిన్న విషయం అనమాట, చాలా సింపుల్. ప్రాబ్లం పెద్దదైనా ఆన్సర్ చిన్నది. ఒక టాబ్లెట్ వేసుకుంటే వాళ్ళు 90 హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కాబట్టి హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ అసలు ఉండవు. కానీ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీలో మాత్రం 20-30% డోస్ పెంచాల్సి ఉంటుంది, మళ్ళీ డెలివరీ అవ్వగానే పాత డోస్కు రావడం జరుగుతుంది. కాబట్టి థైరాయిడ్ పేషెంట్స్కి పెళ్ళి అనేది ఒక ప్రాబ్లమే కాదు, హ్యాపీగా థైరాయిడ్ మాత్రలు కరెక్ట్గా వేసుకునే వాళ్ళని మనం సపోర్ట్ చేసి వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవడంలో తప్పు లేదు.
1: సో ప్రెగ్నెన్సీ గురించి కూడా మాట్లాడారు కాబట్టి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశం ఉందా?
0: జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో అప్పటి వరకు టెస్టులు చేయరు కాబట్టి చాలామందికి హిడెన్, అంటే థైరాయిడ్ ఉన్నా సరే బార్డర్లో ఉన్నా సరే మనకు తెలియదు అనమాట. సో ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి థైరాయిడ్ టెస్ట్ చేసి వాళ్ళ టీఎస్హెచ్ 4 ఎక్కువ ఉంటే మనం టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి డెలివరీ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని, యాంటీబాడీస్ అనే టెస్ట్ ఉంటుంది, అది చెక్ చేసుకొని వాళ్ళకి పర్మనెంట్గా ఉందా లేదా అని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ ఇద్దరికి కావాలి, మదర్కి కావాలి, బేబీకి కూడా కావాలి. కాబట్టి ఆ 4 అనేది కట్ ఆఫ్ పెట్టుకున్నాం ప్రెగ్నెన్సీలో. నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకైతే 10 కట్ ఆఫ్ అనమాట టీఎస్హెచ్. సో ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేయిస్తారు. నాకు ప్రతిరోజు గైనకాలజిస్టులు రోజుకి 10 థైరాయిడ్ పేషెంట్స్ పంపించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం ద్వారా వాళ్ళ నార్మల్ డెలివరీ అయ్యి నార్మల్గా హెల్తీగా మదర్ అండ్ బేబీ ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆ టాబ్లెట్ ఇవ్వడం ద్వారా వాళ్ళని హెల్తీగా చూసుకుంటాం.
1: అంటే కొన్ని ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి వ్యాధులు అవి తర్వాత తగ్గిపోతూ ఉంటాయి, అలా ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి థైరాయిడ్ ఏమైనా తగ్గిపోయే అవకాశం ఉందా? ఇంకొక ప్రశ్న కూడా మనకు హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ అడుగుతున్నారు, థైరాయిడ్ టెస్ట్ ఎన్నేళ్లకు చేయించుకుంటే మంచిది అని.
0: సో ఈ రెండు క్వశ్చన్స్ చెప్తాను సార్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలు ఏంటంటే మన టీఎస్హెచ్ 4 కంటే ఎక్కువ ఉంటే మాత్రం స్టార్ట్ చేస్తాం. నార్మల్ పాపులేషన్ 10 కంటే ఎక్కువ ఉంటే ఇస్తాం కాబట్టి ఈ 4 నుంచి 10 మధ్యలో వాళ్ళని ఎర్లీ థైరాయిడ్ అంటారు. వీళ్ళకి టీపీఓ యాంటీబాడీస్ అని ఒక టెస్ట్ ఉంటుంది. టీపీఓ యాంటీబాడీస్ పాజిటివ్ ఉన్నాయి, థైరాయిడ్ 4 కంటే ఎక్కువ ఉంది అంటే లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. టీపీఓ నెగటివ్ ఉంది, 4 నుంచి 10 మధ్యలోనే టీఎస్హెచ్ ఉందంటే వాళ్ళకి డెలివరీ తర్వాత థైరాయిడ్ మాత్రలు ఆపేయటం జరుగుతుంది. వాళ్ళకి ప్రతి 6 నెలలకి థైరాయిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. రెండో క్వశ్చన్ వచ్చేసి, ఆ క్వశ్చన్ ఒకసారి చెప్పండి సార్.
1: థైరాయిడ్ టెస్ట్లు ఎన్ని నెలలకు
0: ఒకసారి చేయించుకోవాలి సార్? సో థైరాయిడ్ టెస్ట్లు అనేవి ప్రతి 4 నెలల నుంచి 6 నెలల మధ్యలో చేయించుకోవడం జరుగుతుంది. ఫస్ట్ కొత్తగా హైపోథైరాయిడ్ వచ్చిన వాళ్ళకి మాత్రం 6 వారాల నుంచి 8 వారాలకి 2 నెలలకి థైరాయిడ్ టెస్ట్ చేసి ఫాలోఅప్ పెట్టుకుంటాం. ఒకసారి డోస్ స్టెబిలైజ్ అయిన తర్వాత 5 నెలల నుంచి 6 నెలల వరకు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
1: రైట్ డాక్టర్ గారు, మరొక ప్రశ్న, థైరాయిడ్ ఎన్ని రకాలు? ఒకసారి థైరాయిడ్ వస్తే తగ్గదా? దయచేసి చెప్పగలరు. వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్.
0: చాలా మంచి క్వశ్చన్, అందరూ అడిగే క్వశ్చన్ సార్. నాకు థైరాయిడ్ తగ్గదా, లైఫ్ లాంగ్ మాత్ర వేసుకోవాలా, నాకు దీనికి క్యూర్ ఉందా అంటారు. సో థైరాయిడ్ అనేది ఎందుకు వచ్చింది ప్రాబ్లం? ఆటో ఇమ్యూనిటీ వల్ల మీ థైరాయిడ్ ప్రొడక్షన్ తగ్గింది. అంటే గ్లాండ్ ఏమైంది, 90% 100% పనిచేయాల్సింది, 50% పనిచేస్తుంది. ఆ మిగతా 50% మనం హార్మోన్ బయట నుంచి ఇవ్వటమే. చాలామంది పేషెంట్స్కి థైరాయిడ్లో నాడ్యూల్స్ కానీ వేరే ఇబ్బందుల వల్ల థైరాయిడ్ కంప్లీట్గా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా 100 ఇయర్స్ బతకడే ఛాన్స్ ఉంది. ఎందుకు? రిమూవ్ చేసిన తర్వాత 100% హార్మోన్ వాళ్ళకి బయట నుంచి ఇస్తాం. కాబట్టి క్యూర్ అనేది లేదు. ఎందుకంటే మనకి పవర్ తగ్గినటువంటి గ్లాండ్ని రిపేర్ చేసే తెలివితేటలు ఇంకా మన సైన్స్లో లేవు. కానీ మనం ఏం కనుక్కున్నాం మన సైన్స్ తోటంటే, అది తయారు చేసే కెమికల్నే మనం కనుక్కున్నాం. సో మన బాడీలో 150 థైరాయిడ్ ప్రొడక్షన్ రావాలి, 100 వస్తుంది. మిగతా 50 మనం బయట నుంచి ఇచ్చామనుకో, మన బాడీ ఏమనుకుంటుంది, నాకు 100% నేనే తయారు చేసుకున్నాను, ఫుల్ హ్యాపీగా హెల్తీగా ఉంటుంది. కాబట్టి దీన్ని క్యూర్ అనమాట. థైరాయిడ్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. మనకి బాడీలో ఎవ్రీడే సరైన మోతాదులో థైరాయిడ్ హార్మోన్ అవసరం. ఎందుకంటే మన మెటబాలిజం నార్మల్గా ఉండడానికి. కాబట్టి రోజు థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్ వేసుకోవడం అనేది రూలు. సో నాకు ఎవరైనా మేము క్యూర్ చేస్తాము, మీ థైరాయిడ్ గ్లాండ్ రిపేర్ చేస్తాము, రివర్స్ చేస్తామంటే వాళ్ళు మమ్మల్ని చీటింగ్ చేస్తున్నట్టే. కాబట్టి మీ టీఎస్హెచ్ వాల్యూ 4 లోపల పెట్టుకున్నారు అంటే మీ హార్మోన్ నార్మల్గా ఉన్నట్టే. ఇది చాలా ఇంపార్టెంట్.
1: అలాగే డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ అని కూడా అంటుంటారు కదా, థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి?
0: మిగతా అవయవాల్లో వచ్చినట్టే క్యాన్సరు, థైరాయిడ్లో కూడా క్యాన్సర్ గడ్డలు వచ్చే అవకాశం ఉంది. మన గొంతు కింద భాగంలో గ్లాండ్ వాచిందంటే దాన్ని నాడ్యూల్స్ అంటారు. ఈ నాడ్యూల్ని మంచిదా చెడ్డదా చూసుకుంటాం. ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీస్తాం, తర్వాత ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ని FNAC అని టెస్ట్ చేసి దాంట్లో నుంచి నీరు తీసి మైక్రోస్కోప్లో పెథాలజిస్ట్ ద్వారా టెస్ట్ చేయించి అది మంచి గడ్డ చెడ్డగడ్డ చూసుకుంటాం. చెడ్డగడ్డ అనుకోండి, థైరాయిడ్ మ్యాలిగ్నెన్సీ అని ఉంటుంది. ప్యాపిలరీ కార్సినోమా, మెడిల్లరీ కార్సినోమా, ఫాలికులర్ కార్సినోమా అని ఉంటాయి. ఏది వచ్చినా సరే మనం థైరాయిడ్ సర్జన్ దగ్గరికి పంపించి వెంటనే దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో అన్ని క్యాన్సర్లో కంపేర్ చేస్తే థైరాయిడ్ క్యాన్సర్ అనేది 100% క్యూరబుల్. ఎందుకంటే ఇది గొంతు కిందే ఉంటుంది, స్కిన్ కిందే ఉంటుంది, తొందరగా కనుక్కోవచ్చు, ఎర్లీ స్టేజ్లోనే రిమూవ్ చేస్తాము, 100% క్యూర్ ఉంటుంది. మిగతా క్యాన్సర్లు అవయవాలు నోపులు ఉంటాయి కాబట్టి మనం గుర్తుపడడానికి టైం పట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ FNAC టెస్ట్ కానీ నార్మల్ వచ్చిందనుకోండి, వాళ్ళకి ప్రతి సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు ఒకసారి కానీ FNAC రిపీట్ చేయించి నాడ్యూల్ సైజ్ పెరిగిందా, ఆ FNAC లో మంచి గడ్డ అని వచ్చిందా, చెడ్డగడ్డ ఏమైనా మారుతుందా అని, రిస్క్ ఏమైనా పెరిగిందా అని చూసుకొని మళ్ళా మళ్ళీ స్కాన్ చేసుకొని దాన్ని ఫాలోఅప్లో పెట్టుకోవడం జరుగుతుంది.
1: అంటే ఒకసారి థైరాయిడ్ వచ్చింది అనుకోండి సార్, మందుల గురించి చెప్పారు మీరు, ఆపరేషన్ విషయం తీసుకుంటే ఆపరేషన్ ఏ సందర్భాల్లో చేయించుకోవాల్సి వస్తుంది?
0: మెయిన్గా థైరాయిడ్ నాడ్యూల్స్ గడ్డలు, 2 గడ్డలు కానీ, 3 గడ్డలు కానీ, సింగిల్ గడ్డ కానీ ఉంటే వాళ్ళకి క్యాన్సర్ అనుమానం ఉంది అని వస్తే FNAC లో వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. పెద్ద గడ్డలు 2-3 ఉంటే మొత్తం గ్లాండ్ తీసేయడం జరుగుతుంది. ఒక సైడ్ మాత్రమే ఉంటే ఒక సైడ్ గ్లాండ్ కూడా హెమీథైరాయిడెక్టమీ చేయొచ్చు. సో కాబట్టి ఆ సిచ్యువేషన్ను బట్టి మనం ఆపరేషన్ అవసరమా లేదా చెప్తాం. నార్మల్ హైపోథైరాయిడ్ పేషెంట్స్, ట్యాబ్లెట్లు వేసుకునే పేషెంట్స్కి అసలు ఆపరేషన్ అనే అసలు అవసరమే లేదు. వాళ్ళకి ఆపరేషన్ గురించి డిస్కషనే ఉండదు. మెయిన్గా థైరాయిడ్ నాడ్యూల్స్కి మాత్రమే మనం, అది చెడ్డగడ్డ అయితే మాత్రమే మనం సర్జరీ చేయడం జరుగుతుంది.
1: అలాగే అప్పుడే పుట్టినటువంటి పిల్లలకు కూడా థైరాయిడ్ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉందా?
0: చాలా మంచి క్వశ్చన్. పుట్టిన పిల్లలకి, పురిటి పిల్లలకి, న్యూ బార్న్ బేబీస్ కానీ, నవజాత శిశువు కానీ థైరాయిడ్ టెస్ట్ 100% చేయించాలి. ఎందుకంటే వాళ్ళకి మదర్ నుంచి హైపోథైరాయిడిజం రాదు, కానీ వాళ్ళకి జీన్స్ పరంగా కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనే ఒక ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో పిల్లవాడికి కానీ బేబీకి కానీ థైరాయిడ్ నార్మల్గా ఉంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, వాళ్ళ గ్రోత్కి చాలా మెదడుకి ఇంపార్టెంట్, తెలివితేటలకి. సో మెంటల్ రిటార్డేషన్ వస్తుంది వాళ్ళకి కానీ హైపోథైరాయిడిజం ఉంటే. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే, పుట్టిన ప్రతి పిల్లవాడికి 1 వీక్ లోపల థైరాయిడ్ టెస్ట్ చేయించడం ద్వారా ఈ హైపోథైరాయిడిజం మనం రూల్అవుట్ చేసుకొని థైరాయిడ్ నార్మల్గా ఉందని డిసైడ్ అయితే వాళ్ళు 100% హెల్తీగా ఉంటారు. ఇన్ కేస్ టీఎస్హెచ్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి ట్యాబ్లెట్, పుట్టిన పిల్లవాళ్ళకి కూడా నా కింద 20-30 పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, 90 ఏళ్ళ లైఫ్ నార్మల్గా ఉంటుంది. బట్ వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ రోజు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పుట్టిన ప్రతి పిల్లవాడికి మనం థైరాయిడ్ టెస్ట్ చేయించాలి.
1: రైట్ డాక్టర్ గారు, చివరిగా మా శ్రోతలకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు.
0: సో ముఖ్యంగా ఏంటంటే, థైరాయిడ్ అనేది చాలా చిన్న గ్రంథి, కానీ దాని హెల్త్ ఇంపాక్ట్ మన బాడీ మొత్తం మీద ఉంటుంది. అన్ని రకాల మెటబాలిజమ్స్ని అది డిస్టర్బ్ చేస్తుంది. మీకు ఎటువంటి అనుమానం వచ్చినా థైరాయిడ్ మీద, మీరు వెయిట్ గెయిన్ అవుతున్నా, మెన్సెస్ ఇబ్బందులు ఉన్నా, కొద్దిగా మానసిక స్ట్రెస్లో ఉన్నా సరే, తర్వాత మబ్బుగా ఉన్నా, డల్గా ఉన్నా సరే, ఎటువంటి డౌట్ ఉన్నా సరే, వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకొని దానికి సరైన మోతాదులో మందులు తీసుకోవడం ద్వారా మనం హ్యాపీగా ఉండవచ్చు.
1: రైట్, డాక్టర్ గారి సూచనలు సలహాలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. వచ్చే వారం మరో డాక్టర్తో డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: థ్యాంక్ యూ, నమస్తే అండి.
4: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మనం ఇప్పుడు మన ప్రభాత ప్రసారంలో భాగంగా స్వర్ణహరి కార్యక్రమానికి వచ్చేసాం. ఈనాటి స్వర్ణహరి కార్యక్రమంలో సినీ గీతాలు వినబోతున్నాం. మరి ముందుగా వినేద్దాం చిరుత మూలంచి ఈ పాటని.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ఈనాటి మన స్వల్లహరి కార్యక్రమంలో మరొక సాంగ్ నువ్వే నువ్వే చిత్ర నుంచి వినేద్దాం.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన స్వలారి కార్యక్రమంలో సినీ గీతాల్ని. పాపం చాలా మంది ఫీల్ అయిపోయినట్టున్నారు, నేను రాలేదేమో అని అనుకొని. హలో హలో, హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్, అందరు ఎలా ఉన్నారు? పొద్దున గాలి దెబ్బకి అందరూ నేను వస్తానో రానో అని ఫీల్ అయిపోయినట్టున్నారు. నాకైతే ఫస్ట్ సావిత్రి ప్రసాద్ గారిది రావాలా గుడ్ మార్నింగ్. ఇంకా రాలేదు అంటే నేను రాలేదని డిసైడ్ అయిపోయారు మీరు కదా. లేదండి, వచ్చా. మరెవరైనా మీలో క్వశ్చన్ అడిగే పని అయితే అడగండి, మనకి ఓన్లీ 10 వరకే టైం. ఓకేనా? రఘుబీర్ సింగ్ గారు, ఆశా శ్రీనివాస్ గారు, రాజశేఖర్ రాజు గారు, గుడ్ మార్నింగ్. ఓకే, అయితే మరైతే ఇంకొక సాంగ్ వేస్తాను, తొలి ప్రేమ చిత్రం నుంచి ఈ పాట.

హలో, ఏంటి ఈరోజు చాలా సైలెంట్గా ఉంది? అస్సలు నచ్చట్లేదు నాకు ఈరోజు వాట్సప్. జాకిర్ గారు, హాయ్, బాగున్నారా? ధనలక్ష్మీపురం నుంచి వచ్చేశారు. హాయ్ హారిక, ఎలా ఉన్నావు? గుడ్ మార్నింగ్. రమాసుందరి గారు నెల్లూరు నుంచి కూడా, గుడ్ మార్నింగ్. వావ్, వాట్ ఏ వ్యూ అండి! నిజంగా మీ ఇంటి నుంచి అంత బాగా కనిపిస్తాడా సూర్యుడు? చాలా చాలా బాగుంది వ్యూ అయితే, సూపర్. ఓకే, అయితే ఈరోజు ప్రశ్న ఎవరు అడగరా? నేనే అడగాల పోనీ. గుడ్ మార్నింగ్ సావిత్రి ప్రసాద్ గారు, తెల్లో రోజెస్ వచ్చేసారు, మీ గురించే దిగులు పట్టుకుందండి. ఏంటండి ఇంకా రాలేదనేసి? అయ్యయ్యో, వెరీ గుడ్, గుడ్ మార్నింగ్. మరైతే క్వశ్చన్ మీరే అడగండి, నేను అడుగుతాను. నేను మన గ్రూప్లో వాళ్ళని అడుగుతాను. సో ముందైతే ఒక సాంగ్ వినేద్దాం, ఈ లోపల ఇది విందాం.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు మరొక పాట విందాం, బంగారు బుల్లుడు చిత్ర నుంచి ఈ పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మనం ఇప్పుడు వినబోతున్నాం. సమయం 9:31 దాటి 43 సెకండ్లు. మరి ఈనాటి మన చిత్రమంజరి కార్యక్రమంలో నీకు నేను నాకు నువ్వు చిత్ర నుంచి సాంగ్స్ అయితే వినబోతున్నాం. మరి ముందుగా ఈ పాట.

0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధం.

0: డాక్టర్లు
1: ఒక శ్రీ చైతన్య నుండి
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా చిత్రమంజరి కార్యక్రమంలో నీకు నేను నాకు నువ్వు చిత్ర నుంచి పాటల్ని ఇప్పుడు మరొక పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300 మార్కులు సాధించిన
4: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.
5: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరిప్పుడు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా చిత్రమంజరి కార్యక్రమంలో నీకు నేను నాకు నువ్వు చిత్రం పాటలు వింటున్నారు. ఇప్పుడు మరొక పాట ఆ చిత్రం నుంచి.

మరింతవరకు మన చిత్రమంజరి కార్యక్రమంలో నీకు నేను నాకు నువ్వు చిత్రం నుంచి పాటలు విన్నారు కదా. సమయం అయితే 10 గంటలు అయిపోతుంది. మరి కొద్ది క్షణాల్లో ఆకాశం అనే విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారం అవుతాయి. మరి నెక్స్ట్ వీక్ మరికొన్ని మంచి సాంగ్స్తో మీ ప్రణవి మిమ్మల్ని కలుసుకుంటుంది. బాయ్ బాయ్.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: పార్సిల్ యాప్ పై ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. దేశంలో రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులతో పాటు వేల టన్నుల సరుకులు కూడా రైళ్ల ద్వారానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సురక్షితంగా వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే పార్సిల్ సేవలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరికీ రైల్వే పార్సిల్ వ్యవస్థ ఒక నమ్మకమైన రవాణా వేదికగా మారింది. ప్రస్తుత కాలంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో వస్తువుల రవాణా అవసరం మరింత పెరిగింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను, వ్యాపారులు తమ వస్తువులను, పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు రైల్వే పార్సిల్ సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణాతో పోలిస్తే తక్కువ వ్యయంతో భారీ పరిమాణంలో

0: సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కల్పిస్తుంది. రైల్వే పార్సిల్ సేవలు కేవలం వ్యాపార అవసరాలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజల జీవితాల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపించేందుకు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయక సామాగ్రిని వేగంగా చేరవేయటంలో కూడా రైల్వే పార్సిల్ సేవలు కీలకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా రైల్వే పార్సిల్ సేవలు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. సరుకు రవాణా ఖర్చులు తగ్గటం వల్ల వ్యాపార వృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు నగరాలకు, నగరాల ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాలకు సులభంగా చేరటం ద్వారా మార్కెట్ విస్తరణ సాధ్యమవుతోంది. ఈ విధంగా రైల్వే పార్సిల్ సేవలు దేశ వాణిజ్య, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి ఒక బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు, రైతుల నుంచి ఆన్లైన్ వ్యాపార సంస్థల వరకు అందరికీ రైల్వే పార్సిల్ సేవలు ఒక నమ్మకమైన రవాణా వ్యవస్థగా మారాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేరవేయటంలో రైల్వేలు కీలకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విస్తరించిన రైల్వే రవాణా వ్యవస్థ కారణంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా పార్సిల్ సేవలు అందుబాటులోకి రావటం పెద్ద ప్రయోజనంగా మారింది. ఇప్పటి వరకు రైల్వే పార్సిల్ బుకింగ్ అంటే స్టేషన్లకు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం వంటి ప్రక్రియలు తప్పనిసరిగా ఉండేవి. అయితే మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ సేవలను మరింత ఆధునికంగా మార్చింది. భారతీయ రైల్వే సేవల్లో మరో కీలక మార్పుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పార్సిల్ పంపాలంటే రైల్వే స్టేషన్కు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేవలం మొబైల్ ఫోన్లో ఒక యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే పార్సిళ్లు బుక్ చేసుకుని దేశంలోని మరో ప్రాంతానికి వేగంగా పంపించుకునే సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన రైల్ పార్సిల్ బుకింగ్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ సేవ విజయవంతం కావడంతో ఇప్పుడు విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించిన రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఇప్పుడు ప్రజలు సులభంగా తమ పార్సిళ్లను రైళ్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించుకోవచ్చు. స్టేషన్కు వెళ్లి కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను పొందేలా ఈ యాప్ను రూపొందించారు. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ మాత్రమే కాకుండా పికప్ నుంచి డెలివరీ వరకు మొత్తం ప్రక్రియను ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పార్సిల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుంది వంటి వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ఈ కామర్స్ రంగానికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే పికప్ సేవలు కూడా పొందవచ్చు. దశల వారీగా మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పార్సిల్ బుక్ చేసుకోవడానికి ముందుగా మొబైల్లో రైల్వే పార్సిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అనంతరం పంపించే వ్యక్తి, అందుకునే వ్యక్తి వివరాలు నమోదు చేసి పార్సిల్ బరువు, వస్తువు వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత వస్తువు తీసుకోవలసిన ప్రాంతం, పంపవలసిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అందుబాటులో ఉన్న రైలు సేవలను యాప్ చూపిస్తుంది. ఛార్జీలు ఆన్లైన్లోనే చెల్లించిన వెంటనే బుకింగ్ పూర్తవుతుంది.
1: యాప్ డైరెక్ట్ గా ప్లేస్టోర్స్ కు వెళ్లి రైల్ పార్సెల్ అని మనం సెర్చ్ చేశాక దిస్ లోకో విత్ రైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది అండి. దేర్ డోర్ టు డోర్ ఉంది, స్టేషన్ టు స్టేషన్ ఉంది, డోర్ టు స్టేషన్. దేర్ ఆర్ ఫోర్ వేస్, డోర్ నుంచి స్టేషన్, స్టేషన్ టు డోర్, అండ్ స్టేషన్ టు స్టేషన్, డోర్ టు డోర్. దేర్ ఫోర్ వేస్ అండి. ఇది ప్రెసెంట్లీ 7 స్టేషన్స్ కి ఓపెన్ అయింది. సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, చెన్నై, బెంగళూర్. దీంట్లో ఏంటంటే వెరైటీ ఆఫ్ గూడ్స్ పంపించుకోవచ్చు. ఏదైతే రైల్ పార్సల్ యాప్ లో బుక్ స్టేషన్ కి వచ్చి బుక్ చేసుకోవచ్చు, అన్ని యాప్ లో చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ టు డోర్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు లాగిన్ అడుగుతుంది. ఎంటర్ వి హావ్ టు ఫోన్ నంబర్ తో లాగిన్ అయ్యాలి. ప్లస్ స్టేషన్ నుంచి స్టేషన్ బుక్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ విజయవాడ, విజయవాడ అని సెర్చ్ చేసిన తర్వాత మన పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్.

0: ఐడి ఇచ్చాక ఏ స్టేషన్కి అయితే పంపించుకుందాం అనుకుంటున్నాం. ఒకవేళ స్టేషన్ టు స్టేషన్ అయితే స్టేషన్కి, లేదంటే డోర్ స్టెప్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పంపించుకోవాలి. విశాఖపట్నం ప్రెస్ చేశాక రిసీవర్ అడ్రస్ అడుగుతుంది. ఇలా కొట్టగానే వెరైటీ ఆఫ్ ఐటమ్స్, ఏ ఐటమ్స్, ఎనీ ఐటమ్ అంటే మీ కేటగిరీ అన్నీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్, మోటార్ సైకిల్ అనుకోండి, మోటార్ సైకిల్ దీంట్లో పార్సెల్, వీ హ్యావ్ టు యాడ్ ఏ ఫోటో. మన బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ ఫోటో మన పార్సెల్ ఉంది, ఎందుకంటే ఆ డైమెన్షన్స్ కానీ విజిబిలిటీ చూడడానికి, అంటే కమోడిటీ యొక్క ఫిజికల్ అపియరెన్స్ అది యాడ్ చేశాక ఎంత అప్రాక్సిమేట్ వెయిట్. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ప్రొసీడ్.
1: బుకింగ్ అనంతరం వినియోగదారులకు ట్రాకింగ్ ఐడి కేటాయిస్తారు. దీని ద్వారా పార్సెల్ ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. రైల్వే పార్సెల్ సేవల్లో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు, ఈ కామర్స్ రంగానికి కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సౌకర్యం లభించడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి. లాజిస్టిక్స్ భాగస్వామ్యాలు, పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. అంతేకాదు, రోడ్డు మార్గాలతో పోలిస్తే రైలు మార్గంలో సరుకు రవాణా జరగడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో అధిక పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ఉండటం వల్ల దేశ ఆర్థికాభివృద్దికి కూడా ఈ సేవలు దోహదపడుతున్నాయి. ఈ యాప్పై విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం మోహిత్ సోనకియా మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే తొలిసారిగా ఈ విప్లవాత్మక రైల్ పార్సిల్ యాప్ను అమలు చేసిన జోన్ కావటం గర్వకారణమని అన్నారు. భారతీయ రైల్వేలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్సిల్ సేవలు ఇప్పుడు డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నాయని తెలిపారు. ఈ యాప్ వల్ల వినియోగదారులు కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా సులభంగా సేవలను పొందగలరని అన్నారు. ఇది రైల్వే పార్సిల్ సేవల్లో ఒక కొత్త అధ్యాయమని, వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించడమే ఈ యాప్ లక్ష్యమని తెలిపారు.
2: This app facilitates the booking parcels directly from the convenience of home to the destination without having ever to come to the railway station physically. To this end, railway has tied up with various logistic operators which can be selected using this app, who will pick up the parcel from your home or the customer premises and deliver it through the railways and to the final destination. So the customer does not have to do anything. He does not have to visit the station. He, from the single app, he can book and track his parcels. This is a significant landmark towards the parcel booking system on Indian Railways, and we encourage our customers to make full use of it. So this project has been launched on South Central Railway as a pilot project, and when successful, it will be launched all over Indian Railways. So customers are requested to use this app and give feedback for improvement.
1: సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలకు కూడా మెరుగైన లాజిస్టిక్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పార్సిళ్లు చేరవేయవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ పూర్తిగా డిజిటల్లో ఉంటుందని, పికప్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను మొబైల్ ద్వారానే ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు, వ్యాపారవేత్తలు ఈ సదుపాయాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు.
3: రైల్వే పార్సల్ యాప్ అనేది లాస్ట్ మంత్ మార్చ్ 12న మేము లాంచ్ చేశాం. ఈ పార్సల్ యాప్ వల్ల ఉపయోగం ఏమిటంటే, మీరు ఎట్లయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎలాగైతే మీరు ట్రాకింగ్ చేసుకుంటారో, మీ కన్సైన్మెంట్ కూడా ట్రాక్ అవుతుంటుంది. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్, నెక్స్ట్ రైల్వే స్టేషన్ వరకు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక స్టేషన్కి వెళ్ళి ఇంకో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఇంటికి, లాస్ట్ డోర్ స్టెప్, అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటుంది. లేదా స్టేషన్ టు స్టేషన్ కూడా చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ 4 కాంబినేషన్స్లో ఉంటుంది అన్నమాట. దీంట్లో మెయిన్ మీకు అడ్వాంటేజ్ ఏమిటంటే, మీరు పార్సల్ బుక్ చేసి ఇంటి దగ్గర నుంచే మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు. అప్పుడు మా ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతను వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. దీంట్లో కొందరికి డౌట్ రావచ్చు, ఎంత పే చేయాలా, పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా అని. దాంట్లో ఎలాగంటే, ఫస్ట్ మీకు ఎప్పుడైతే మీరు ఆ స్కాన్ చేసి ఆ డైమెన్షన్స్ దాంట్లో వేస్తారో, మీకు ఒక అప్రాక్సిమేట్ కాస్ట్ చెప్తుంది. సపోజ్ 250 అని ఇస్తుంది అనుకోండి, ఫస్ట్ 250 మీరు పే చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ 280 రూపీస్ అయింది అనుకోండి, మీకు ఇమీడియట్ గా మెసేజ్ వస్తుంది మీరు ఇంకా 30 రూపాయలు కట్టాలి అని. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ 230 అయింది అనుకోండి, మీకు తర్వాత రీఫండ్ కూడా అయిపోతుంది. 20 రూపీస్ మీరు ఆల్రెడీ కట్టింది. కొన్ని పెరిషబుల్ కమాడిటీస్ ఉంటాయి, లైక్ ఫిష్ లోడ్ చేస్తారు, లేకపోతే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆ కన్సైన్మెంట్ని మనం ప్రాపర్గా మానిటర్ చేయకపోతే మధ్యలో పెరిష్ అయిపోతుంటుంది. ఆ ప్రాబ్లం కూడా దీంట్లో సాల్వ్ అయిపోతుంది. మీరు ఫిష్ ఒకవేళ లోడ్ చేస్తారు,

0: ఎక్కడన్నా ఆగిపోయింది అనుకోండి, మీకు తెలిసిపోతుంది పలానా చోట ఆగిపోయింది అని. ఇమీడియట్గా మీరు కావాలంటే అక్కడికి వెళ్ళో లేకపోతే వాళ్ళకి కమ్యూనికేట్ చేసో దాన్ని ఇమీడియట్గా ట్రాన్స్షిప్ చేయించుకోవడానికి అన్నిటికీ, అంటే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండి ఇది. ఎనీ మూమెంట్, ఎనీ లోడింగ్ అన్లోడింగ్, ఏ ట్రైన్లో లోడ్ అయింది, ఏ కన్సైన్మెంట్, ఇప్పుడు పలానా ట్రైన్లో లోడ్ అయింది అని తెలుస్తూనే మీరు యాప్లో NTSలో మార్క్ చేసుకొని చూసుకోవచ్చు ఆ ట్రైన్ ఎక్కడ వెళ్తుంది, లేట్ ఉందా, ప్లస్ అక్కడ కలెక్ట్ చేసుకున్న వాళ్ళు కూడా చెప్పచ్చు మీరు, ఇంకా మా ట్రైన్ 2 hours లో లేట్ వస్తుంది, మీరు 2 hours తర్వాత రండి.
1: ఈ కొత్త రైల్వే సేవపై వినియోగదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు మొబైల్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం రావటం ఎంతో సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. కే మురళి అనే వినియోగదారుడు మాట్లాడుతూ రైల్వే పార్సిల్ సేవల్లో ఇది పెద్ద మార్పు అని అభిప్రాయపడ్డారు. ఇది సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
2: గతంలో ఏదైనా పార్సిల్ బుక్ చేయాలన్నా, మా వ్యవసాయ ఉత్పత్తులు బయటికి పంపించాలన్నా చాలా ఇబ్బంది పడి ఆ పార్సిల్ మనమే తయారు చేసుకుని పార్సిల్ ఆఫీస్ దగ్గర క్యూలో నుంచి పంపించాల్సినటువంటి పరిస్థితుల నుంచి రైల్వే యాప్, పార్సిల్ యాప్ ఏదైతే వచ్చిందో, వచ్చిన తర్వాత మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే పార్సిల్ యాప్లో మనం బుక్ చేసిన తర్వాత డోర్ డెలివరీ స్టైల్లో పార్సిల్ యాప్ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో అందరికీ కూడా, మా అందరికీ కూడా, రైతాంగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పార్సిల్ యాప్ 10 మందికి తెలిస్తే ఇంకా చాలామంది ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఈ రైతాంగానికి, అదేవిధంగా ట్రేడింగ్ కూడా, ఈ పార్సిల్ యాప్ డోర్ డెలివరీ ఇంట్లో నుంచినే మనం ఎవరికైనా పంపించాల్సినటువంటి వస్తువులు వెంటనే పంపించడానికి, అవి గమ్యానికి త్వరితగతిని వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది.
1: భారతీయ రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పార్సిల్ సేవలను మరింత మెరుగుపరుస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్, ట్రాకింగ్ సదుపాయాలు, వేగవంతమైన డెలివరీ విధానాలు ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతోంది. డిజిటల్ ఇండియా దిశగా భారతీయ రైల్వేలు వేస్తున్న అడుగుల్లో ఈ రైల్ పార్సిల్ యాప్ మరో కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ కొత్త విధానం వల్ల సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలు, ఈ కామర్స్ సంస్థలు, లాజిస్టిక్స్ రంగానికి కూడా భారీగా ప్రయోజనం కలగనుంది. తక్కువ ఖర్చు, వేగవంతమైన సేవలు, పారదర్శక వ్యవస్థ, రియల్ టైం ట్రాకింగ్ వంటి సదుపాయాలతో రైల్వే పార్సిల్ సేవలు ఇప్పుడు మరింతగా ప్రజలకు చేరువవుతున్నాయి. రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి NTR జిల్లా, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా దేవుళ్ళు చిత్రానికి చిత్ర స్వర్ణలత పాడిన పాట, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్, గీత రచన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్, మల్లయ్య, లక్ష్మి, రాజు, సరిత, శివయ్య, శరణ్య.

కార్యక్రమంలో తర్వాత ఆంధ్రకేసరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కుటుంబ సభ్యులు

కార్యక్రమంలో తర్వాత అల్లరి ప్రియుడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. తుమ్మల్చర్ల గోపినాథ్, బుచ్చిరెడ్డిపాలెం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకునే చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత నవోదయం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను కోరుతున్నారు. అమరగుర్తి గ్రామం నుండి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయం

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: ప్రాణం చిత్రానికి సోను నిగమ్ మహాలక్ష్మి పాడిన పాటను కోరుతున్న శ్రోతలు, లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. తొంభై వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి. రావోయే అతిథి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుతున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ధర్మాత్ముడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: కార్యక్రమంలో చివరిగా సీతాకోక చిలుక, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాటను కోరుతున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నేహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్.

0: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శ్రీరంగం గోపాలరత్నం గారితో పరిచయం, అనంతరం శ్రీరంగం గోపాలరత్నం గారి లలిత గీతాలు వింటారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: నమస్కారం గోపాలరత్నం గారు.
2: నమస్కారం సత్యవతి గారు.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో అగ్రశ్రేణి విద్వాంసుల్లో ఒకరైన మీకు పద్మశ్రీ పురస్కారం లభించటం సంగీత ప్రియులందరికీ, ముఖ్యంగా మహిళలకు చాలా ఆనందదాయకంగా ఉందండి. ఈ అవార్డు మీకు లభించిందన్న విషయం తెలిసిన వెంటనే మీరు ఎటువంటి అనుభూతి పొందారో చెప్తారా?
2: చెప్తానండి. ఈ అవార్డు ప్రకటించగానే నేను సంగీతానికి చేసిన సేవకి ఒక గుర్తింపు లభించిందని అనుకుని చాలా ఆనందపడ్డాను, సంతోషపడ్డానండి.
1: ప్రభుత్వ పరంగా ఇప్పుడు గుర్తింపు లభించింది, కానీ ఎన్నో సంగీత సభలలో మీరు చాలా కాలంగా సత్కారాలు సన్మానాలు పొందుతున్నారు కదండి.
2: అవునండి. నేను 9-10 ఏట నుంచి కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం, చిన్నతనం నుంచి కూడా సత్కారాలు సన్మానాలు జరగడం జరుగుతూ వస్తూ ఉందండి. చిన్నతనం నుంచి పాటలు పాడడం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నప్పుడు చాలా చోట నన్ను ఆశీర్వదించి పెద్దలు సన్మానాలు చేస్తూనే వస్తూ ఉన్నారండి.
1: మీరు చాలా చిన్న వయసులోనే సంగీతం నేర్చుకోవటం ప్రారంభించారు కదా. మామూలుగా చదువుకునే పిల్లలను, సంగీతం నేర్చుకునే పిల్లలను చదువుకోండి, పాట సాధన చేయండి అని పెద్దలు ఎప్పటికప్పుడు బలవంతం చేసి కూర్చోబెట్టడం పరిపాటి. మీ విషయంలో కూడా అంతేనండి?
2: అలా లేదండి.

0: నే చిన్నతనం నుంచి పాటలు పాడుకుంటుండడం. మాది అసలు సంగీతం కుటుంబం. మా నాయనమ్మ గారు పాడేవారు, గోపాలరత్నం గారు, ఆవిడ పేరే నాకు పెట్టారు. మా నాన్నగారు కూడా సంగీతంలో కృషి చాలా చేశారు. మా అన్నగారు కీర్తిశేషులు గోవిందాచారు చాలా చక్కగా పాడగడు. అమ్మగారు కూడా పాడతారు. ఇలాంటి వాతావరణంలో మా ఇంట్లో నేను అనుకోకుండా విన్న పాటల్లా పాడుతూ ఉంటాం. ఆటే పాట, పాటే ఆట, ఆడుకోవడం అనేది లేకుండా పాటలతోనే జీవితం గడిపేదాన్ని. అది నా జీవితంలో ఒక రకమైన విశేషమైనటువంటి విషయం. పాడుకోని కానీ సంగీతం నేర్చుకోని కానీ ఎవరు అడగడం కానీ ప్రోత్సహించడం కానీ అలాంటివి ఏం జరగలేదు. నేనే పాడుకుంటూ ఉండేదాన్ని. అడ్డు పెట్టేవారు కాదు ఎవరు, ఇలా పాడుతున్నారు ఏమిటని కానీ. అలా మా పెద్దవాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల వారు ఇటువంటి ఆటంకం కలిగించకపోవడమే నాకు గొప్ప విషయం. అలా చిన్నతనం నుంచి సంగీతం కొనసాగుతూనే ఉంది.
1: మీరు శాస్త్రబద్ధంగా సంగీతం నేర్చుకోవటం ఎప్పుడు ఎట్లా ప్రారంభించారు, ఈ స్థాయికి ఎట్లా చేరుకున్నారు చెప్తారా?
0: నేను చిన్నతనం నుంచి పాటలు పాడుతూ ఉండగా మా పెత్తల్లి గారు నా పాట విని వాళ్ళ ఊరు తీసుకెళ్ళి మా తాతగారు హరికథలు రాశారు, రెండు హరికథలు, కృష్ణలీలలు, ధర్మభీమార్జున గర్వభంగం. వారు ఊరు తీసుకెళ్ళి ఈ శ్రీ వైష్ణవ సభల్లో పార్టిసిపేట్ చేయడం కోసమని ఆ రెండు హరికథలు నేర్చుకో నువ్వు బాగుంటుంది తాతగారు రాశారంటే వారి దగ్గర రెండు హరికథలు నేర్చుకుని శ్రీ వైష్ణవ సభల్లో ఆ రెండు హరికథలు నేను చెప్పడం సంభవించింది. ఆ హరికథలు చెప్పేటప్పుడు పెద్దింటి దీక్షిదాస్ గారు కూడా నా హరికథ విని చాలా బాగుంది, అభివృద్ధి ఉంది అమ్మాయికి, నా దగ్గర ఉంచేయండి చాలా నేను చెప్తానని చెప్పి కూడా వారు నన్ను ఉత్సాహపరిచారు. కానీ అని వారి కారణాల వల్ల వారి దగ్గర ఉండలేకపోయాను. అక్కడి నుంచి వస్తూ ఉండగా విశాఖపట్నం రావడం, అక్కడ మా గురుదేవుడు తండ్రి గారు కవిరాన లక్ష్మీనారాయణ శాస్త్రి గారు నన్ను చూడడం, వారు నా పాట విని ఆనందించి ఆశీర్వదించి సంగీతం నేర్పిస్తే బాగుంటుంది అమ్మాయికి అని మా నాన్నగారిని అడగడం, నాన్నగారు ఉంచడం, వారు తీసుకెళ్లి వాళ్ళ అబ్బాయి అయినటువంటి మా గురుదేవుడు కీర్తిశేషుడు కవిరేని జోగారావు గారు వీణ విద్వాంసులు వారికి అప్పచెప్పారు. వారి దగ్గర నేను మొట్టమొదటి నుంచి సంగీత సాధన ప్రారంభించి 5 సంవత్సరాలు నేర్చుకున్నాను. 1956లో డిప్లొమా పట్ట ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నాను. ఆ తర్వాత మా గురువుగారే శ్రీపాద పినాకపాండి గారు డాక్టర్ పద్మభూషణ్ వారి దగ్గర తీసుకెళ్ళి అమ్మాయి చక్కగా పాడుతుంది, మీరు ఈ అమ్మాయికి చెప్తే సంగీతం బాగుంటుందని మా గురువుగారు అర్థించడం, వారు ఆమోదించడం, వారు నాకు విద్య చెప్పడం కొన్నాళ్ళ పాటు జరిగింది. ఇలా నా సంగీత సాధన ప్రారంభించింది. ఈ సంగీత సాధన చేస్తున్నప్పుడే కార్యక్రమాల్లో పాల్గొనడం, కచేరీలు వెళ్ళడం, కచేరీలు ప్రజలు సభలు పిలవడం, ప్రజాదరణ, ప్రజల ఆమోదం, ప్రజల ఆశీర్వచనాలు చాలా నాకు లభించి నా అభివృద్ధికి తోడ్పడ్డాయని నేను చెప్తున్నానండి.
1: మీరు లలిత సంగీతం కూడా పాడేవారు కదండి?
0: అవునండి, చిన్నతనం నుంచి కార్యక్రమాల్లో చిన్న చిన్న పాటలు పాడడం అలవాటు కదా. శాస్త్రీయ సంగీతం నేర్చుకుండా కొంచెం టైం అవుతుందని ఈ ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీత కార్యక్రమాలు ఉన్నాయని తెలిసి ఆడిషన్కి వెళ్ళడం, దానికి మా సోదరిమణి రేణుకాదేవి తీసుకెళ్ళి ఆడిషన్ ఇప్పించడం, దానిలో నేను పాస్ అవ్వడం, అక్కడి నుంచి లలిత సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభమైంది. అసలు మొట్టమొదటి నేను లలిత సంగీతం ఆర్టిస్ట్నే. గీతావళి అనే కార్యక్రమం ఆల్ ఇండియా రేడియో విజయవాడ నుంచి ప్రసారం అయ్యేది. ఆ కార్యక్రమాలు తరచున ఆల్ ఇండియా రేడియో పిలవడం, ప్రతి ముఖ్య కార్యక్రమానికి పిలవడం జరుగుతుండడం, నేను పార్టిసిపేట్ చేస్తుండడం జరిగింది. అలా నా జీవితం లలిత సంగీత కార్యక్రమంలోనే మొట్టమొదటి ఆల్ ఇండియా రేడియోలో ప్రారంభమైంది. ఆ తర్వాత 1957లో నన్ను నిలయ కళాకారిణిగా ఆల్ ఇండియా రేడియో ఆహ్వానించింది. అప్పటి నుంచి నా బంగారు బాట జీవితం ప్రారంభించిందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యే సమయంలో నా అదృష్టవశాత్తు మహామహులైనటువంటి శాస్త్రీయపరంగా సంగీతపరంగా సాహిత్యపరంగా మహానుభావులు ఆ నిలయంలో పనిచేయడం వాళ్ళ అదృష్టం. ఆ పెద్దల దగ్గర మేము నేను ఉండడం, ఆ పనిచేసిన వారిలో పింగళ లక్ష్మీకాంతం గారు, కాటూరు వెంకటేశ్వర గారు, జలసూత్రం రుక్మిణాథ శాస్త్రి గారు, బాలాంతరపు రజనీకాంతరావు, ఏడిది కాంశ్వరి గారు, శ్రీవాత్సవ గారు, ఇటు తీసుకుంటే సంగీతపరంగా బాలమురళీకృష్ణ గారు, మరి ఊరేటి వెంకటేశ్వర గారు, సంగీతపరంగా కూడా రజనీకాంతరావు గారు, సాహిత్యపరంగా ఇలాంటి మహానుభావులు అందరూ అప్పుడు ఉండడం, మేము మంచి వయసులో చిన్నతనంలో అక్కడ జాయిన్ అవ్వడం, వారు చేపట్టే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు, వాల్యుబుల్ కార్యక్రమాలు అయి ఉండడం, వారి దగ్గర పనిచేయడం వల్ల వారిలో ఉన్నటువంటి గొప్పతనం అంతా మేము నేర్చుకోవడానికి అవకాశం చిక్కి మంచి మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం, మంచి కార్యక్రమాలు వెలువడడం అనేటువంటి జరిగింది. అంత గొప్ప వాళ్ళ దగ్గర ఉండడాన్ని కూడా మా అభివృద్ధి ఇంత చక్కగా జరిగిందేమో నేను అనుకుంటున్నాను.

0: ఆ రోజుల్లో ప్రత్యేకంగా భక్తిరంజని కార్యక్రమాల వల్ల అనేక మంది ప్రభావితులైనారండి. తమిళనాడులో భక్తిరంజని వింటూ పాటలు నేర్చుకున్న వారిని నేను ఎరుగుదును. తర్వాత మీ తిరుప్పావై కార్యక్రమాలు కూడా చాలా ప్రజాదరణ పొందాయండి. ఆ రోజుల్లో సంగీతం నేర్చుకోదలుచుకున్న వారికి, నేర్చుకుంటున్న వారికి మీరు సలహాలు సూచనలు ఏమన్నా ఇస్తారా?
1: మేము పనిచేసేటప్పుడు రికార్డింగ్ లేవండి. అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో అన్ని లైవ్ చేసి వెళ్ళాలి. ఆ లైవ్ కూడా చాలా రిహార్సల్స్ అవి చేసి చక్కగా చేయించేవారు. మేము కూడా డెడికేటెడ్గా ఉద్యోగపరంగా చేయలేదు, అదొక ధ్యానంతో డెడికేషన్తో పనిచేసేవాళ్ళం. అప్పుడు ఈ భక్తిరంజని కార్యక్రమాలు ప్రారంభించి చాలా అపూర్వంగా చాలా చక్కగా నిర్వహించేవారు పెద్దలు. వాటిలో మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళమే. భక్తిపరంగా సాహిత్యపరంగా మంచి మంచి కార్యక్రమాలు ప్రొడ్యూస్ చేసేవారు, అవి మేము పాడేవాళ్ళమే. అప్పుడు భక్తిరంజన్ గోపాలరత్నం, భక్తిరంజన్ లక్ష్మి, మా సోదరిమణి లవించంబు లక్ష్మి, తర్వాత రమణమూర్తి, ఈ ముగ్గురు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా బ్రహ్మరథం పట్టి మీరు పాడుతున్న భక్తిరంజన్ చాలా బాగుంది, మీరు భక్తిరంజన్ గోపాలరత్నం అని పిలవడం, అలా మమ్మల్ని ఇలా బ్రహ్మరథం పట్టి ఆదరించేవారు. మేము కూడా ఆనందించేవాళ్ళం పాడుతున్నప్పుడు. విన్నవారు కూడా చాలా మంచి కార్యక్రమాలు మీ స్టేషన్ నుంచి వస్తాయి, అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా అని మన ఎంతో రకంగా గౌరవించి చాలా సంతోషంగా మనం ఆహ్వానించేవారు. అప్పటి భక్తిరంజి కార్యక్రమాలే కాకుండా అన్ని కార్యక్రమాలు, యక్షగానాలు అనుకోండి, మరి భక్తి పాటలు అనుకోండి, ఇవన్నీ కూడా మేము మంచి రిహార్సల్ చేసి లైవ్ చేసేవాళ్ళం. అదే సమయంలో తిరుప్పావై సప్తపది కూడా చాలా ఇప్పటి వరకు అది ప్రజాదరణ పొందుతూనే ఉంది. ఈనాటికి కూడా విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ బ్రాడ్కాస్ట్ చేస్తూనే ఉంది. అప్పుడు నేను బాలమురళి కృష్ణ గారు వారు తిరుప్పావై పాడారు, నేను సప్తపది పాడాను. అది చాలా గొప్ప ఆదరణ పొందింది, మంచి కార్యక్రమంగా ప్రజలు దాన్ని విడిచిపెట్టకుండా ఆదరిస్తున్నారు ఈనాటి వరకు. ఆ తిరుప్పావై సప్తపది ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది కళాకారిణిగా నేను చాలా గర్వపడతానండి.
0: మీరు ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా, పెర్ఫార్మింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటర్గా వివిధ హోదాలలో ఉంటూ బహుముఖమైన అనుభవం గడించారు. మీ విధి నిర్వహణలో స్త్రీగా మీ పట్ల విచక్షణ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కనపరిచిన సంఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారండి?
1: అలాంటివి నా జీవితంలో ఎదుర్కోలేదండి. నా జీవితం మొట్టమొదటి నుంచి కూడా ఒక ఉచ్చ స్థాయిలో ప్రారంభమైంది. ఆ స్థాయిని మెయింటైన్ చేసుకోవడం వ్యక్తిత్వం, ఎవరి వ్యక్తిత్వాన్ని బట్టి అది ఉంటుందని నేను అనుకుంటాను. మనం ఎప్పుడైతే ఓ స్థాయిని వ్యక్తిగతంగా మెయింటైన్ చేసుకున్నామో ఇలాంటివన్నీ ఎదుర్కోవడానికి ఎక్కువ అవకాశం ఉండదని నేను అనుకుంటున్నానండి. ఇతర అడ్మినిస్ట్రేటర్గా అనుకోండి, కళాకారిణిగా అనుకోండి, కచేరీలు వెళ్ళేటప్పుడు అనుకోండి, ఎన్నో ఊళ్ళు తిరుగుతాం, ఎక్కడెక్కడికో వెళతాం, అలాంటప్పుడు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. నా అదృష్టవశాత్తు నా సోదరుడు గోవిందాచారి నాతో కూడా గాడ్ ఫాదర్లా ఉంటూ నా జీవితానికి చాలా ఒక పరిపూర్ణతని గౌరవాన్ని చేకూర్చారు మా అన్నగారికి నేను కృతజ్ఞతని. అంచేత ఇలాంటివి ఎప్పుడు కూడా మొట్టమొదటి నుంచి కూడా నాకు అలాంటి ఎదుర్కోలేదు. దానికి నాకు నేనే ఒక రకమైన ప్లాన్డ్ లైఫ్ ఏర్పాటు చేసుకున్నానేమో, ఒక ఉచ్చస్థితి అయినటువంటి ప్లాన్ అయినటువంటి లైఫ్ ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసుకున్నామో ఇలాంటివి ఎదుర్కోవని నేను గౌరవంగా చెప్తున్నానండి.
0: సాధారణంగా ఈ రోజుల్లో సంగీతం నేర్చుకునేవారు పూర్వకాలంలో మోస్తరుగా పూర్తి సమయాన్ని సంగీతానికే వినియోగించటం కుదరటం లేదు, చదువు కూడా ఉంది కాబట్టి. ఇటువంటి వారికి సంగీత సాధనలో తోడ్పడేందుకు మెళకువలు సూచనలు ఏమన్నా చెప్తారా?
1: పూర్వకాలం సంగీతం నేర్చుకోవడం వేరు, ఇప్పటి సంగీతం నేర్చుకోవడం వేరు అన్న విషయాన్ని నేను ఆమోదిస్తాను. కానీ భగవంతుడు 24 గంటలు అనేటటువంటి ప్రతి మనిషికి ఒకే విధంగా ప్రసాదించాడు. ఆ టైముని మనం మెయింటైన్ చేసుకుంటే జీవితంలో ఎంత గొప్ప వాళ్ళు అవ్వడానికైనా విలువ ఉంటుందని మా గురువులు చెప్పారు. పాణి గారు ఒకసారి ఈ విషయాన్ని బోధించారు. టైము లేదని ఎవరైనా అంటే అది ఆ వ్యక్తి యొక్క తెలివి తక్కువ. 24 గంటలు ప్రతి మనిషికి ఆపాదించుకుంటే ఈ మహానుభావులు ఎలా అయ్యారు అంచేత అవి యూటిలైజ్ చేసుకుని మనం ఆ టైముని అలాట్ చేసుకుంటే జీవితంలో ఎంతైనా సాధించవచ్చు అనేటటువంటిది వారు చెప్పిన నాకు సందేశం. అందరికీ కళ మీద ఆపేక్ష ఉండకపోవచ్చు, ఉన్నవాళ్ళు గిఫ్ట్ ఉన్నవాళ్ళు మాత్రం నా ఉద్దేశ ప్రకారం ఈ టైముని చక్కగా అమర్చుకుని వాళ్ళకి ఎందులో గిఫ్ట్ ఉందో దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన విషయాలని కొంచెం తగ్గించుకుని టైముని చక్కగా అలాట్ చేసుకుంటే ఒక దానితో పాటు ఇంకో దానిలో కూడా ప్రావీణ్యత సంపాదించడానికి అవకాశం ఉంటుందని నా ఊహ నా ఉద్దేశం అండి. ఇలా చేసుకున్న రోజుని మన దేశంలో కూడా

0: ఎంతో మంది పద్మశ్రీలు రావచ్చు, గొప్ప కళాకారులు కావచ్చు, దానికి వ్యక్తిగతమైనటువంటి టైం అలాట్మెంట్, సాధన, దీక్ష, డెడికేషను ఒక రకమైనటువంటి వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాలు. ఇది చేసుకున్న రోజుని చాలా మంది కళాకారులుగా తయారవచ్చు, అవడానికి ఎట్టి సందేహం లేదు. నేను ఒక కళాకారునిగా నేను అదే విధంగా జీవితాన్ని గడిపాను కాబట్టి టైం వేస్ట్ చేసుకోకూడదు.
1: ఈ తరం యువతి యువకులలో శాస్త్రీయ సంగీతం పట్ల ఉండవలసినంత ఆదరాభిమానాలు ఉన్నాయంటారా? శాస్త్రీయ సంగీతంలో కృషి చేయడానికి ఇప్పుడున్న అవకాశాలు ఏమిటి?
0: శాస్త్రీయ సంగీతంలో పూర్వం కన్నా ఇప్పుడు చాలా అవకాశాలు పెరిగాయండి. మేము నేర్చుకునే సమయంలో ఒక కార్యక్రమం వినాలన్నా, ఒక కచేరీకి వెళ్ళాలన్నా ఎంతో దూరాలు వెళ్ళి చాలా శ్రమకు ఓర్చి మేము కార్యక్రమాన్ని వినేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కడ పడితే అక్కడ రేడియోలు, టీవీలు, రికార్డింగ్స్, క్యాసెట్స్, ఎంతో ఎన్నో అవకాశాలు విద్యార్థిని విద్యార్థులకు యువతకు ఉన్నాయి, యువకులకు ఉన్నాయి. దాన్ని సరిగ్గా వెళ్ళి ఉపయోగించుకుని సాధన చేస్తే ఎన్నో అవకాశాలు పూర్వం కన్నా ఇప్పుడే ఉన్నాయి. వాళ్ళ ఆపేక్షను పెంచుకోవడానికి యువతల సంగీత కళాశాలలు అనుకోండి, విశ్వవిద్యాలయాల్లోనూ, యువతల సినిమాల్లో కూడా సంగీతాన్ని ఎక్కువ ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు పూర్వం కన్నా కూడా కీర్తనలు పెడుతున్నారు, జావళీలు పెడుతున్నారు, ఐటమ్స్ని సినిమా ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ఇంకా టీవీ చెప్పనక్కరలేదు, ఎత్తి కనబడుతున్నారు, పాట వినిపిస్తున్నది. పూర్వం రేడియో మాత్రమే చాలా అరుదుగా వింటూ ఉండేవాళ్ళం మేము. యువతి యువకులు ఆ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా వాడికి వారు అభివృద్ధి చెందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, పూర్వం కన్నా ఇప్పుడే ఉన్నాయి. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను.
1: బాగుందండి. ఏ రంగంలోనైనా వైదుష్యాన్ని, ప్రావీణ్యతను సంపాదించడానికి దీక్ష, ఏకాగ్రత, అర్పిత భావం అవసరం. సంగీతానికి ఇవి మరీ అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో మీరు వేటినన్న త్యాగం చేశామనుకుంటున్నారా?
0: నా జీవితంలో నేను త్యాగం చేశానని ఎప్పుడూ అనుకోలేదండి. నా జీవితం అనుకోని విధంగా సంతోషంగా సంగీతానికి అర్పణ అయి ఇంతవరకు కాలం గడిచిపోయింది. నేను దేన్ని సాక్రిఫైస్ చేశానని అనుకోలేదు. చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాను.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో మీది అంటూ ఒక ప్రత్యేకమైన బాణీని, శైలిని అలవరుచుకున్నారు. ఈ సంప్రదాయం కొనసాగటానికి శిష్యులను తయారు చేస్తున్నారా?
0: మంచి ప్రశ్న వేశారు సత్యవతి గారు. సంగీతం చెప్పే గురువుకి ఎంత బాధ్యత ఉంటుందో శిష్యులకు కూడా అంత బాధ్యత ఉంటుంది. ఈ రోజుల్లో కొన్ని ఎయిమ్స్ పెట్టుకుని విద్యను నేర్చుకుంటున్నారు. ఒక పరీక్ష పాస్ కావడం, ఉద్యోగం అన్వేషణ, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం, వివాహం అయిన తర్వాత ఆ విద్యకు అక్కడితో నట్టడిపోతున్నారు. అలా కాకుండా కళని కళగా ఆరాధించాలనేటటువంటి ఉద్దేశంతో, ఒక ధ్యానంతో, దీక్షతో, డెడికేషన్తో విద్య నేర్చుకునే వాళ్ళు కావాలి. అలాంటి శిష్యులు ఉన్నప్పుడు గురువు ఎంతకన్నా భాగ్యం ఉండదు. అలా శిష్యులు కొద్దిమంది ఉన్నారు నా దగ్గర. ఆ ఉద్దేశాలతో ఎప్పుడైతే కళాసేవ చేశారో తనకు తాను కళాకారులే అవడమే కాకుండా దేశంలో కూడా కొంతమంది కళాకారులు తయారవడానికి అవకాశం ఉంటుంది, కళాసేవ చేసినట్టు అవుతుంది.
1: చాలా సంతోషం గోపాలరత్న గారు. నమస్కారం, సెలవు తీసుకుంటాను.
0: నమస్కారం సత్యత్ గారు.
2: మీరు ఇంతవరకు శ్రీరంగం గోపాలరత్నం గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా శ్రీరంగం గోపాలరత్నం గారితో పరిచయం, అనంతరం వారు ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

తర్వాత మీరు వినబోయే పాట హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. పాడినవారు హరిహరన్, మధుశ్రీ. చిత్రం భీమా.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట కంత్రి చిత్రానికి రాహుల్ నంబియార్ జై పాడారు. రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఏక్ నిరంజన్ చిత్రానికి హేమచందర్, గీతామాధురి పాడారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు. హైదరాబాద్ నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో 2 నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. సీనియర్ ఆర్మీ అధికారులు ఆ ప్రాంతంలో జరుగుతున్న వివిధ కార్యకలాపాలను రాష్ట్రపతికి వివరిస్తారు. బాబా హర్భజన్ సింగ్ ఆలయాన్ని ముర్ము సందర్శిస్తారు. అనంతరం గ్యాంగ్టక్లోని మనన్ కేంద్రంలో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి విద్యార్థులకు డిగ్రీలు, పతకాలు ప్రదానం చేస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ది చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండి బుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వ్యాప్తిని WHO ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత పౌర విమానయాన సాధికార సంస్థ విమానయాన సంస్థలకు కొన్ని నిర్దేశాలు జారీ చేసింది. ఉగాండా, కాంగో దేశాలకు విమాన సర్వీసులు నడిపే సంస్థలు ప్రయాణికులు విమానం దిగడానికి ముందే వారి నుండి స్వీయ ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా సేకరించాలని డీజీసీఏ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూతో కలిసి

కెనడా పెట్టుబడుల రౌండ్ టేబుల్ సమావేశానికి సహాధ్యక్షత వహించారు. కెనడాకు చెందిన ప్రముఖ పెన్షన్ ఫండ్లు, సావరీన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, కెనడా ఇండియా వాణిజ్య మండలి సభ్యులు ఇతర భాగస్వాములతో విస్తృతంగా చర్చలు జరిపినట్టు గోయల్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక రంగ సంస్కరణలు, సులభతర వాణిజ్యంపై భారత్ ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. స్వచ్ఛమైన ఇంధనం, టెక్నాలజీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కృత్రిమ మేధ, తయారీ రంగం, రవాణా వంటి రంగాల్లో భారత్తో భాగస్వామ్యం కలిగి ఉండాలని పెట్టుబడిదారులను మంత్రి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది ప్రారంభంలో సుదీర్ఘ విచారణల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, దాని కింద రూపొందించిన నిబంధనల ప్రకారం ఈసీఐకి ఉన్న అధికారాలకు మించి ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా దృఢంగా ఉండడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఖజురహోలో ఈరోజు జరిగిన యోగా మహోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు 25 రోజుల కౌంట్డౌన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతదేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలో అంతర్భాగమైన యోగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో 2014లో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆమోదించిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఒక ప్రపంచ ఉద్యమంగా రూపాంతరం చెందిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే నెల 21వ తేదీన జరుపుకోబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ఇతివృత్తంగా నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో 2 నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గుర్గ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 నిందితులను అరెస్టు చేసింది. సిబిఐ ఇప్పటి వరకు 49 చోట్ల సోదాలు నిర్వహించి పలు అక్రమ పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. మెడికల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నడుమ రద్దయిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేయడానికి, మరింత బలోపేతం చేయడానికి సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న న్యూఢిల్లీలో పీఎం అజయ్ పోర్టల్ను, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించారు. పూర్తిగా డిజిటల్ వర్క్ఫ్లో, రియల్ టైం ప్రాసెసింగ్ వైపు మారాలనే లక్ష్యంతో రూపొందించిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పీఎం అజయ్ పథకం అమలును ఈ పోర్టల్ వేగవంతం చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పథకానికి సంబంధించిన సేవలను మొబైల్ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం, గ్రామస్థాయిలో ప్రణాళిక అమలు, క్షేత్రస్థాయి పర్యవేక్షణను మెరుగుపరచడం, రియల్ టైం రిపోర్టింగ్ను సులభతరం చేయడం, పారదర్శకత, డిజిటల్ గవర్నెన్స్ను బలోపేతం చేయడం ఈ పీఎం అజయ్ మొబైల్ యాప్ ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల కోసం పారదర్శకమైన, డిజిటల్, సాధికారతతో కూడిన సేవలను అందించడంలో ఈ పోర్టల్ ఒక పెద్ద ముందడుగని అభివర్ణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మొహాలీలోని న్యూ చండీగఢ్లో ఈరోజు రాత్రి 7:30 జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది.

0: శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. హర్యానా, చండీగఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, కొంకణ్, గోవా, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో వేడి ఉక్కపోత వాతావరణం ఉంటుందని తెలిపింది. అలాగే హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో ఈ రాత్రిపూట కూడా వాతావరణం వేడిగా ఉంటుందని పేర్కొంది. కాగా ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, బీహార్, కర్ణాటక, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సిక్కిం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నాథులా పాస్ను సందర్శించి అక్కడి సైనికులతో ముచ్చటిస్తారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ను అభివృద్ధి చేసినట్టు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కేసులో సిబిఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం పరిచయ కార్యక్రమం, అనంతరం కార్మిక గీతాలు వింటారు. ముందుగా మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం ఈ అంశం గురించి డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర.
1: స్త్రీలకు ఆయుర్వేదం ఎటువంటి సాయం అందిస్తుందో ఈ విషయాన్ని వివరించడానికి మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ ఏ నిషిత వచ్చారు. నమస్కారం అండి డాక్టర్ నిషిత గారు.
2: నమస్కారం అండి
1: డాక్టర్ గారు. ఆరోగ్యం పరంగా స్త్రీలలో కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ఆయుర్వేదం ఎటువంటి సహాయం అందిస్తుందో వివరిస్తారా? ముఖ్యంగా ఇప్పుడు చాలా మందిలో అలసట, ఒళ్ళు నొప్పి తరచూ చూస్తూ ఉంటాం, దానికి ఆయుర్వేదం ఏం చెప్తుంది?
2: ఫెటిక్ అంటారండి, మనం చూస్తాం చాలా మంది లేడీస్లో. జనరల్గా ఇది 30 to 35 ఇయర్స్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫెటిక్ అంటే వీళ్ళు తెల్లవారు లెగుస్తారు, చక్కగా యాక్టివ్గా అన్ని వర్క్స్ చేసుకుంటారు కానీ మధ్యాహ్నం నుంచి చాలా అలసట ఫీల్ అవుతారు. అంటే ఏ పని చెప్పినా నా వల్ల కాదు అన్నట్లుగా అయిపోతారన్నమాట. ఒక సోఫాలోనో ఎక్కడో దగ్గర కూర్చోవటమో పడుకోవటమో చేసి రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఈవెన్ వాళ్ళు వెళ్ళి ఏదైనా ఎవరైనా వాటర్ తీసుకురమ్మన్నా మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్తారు. అంతలా ఫెటిక్
1: శారీరక సమస్య అంటారా?
2: శారీరక సమస్య అంటే జనరల్ గా మల్టీ టాస్కింగ్ అనేది ఇప్పుడు ఎక్కువైపోయిందండి ఆడవాళ్ళలో. సో ఇలా చేయటం వల్ల మధ్యాహ్నం కల్లా వాళ్ళకున్న ఎనర్జీ లెవెల్స్ అన్ని ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎనర్జీ ఉండదు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళు కంప్లీట్ గా రిలాక్స్డ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు, ఇంకే పని చేయలేరు. దీన్ని ఫెటిక్ అంటారు. అయితే దీన్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఆయుర్వేదంలో అంటే, జనరల్గా ఇప్పుడు ఫెటిగ్ ఉన్న వాళ్ళు బ్లడ్ టెస్టులు చేస్తే వాళ్ళకి హెచ్బి ఒకటి కాల్షియం తక్కువైపోతూ ఉంటుంది, వాళ్ళకి మెడ నొప్పులు వస్తూ ఉంటాయి. సో ఇలా ఒక గ్రూప్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి భుజాలు నొప్పులు వస్తూ ఉంటాయి, చేతులు కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా గ్రూప్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఆయుర్వేదంలో ఉండే చిన్న చిన్న థెరపీస్ చెప్తాను. ఆయుర్వేదంలో ఏంటంటే సింపుల్గా వాళ్ళు ఒక ఫీమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయుర్వేదం క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే పంచకర్మ థెరపీస్ ఉంటాయి. సో పంచకర్మ థెరపీస్ అంటే అన్నీ చేయించుకోకర్లేదు, అట్లీస్ట్

0: సింపుల్ బాష్ప స్వేదం అంటే ఒక బాక్స్లో స్టీమ్ పెడతారు. స్టీమ్ పెడితే ఆ స్టీమ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, అంటే పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఆ స్టీమ్ చేయటం వల్ల లోపల ఉన్న వాటర్, బ్యాడ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆ వాటర్ బయటకు వచ్చిన తర్వాత స్కిన్ ఇరిటేషన్ ఉంటుంది అన్నమాట. స్కిన్ డిసీజెస్ ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి చిన్న చిన్నవి, అవి అన్నీ రాకుండా మీకు మంచి క్రీమ్స్తో మంచి ఆయిల్స్తో మీకు లైట్గా మసాజ్ ఇస్తారనమాట. దీన్ని అంటే అభ్యంగం బాష్ప స్వేదం అంటారు. ఈ థెరపీ మీరు ఏ ఆయుర్వేదిక్ సెంటర్కి వెళ్ళినా ఒక 1000 to 2000 మధ్యలో ఉంటుంది. సో ఆ చిన్న చిన్నవి అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ లేకపోతే ఒకేసారి 3 డేస్ చేసుకొని విరేచనంకి కూడా మెడిసిన్ ఇస్తారు టు ఎక్స్పెల్ ఆల్ ద టాక్సిన్స్ అవుట్. ఎంత తిన్నా కానీ వాళ్ళకి ఫెటిగ్ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే కనెక్టివ్ టిష్యూ డీహైడ్రేట్ అయిపోద్ది. కనెక్టివ్ టిష్యూ అంటే బ్లడ్, మ్యూకస్, ఇవి డీహైడ్రేట్ అయిపోతాయి. అంటే వాటిలో ఉన్న తేమని కోల్పోతాయి అన్నమాట. అలా తేమని కోల్పోయేటప్పుడు బాష్ప స్వేదం అభ్యంగం చేయటం వల్ల మళ్ళీ ఆ తేమ వస్తుంది. తేమ అంటే వాటర్ కాదు, ఈవెన్ వాళ్ళు వాటర్ తాగినా కానీ ఆ తేమ రాదు. ఎందుకంటే డీహైడ్రేట్ అయిపోతున్నాయి కదా సెల్స్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో మనం ఈ థెరపీ చిన్న థెరపీ చేస్తే వాళ్ళకి ఇది మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట.
1: మరి ఇప్పుడు మీరు చెప్పిన థెరపీ ఎన్ని రోజులు ఇంటర్వెల్స్లో చేయాలి, ఎంత డ్యూరేషన్ ఉంటుంది ఆ థెరపీకి?
0: యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళకి ఫెటిక్ బాగా ఎక్కువగా ఉంది, ఒక 3 డేస్ లేకపోతే 5 డేస్, మ్యాక్స్ 7 డేస్ చేయించుకొని వాళ్ళు ఆపేయచ్చు. ఆపితే వాళ్ళు దే కెన్ బికమ్ యాక్టివ్. మళ్ళీ ఎప్పుడో 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత వస్తే మళ్ళీ ఒక 3 డేస్ ఒక 5 డేస్ చేసుకుంటే సరిపోతుంది.
1: ఒక వారానికి 3 రోజులు చేయించితే సంవత్సరం మొత్తానికి వాళ్ళలో ఫెటిగ్నెస్ రాదంటారా?
0: ఇప్పుడు జనరల్ గా ఫెటిగ్ అనేది చలికాలంలో రాదు, ఎండాకాలంలో వస్తుంది.
1: ఈ ఎండాకాలంలోని స్టీమ్ బాత్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇరిటేషన్ అవి రాదు?
0: అస్సలు రాదు. ఎండాకాలంలో ఏంటంటే మనకి భూమిని చూసుకుంటే భూమి లోపలంతా కూడా వేడిగా ఉండదు, చల్లగా ఉంటుంది, బయట వేడిగా ఉంటుంది. సేమ్ థింగ్ మనం కూడా ఎర్త్ లా ఫీల్ అయితే లోపలంతా చల్లగా ఉంటుంది. చల్లగా అంటే లోపలంతా మెటబాలిజం చాలా తక్కువ ఉంటుంది. మెటబాలిజం ఎప్పుడైతే తక్కువైపోతుందో బయటకి వేడిగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి లోపల డైజెస్టివ్ పవర్ తక్కువ ఉంటుందో, డైజెషన్ ఎంజైమ్స్ తక్కువైపోతాయి, మెటబాలిజం తక్కువైపోతుందో, అప్పుడే మనలో ఫెటిగ్ ఉంటుంది, అప్పుడే మనలో లో ఇమ్యూనిటీ ఉంటుంది. సో జనరల్గా ఆ టైంలో ఉంటుంది. కనుక ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ రాగానే ఒక 5 డేస్, లేకపోతే సమ్మర్ సీజన్లో ఒక 7 డేస్, ఇలా మనం వాళ్ళు బాష్ప స్వేదము నెక్స్ట్ అభ్యంగం రెండు చేయించుకుంటే వాళ్ళు డెఫినెట్గా దే కెన్ ఓవర్కమ్.
1: ఇది కాకుండా మరి మీరు డైట్ కూడా సజెస్ట్ చేస్తారా?
0: డైట్ అయితే ఆ టైంలో జనరల్గా మెటబాలిజం తక్కువ ఉంటుంది కనుక దే నీడ్ టు ఈట్ 1/2 to 1/4. వాళ్ళు ఎంత నడిస్తే అంత బాగుంటుంది. అంటే ఇంట్లో మేము చాలా పనులు చేసుకుంటామని అంటారు, బట్ 4 గోడల మధ్య ఎంత పని చేసినా కానీ అది వాళ్ళకి ఇంకా ఫెటిగ్ పెంచుతుంది, తప్పితే తగ్గించదు. కానీ వాళ్ళు వన్స్ ఒకసారి పొద్దున్నే లేచి నడిస్తే ఏమవుతుందంటే మనకి కాల్షియం అందుతుంది, విటమిన్ డి బాగా అందుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్, అంటే పొద్దున్నే చెట్లు వంట చేసుకుంటాయి అంతే కదా, మార్నింగే అవి ఎప్పుడైతే ఫోటోసెన్సిస్ జరుగుతుందో అప్పుడే ఆక్సిజన్ బాగా రిలీజ్ అవుతుంది. సో ఆ ఫ్రెష్ ఆక్సిజన్ అనేది మన బాడీలోకి వెళ్తుంది. సో ప్రతి సెల్, మన బాడీలో ప్రతి సెల్ కూడా మంచిగా రెస్పిరేషన్ తీసుకొని ఫెటిగ్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గుతుంది.
1: ముఖ్యంగా స్త్రీలలో హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది, దానికి కారణం పొల్యూషన్, టెన్షన్, డైట్ తెలియదు. కానీ దీనికి ఆయుర్వేదంలో ఎటువంటి నివారణ ఉందంటారు?
0: ఫస్ట్ థింగ్, హెయిర్ ఫాల్ అనేది చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు చాలా కామన్ అయిపోయింది. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను సో టిష్యూస్ నుంచి చెప్తాను, ఈ ఎందుకంటే హెయిర్ కూడా టిష్యూ నుంచి వస్తుంది కనుక. ఇప్పుడు బ్లడ్, మ్యూకస్, బోన్ ఇవేంటంటే కనెక్టివ్ టిష్యూ. కనెక్టివ్ టిష్యూ అంటే మన గట్లో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత దాన్ని ప్రతి ఏరియాకి తీసుకొని ప్రతి ఆర్గాన్కి తీసుకొని వెళ్ళే టిష్యూ అనమాట అది. సో ఆ టిష్యూస్ డ్రై అయిపోతాయి, డీహైడ్రేట్ అయిపోతాయి. నిజానికి వాటర్ కాదు, నిజానికి ఆయిల్స్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే వైటమిన్ ఏడి, ఈకే, ఈ 4 కూడా ఫ్యాట్ సాల్యుబుల్. ఏ అంటే ఐస్కి, కే అంటే బ్లడ్కి, డి అంటే హెయిర్ బోన్స్కి, నెక్స్ట్ ఈ అంటే మజిల్కి. సో ఈ 4 కూడా అబ్జార్బ్ అయ్యి శరీరానికి బాగా పట్టాలి అంటే మనం ఆయిల్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ అంటే నెయ్యి ఇట్లాంటివి అనమాట. జుట్టుకి కూడా ఆయిల్ రాయాలి బాగా, అందుకనే జుట్టుకి ఆయిల్ రాయాలి. సో ఇవి ఎప్పుడైతే లోపల డీహైడ్రేట్ అయిపోతాయో అప్పుడు మనకి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. మనం పొల్యూషన్ వల్ల అనుకుంటాం కానీ పొల్యూషన్ వల్ల కాదు, డ్రై అయిపోవటం. సో మనకి డ్రైనెస్ మనలో ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ సైన్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ ఉంటుంది పిల్లలకి, 4 ఏళ్ళు పిల్లలకు కూడా, వాళ్ళకి సరిగ్గా మోషన్ అవ్వదు. వాళ్ళల్లో కాన్స్టిపేషన్ ఉందంటే వాళ్ళలో డీహైడ్రేషన్ ఎక్కువ ఉన్నట్లు, అందుకనే పాలు ఇవ్వాలి అంటారు. పాలల్లో అన్నీ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, ఫుల్ క్రీమ్ మిల్క్. సో పాలు కానీ లేకపోతే నెయ్యి అన్నంలో ప్రతి

0: దాంట్లో నెయ్యి వేసి పెట్టడం వల్ల ఏంటంటే బాడీలోకి మన ఫుడ్లో ఉన్న కాల్షియం అనేది ఒంటికి అందుతుంది. ఈ హెయిర్ ఏంటంటే బ్లడ్ తక్కువ ఉన్నా కాల్షియం తక్కువ ఉన్నా హెయిర్ అనేది హెయిర్ ఫాల్ ఉంటుంది కంపల్సరీ. సో ఈ రెండు లేకుండా ఉండాలి అని అంటే మనలో డీహైడ్రేషన్ ఉండకూడదు. సో ఇంకొక డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఏంటి అంటే సాల్ట్. సాల్ట్ ఇస్ అ డీహైడ్రేటింగ్ ఏజెంట్, అంతే కదా. మనం ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేసి ఎండబెడతాము. మనం రొటీన్ గా రోజు తినే ఫుడ్ లో ఓన్లీ 2.3 grams తినాలి రోజుకి సాల్ట్ అని WHO కూడా చెప్పింది. ఆయుర్వేదం ఎలాగో చెప్తుంది ఉప్పు ఎక్కువ తినకండి అని. WHO కూడా రోజుకి 2 grams మించి తినకండి అనే చెప్పింది. కానీ మనం రోజుకి మార్నింగ్ నుంచి నైట్ వరకు మినిమం 10 grams అయినా తింటాము. సో ఆ 10 grams లో ఇప్పుడు మనకి సోడియం కంపల్సరీ అవసరమే, కానీ క్లోరిన్ ఏదైతే ఉందో అది డీహైడ్రేటింగ్ ఏజెంట్, అది చాలా తక్కువ, అంటే 0.03 అంత తక్కువ తినాలి. కానీ ఇప్పుడు మన ఈ 10 grams లోని ఒక 5 grams క్లోరిన్ ఉంటుంది కదా NaCl. సో ఇదంతా లోపలికి వెళ్ళి మనల్ని ఎండబెట్టేస్తుంది. సో ఎప్పుడైతే ఈ కనెక్టివ్ టిష్యూ డ్రై అయిపోద్దో, అంటే బ్లడ్ డ్రై అయితే ఎనీమియా, HB తక్కువ అయిపోతుంది, అలానే కాల్షియం, బోన్ కొంచెం డ్రై అయితే మనకి ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. మెయిన్ బోన్ బ్లడ్ డ్రై అయితే హెయిర్ లాస్ వచ్చేస్తుంది. మెయిన్ హెయిర్ ఫాల్ కి బోన్ నెక్స్ట్ ఇది డ్రై అయిపోవటం. సో హెయిర్ ఫాల్ అట్లా వస్తుంది. సో హెయిర్ ఫాల్ ని అధిగమించాలి అంటే ఒకటి సాల్ట్ తగ్గించాలి, రెండోది మనం మిల్క్ ఎక్కువ తీసుకోవాలి, ఫుల్ క్రీమ్ మిల్క్.
1: ఒకటి మీరు డిహైడ్రేషన్ అనే పదం వాడుతున్నారు కదా, ఒకవేళ డిహైడ్రేషన్ వల్ల ఇది స్టార్ట్ అయిపోయింది అనుకోండి, దానికి రెమెడీ ఏముంటుంది? అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందా?
0: సో వాటర్ అంటే ఆ సెల్ ష్రింక్ అయిపోద్ది. ష్రింక్ అయితే మనం వాటర్ తీసుకుంటాము, ఆ సెల్ ఎట్లా మళ్ళీ నార్మల్ అవ్వదు కదా. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉండాలంటే సెల్ చుట్టూ ఒక డబుల్ లిపిడ్ లేయర్ ఉంటుంది. సో లిపిడ్స్ ఉండాలి, లిపిడ్స్ అంటే ఫ్యాట్స్, ఫ్యాట్స్ ఉండాలి. ఆ ఫ్యాట్స్ మన శరీరంలో రోజు, అందుకనే పాత రోజుల్లో నెయ్యి కానీ గానుగ నూనె అంటారు, నువ్వుల నూనె కానీ వేసుకొని తినేవారు. నెక్స్ట్ మిల్క్ లో ఫ్యాట్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఇట్లా మానేస్తున్నారు కదా ఫ్యాట్స్. నిజానికి సాల్ట్ మానేయాలి, ఫ్యాట్ కాదు.
1: అంటే మనకి మెయిన్ విలన్ సాల్ట్ ఇక్కడ.
0: ఎస్, మెయిన్ విలన్ సాల్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాట్ సాల్ట్ కలిస్తే మనకి లోపల బ్లాకేజెస్ వస్తాయి. ఈ రెండు కలిసే అనుకోండి గట్టిగా అయిపోతుంది, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ కానీ లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఎక్కడైనా బ్లాకేజెస్ కానీ ఫామ్ అవుతుంది. సో జనరల్ గా మనకి మోడర్న్ డాక్టర్స్ కానీ డైటీషియన్స్ కానీ ఫ్యాట్స్ తినొద్దు ఎందుకంటే లోపల బ్లాక్స్ వస్తాయంటారు, కానీ ఫ్యాట్స్ కాదు సాల్ట్ తినొద్దు అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎందులో కూడా ఆయిల్ వేస్తే బయట ఎండిపోదు, అంతే కదా. మనం ఏవైనా ఆయిల్ వేస్తే ఎండిపోయింది ఏమీ లేదు, కానీ సాల్ట్ వేస్తేనే ఎండిపోతుంది. ఏదైనా ఎండబెట్టాలంటే సాల్టే వేస్తాం. అలానే మన శరీరం కూడా సాల్ట్ ఎక్కువ వేస్తే డ్రై అయిపోతుంది, ఎండిపోతుంది. ఫ్యాట్స్ లేకపోతే మరి ఇంకా డ్రై అయిపోతుంది.
1: ఇప్పుడు స్త్రీలలో ఇంకొక సమస్య ఎక్కువగా వస్తున్నది, ఎదుగుతున్న అమ్మాయిల్లో PCOD, PCOS అంటారు, దీని గురించి వివరిస్తారా? ఇది ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి?
0: PCOD అంటే ఇప్పుడు ఓవరీస్ పైన ఒక సిస్ట్ లాగా వాటర్ బబుల్ ఫామ్ అవుతుంది, అలానే కిడ్నీస్ లో ఫామ్ అవుతాయి సిస్ట్లు, నెక్స్ట్ బ్రెస్ట్ లో ఫామ్ అవుతాయి, అబ్బాయిలకు కూడా సిస్ట్లు ఫామ్ అవుతాయి, వారికోసీల్ అని హైడ్రోసీల్ అని. సో ఈ సిస్ట్లు ఫామ్ అవ్వటం ఎలానో చెప్తాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ గురించే మనం చెప్పుకోవాలి. ఇక్కడ చిన్న బయోకెమిస్ట్రీ ఏంటంటే సాల్ట్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు శరీరంలో మనకి ఆర్టరీస్ వెయిన్స్ అని అంటారు, వెయిన్స్లోని బ్యాడ్ బ్లడ్ వస్తుంది, ఆర్టరీస్లో గుడ్ బ్లడ్ సప్లై అవుతుంది, అంటే అన్ని ఆర్గాన్స్కి సప్లై అవుతుంది. అలా సప్లై అయ్యేటప్పుడు ఏదైతే బ్యాడ్ బ్లడ్లోని కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొస్తుంది వెయిన్స్, అదే HP తీసుకొస్తుంది, అలానే ఈ ఆర్టరీస్లో బ్లడ్ ఏదైతే HB ఏదైతే ఉందో అది మనకి ఆక్సిజన్ మోసుకుంటూ వస్తుంది. కానీ గుడ్ బ్లడ్ లో ఆక్సిజన్ చాలా తక్కువ మోసుకొస్తుంది, ఎందుకంటే మనం సాల్ట్ తింటాం కదా, ఆ సాల్ట్ అంతా అబ్జార్బ్ అయ్యి ఈ HBకి క్లోరిన్ అనేది దానికి బైండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఇది నార్మల్ గా బైండ్ అయ్యేది జనరల్ గా, కానీ ఏంటంటే మనం ఎక్కువ సాల్ట్ తీసుకున్నాం అనుకోండి అన్ని ఏరియాస్ లో కూడా బైండ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ 4 molecules తీసుకొచ్చేటప్పుడు ఈ ఆక్సిజన్ 2 molecules తీసుకొస్తుంది ఇటువైపు. ఎప్పుడైతే కెపిలరీస్ అంటే ఏంటి, ఒక ఆర్గాన్ దగ్గర పెద్ద వెయిన్స్, ఇవి పెద్ద బ్లడ్ వెజల్స్ అనేవి చిన్నగా మారిపోతాయి, అక్కడికి వచ్చి కెపిలరీస్ దగ్గర ఎక్స్చేంజ్ జరుగుతుంది. అట్లా ఎక్స్చేంజ్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని ఒక తీసుకొని వెళ్ళిపోవాలి, ఆక్సిజన్ ఇటువైపు ఎక్స్చేంజ్ చేయాలి. అలా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ 4 molecules వస్తాయి, ఇక్కడ 2 molecules వస్తాయి. అలా ఎక్స్చేంజ్ కరెక్ట్ గా ఎక్స్చేంజ్ జరగక బైకార్బనేట్స్ ఫామ్ అవుతాయి. ఆ బైకార్బనేట్స్ ప్లస్ వాటర్ ఫామ్ అవుతుంది కదా, బైకార్బనేట్స్ వల్ల ఆ ఏరియా అంతా డ్రై అయిపోద్ది, సిస్ట్ అంటే వాటర్ బబుల్ లా ఫామ్ అవుతుంది. సో అందుకనే PCOD లో ఏంటంటే వాళ్ళకి రెగ్యులర్ గా పీరియడ్స్ రావు, రెగ్యులర్

0: ఎందుకు పీరియడ్స్ రావంటే అక్కడ బైకార్బోనేట్స్ ఫామ్ అయిపోయి అక్కడ ఎండోమెట్రియం అంతా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఈ సిస్ట్ అనేది ఒక బబుల్ లాగా ఫామ్ అవుతుంది. సో అందుకనే ఏంటంటే ఇప్పుడు ఆ బబుల్ ని, వాటర్ బబుల్ ని లాప్రోస్కోపిక్ ద్వారా తీసేసిన, ఆపరేషన్ చేసిన మళ్ళీ ఫామ్ అవుతాయి. ఎందుకంటే వీళ్ళు ఈ డైట్ లో ఏంటంటే సాల్ట్ తగ్గించరు, రెండోది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఈ అలా కూర్చొనే ఉండటం వల్ల ఆక్సిజనేటెడ్ సైకిల్స్ జరగవు అన్నమాట, ఎనరోబిక్ సైకిల్స్ జరుగుతాయి.
1: దీనికి ఆయుర్వేదంలో రెమెడీ ఏముంది?
0: ఆయుర్వేదంలో రెమెడీ ఏంటంటే ఫస్ట్ డైట్ లైఫ్ స్టైల్ అంటే సాల్ట్ తగ్గించమని చెప్తాము, రెండోది లైఫ్ స్టైల్ అంటే వాకింగ్ చేయమని చెప్తాము. అంటే అయితే వాళ్ళు డాన్స్ లో కానీ ఎందులోనైనా జాయిన్ అవ్వమని చెప్తాం వాళ్ళకి. ట్రీట్మెంట్ వైజ్ గా అయితే అభ్యంగం, నెక్స్ట్ బాష్పస్వేదం, ఈ రెండు సరిపోతుంది. ఈ రెండు చేస్తాము. ఈ రెండు కాకుండా వాళ్ళకి ఉత్తర వస్తేనే ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. జనరల్గా మ్యారీడ్స్లో అయితే ఈజీగా చేయటం అవుతుంది, అన్మ్యారీడ్స్లో అయితే త్రూ యూరినరీ బ్లాడర్ చేస్తాము. అది అసలు పెయిన్లెస్, చాలా ఈజీగా చేస్తాం, పెయిన్లెస్, అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దానివల్ల. కాకపోతే అంటే దాని మీద పెద్దగా అవేర్నెస్ లేదు, సో మనం చెప్పినా అక్కడ భయపడతారు వాళ్ళు. బట్ ఈ ట్రీట్మెంట్స్తో చాలా ఫాస్ట్గా మనం అది ఓవర్కమ్ చేయగలుగుతాం వాళ్ళు. ఏంటంటే
1: నార్మల్ లైఫ్ స్టైల్
0: లీడ్ చేయగలుగుతారు. అంటే చాలా తొందరగా సిస్టులు అనేది తగ్గిపోతాయి. ఎట్లా తగ్గుతాయంటే ఆ డ్రై అయిపోతుందని చెప్పాను కదా, మనం ఆయిలింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇవి సెల్స్ అట్ని ఆయిల్ తీసుకొని చక్కగా అవి మళ్ళీ జెల్లా తయారవుతాయి. సో ఉత్తరవస్తి ట్రీట్మెంట్ లో మనం ఆయిల్ లోపలికి పంపించడం వల్ల ఈ డ్రై అయిపోయిన ఎండోమెట్రియం కానీ ఇదంతా ఏంటంటే మళ్ళీ ఆయిల్ తీసుకొని నార్మల్ అయిపోతాయి.
1: ఇప్పుడు మీరు చెప్తున్న ఉత్తరవస్తి ట్రీట్మెంట్ ఉన్నది, ఇది అంటే ఒక సర్జికల్ ట్రీట్మెంటా లేకపోతే ఒక సిట్టింగ్ టూ సిట్టింగ్స్ లో అయిపోయేది ట్రీట్మెంట్?
0: ఉత్తరవస్తి అనేది సర్జికల్ ట్రీట్మెంట్ కాదు, ఇది పారాసర్జికల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఎనెస్థీషియా అట్లాంటివి ఏమి వాడాల్సిన పని లేదు, పేషెంట్ కంప్లీట్ కాన్షియస్ లో ఉంటారు, జస్ట్ ఆయిలింగ్ చేయటం మాత్రమే. జనరల్గా ఇప్పుడు డిసీజ్ అంటే మాయిస్ట్ ని కోల్పోవటం, హెల్త్ అంటే మాయిస్ట్గా ఉండటం. సో మాయిస్ట్ ఎప్పుడైతే కోల్పోతారో, డిహైడ్రేషన్ అంటే మాయిశ్చర్ని కోల్పోవటమే కదా, దాన్ని మనం త్రూ ఆయిల్స్ వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. మెడికేటెడ్ ఆయిల్స్ అంటే నార్మల్ ఆయిల్స్ కాకుండా మెడికేటెడ్ ఆయిల్స్తో చేస్తాము. ఇప్పుడు వెజైనా అనేది ఒక ఓపెనింగ్, బయట నుంచి ఉండే ఒక ఓపెనింగ్, సో దాని నుంచి మనం ఆయిల్స్ పాస్ చేస్తాము, లోపలంతా మనకి మాయిశ్చర్ వచ్చేస్తుంది.
1: ఈ కంప్లీట్ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుందండి?
0: మ్యాక్స్ ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్.
1: సో అది ఒక సిట్టింగ్ తర్వాత వెంటనే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు?
0: ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఏ ట్రీట్మెంట్ చేసినా ఫస్ట్ అభ్యంగం స్వేదం చేస్తాము, ఎందుకంటే బాడీ అనేది ఎప్పుడైనా బ్లాక్ అయిపోతూ ఉంటుంది, చెప్పాను కదా ఈ టిష్యూస్ అనేవి డీహైడ్రేట్ అయిపోతాయి. సో ఫస్ట్ వాటిని హైడ్రేట్ చేయడానికి పైనుంచి ఫుల్ ఆయిల్ మసాజ్ చేసి స్టీమ్ చేస్తాము. స్టీమ్ చేస్తే ఫస్ట్ వాళ్ళల్లో ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యి యాక్టివ్ అవుతారు. ఆ తర్వాత మనం ఇంటర్నల్గా ఏ ఆయిల్స్ ఇచ్చినా కానీ అది తీసుకుంటుంది, బాడీ తీసుకుంటుంది, ఫాస్ట్గా రికవర్ అవుతుంది అన్నమాట.
1: మరి అలాగే మెనోపాస్ అన్నది కూడా స్త్రీలలో ఒక సమస్య. ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే చాలా అర్లీ ఏజ్లో మెనోపాస్ వచ్చేస్తున్నది. దీనికి కారణం ఏంటి? దీనికి చికిత్స ఎలాగుంటుంది?
0: దీనికి కూడా సేమ్ మనం పీసీఓడి నుంచే తీసుకోవచ్చు. ఇప్పుడు పీసీఓడిని మనం తొందరగా క్లియర్ చేయం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్. ఇప్పుడు మనం వాళ్ళు పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుంది వాళ్ళకి, కానీ ఇప్పుడు ఐవీఎఫ్ ద్వారాగా వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయి వాళ్ళకి పిల్లలు పుడతారు, కానీ ఆ పీసీఓడి అనేది తగ్గదు. సో ఆ సమస్య అలానే క్యారీ అవుతుంది. క్యారీ అయిన తర్వాత ఫాస్ట్గా ఎర్లీగా మెనోపాజ్ అనేది వస్తుంది. మెయిన్ మనం ఇవన్నీ డిసీజ్ అనేది చెప్పుకునేది డిహైడ్రేషనే కదా, లోపల మాయిశ్చర్ పోతుంది, ఆ ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది. సో రోజు రోజుకి అట్లా ఎండోమెట్రియం డ్రై అవుతూ ఉంటుంది కదా, సో ఫాస్ట్గా 35 ఇయర్స్కే ఆ గ్లాండ్ ఓవరీస్ డ్రై అయిపోతాయి, ఎండోమెట్రియం డ్రై అయిపోతుంది, టోటల్ యూట్రస్ అంతా డ్రై అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మెనోపాజ్. సో ఎర్లీగా మెనోపాజ్ వస్తుంది, కానీ వాళ్ళు యంగ్ గానే ఉంటారు. నిజానికి క్యాన్సర్స్ ఉంటాయి కదా, సర్వైకల్ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా ఈ ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువగా, 100% కాదు అట్లీస్ట్ 70% ఎర్లీ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. అది ఎందుకంటే ఈ బాడీ డ్రై అయిపోతుంది కానీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో బ్రెయిన్కి ఏంటంటే ఇక్కడ ఏరియా డ్రై అయిపోతుంది అని చెప్పి సెల్ఫ్గా ఓవర్కమ్ అవ్వాలి అని అనుకుంటుంది. అప్పుడే లోపల నుంచి ఈ ఎపిథీలియల్ లేయర్ ఎండిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత దాని వెనకాల ఉన్న లేయర్ స్క్వామస్ సెల్స్, అవి అక్కడ నుంచి కొత్త సెల్స్ పుట్టుకొస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్యాన్సర్.
1: మీరు మీ అమూల్యమైన సమయం తీసుకొని మా ఆకాశవాణికి వచ్చి ఆయుర్వేదం గురించి ఇంత చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: ఇంతవరకు మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం అనే అంశం గురించి డాక్టర్ ఏ నిషిత గారితో పరిచయం విన్నారు. పరిచయం

ఈనాటి కార్మికుల కార్యక్రమంలో మహిళ ఆరోగ్యానికి ఆయుర్వేదం ఈ అంశం గురించి డాక్టర్ ఏ నిశిత గారితో పరిచయం, అనంతరం కొన్ని కార్మిక గీతాలు విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా పరుగు చిత్రానికి హేమచంద్ర పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
1: ఆకాశవాణి. ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
1: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
2: ఆకాశవాణి.
3: కార్యక్రమంలో ఇప్పుడు నచ్చావులే చిత్రానికి దీపు, హర్షిక పాడిన పాట వింటారు, రచన భాస్కర్ భట్ల.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేలా కార్యాచరణ చేపట్టామన్నారు. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని, దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: విద్య, ఉద్యోగం, ఉపాధికెళ్లే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని స్త్రీశక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేశాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికే గర్వ కారణం.
0: రాష్ట్రంలోని లేపాక్షి దుకాణాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పైగా పెంచుతున్నట్టు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రిని కలిసిన లేపాక్షి ఉద్యోగులు తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2 ఏళ్లుగా అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులకు ప్రోత్సాహకంగా జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంతో పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. రాష్ట ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ 2025 నియామక ప్రక్రియపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట వ్యాప్తంగా 15941 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని పూర్తి పారదర్శకంగా చట్టబద్దమైన నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్టు విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల అభ్యర్థులు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ

0: పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్ లభించిందని, దీంతో కట్టెల పొగ సమస్య తగ్గిందని పుట్టపర్తికి చెందిన లబ్దిదారుడు చంద్రశేఖర్ తెలుపుతూ,
1: ఉజ్వల స్కీమ్ కింద ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం చాలా ఆనందకరం. ఇది వరకు మేము కట్టెలపోయి మీద వంట చేసుకుని తినేటే వాళ్ళం. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే 4,000 నుంచి 5,000 వరకు డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఉచితంగా వచ్చింది కాబట్టి పేదలకు అందరికీ ఉపయోగపడుతుంది. చాలా మంచి పథకం కింద మేము భావిస్తున్నాము. ఈ స్కీమ్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి చాలా కృతజ్ఞతలు.
0: అలాగే పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని లబ్ధి పొందిన రైతు సతీష్ బాబు పేర్కొంటూ,
2: పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం వల్ల ఆ డబ్బులను మేము ఎరువులకు కానీ దుక్కి చేసుకోవడానికి కానీ భూములు పంటలు పండించుకోవడానికి ఉపయోగిస్తున్నాము. ఈ పథకం ఎంతో మంచి పథకము, రైతులకు ఎంతో ఉపయోగకరము. ఈ పీఎం కిసాన్ ఇస్తున్న మోదీ గారికి ధన్యవాదాలు.
0: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు అవసరమైన అంచనాలపై ప్రత్యేక కమిషన్ సమగ్ర అధ్యయనం చేపట్టిందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ప్రజలు, సంఘాల ప్రతినిధుల నుంచి కమిషన్ చైర్మన్ వినతులు స్వీకరించి వారి అభిప్రాయాలు నమోదు చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నిపథ్ కింద భారత సైన్యంలో చేరేందుకు నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీఈఈ వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ నియామక అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలోని కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను www.joinindianarmy.nic.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆన్లైన్ పరీక్షను తెలుగు, హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఇతర నాయకులతో ఈరోజు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట బడ్జెట్లోనూ సంక్షేమ పథకాలకు సరైన నిధుల కేటాయింపు జరగలేదని అన్నారు. రాష్ట ప్రభుత్వ వైఫల్యాలపై వచ్చే నెల 12వ తేదీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో జనగణన ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ్వర్ తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, జనగణన కార్యక్రమాన్ని నెలాఖరులోపు 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా ఖచ్చితత్వంతో సమాచారం నమోదు జరుగుతోందని వెల్లడించారు. జనగణన ద్వారా ప్రభుత్వ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన కీలక సమాచారం సిద్ధమవుతుందని కలెక్టర్ పేర్కొంటూ,
3: ఎన్టీఆర్ జిల్లాలో సెన్సస్ ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతా ఉంది. ఇప్పటికే చూసుకుంటే అర్బన్ రూరల్ రెండు కలిపి 28,24,988 జనాభాని మనము ఎన్బెట్ చేయడం జరిగింది. అలాగే 7,56,507 హౌసెస్ ని కూడా ఎన్బెట్ చేయడం జరిగింది. హౌసెస్ వరకు 104% రీచ్ అయ్యాము. పాపులేషన్ వరకు ఇప్పటి వరకు 81% రీచ్ అయ్యాము. నెక్స్ట్ రానున్న రోజుల్లో చేసే గవర్నమెంట్ డిసిషన్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్ కావచ్చు, దానికి మంచిగా పాజిటివ్ గా సహకరించడానికి ఈ సెన్సస్ ఆపరేషన్ దోహదపడుతుందని భావిస్తున్నాం.
0: నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, బహుగ్రంథకర్త కందుకూరి వీరేసింగం పంతు వర్ధంతి ఈరోజు. వితంతు పునర్వివాహం, బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేసిన వీరేసింగం పంతులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం స్థాపించి మహిళల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. సమాజహితం కోసం తన జీవితాంతం

పోరాడిన కందుకూరి వీరేశలింగం 1919 మే 27 మద్రాసులో తుది శ్వాస విడిచారు. ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర సూచించారు. తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి ట్రాఫిక్ పోలీసులకు రోడ్డు భద్రతా కిట్లను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడాది రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్వతీపురం మండలంలో జనగణన ప్రక్రియ అమలు తీరును కేంద్ర గణన ఉన్నతాధికారుల బృందం నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో సేకరించిన సమాచారం, జనాభా అంచనాలు, మౌలిక సదుపాయాల నమోదును అధికారులు సమీక్షించారు. అనంతరం జిల్లాలోని ఎంఆర్ నగరం, గంగాపురం, కోరి గ్రామం ప్రాంతాల్లో పర్యటించి జనగణన కోసం రూపొందించిన మ్యాప్ల పనితీరును పరిశీలించారు. జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు కేంద్ర బృందం అధికారులకు అందజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. లేపాక్షి దుకాణంలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల మూల వేతనాలను 10% పెంచుతున్నట్టు ప్రకటించిన మంత్రి ఎస్ఎస్ సవిత. వచ్చే నెల 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అగ్నిపథ్ ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించిన ఆర్మీ నియామక అధికారి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.
3: తెలియని యాప్ తో జాగ్రత్త.
4: ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: వనితా వాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర ఈ అంశం గురించి డాక్టర్ పి పద్మావతి గారి విశ్లేషణ వింటారు.
6: భారతీయ దుస్తులలో దాదాపు ప్రామాణికమైంది చీర. ముఖ్యంగా జానపద సాహిత్యంలో పలు సందర్భాల్లో చీర ప్రస్తావించబడుతుంది. వివిధ రకాల చీరలు, వాటిని తయారు చేయే ప్రాంతాలు, వీటన్నింటి గురించి చెప్తూ ఉంటారు. చరిత్రకు పూర్వం సింధులోయ ప్రాంతపు స్త్రీలు పత్తి నూలుతో నేయబడిన బట్టలు ధరించేవారు. పత్తి మరియు పట్టు బట్టల గురించి వేదాలలోనూ, రామాయణ మహాభారత కథలలో కూడా చెప్పబడింది. రామాయణ మహాకావ్యంలో భర్త వెంబడి అడవులకు వెళ్లేటప్పుడు సీతాదేవి నారచీరలు ధరించిందని కొందరు రచయితలు, కాదు శిక్ష రాముడికే కానీ సీతమ్మకు కాదని, అయినా సుమంగళి నగలు, పట్టుచీరలు ధరించవచ్చని కొందరు రచయితలు రాశారు. ఏది ఏమైనా భద్రాచలంలోని పర్ణశాలలో, కరీంనగర్ జిల్లా కొండగట్టు ప్రాంతంలో సీతామ్మవారు తమ చీరలు ఉతి ఆరవేసుకున్న గుర్తులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మహాభారతంలో ద్రౌపది తాను ఏకవస్త్రనై ఉన్నాను అని చెప్పినా వినకుండా దుశ్శాసనుడు ఆమెను సభకు లాక్కువచ్చి అన్నగారి ఆజ్ఞతో ఆమె చీరలు లాగుతాడు. ఆమె కృష్ణుణ్ణి వేడుకొనగా కృష్ణుడు ఆమెకు చీరలు ప్రసాదిస్తాడు. దుశ్శాసనుడు అలసిపోతాడే కానీ అతను చేయలేకపోతాడు. అలాగే భాగవతంలో కృష్ణుడు గోపకాంతలు ఇళ్లకు పోయి అల్లరి పనులు చేయగా వాళ్ళు యశోదమ్మకి ఫిర్యాదు చేయటానికి వచ్చినప్పుడు తల్లి చీర కుచ్చిళ్ల చాటను దాక్కొని అమాయకత్వం ప్రదర్శిస్తాడు. అలాగే సత్యభామ జలతారు చీరలు ధరించిందని, రుక్మిణి పట్టు చీరలు ధరించిందని, మిగిలిన వారంతా అందమైన చీరలు ధరించేవారని కావ్యాలలో రాశాడు. కృష్ణుడు పచ్చని సరిగంచు పారుటాకు చీర, పై పై దోగు గంధాలు పాప, ఎందుకొచ్చావే చంచిత, ఎవరిదానవే చంచిత అని అడిగితే చంచిత, ఎందులకొస్తే నీకేరా, నేనెవ్వరినైతే నీకేరా, ఎటకొచ్చాను మగవాడా, నల్లమల నుండి దుప్పేటకొచ్చాను, పోపోయి అంటుంది. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని కలికి కవాటము ధరిచినప్పుడు ఈ కంఠహారమిచ్చేదనే అని ఆశ చూపుతాడు. లక్ష్మీదేవి అప్పుడు కంఠహారము చెంచితకిచ్చి చెంచిగూడుము స్వామి అని దెప్పి పొడుస్తుంది. అప్పుడు నారాయణుడు జిలుగు బులుగుల బుట్టేదారి చీరలు దెస్తినే చేకొనవే లక్ష్మి, నన్ను చేకొనవే లక్ష్మి అని మళ్లీ ప్రార్థయపడతాడు. గంగాదేవి ఆకాశం నుంచి భూమికి వస్తూ తెలిమంచు తెల్లచీర ధరించి వస్తుంటే ఆకాశంలో ఉండే గంధర్వ, కిన్నెర, కింపురుషులు ఆశ్చర్యంతో తలకించారని గంగావతరణంలో కవి వర్ణించాడు. ఆధునిక సాహిత్యంలో ఎద్రపూడి సులోచనారాణి, మాదిరెడ్డి సులోచన, ఆర్ సంధ్యారాణి వంటి వారు నాయికలు, నాయకుల మిత్రురాళ్లు కట్టే చీరలను అద్భుతంగా వర్ణించారు. ఎండమూరి వీరేంద్రనాథ్ కూడా తెల్లంచు నల్లచీర అనే నవల రాశారు. అది పెద్ద విజయం సాధించింది. అసలు ఏ సినిమా వస్తే ఆ సినిమా పేరుతో చీరలు రావటం, వాటిని ఆడవారు ఆదరించి కొనుక్కోవడం జరుగుతున్నది. ఒకరిని చూసి ఒకరు ఈ చీరలను కొనటం వలన ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. చంద్రగుప్తుని కాలంలో పాళలీపుత్రానికి వచ్చిన గ్రీకు రాయబారి మెగస్తనీసు భారత స్త్రీలు ధరించిన వస్త్రాల గురించి బంగారు జరీతో విలువైన రాళ్లు పొదిగబడినవి అందాశారు. అజంతా గుహల కుడ్య చిత్రాలలో భారతదేశపు నేతగాళ్ల ప్రతిభ ప్రదర్శింపబడుతుంది. నేత రకాన్ని బట్టి, రంగును బట్టి వీటి ప్రత్యేకత తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేక ఉత్సవాలలో, పండుగలలోనూ కట్టుకుంటూ ఉంటారు చీరలు. అంతేగాక కాలానుగుణ్యంగా కూడా చీరలుంటాయి. వసంతకాలంలో పసుపు వర్ణపు చీర, వేసవికాలంలో తెల్లని చీరలు వాడతారు. మధ్యాహ్నమైనప్పుడు, ఉత్సవాలప్పుడు అందంగా నేయబడిన ముదురు రంగు చీరలు ధరిస్తారు. చీరల్లోని నిండుదనం, కొత్త అందాలను సమకూర్చుతూ పరిపూర్ణ మహిళగా భారత స్త్రీ నిలిచింది. ఇక జానపదాలలోని చీర గురించి చెప్పుకోవాలంటే, భర్త మీద కోపం వచ్చిన భార్య అన్నం తిననే భీష్మించుకుని కూర్చుంటుంది. భార్యలను ఎట్లా సంతోష పెట్టాలో భర్తలకు తెలుసు కనుక, సంతలోకి వెళ్లి సరిగంచు చీరను అద్దాల రేవకను తెస్తా తడికా తడికా అని చెప్పి వెళ్లి బహుశా తెచ్చాడేమో. వాటిని చూడగానే ఆమె మనసు మారిపోతుంది. వరికూడు వార్చాను, వంకాయ వండాను, తినమని చెప్పవే తడికా తడికా అని భర్తను కోరుతుంది. అలానే పెళ్లిడు పిల్లకు నాలుగు వర్ణాలలో వరుడిని చూస్తూ పిల్లవాడిని చేసుకోమంటే ఆ అమ్మాయి అంటుంది, ఆ పనులు నేసెయ్యలేను, నాతరము కాదు, వరిబలము గురిబలము నేసదవలేను, నీతి మడుగుల సీర నేముడవలేను, ముత్యాల ముగ్గులు నేపొయ్యలేను అని తననివ్వవద్దంటుంది. అలాగే తమాషాగా తలుపు దగ్గర పెళ్లి కొడుకు తలుపు దీయరక్కో తడువాయి వచ్చి అంటాడు. అక్కంటుంది అప్పుడు, తలబెట్ల దీతురా తగవలుండంగా అంటుంది. అప్పుడు పెళ్లికొడుకు అంటాడు, పట్టు చీరయు రవికే పసుపు కుంకుమలిస్తూనే అంటాడు. అప్పుడు పెళ్లికొడుకు అక్కంటుంది, పట్టు చీరయు రవిక పసుపు కుంకుమలు వల్లనుంటుంది అన్న వరుసగా చాక్లెట్లు, చెంగల్వదండలు, ముక్కు ముక్కెర, ముత్యాల కమ్మలు, కాళ్ళ కడియాలు ఇలాగా చాలా వస్తువులు ఇస్తానంటుంది. అప్పుడు ఏమంటుందంటే, అవేమీ వద్దు, నీ పిల్లని వరా నా కొడుక్కి అని అడుగుతుంది. వారిని అడిగి అప్పుడు లోపలికి రాణిస్తుంది. ఇక జానపద పాటలలో అయితే చీర ప్రతి చోట కనిపిస్తుంది. అందులో అసలు ముఖ్యమైనటువంటి బలే ఒక మంచి పాట ఉంది, బొట్ల బొట్ల

బాబులా మామయ్యా అనే ఒక మరదలు ఒక మామ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే దుబాయ్కి పోయిన మొగుడు ఎన్నాళ్లైనా రాకుండా 6 నెలలకు ఒకచేర పంపిస్తున్నాడని వాపోతుంది భార్య. జానపదాల్లో నాయికకి నాయకుడు చీరలు ఇస్తానని నగలిస్తానని ఆశ చూపిస్తూ ఉంటాడు. చిత్తూరు పోయి చీర తెస్తానని చెప్పేళ్ళాడు, మరి చిత్తగొట్టించుకొని వచ్చాడు, ఏం జరిగిందో అని బాధపడుతుంది.

0: అంటే చుట్టూ చంగావి చీర కట్టావే చిలకమ్మ అని, కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి. ఇది అసలు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన కిన్నెర సాని పాటల్లో చరణం అన్నమాట. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదీయ అందమంతా చీరలోని ఉన్నది అని హీరో అంటాడు. అలానే వళ్లంతా వయ్యారి కోక, కళ్ళక కాటుక రేఖ, మెడలో తాళి కాళ్లకు పారాణి అని పెళ్లి కూతురి అందాలు వర్ణిస్తుంది ఒక విదేశీవని. పట్టుచీర తెస్తానని పడవేసుకెళ్ళిండే మామ అంటూ పడవలో సముద్రంలోకి వెళుతూ పట్టుచీర తెస్తానని చెప్పి వెళ్ళాడట మామ. నల్లంచు తెల్ల చీర, తల్లోన మల్లెపూలు. ఆ తెల్లటి చీరకి నల్ల అంచుతో ఎంత బాగుంటుందో చీర, దాన్ని ఒక సినిమా పాటలో రాశారు. అట్లానే తెల్ల చీర కళ్ళకాటుక ఎర్రబొట్టు పెట్టుకుని వచ్చింది కృష్ణమ్మ అని ఒక హీరో పాడతాడు. అంటే అది మొత్తం ఒక సాంప్రదాయం అన్నమాట. ఆ సాంప్రదాయంగా ఉన్నది ఆ హీరోయిన్ అని చెప్తే, కట్టుకున్న అదే చీర పెట్టుకున్న అవే పూలు. అదే ఇంకొక చిత్రంలో మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు మువ్వన్నే జరి చీర ఇన్నాళ్లకు అంటే, ఆ మొరటోడు ఏం చెప్తాడంటే, జగముండి నా పెళ్ళం మువ్వన్నే చీర కట్టి ముద్దొస్తూ ఉన్నది నా కళ్లకు అని చెప్పి, అట్లనే సరిగంచు చీర కట్టి బొమ్మంచు రైక తొడిగి జలసాగ నాతో రావే వయారి ముద్దుల గుమ్మ సినిమాకు వెళదము లేవే గయాళి రంగుల బొమ్మ. సరిగంచు చీర కట్టి బొమ్మంచ రైక తొడిగి జలసాగ నాతో రాయే వయ్యారి ముద్దుల గుమ్మ సినిమాకు వెళదం లేవే గయ్యాళి రంగుల బొమ్మ అని ఒక నాయకుడు నాయకుని పిలుస్తుంటాడు. అట్లనే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వరుడు సరికొత్త చీర ఊహించినాను అంటూ ఆమెతో తన జీవితము పడుగు పేకల కలనేత చీరలా ఉండాలని ఆశపడతాడు. అదే ఇంకొక చిత్రంలో తెల్ల చీర కట్టుకున్నదెవరి కోసము, మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము అని ఉడికిస్తూ నాయకుడు అడిగితే నాయక చెప్తుంది, తెల్ల చీర కట్టినా మల్లెపూలు పెట్టినా కళ్ళ కపట మెరుగని మనసు కోసం ఆమె జవాబు చెబుతుంది. ఆమె కూడా సరదాగానే ప్రాముఖ్యంగా ఉన్నాయి. అసలు చీరతో అతివకు అందం వచ్చిందా, అతివే చీరకు అందం తెచ్చిందా అని కవులు కొన్ని కావ్యాలలో అంటూ ఉంటారు, దేని వల్ల ఏనికి చీరకు అందం వచ్చింది అని. కానీ చీర వల్ల అతివకు, అతివ వల్ల చీరకు కూడా అందం వస్తుంది. స్త్రీ కట్టే చీర చాలా గొప్పగా ఉంటుంది. ఆగ్రాలో బ్యాంబూ చీరలని, బనానా చీరలని, పైనాపిల్ చీరలని అమ్ముతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే విదేశాలలో మన భారతీయ వనితలు చీర కట్టుకుని కనుక బయటకు వెళ్తే అక్కడ ఆ విదేశీ వాళ్ళు ఎంత మెచ్చుకుంటారంటే, మన భారతీయ స్త్రీని, చీర కట్టుని, చీరని వాళ్ళు దగ్గరకు వచ్చి ఆ చీర ముట్టుకొని చూసి మనల్ని చాలా మెచ్చుకుంటారు. చాలా బాగుంది అంటారు, వాళ్ళ ఇదిలో వాళ్ళు చాలా బాగుంది అని చాలా గొప్పగా ప్రశంసిస్తారు. ఇలాగా భారతీయ వనిత చీరకి చాలా గొప్పదనం ఉంది, చాలా ప్రశస్తిగా ఉంది.
1: కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు సినీ జానపద సాహిత్యంలో చీర ఈ అంశం గురించి డాక్టర్ పి పద్మావతి గారి విశ్లేషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
5: సూక్ష్మ క్రిములు ఎక్కువగా మురుగు ఉండే నీటిలో, నిల్వ ఉన్న చెత్త ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయన్న సంగతి మనందరికీ తెలుసు. అలాగే పిల్లలకి కూడా మనం ఎన్నో ఆరోగ్య సూత్రాలు కూడా చెప్తూ ఉంటాము. టాయిలెట్లోకి వెళ్ళొస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యం. కానీ మనం తినే ప్లేట్లను తోమేటటువంటి పీచులోనూ, కూరగాయలు కోసే కటింగ్ బోర్డు మీద, ఇక రోజంతా వాడే ఫోను, కీబోర్డులపైన క్రిములు ఎక్కువగా ఉంటాయన్న సంగతి చాలామందికి తెలియదు. ఇంటి విషయానికి వస్తే టాయిలెట్లోనే ఎక్కువగా క్రిములు ఉంటాయి అని అందరూ అనుకుంటారు. కానీ టాయిలెట్లో కన్నా వంటగదిలోనే సూక్ష్మ క్రిముల సంఖ్య ఎక్కువ. ఎలాగంటారా, సాధారణంగా టాయిలెట్ సీట్ మీద చదరపు అంగుళానికి 50 రెట్ల బ్యాక్టీరియా ఉంటాయి. కానీ దాంతో పోల్చితే గిన్నెలు తోమే పీచులోనూ, స్పాంజ్లోనూ ఉండే బ్యాక్టీరియా 456 రెట్లు అధికంగా ఉంటుంది. అనేక పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు చెప్పినటువంటి దాని ప్రకారం టాయిలెట్లో కన్నా వంటగదిలోని ఈ పీచులు, సింకుల్లోనే సూక్ష్మక్రిములు ఉండే సంఖ్య ఎక్కువ అని. దీనికి కారణం సింకులు ఎప్పుడూ తడిగా ఉండటం, క్రిములను పెంచి పోషించే ఆహార పదార్థాల వ్యర్థాలు సింకులోనూ, పీచులోనూ ఎక్కువగా ఉండటం. ఇక మరొకటి చూస్తే, కూరగాయలు కోసే కటింగ్ బోర్డు మీద, టాయిలెట్ సీట్ల మీద కన్నా కూడా 200 రెట్లు అధికంగా ఫీకల్ బ్యాక్టీరియా ఉంటుంది. దీనికి కారణం కూరగాయలు కోశాక కడగకుండా వదిలేయడమే. కూరగాయల అవశేషాలు కటింగ్ బోర్డు మీద కొద్దిగా ఉన్నా అక్కడ బ్యాక్టీరియా పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే కూరగాయలు కోసిన వెంటనే కటింగ్ బోర్డుని నీటితో శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇక ఫోన్లు, ట్యాబ్స్ మీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తే 600 యూనిట్లు ఫోన్లపైన, 140 యూనిట్ల స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా ఉందని తెలిసింది. సాధారణంగా ఈ బ్యాక్టీరియా టాయిలెట్లలో అయితే 20 యూనిట్ల కన్నా తక్కువే ఉంటుందని తెలియజేశారు. ఇక మరొకటి పంపు హ్యాండిల్స్. తినే ముందు సింకు దగ్గర మనం చేతులు కడుక్కొని వస్తాము. చేతులు కడుక్కున్నాక అదే చేత్తో పంపు కట్టేస్తాము. మీకు తెలుసా, టాయిలెట్ సీట్ కన్నా కూడా ఈ పంపు హ్యాండిల్స్ మీద 44 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక బాత్రూంలో పంపు మీదైతే ఈ బ్యాక్టీరియా 21 రెట్లు అధికంగా ఉంటుంది. అలాగే కీబోర్డు, డెస్క్ టేబుల్. ఆఫీస్లో కొంతమంది కంప్యూటర్ కీబోర్డ్ మీద రోజంతా పనిచేస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి తినడానికి టైం కూడా లేక పనిచేస్తూనే తినేస్తూ ఉంటారు. అయితే ఈ కీబోర్డ్ని, డెస్క్ టేబుల్ని వాడే ముందు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కీబోర్డ్ మీద టాయిలెట్ సీట్ కన్నా కూడా 5 రెట్లు, అలాగే కంప్యూటర్ ఉన్న టేబుల్ చుట్టూ 100 రెట్లు ఎక్కువగా క్రిములుంటాయి. కారు స్టీరింగ్ వీల్ మీద కూడా టాయిలెట్ సీట్ కన్నా 5 రెట్లు అధికంగా క్రిములతో నిండి ఉంటుంది. ఇక ఈ కోవలోకి వచ్చేవే హ్యాండ్ బ్యాగ్లు, లిఫ్ట్, ఏటీఎం బటన్లు, రెస్టారెంట్ మెను, కరెన్సీ నోట్లు, లైట్ స్విచ్లు. లిఫ్ట్, ఏటీఎం బటన్లను ఎంతో మంది వాడుతూ ఉంటారు. వీటి మీద ఉండే బ్యాక్టీరియా టాయిలెట్ సీట్ కన్నా కూడా లిఫ్ట్ బటన్ మీదైతే 40 రెట్లు ఎక్కువగా, ఏటీఎం బటన్ మీద 1200 క్రిములు కాపురం ఉంటాయట. అలాగే మెనో విషయానికి వచ్చినట్లయితే, రెస్టారెంట్లో అడుగు పెట్టగానే శుభ్రంగా చేతులు కడుక్కొని కూర్చున్నాక మెనో కార్డ్ చూస్తాము. ఎంతోమంది చేతుల్లో తిరిగేటటువంటి ఈ మెనో కార్డు మీద 100 రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, కరెన్సీ నోట్ల గురించే చెప్పుకోవాలి. కరెన్సీ నోట్లను చూస్తే ఇవి క్రిములకు పుట్టినిల్లు అని చెప్పాలి. ఒక్కో నోటి మీద 3,000 రకాల బ్యాక్టీరియా క్రిములు ఆవాసం ఉంటాయి. ఈ నోట్లని కనుక మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినట్లయితే మనం నోరు వెళ్లబెట్టడం ఖాయం. నలిగిన చిరిగినటువంటి నోట్ల గురించి ఇక చెప్పనే అక్కర్లేదు. ఇవే కాదు, ఆఫీసులో హాజరు పంచివేసే మెషిన్, మౌసులు, డోర్ నాట్స్, ఇలా మనం రోజు వాడే వస్తువులో క్రిములకు నిలయమైనవి ఎన్నో ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు కిచెన్ గట్లని, సింక్ని, కటింగ్ బోర్డులని వేడి నీటితో, డిటర్జెంట్తో కడిగి తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్లను వారానికి ఒకసారి లేదా 15 రోజులకోసారి డిటర్జెంట్తో ముంచినటువంటి గుడ్డతో తుడుచుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను క్రిములను నాశనం చేసే లిక్విడ్తో శుభ్రం చేసుకోవాలి. ఇక నోట్లను తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ చేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అంతేకాని ఆ చేతులతో ఏ తినే ఆహార పదార్థాలు మనం నోటిలో పెట్టుకోకూడదు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ క్రిముల బారి నుంచి మనల్ని మనం కొద్దిగానైనా సరే కాపాడుకోవచ్చు.
4: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.

0: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
1: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.

తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే లలిత గీతం ఆలపించిన వారు డివి మోహనకృష్ణ, కేఎల్ శారద. రచన కాటూరి విజయసారథి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తర్వాత వినబోయే లలిత గీతం ఆలపించిన వారు మల్లాది శ్రీరామ్ ప్రసాద్.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా పరిచయ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. రచన గుల్జార్, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత వినబోయే పాట చోరీ చోరీ చిత్రానికి లతా మంగేష్కర్, మన్నాడే పాడారు. రచన హస్రత్ జైపురి, సంగీతం శంకర్ జయకిషన్.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట కశ్మీర్ కీ కలీ. ఈ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు. రచన షంషుల్ హుదా బిహారీ. సంగీతం ఓపీ నయ్యర్.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట పాకీజా చిత్రానికి మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడారు. రచన కైఫీ భూపాలి, సంగీతం గులాం మొహమ్మద్.

0: తర్వాత వినబోయే పాట కాలాబజార్ చిత్రానికి మొహమ్మద్ రఫీ పాడారు. రచన శైలేంద్ర, సంగీతం ఎస్డి బర్మన్.
1: मैं आप कितना अच्छा आदमी नहीं समझती थी.
2: इसी बात पर जी चाहता है वो जो चांद है ना, उसे नोच के आपके माथे पर लगा दूं, वही चमका करे. घूमने चलिएगा.
1: नींद
2: नींद

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట జంగ్లీ చిత్రానికి మొహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్ పాడారు. రచన హస్రత్ జైపురి, సంగీతం శంకర్ జయకిషన్.

తర్వాత వినబోయే పాట ఆంధీ చిత్రానికి లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడారు. రచన గుల్జార్, సంగీతం ఆర్డి బర్మన్.

తర్వాత మీరు వినబోయే పాట పతిత చిత్రానికి లతా మంగేష్కర్, హేమంత్ కుమార్ పాడారు. రచన శైలేంద్ర, సంగీతం హర్షజ్ జైపురి.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట కభీ కభీ చిత్రానికి లతా మంగేష్కర్, ముఖేష్ పాడారు. రచన సాహిర్ లుధియాన్వి, సంగీతం ఖయూం.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని మాకు వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబర్ 0866-24888-12. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమాధానాలని పంపించవచ్చు. మొట్టమొదటి ప్రశ్న ఈరోజుకి, గద్య తిక్కన బిరుదు ఎవరిది? గద్య తిక్కన బిరుదు ఎవరిది?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: సో మరి ఈరోజు యువలయాలో ఫస్ట్ క్వశ్చన్ అడిగేశాను, గద్య తిక్కన బిరుదు ఎవరిది అని. సో ఆన్సర్స్ అలా వచ్చేసాయండి. సో ఫస్ట్ ఎవరు ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు చూద్దాం. సో నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, మరి వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే మానస వినీల చీరాల నుంచి, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఇంకా శిరీష గూడూరు నుంచి, రాధ ఖమ్మం నుంచి. తిక్కన అనగానే తిక్కన సోమయాజీ దగ్గరికి వెళ్ళిపోయారు. తిక్కన సోమయాజీ అని నేను చెప్పలేదు, గద్య తిక్కన బిరుదు ఎవరిది అని అడిగానమాట. సో ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే అశోక్, రమ్య, దినకర్, దేవాంశ్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, చల్లపల్లి నుంచి శివదుర్గ, కౌశిక్, కపర్ది, ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి, రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, యూపీ వారణాసి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, యాడికి నుంచి అన్నయ్య, రంగం, వెంకటస్వామి, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత్, శ్రీవత్స, హైదరాబాద్, సైనిక్పురి నుంచి, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి, పాత గుంటూరు నుంచి రాజనేడు రవిశంకర్, బూరుగుల విజయలక్ష్మి, కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, దొంతి రమేష్ అనంతపురం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, భాస్కర్ పెడన నుంచి, ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, ఇంకా మస్తాన్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి ముంతా పెద్దన్న, ఇంకా వారి మిత్రబృందం, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, రకరకాల ఆన్సర్లు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చిన్నయ్య సూరి, ఇంకా తిక్కన సోమయాజీ, ఇలా రకరకాలుగా ఆన్సర్స్ వస్తున్నాయి. కరెక్ట్గా క్వశ్చన్ వింటే మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది తిక్కన గారికే తిక్కన అని బిరుదు ఎందుకుంటుంది, ఉండదు కదండి. సో గద్య తిక్కన బిరుదు ఎవరిది అన్నది నా క్వశ్చన్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, దిలీప్, అన్విత, వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య, రాము, అఖిల్, అలేఖ్య, కాత్యాయని, ప్రియా, అరవింద నగర్ అనంతపురం నుంచి, ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇంకా ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి, వనం వెంకటేశ్వర్లు చెన్నూరు దగదర్తి మండలం నుంచి, చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి, గద్య తిక్కన అంటే ఖడ్గ తిక్కన అని పంపిస్తున్నారు. గద్య తిక్కన అన్న బిరుదు ఎవరిది అన్నది నా క్వశ్చన్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. తెలిసిన కవుల పేర్లు అన్నీ పంపించేస్తున్నారు. లేటెస్ట్గా బద్దెన అని పంపించారు మన ఫ్రెండ్ ఒకళ్ళు. సో రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచేరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి.

ఎస్ మరి సెకండ్ క్వశ్చన్ అడిగేశాను శంకర్ జయకిషన్ జంట సంగీత దర్శకుల్లో శంకర్ పూర్తి పేరు ఏంటి అని. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, కంగ్రాచులేషన్స్ అండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అని అంటే ఒకే టైంకి పంపించారు వీరందరూ. మానస వినీల చీరాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, శిరీష గూడూరు నుంచి రైట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్, రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్. వీరందరూ ఒకే టైంకి పంపించారు, కంగ్రాట్స్ అండి. సో ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే, యా రకరకాల ఆన్సర్స్ పంపించారు. శంకర్ మహాదేవన్ అన్నారు, శంకర్ షణ్ముఖం అన్నారు. సో ఇట్లా చాలా రాంగ్ ఆన్సర్స్ వచ్చాయి. సో రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను. కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ, దొంతి రమేష్ అనంతపురం నుంచి, రాధా ఖమ్మం నుంచి, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, భాస్కర్ పెడన నుంచి, పీర్జాతిగూడ నుంచి శ్రీనివాస్ శ్రీకర్, పాత గుంటూరు నుంచి రాజునేడి రవిశంకర్ బూర్గుల విజయలక్ష్మి. సో ఇంకా కందుకూరి వీరేశలింగం ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారండి. ఆ క్వశ్చన్ అయిపోయింది, మనం సెకండ్ క్వశ్చన్లోకి వచ్చేసాము. పండా లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్, తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురాం మౌనికా త్రిలోక్, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. యా శంకర్ జయకిషన్ జంటలో ఇద్దరు పేర్లు పంపించారు, రేణుకా గోపరాజు కడప నుంచి, జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్, ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్, పాలింపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి నరేందర్ రెడ్డి, రామకృష్ణయ్య బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఇంకా గురుగుంట నుంచి ముంతా పెద్దన్న వారి మిత్రబృందం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి,

వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత, బృందావనం పద్మశ్రీ, శ్యామ్, సాయిరామ్, తనూజ, పావని, చిరంజీవి, శ్రీవత్స, హైదరాబాద్ సైనిక్పురి నుంచి, ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి, చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి, శివ, దుర్గా, కౌశిక్, కపర్ది, శ్రీకరి, చల్లపల్లి నుంచి, డాక్టర్ కేవీరావు, తణుకు నుంచి, కొత్తపేట, గుంటూరు నుంచి షేక్ మహబూబ్, సుబాని, ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కాకర రాజ్కుమార్, లావణ్య, సఖినేటిపల్లి, రాజోలు నుంచి, వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాస్వీనగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి, వీర కనకారావు, వీరభద్రాపురం నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆత్మకూరి మురళి, లక్ష్మి, భట్టిప్రోల్ నుంచి, మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి, సతిరెడ్డి, అనపర్తి నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి, రవికుమార్, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, తెనాలి నుంచి, సారీ, సత్యవతి, అనంతపూర్ నుంచి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి, పోలి శివదాసరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, వరగంటి బదరి, విశాల, హైదరాబాద్ బౌరంపేట నుంచి, సంతోష్, సుప్రియ, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి, ఊర్మిళ, సతీష్, వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి, తురకపల్లి విలేజ్ నుంచి, వీరమ్మ, యాంథనీ, గంగాధర్, మధు, మోహన, రాజానాయక్, నాగమణి, ఒంగోలు నుంచి, సో వీరు కూడా శంకర్, జయకిషన్ ఇద్దరు పేర్లు పంపించారు. పాపినీపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుంచి, తుమ్మ పద్మావతి, సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి, మేడిపల్లి నుంచి దీపిక, సహస్ర, యశస్వి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, వెంకటేష్, శ్యామల, అయాన్స్, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ, ఎం రావు, ఒంగోలు నుంచి, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి, ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ శంకర్, జయకిషన్ జంటలో శంకర్ పూర్తి పేరు శంకర్ సింగ్, రామ్ సింగ్ రఘువంశీ, అదే జయకిషన్ పేరైతే జయకిషన్ దయాభాయ్ పంచాల్. సో వీరిద్దరి పేర్లు అవి. మరి ఇదండి ఈరోజు యువలయా.

0: యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.
1: నమస్కారం గురువుగారు.
2: ఆగచ్చతు, ఉపవిశతు.
1: ఇవాళ ఏం పాఠం చెప్పుకుందాం గురువుగారు?
2: మృచ్ఛకటిక నాటకమే, మొన్న ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం?
1: జూదం ఆడడం వల్ల వచ్చే లాభాలు నష్టాల గురించి చెప్పుకున్నాం గురువుగారు.
2: దానికే కంటిన్యూషన్ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పుకుందాం. జూతకరుడే
1: అలాగే గురువుగారు,
2: త్రేతాహృత సర్వస్వ పావన పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి అంటాడు. త్రేతాహృత సర్వస్వ పావన పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి. ఒకసారి శ్లోకం చదువు నువ్వు.
1: త్రేతాహృత సర్వస్వ పావర పతనాచ్చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతితో యామి.
2: పద విభాగం చూడు. త్రేతా హృత సర్వస్వ పావరస్య పతనాత్ చ శోషిత శరీర నర్దిత దర్శిత మార్గ కఠేన వినిపాతిత యామి. అన్వయం చూడు. త్రితయా హృతం పావరస్య పతనాత్ చ శోషితం శరీర వర్ధితేన దర్శిత మార్గ కఠేన వినిపాతిత యామి. ప్రతిపదార్థం రాసుకో. త్రితయా,
1: త్రితయా
2: ముగ్గురు కలిసే ఆట చేతనే,
1: ముగ్గురు కలిసి ఆడే
2: ఆట చేతనే,
1: చేతనే
2: హృతం,
1: హృతం
2: నావైనవన్నీ,
1: నావైనవన్నీ
2: జయించిన వాడి చేతిలోకి,
1: జయించిన వాడి చేతిలోకి
2: వెళ్ళిపోయినాయి,
1: వెళ్ళిపోయినాయి.
2: పావరస్య,
1: పావరస్య
2: విశేషమైన ఆ ఆట వలన,
1: విశేషమైన ఆ ఆట వల్ల
2: పతనాత్ చ,
1: పతనాత్ చ
2: అన్నింటినీ పోగొట్టుకొని,
1: అన్నింటినీ పోగొట్టుకొని
2: నాశనమైనందువలన,
1: నాశనమైనందువలన
2: శోషితం,
1: శోషితం
2: దిగులుతో,
1: దిగులుతో
2: కృశించిపోతున్న,
1: కృశించిపోతున్న
2: శరీరం,
1: శరీరము,
2: శరీరము కలవాడు,
1: శరీరము కలవాడు
2: నర్దితేన,
1: నర్దితేన
2: విజయమును పొందినవాడు,
1: విజయమును పొందినవాడు
2: చేసే నాట్యము,
1: చేసే నాట్యము
2: దర్శితో మార్గ,
1: దర్శితో మార్గ
2: పారిపోయే దారిలో ఉన్నవాడికి,
1: పారిపోయే మార్గంలో ఉన్నవాడికి
2: దారి చూపిస్తుంది,
1: దారి చూపిస్తుంది
2: కఠేన,
1: కఠేన
2: శపథముతో,
1: శపథముతో
2: వినిపాతిత,
1: వినిపాతిత
2: పైనుండి,
1: పైనుండి
2: జారిపడి,
1: జారిపడి
2: యామి,
1: యామి
2: వెళ్ళిపోతున్నాను,
1: వెళ్ళిపోతున్నాను.
2: అంటే ఆ జూదం ఆడడంలో ఒక రకం ఆట, ముగ్గురు కలిసి ఆడతారట. ఆ ముగ్గురు కలిసి ఆడడం వల్ల వీడన్నీ పోగొట్టుకుంటాడు. ఈ పోగొట్టుకోవడం వల్ల దిగులు, అన్నా పోగొట్టుకున్నామే అని. ఆ దిగులతో ఏమవుతుంది, శరీరం అంతా కృశించిపోతుంది. తిండి తినడం, అమ్మ పోగొట్టుకున్నాను అంటాడు, ఇంట్లో తినడానికి ఏమి ఉండవు, అన్ని రకాల ఇబ్బందులతో శరీరం కృశించిపోతుంది. అలా బాధపడుతూ ఉంటాడనమాట వాడు. అటువంటి శరీరంతో ఉన్నా కూడా గెలిచిన వాడు చేసేటటువంటి ఆనందంతో చేసే నాట్యం ఉంటుంది. అది చూసినప్పుడు వాడికి అనిపిస్తూ ఉంటుంది, అయ్యో వాడు గెలిచాడే, మళ్ళీ మనం కూడా వీళ్ళు ఆడితే మనకు కూడా గెలుపు వస్తుందేమో అనిపిస్తుంది. కానీ వీడు ఓడిపోవడము, వీడన్నీ పోగొట్టుకోవడము, దాని అది ఎలా ఉంది అంటే, చిటారు కొమ్మ మీద నుంచి కిందకు పడిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుందో వీడి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. వాడి పైకి లేవడం అనేది అసాధ్యమైన విషయం, అది సూచిస్తున్నాడు అన్నమాట ఇక్కడ. భవతు అపక్రమితం నశక్యతే తదవగుంఠ్య నం ఆత్మానం. సరే కానీ పోతే పోయింది, ఈ బాధంతా పడుతున్నాను కదా, కానీ ఏం చేయాలంటే నన్ను నేను కప్పిపుచ్చుకుంటాను, కనబడకుండా చేసుకుంటాను. బహువిధం నాట్యం కృత్వా స్థిత, అవతల ఉన్నవాడేమో అనేక విధాలుగా నాట్యం చేస్తున్నాడు, ఏదో విధంగా నాట్యం చేస్తూ వీడిని పట్టుకోవాలని చూస్తున్నాడు. వాడు గెలిచినవాడు కదా, వీడేం చేస్తున్నాడు ఇక్కడ? ఎటైనా తప్పించుకోవాలి, కనిపించకుండా దాక్కోవాలి అనే ఆలోచనతో ఉత్తరయ్యం నిరీక్ష, పైన వేసుకున్నటువంటి ఉత్తరయ్యం ఉంటుంది కదా, దాన్ని చూసుకున్నాడు. అదెలా ఉంది? అయం వీడు ఇటే వస్తున్నాడు. అస్మాకం మాకు పూర్వం సభిక, ఈ వచ్చేటటువంటి వాడు ఇంతకుముందు జూదాశాలకి అధ్యక్షుడు వాడు. ఆ మాధురుడే వస్తున్నాడు. ఇతయేవా ఇటువైపుకే అభివర్తతే వస్తున్నాడు, ఈ వైపే వస్తున్నాడు. భౌతు కానీ వస్తే వచ్చాడులే, ఏం చేద్దాం? అపిక్రామితం, వీడి నుంచి తప్పించుకోవడానికి దారి ఏం లేదు నాకు. నా శక్యతే వీలు కాదు, వాడు ఎదురుకుండా వస్తున్నాడు. వాడి ముందు నుంచి నేను వాడిని దాటి ఎలా వెళ్ళిపోగలుగుతాను? వెళ్ళలేను కదా. కాబట్టి తత్, అందుకని ఆత్మానం నన్ను నేనే అవగుంఛతాం, కనపడకుండా ముసుగేసుకుంటాను. కనపడకుండా కప్పేసుకుంటే వాడికి కనిపించకుండా ఉంటాను, వాడి దారిని వాడు వెళ్ళిపోతాడు, నా దారిని నేను వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు. ఈ ఉత్తరయం పైన వేసుకుంటే ఉత్తరాయాన్ని తీసి చూసుకున్నాడు. ఆ ఉత్తరయం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు అనమాట ఇక్కడ శ్లోకంలో. అయం పటః సూత్ర దరిద్రతాం గతః హ్యయం పటుశ్చిద్ర చితైన అలంకృతః అయం పటః ప్రావరితుం న శక్యతే హ్యయం పటః సంవృత ఏవ శోభతే. ఇంకొకసారి చదువుతాను విను. అయం పటః సూత్ర దరిద్రతాం గతః హ్యయం పటుశ్చిద్ర చితైరలంకృతః అయం పటః ప్రావరితుం న శక్యతే హ్యయం పటః సంవృత ఏవ శోభతే. అంటే ఓడిపోయిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వాడికి ఏం ఉండవు, పైన వస్త్రం వేసుకోవడానికి కూడా ఉండదు, ఏదో పాతవి పితవి వేసుకోవాలి, చిరిగినా పొరిగినా అవే వేసుకోవాలి వాడు. వాడి పరిస్థితి అది. ఒకసారి శ్లోకం చదువు నువ్వు.
1: అయం పటః సూత్ర దరిద్రతాం గతః అయం పటః చిద్ర శతైర్ అలంకృతః అయం పటః ప్రావరితుం ప్రావరితుం నా శక్యతే హ్యయం పటః సంవృత ఏవ శోభతే.
2: సంవృత ఏవ శోభతే. పదవిభాగం చూడు. అయం పటః సూత్ర దరిద్రతాం గతః అయం పటః ఛిద్ర శతైః అలంకృతః అయం పటః ప్రావరితుం న శక్యతే హి అయం పటః సంవృత ఏవ శోభతే. అన్వయం. అయం పటః సూత్రాణాం దరిద్రతాం గతః అయం పటః ఛిద్రాణాం శతేన అలంకృతః అయం పటః ప్రావరితుం సంవృత ఏవ న శోభతే అయం పటః సంవృత ఏవ శోభతే. ప్రతిపదార్థం రాసుకు. అయం పటః.
1: అయం పటః
2: దుకూలము అని పిలువబడే.
1: దుకూలము అని
2: పిలువబడే.
1: పిలువబడే
2: పై వస్త్రము.
1: పై వస్త్రము
2: సూత్రాణాం.
1: సూత్రాణాం
2: దారముల యొక్క.
1: దారముల యొక్క
2: దరిద్రతాం.
1: దరిద్రతాం
2: లేకపోవడం అనే స్థితిని.
1: లేకపోవడం అనే స్థితిని
2: గతః.
1: గతః
2: పొందినది.
1: పొందినది
2: బ్రాకెట్లో చాలా పాతది.
1: చాలా పాతది
2: అంటే చిరుగులతో ఉన్నది అని అర్థం. ప్రావరితుం.
1: ప్రావరితుం
2: నన్ను కప్పుకోవడానికి.
1: నన్ను కప్పుకోవడానికి
2: సంవృతః ఏవ.
1: సంవృతః ఏవ
2: అన్ని చిల్లులు చిల్లులుగా చిల్లులు చిల్లులుగా ఉంటే ఎలా కప్పుకుంటాడు? ప్రావృతః మడతలు పెట్టుకుని సంకుచితంగా చిన్నదానిగా చేసుకుని

0: ధరించడానికి, ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగపడవు. అటువంటి వస్త్రాలు ధరించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని జూదం ఆడడం అనేటటువంటిది పనికిరాని పని అని చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకం చదువు మళ్ళీ.
1: అయం పటః సూత్ర దరిద్రతాం గతః, అయం పటః చిద్ర శతైరలంకృతః, అయం పటః ప్రావరితుం నాశిక్యతే, హ్యయం పటః సంవృత ఏవ శోభతే.
0: ఇంతకీ ఏంటి, జూదం ఆడడం వలన మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే సమస్తాన్ని పోగొట్టుకుంటాము, దానివలన అనేక రకములైనటువంటి ఇబ్బందులు వస్తాయి, మనం పుట్టినటువంటి వంశానికి మన కులానికి కూడా చెడ్డ పేరు వస్తుంది, అందువలన జూదం అనేటటువంటి దానికి దూరంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని కవి, సామాజికమైనటువంటి స్పృహ కలిగినటువంటి వాడు కాబట్టి ఆ సామాజికమైనటువంటి విషయాన్ని తీసుకుని ఈ నాటకంలో రచించాడు. అంటే ఈ పరిస్థితి ఇలా ఉంటుంది కనుక దీని జోలికి మనం వెళ్ళకూడదు అని మనం నిర్ణయించుకోవాలి. ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ నాలుగు శ్లోకాలలో ఉన్న భావం ఏంటి అంటే, ఏం చెప్తావు నువ్వు?
1: జూదం ఆడడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయి, జీవితంలో దీనమైన స్థితికి వెళ్ళిపోతాము, కాబట్టి జూదం ఆడడాన్ని నిషేధించడమే ఉత్తమమైన కార్యంగా నేను అనుకుంటున్నాను గురువుగారు. సాధయావహ,
0: పునర్మిలామహ,
1: ధన్యవాద మాన్యే.
2: మీరు ఇంతవరకు సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి బిఎల్ కనకదుర్గ, విద్యార్థిని నోరి ఎల్ మనోజ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండి పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
1: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తలోనే ఉంది అందరి భద్రత.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5 గంటలు. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

ముందుగా ఈనాడు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు. ఈ సాయంకాలం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం వ్యక్తి జీవితంలో మొదటి 6 సంవత్సరాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఉమాదేవి గారి ప్రసంగం వింటారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో చూడి పశువుల పోషణ మరియు లవణాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎస్ మహేష్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకొని సినీ గీతాలు వింటారు. 8:30 రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరి ఇప్పుడు విందాం రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పోలవరపు లక్ష్మీ నరసింహారావు గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం కొత్త వెలుగులు కథానిక ప్రసారమవుతుంది. కథానిక రచన మరియు సమర్పణ శ్రీమతి శాంతి కృష్ణగారు. అనంతరం క్లోనింగ్ గురించి విశేషాలు, ఈ అంశంపై శ్రీవి ప్రమోద్ కుమార్ గారి ప్రసంగం వింటారు. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన రమ్ము దొరికింది రమ్మని పిలిచింది కథానిక వింటారు. కథానిక సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు ప్రసారమవుతుంది. 5:00 సాయంకాల ప్రసార విశేషాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఆకాశవాణి మహిళా శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ద్వారా సినీ గీతాలు కోరుకుంటారు. 5:30 యువతరంగం కార్యక్రమం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో మల్లె తోటల సాగు మరియు యాజమాన్యం గురించి డాక్టర్ జి నారాయణస్వామి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు వింటారు. 8:15 రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విన్నారు. సమయం 5:05 ఇప్పుడు విందాం వనితావాణి కార్యక్రమం.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. ప్రతిరోజు కూడా వనితావాణి కార్యక్రమంలో మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం ఎన్నో వినూత్నమైనటువంటి అంశాలతో మిమ్మల్ని అలరిస్తోంది. అలాగే ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మీకోసం సిద్ధంగా ఉంది పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే కొన్ని సినీ గీతాలు కూడా. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలని కోరుకుంటారు, ఇది సహజమే. అయితే ఆత్మవిశ్వాసం అనేది ఏదో ఒక మాయాజాలంతో వచ్చేదైతే కాదు. అది చిన్న చిన్న పనుల ద్వారా క్రమంగా నిర్మితమయ్యేటువంటి ఒక చర్య. పిల్లలు ఎప్పుడు సురక్షితంగా సామర్థ్యంతో ఉంటారంటే వారి ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు మాత్రమే. సైన్స్ ఆధారిత పరిశోధనలు పిల్లల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే 5 కీలకమైన పద్ధతుల్ని మనకు సూచిస్తుంది. ఏంటా 5 కీలకమైన పద్ధతులు, విందాం. వినే ముందుగా మన శంకర వరప్రసాద్ చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని వినేద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మణిశంకర వరప్రసాద్ చిత్ర నుంచి భీమ్ సిసిరోల్ అలాగే మధుప్రియ ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ నైతే మీరు ఇంతవరకు విన్నారు. అండ్ మనం వింటున్నాం పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. పిల్లలకు క్రమశిక్షణ అనేది అవసరమే, కానీ అది కఠినంగా ఉండకూడదు. అంటే పొరపాట్లు జరిగినప్పుడు పిల్లల్ని మనం కఠినమైన మాటలతో బాధ పెట్టకుండా, అవమానించకుండా పిల్లల్ని సరైన మార్గంలో నడిపించేటువంటి మృదువైన సంభాషణ ఉండాలి. మీరు వారి తప్పుల్ని సరిదిద్దేటప్పుడు వారిపై కోపగించుకోకుండా గైడ్ చేస్తే పిల్లలు భయం లేకుండా కొత్త విషయాలను ప్రయత్నిస్తారు. ఆత్మవిశ్వాసం పునాది ఎప్పుడూ సురక్షితమైన ప్రేమతోనే మొదలవుతుంది అన్న విషయాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు కొన్ని సందర్భాల్లో ఏవైనా కొన్ని మంచి పనులు చేసినప్పుడు లేదా ఏదైనా సాధించినప్పుడు జనరల్గా చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఎలా పొగుడుతుంటారంటే, నువ్వు చాలా తెలివైన దానివి అని అంటుంటారు. సో నువ్వు చాలా తెలివైన దానివి అని చెప్పడం కంటే నువ్వు దీనికోసం ఎంత బాగా ప్రయత్నించావో, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని చెప్పడం చాలా ముఖ్యం. ఎందుకంటే నువ్వు చాలా తెలివైన దానివి అని మనం చెప్పినప్పుడు పిల్లల్లో ఆత్మవిశ్వాసం కన్నా అన్నిటికీ కారణం నేనే అన్నటువంటి ఒక రకమైన అహంభావం పెరగడం మొదలవుతుంది. సో అలా కాకుండా నువ్వు చాలా చక్కగా ప్రయత్నించావు అన్న మాటల్ని మనం చెప్పినట్లయితే పిల్లల్లో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అన్నటువంటి ఒక ఒదిగే మనస్తత్వం తయారవుతుంది. సో ఫలితంపైనే దృష్టి పెట్టకుండా వారు చేసే కృషిని, పద్ధతిని మరియు పట్టుదలని కూడా మనం అభినందించాలి. సో దీనివల్ల పిల్లల్లో గ్రోత్ మైండ్ సెట్ పెరుగుతుంది. కష్టమైన పనులు చేసినప్పుడు విఫలమైనా పర్వాలేదు, నేర్చుకోవడమే ముఖ్యమనే భావన పిల్లల్లో బలపడుతుంది. సో ఇలా చాలా చాలా టిప్స్ అయితే ఉన్నాయి, విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. అఖండ చిత్ర నుంచి ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితవాణి కార్యక్రమం. కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పిల్లలకు చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను మనం చిన్నప్పటి నుంచే ఇవ్వాలి. అంటే ఏ దుస్తులు వేసుకోవాలి, ఏ పుస్తకం చదవాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే వారిని సొంత నిర్ణయాలు తీసుకొనివ్వడం అనేది పిల్లల్లో ఒక రకమైన స్వతంత్రత భావాన్ని మేల్కొల్పుతుంది. సో ఇలా చేయడం వల్ల వారిలో ఏజెన్సీ, అంటే నేను చేయగలను అనేటువంటి భావన పెరుగుతుంది. ప్రతి చిన్న విషయంలో తల్లిదండ్రులే జోక్యం చేసుకుంటే పిల్లలు నిర్ణయాలు తీసుకోవడంలో బాగా వెనుకబడిపోతారు. ఇకపై ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులపైన ఆధారపడాల్సి వస్తుందే తప్ప స్వతహాగా స్వంత నిర్ణయాలు తీసుకునేటువంటి ఆచరణను పిల్లలు కోల్పోతారు. అలాగే ఆత్మవిశ్వాసం అనేది మనసుతో పాటు శరీరానికి కూడా సంబంధించిన ఒక ప్రక్రియ. క్రమబద్ధమైన దినచర్య, తగినంత నిద్ర మరియు వ్యాయామం పిల్లల మెదడు ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. సరైన నిద్రలేని పిల్లలు త్వరగా చిరాకు పడుతూ ఉంటారు, అలాగే ఏకాగ్రతను కూడా కోల్పోతూ ఉంటారు. కడుపు నిండా నిద్ర, క్రమం తప్పని వ్యాయామం ఉన్న పిల్లలు రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. సో పిల్లల మెదడు అభివృద్ధిలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి కూరగాయలు, పళ్ళు, తృణధాన్యాలు మరియు పుష్కలంగా నీరు అందించడం వల్ల పిల్లల మానసిక స్థితి మరియు ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది. చక్కెర అధికంగా ఉండే పదార్థాల కంటే పోషక విలువలున్న ఆహారం వారికి స్థిరమైన శక్తిని ఇస్తుంది. కాబట్టి సో మనం పిల్లలకి ఇచ్చేటువంటి ఆహార పదార్థాల విషయంలో కూడా సరైన మెలకు కలిగి ఉండాలి. సో ఇలా చిన్న చిన్న విషయాల్ని మనం కొంచెం కేర్ తీసుకుంటూ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే పిల్లలు జీవితంలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పొందుతుంటారు. అలాగే వారిని అర్థం చేసుకుంటూ గైడ్ చేస్తూ గొప్ప వ్యక్తిత్వంలో ఎదిగేలా మనం ప్రోత్సహిస్తే మంచి పౌరులుగా తయారవుతారు. కార్యక్రమంలో మరొక బ్యూటిఫుల్ సాంగ్ నైతే వినేద్దాం. గుంటూరు కారం చిత్రం నుంచి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి. సో ఇంతవరకు కూడా మనం పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలంటే తల్లిదండ్రులుగా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, పిల్లలతో మాట్లాడేటువంటి సంభాషణలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా విన్నాం. సో ఇంకా మాటల కన్నా కూడా పిల్లల్ని ఎఫెక్టివ్గా మార్చాలి అన్నా, పిల్లల్లో ఆలోచన వైఖరిని మనం చెప్పించాలన్నా కొన్ని కథలు కూడా చాలా ఎఫెక్టివ్గా మనకు యూజ్ అవుతుంది. సో అంటే మనం చెప్పేటువంటి విషయాల్ని మాటల కన్నా కథల రూపంలో పిల్లలకి చక్కగా మనం అన్వయించగలిగితే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడతారు, అలాగే ఈజీగా అట్రాక్ట్ అవుతారన్నమాట. సో ఈ విషయాలన్నింటినీ కూడా కథల రూపంలో ఎన్నో బోల్డ్ అని విశేషాల్ని వచ్చే వారం ప్రసారమయ్యేటువంటి పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే సంచికలో విందాం. అండ్ కార్యక్రమాన్ని ముగించుకుందాం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. దసరా చిత్రం నుంచి రామ్ మిర్యాల అలాగే ధీ ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు వనితావాణి కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మన్నీ ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువత కోసం బోల్డని విద్య ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. అండ్ అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమం కూడా మీకోసం ఎన్నో విద్య ఉద్యోగ సమాచారాలతో సిద్ధంగా ఉంది. కార్యక్రమంలో అయితే మొదటిగా ఒక ఉద్యోగ సమాచారం అయితే ఇప్పుడు విందాం. న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఏఆర్ఐ ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ, పీజీలో జెనెటిక్స్ లేదా ప్లాంట్ బ్రీడింగ్, బయోటెక్నాలజీ, బాటనీ, లైఫ్ సైన్సెస్లో ఉత్తీర్ణులు అయ్యుండాలి. దీంతోపాటు నెట్లో అర్హత సాధించి ఉండాలి. ఇక వయోపరిమితి 35 ఏళ్లకు మించకూడదు. నెలవారీ వేతనం 28,000 రూపాయలు అందజేయబడుతుంది. ఎంపిక విధానం స్క్రీనింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈమెయిల్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయవలసిన ఈమెయిల్ prachiyadav.iaari.rds.in. దరఖాస్తులకు చివరి తేదీ 35/2026. మరింత సమాచారం కోసం మీరు సంప్రదించాల్సిన అధికారిక వెబ్సైట్ www.iaari.rds.in. యువతరంగం కార్యక్రమంలో మరొక విద్యా ఉద్యోగ సమాచారం వినే ముందుగా బింబిసార చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో హైమత్ సత్యయామిని ఆలపించినటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని అయితే ఇప్పుడు వినేద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడొక ఉద్యోగ సమాచారం అయితే విందాం. హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిప్లొమా కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతుంది. మొత్తం సీట్ల సంఖ్య 30. ఇక కోర్సులు మరియు సీట్ల వివరాలు ఇలా ఉంది. డిప్లొమా ఇన్ టూల్ డయన్ మౌల్డ్ మేకింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఇలా వివిధ విభాగాల్లో సీట్ల కోసం దరఖాస్తులు కోరుతుంది. కోర్సు వ్యవధి డిప్లొమా ఇన్ టూల్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ కోర్సులకైతే 3 ఏళ్ళు, ఇతర కోర్సులకైతే 2 ఏళ్ళు. ఇందులో ప్రవేశానికి కావలసిన అర్హత ఐటీఐ ఉత్తీర్ణులు అయి ఉండాలి. ప్రస్తుతం క్వాలిఫైయింగ్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిటిడిఎంకు 31/5/2026 నాటికి 15 నుంచి 19 ఏళ్ల మధ్యలో వయోపరిమితి కలిగి ఉండాలి. అలాగే డిఈసిఈ, డిఏఆర్ఈ అండ్ డిపిఈకి 31/5/2026 నాటికి గరిష్టంగా 19 ఏళ్లు కలిగి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయిస్తారు అండ్ దరఖాస్తు విధానం ఆన్

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అలాగే ఒక విద్యా సమాచారాన్ని విన్నారు. అండ్ ఇప్పుడు విందాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఏఐతో కంబైన్డ్ స్టడీ. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఎస్, ఏఐతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి ఈ తరుణంలో ఏఐతో కంబైన్డ్ స్టడీ కూడా చేయొచ్చు అనేటువంటి సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఏఐ అంటేనే ఏదో ఒక తెలియనటువంటి ఒక పెద్ద భూతంలో చూస్తారు కొంతమంది. మరికొంతమంది ఆటలు పాటలు వినోదాలు సరదాల కోసం వాడుకుంటారు అని మరికొంతమంది. కానీ ఏఐతో కంబైన్ స్టడీ కూడా చేయొచ్చు అనేటువంటి సంగతి మీకు కూడా తెలియదు కదూ.

ఇప్పుడైతే ఏంటి కాన్సెప్ట్ వినేద్దాం. చదువుకోవడానికి పక్కా టైం టేబుల్ ఉంటే సగం విజయం సాధించినట్లే. సో ఇందుకోసం తాజాగా అందుబాటులోకి వచ్చిన ఏఐ టూల్స్ సహాయంతో విద్యార్థులు చాలా తేలికగా ఒత్తిడి లేకుండా చదువుకొని పరీక్షల్లో పాస్ అయిపోవచ్చు. అయితే ఈ ఏఐతో కంబైన్డ్ స్టడీ అనేటువంటి కాన్సెప్ట్లో ఏఐ మనకిచ్చేటువంటి టెక్నిక్ ఏంటంటే పోమోడోరో టెక్నిక్. అంటే గంటల తరబడి బ్రేక్ లేకుండా చదివితే బుర్ర హీట్ ఎక్కిపోతుంది కదా, సో అందుకే పోమోడోరో టెక్నిక్ అనేటువంటి ఈ స్మార్ట్ పద్ధతిని పాటిస్తుంది ఏఐ. ఏంటి పోమోడోరో టెక్నిక్? 25 నిమిషాలు శ్రద్ధగా చదవాలి, 5 నిమిషాలు చిన్న బ్రేక్ తీసుకోవాలి, ఇలా 4 సార్లు అయ్యాక 15 నుంచి 30 నిమిషాల పాటు పెద్ద బ్రేక్ తీసుకోవాలి, అండ్ ఇతర విషయాలను దూరం పెట్టుకోవడం కోసం అలాగే చదువుకునే సమయంలో ఫోన్ సైలెంట్గా పెట్టి మనం దూరంగా ఏకాగ్రతగా చదువుకోవడం మీద దృష్టి సలపాలి. సో సోషల్ మీడియా నోటిఫికేషన్ కూడా మన సమయాన్ని వృధా చేస్తుంది కాబట్టి, సో ఇలా మనం ఒక పక్క టైం టేబుల్తో మనం చదివేటువంటి కాన్సెప్ట్ని ఎలా డివైస్ చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఈ పోమోడోరో టెక్నిక్లో మనకు నీట్గా ఏఐ మనకు అర్థమయ్యే రీతిలో చెప్తుందన్నమాట. సో దీని గురించి అయితే విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ని అయితే వినేద్దాం. కోర్ట్ చిత్రం నుంచి విజయ్ బుల్గానిన్ సంగీత సారథ్యంలో అనురాగ్ కులకర్ణి మరియు సమీరా భరద్వాజ్ ఆలపించగా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మన వింటున్నాం యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అండ్ ఈ సంచికలో ఏఐతో కంబైన్ స్టడీ అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సో ఏఐతో కంబైన్ స్టడీలో మనకు ఉపయోగపడుతున్నటువంటి టెక్నిక్ పోమోడోరో టెక్నిక్. అయితే ఈ టెక్నిక్ని మనం చదువుకునేటప్పుడు ఎలా సులభరీతిలో వాడుకోవాలి అనేటువంటి విషయాలపైన మనకు అవగాహన చాలా తక్కువ కాబట్టి సో దీనికి మనకు హెల్ప్ చేస్తుంది ఏఐ టూల్స్ అన్నమాట. సో ముందుగా మీ సిలబస్ను ఒక పేపర్పై రాసి ఏఐ టూల్స్ సాయంతో టైం టేబుల్ సిద్ధం చేసుకోవచ్చు. కళ్ళ ముందు స్పష్టమైన టైం టేబుల్ ప్లాన్ ఉంటే మనకు అయోమయం అనేది ఇట్టే పోతుంది. ఒకవేళ ఏదైనా రోజు చదవడం కుదరకపోతే ఏఐ టూల్స్ వాటంతట అవే మన కాల ప్రణాళికను సర్దుబాటు చేస్తాయి. ఏంటి ఆ 4 ఏఐ టూల్స్? ఇందులో మొదటిది షోవల్ యాప్. అంటే ఇది ఒక స్టడీ ప్లానర్ యాప్. మీ కాలేజీ సమయాలు, నిద్ర, ఇతర పనులు, సబ్జెక్ట్ డెడ్లైన్ వివరాలను ఇందులో నింపితే మీకు మిగిలిన ఖాళీ సమయాన్ని లెక్కించి ఒక మంచి టైం టేబుల్ ఇస్తుంది. ఇక రెండోది నోషన్ ఏఐ. ఇది ఒక ఆల్ ఇన్ వన్ ఆర్గనైజర్. గజిబిజిగా ఉన్న సిలబస్ లిస్ట్ను ఇది ఒక చక్కటి పట్టికగా మార్చేస్తుంది. ఏ రోజు ఏ సబ్జెక్ట్ చదవాలో, దేనికి ప్రాధాన్యతనివ్వాలో ట్రాక్ చేయడానికి ఇది ఒక మంచి యూస్ఫుల్ టూల్ అని చెప్పచ్చు. ఇకపోతే మూడోది చాట్ జీపీటీ. ఇది ఒక పర్సనల్ స్టడీ కోచ్. ఇప్పటికే చాట్ జీపీటీ చాలా విరివిగా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. మీ అవసరానికి తగ్గట్టుగా ఈ చాట్ జీపీటీ చక్కటి ప్రణాళికనిస్తుంది. ఉదాహరణకు, నాకు వచ్చే నెల మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, రోజుకు 2 గంటలే చదవగలను, ప్లాన్ ఇవ్వు అని అడిగితే క్షణాల్లో వీక్లీ ప్లాన్ రెడీ చేసి మీ కళ్ళ ముందు పెట్టేస్తుంది. ఇకపోతే మరొకటి టుడూయిస్ట్. ఇది ఒక స్మార్ట్ టాస్క్ మేనేజర్. అంటే ఈ వారం హిస్టరీ ప్రాజెక్ట్ చేయాలి, రోజు సైన్స్ రివిజన్ కూడా చేయాలి అని మీరు సాధారణంగా టైప్ చేస్తే ఈ ఏఐ వాటి డెడ్లైన్ను గుర్తించి క్యాలెండర్లో ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. సో ఇలాంటి యూస్ఫుల్ టూల్స్ మనకు చక్కగా మన ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి, మన సబ్జెక్టు వారీగా మనం ఏ టైంను ఎంతవరకు కేటాయించాలి, మిగతా ఖాళీ ఉన్న సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎంతవరకు మనం ఈ సబ్జెక్ట్ చదవాలి, ఎంతవరకు ఆ సబ్జెక్ట్ చదవాలి అన్నటువంటి విషయాల మీద మనకన్నా కూడా పూర్తి అవగాహన అది తీసుకొని చక్కటి ప్రణాళికలు మనకు అందిస్తుంది. సో ఆటోమేటిక్గా ప్లాన్ మన కళ్ళ ముందున్నప్పుడు

ఇందాకే చెప్పినట్లు అయోమయం అనేది కాస్త మాయమైపోతుంది, టెన్షన్ కూడా మటమయమైపోతుంది, ఇంకా హ్యాపీగా మన ప్రిపరేషన్ మనం ఎంజాయ్ చేస్తూ మనం చేసుకోవచ్చు అన్నమాట. సో చూసారుగా ఏఐతో కంబైన్డ్ స్టడీ అనేది ఎంత హ్యాపీగా ఉంటుందో. కాబట్టి సోషల్ మీడియాలో అలాగే మనకు టెక్నికల్గా వచ్చేటువంటి అధునాతన సపోర్ట్స్ అనేవి మనకు ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మన యొక్క డైలీ లైఫ్లో ఎన్నో విషయాల్లో మనకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మనం మంచిగా దాన్ని అర్థం చేసుకోగలిగితే దాని నుంచి మనం మంచి ఫలితాలని రాబట్టచ్చు అన్నమాట. ఇది ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనం విన్నటువంటి యువతకు ఉపయోగపడేటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా జూడ్ చిత్రం నుంచి సాయి అభ్యంకర్ ఆలపించిన మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు అలాగే ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి
1: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే జయా భారతి. मंत्रिमंडल की आर्थिक मामलों की समिति ने आज सार्वजनिक वितरण प्रणाली के अंतर्गत राशन परिवहन और प्रबंधन सहायता योजना सार्थक पीडीएस को जारी रखने की अनुमति दे दी है. इसके लिए केंद्र सरकार की ओर से 25,530 करोड़ रुपए का आवंटन किया गया है. नई दिल्ली में संवाददाताओं से बातचीत में सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा कि यह योजना राज्य एजेंसियों को अंतर्राज्यीय खाद्यान्न परिवहन में सहायता प्रदान करेगी, उचित मूल्य की दुकानों को मदद करेगी और सार्वजनिक वितरण प्रणाली के आधुनिकीकरण में सहयोग करेगी.
2: इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, जो सरकारों के एजेंसीज राज्य में एफसीआई का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स हैं उनमें डीलर्स का

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. రాష్ట్రానికి ఏఐ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు దూడలు వధించినా రవాణా చేసినా జంతు హింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఏఐ క్వాంటమ్ డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడును ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. మహిళల విషయంలో తెలుగుదేశం పార్టీ సముచితమైన నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన వెల్లడిస్తూ
1: మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేస్తాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం.
0: రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ట్రాన్స్కో జేఎండి, డిస్కమ్ల సీఎండీలు, డైరెక్టర్లు, సిఈలు, క్షేత్రస్థాయి ఎస్ఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు. అధిక వేడి, గాలి వానలతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లుగా అధికారులు ఈ సందర్భంగా వివరించారు. విద్యుత్ అంతరాయాలపైన ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలని మంత్రి ఆదేశించారు. 24 గంటలు 1912 కాల్ సెంటర్లు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం నిర్మాణంలో ఉన్న ట్రాన్స్కో సబ్స్టేషన్లను వేగంగా పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా భవిష్యత్ అవసరాల కోసం సబ్స్టేషన్లు ఫీడర్ల సామర్థ్యం పెంచుతూ అప్గ్రేడ్ చేయాలన్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లోని కెమికల్ గొడౌన్లో నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బాధితులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వెంటనే అంటుకుని మండే స్వభావం ఉన్న వస్తువులతో వ్యాపారాలు చేసేవారు ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండకపోతే వారితో పాటు పక్కవారికి కూడా నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిల్వ పదార్థాలపై ప్రతి ఇంటికి ఆడిట్ చేస్తామని, ప్రతి వ్యాపారి అగ్నిమాపక అధికారి నుండి నిరభ్యంతర ధ్రువపత్రం కలిగి ఉండాలని మంత్రి స్పష్టం చేస్తూ,
2: ఈ ఎండాకాలంలో తీవ్రత బాగా ఎక్కువైనప్పుడు సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాపారాలు చేసుకున్న వ్యక్తులు కూడా ఒక బాధ్యతగా భావించాలి సమాజానికి. ఫ్లేమబుల్ మెటీరియల్స్ అంటే ఏవైతే చాలా తక్కువ సమయంలో అంటుకుని భారీగా మంటలు ఎగబడే విషయం ఉందో అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ముందు నుంచే ప్రణాళిక బద్ధంగా ఉండాలి తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేషన్, ఎన్ఓసి ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడుతూ జూన్ 5 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఎన్డీఏ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు వంటి విషయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని, అలాగే జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఎన్డీఏ పాలన సాగుతోందని చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ఈ 12 ఏళ్ల పాలనే బలమైన పునాదిగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేసినా జంతు హింస నివారణ చట్టం, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం, పశు సంరక్షణ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో హెచ్చరించారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ రవాణా సంరక్షణకు సంబంధించి ప్రభుత్వ చట్టాలు నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఆవులు దూడలు ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లుగా మంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలోని పశు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రెవెన్యూ పోలీస్ మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అనధికార పశువుల

0: పాతను అనికట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న కుటుంబం పేర్కొంది. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ కాలనీకి చెందిన నిఖిల్ ఈ పథకం ఆసరాతో కడప జిల్లా రిమ్స్ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారని ఆయన బంధువు వీరప్ప తెలిపారు.
1: పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ ద్వారా విద్యార్థులే అప్లై చేసుకోవచ్చు. మా కుటుంబంలో మేము లబ్ధి పొందాం. అంటే ఈ పథకం ఎలాంటిది అంటే భారతీయుడే ఉండాలి, డిగ్రీ పై స్థాయిలో ఉండాలి, 4.5 లక్షల రూపాయల బిలో ప్రాపర్టీ ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఈ గొప్ప స్కీమ్ భారత ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో తీసుకున్నందుకు మేము లబ్ధిదారులు మేమైనందుకు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది.
0: గోదావరి నదిలోకి చేరుతున్న మురుగునీటి ప్రవాహాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పబ్లిక్ హెల్త్, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గోదావరి నదీ జలాల కాలుష్య నివారణ చర్యల కోసం 6 జిల్లాల పరిధిలో 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. అగ్నిపథ్ పథకం 2027 నియామకాలకు గాను రెగ్యులర్ కేడర్లో భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను 1 నుండి 12 తేదీ వరకు నిర్వహిస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఈరోజు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో ఈ పరీక్ష జరుగుతుందని ఆయన చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చునని కల్నల్ రజత్ సువర్ణ తెలిపారు. అభ్యర్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో సహా 13 భాషలలో ఏదైనా ఒక భాషలో ఆన్లైన్ పరీక్ష రాయవచ్చని ఆయన తెలిపారు. ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను గుంటూరు, విశాఖపట్నంలో ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయాలలో నిర్వహించే రిక్రూట్మెంట్ ర్యాలీల శారీరక పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య తూర్పు మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికి ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు వస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు వధించినా, రవాణా చేసినా జంతుహింస నివారణ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వకారేణ సార్వజనిక వితరణ ప్రణాళ్యాః ఆధునికీకరణార్థం 25,000 కోటి రూప్యకాణాం కేంద్రీయ పరివ్యయన సహ సార్థక పీడిఎస్ యోజనాయాః విస్తారాయ స్వీకృతిః ప్రదత్తా. సర్వోచ్చ న్యాయాలయేన మతదాతృ సూచ్యాః విశేష గహన పునరీక్షణాయ నిర్వాచనాయోగస్య అధికారః న్యాయోచితం అంగీకృతం. దేశస్య వివిధేషు భాగేషు వర్ధమానం తాపమానం అవలోక్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగరికాన్ యథాశక్యం సావధానాన్ భవితుం సాగ్రహం ప్రబోధితవాన్. కేంద్రీయాన్వేషణాభికరణేన రాష్ట్రీయపాత్రతా సహ ప్రవేశ పరీక్షాయాః ప్రశ్నపత్ర గోపనభంగ ప్రకరణే అపరౌ ద్వౌ అభియుక్తౌ నిగడితౌ. అపి చ ఐపీఎల్ క్రికెట ప్రతిస్పర్ధాయాం అద్య సాయం మొహాలీనగర

0: డాక్టర్లు.
1: ఒక శ్రీ చైతన్య నుండి తరం మారింది శ్రీ.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది.

0: The Education Kosam Special Gold Loan. Call 1-800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా విందాం సమాచార వేదిక.

నెల్లూరు జిల్లాలోని 7 కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టులకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సరంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట సుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావలి నందిపాడులోని కేజీబీవీలో పీఈటీ 2, నందిపాడులో మ్యాథ్స్, సీతారామపురంలో తెలుగు, మర్రిపాడులో ఫిజికల్ సైన్స్, కలిగిరిలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కేజీబీవీ రిక్రూట్మెంట్ .apcfss.in ద్వారా దరఖాస్తులను పంపాలని కోరారు. దరఖాస్తు రుసుముగా 300 రూపాయలను చెల్లించాలన్నారు. ఈ ఏడాది జూలై 1 నాటికి ఓపెన్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ ఉమెన్ అభ్యర్థుల వయస్సు 18 నుంచి 45, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 50 ఏళ్లు, దివ్యాంగులకు 52 ఏళ్లు ఉండాలని గరిష్ట వయోపరిమితిగా తెలిపారు. జిల్లాలో టెట్, బీఈడీ, పీజీ అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు అర్హులని, ఆసక్తి గలవారు వచ్చే నెల 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో భాగంగా గురువారం నిర్వహించాల్సిన ఇంగ్లీష్ పరీక్షను వచ్చే నెల 5వ తారీఖు ఏపీ ఓపెన్ పదో తరగతి ఇంటర్ పరీక్షలను వచ్చే నెల 2కు వాయిదా వేశారని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీద్ను పురస్కరించుకుని సెలవును ప్రభుత్వం ప్రకటించడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు.

మహిళల భద్రత, సైబర్ మోసాలు, సోషల్ మీడియా వేధింపులపై మంగళవారం ముత్తుకూరు సంఘమిత్ర కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కృష్ణపట్నం పోర్ట్ ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, సోషల్ మీడియా పరిచయాలు, ఆన్లైన్ మోసాల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దన్నారు. శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్లపై అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అత్యవసర సమయంలో 112 లేదా 100 లేదా 1930 లేదా 1098 నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందొచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కిశోర బాలబాలికలు పలు జాగ్రత్తలు పాటించాలని గూడూరు ఐసీడీఎస్ సూపర్వైజర్ హైమావతి సూచించారు. గూడూరు రూరల్ వింజమూరు సెక్టార్ పరిధిలోని గిరిజన కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం కిశోరి వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శారీరక ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వ్యాయామం చేయడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా ఉల్లాసంగా ఉంటుందని తెలిపారు. వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పిల్లలు బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే మగపిల్లలు సమీపంలో ఉండే గుంతలు, ఏటి వద్దకు ఈత సరదా కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సహాయకురాకలు తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఐఎస్టీ విద్యార్థులు రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల పీడీ మల్లికార్జున్ రెడ్డి మంగళవారం తెలిపారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ నెల 27 నుంచి 29 తేదీ వరకు విజయనగరంలో జరగనున్న రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో నెల్లూరు జిల్లా జట్టు తరపున వీరు పాల్గొంటారన్నారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసులు, అధ్యాపకులు అభినందించారు.

గ్రామాల్లో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీటీఓ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఎల్లసిరి గ్రామంలో మంగళవారం స్వచ్ఛపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. తడి పొడి చెత్తను వేర్వేరుగా గ్రామాల నుంచి తరలించి ఎరువును తయారు చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను పారిశుద్ధ్య కార్మికులచే శుభ్రం చేయించి చెత్తబండిలో వేయించారు. అలాగే ప్రజలు కూడా తమ ఇళ్లలోని చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తబండి వచ్చినప్పుడు ఆ బండిలోనే వేయాలని సూచించారు. గ్రామాల్లో వీధుల్లో పేడ దెబ్బలు పోయకూడదని, దీనివల్ల దోమలు ప్రబలి రోగాల బారిన పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. మండలంలో చెత్త వేస్తే కిరాణా సరుకులిచ్చే వాహనం కూడా ఉందన్నారు. ఆ వాహనం తమ గ్రామానికి వచ్చినప్పుడు చెత్త ఇచ్చి సరుకులు తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కాశీనాయక్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సచివాలయ ఇంజనీరింగ్లు మరియు అసిస్టెంట్లు పాల్గొన్నారు.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వ్యక్తి జీవితంలో మొదటి 6 సంవత్సరాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఉమాదేవి గారి ప్రసంగం.
1: హలో ఉమాదేవి గారు, నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: మీరు కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ లో డీన్ గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: ఇప్పుడు మనం గనక చూసుకున్నట్టయితే వ్యక్తి జీవితం అనేది చాలా విలువైంది అని అంటుంటారు కదండి.
2: అవును.
1: అనేక రకాల దశలను మనం చూస్తూ ఉంటాం వ్యక్తి జీవితంలో. బాల్యం అని, యువత ఆ దశ, నెక్స్ట్ వృద్ధాప్యం అని, ఇట్లా రకరకాల దశల్ని మనం చూస్తూ ఉంటాం కదండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ బాల్య దశ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ దశలో కూడా అంటే ముఖ్యంగా మొదటి 6 సంవత్సరాలు చాలా విలువైనటువంటి సమయం. అట్లాంటి సమయంలో వీళ్ళ ప్రవర్తన ఎట్లయితే ఉంటుందో అదే మన జీవితాన్ని మార్చే దిశగా ఉంటుంది అనేది కూడా అనుకుంటూ ఉంటాం కదండి.
2: చాలా చక్కగా చెప్పారండి. ఈ బాల్య దశ కంటే ముందు ఉండేదే మనకు మొదటి 6 సంవత్సరాల దశనండి. దీన్ని మామూలుగా బేబీహుడ్ అంటారు. మొదటి 2 సంవత్సరాలని, 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు లేదంటే 8 సంవత్సరాల వరకు ఉన్న దాన్ని ప్రీ స్కూల్ ఏజ్, అర్లీ చైల్డ్హుడ్ పీరియడ్ అంటారు. అంటే స్కూల్ ఏజ్ కి ముందు ఉండేది కాబట్టి దీన్ని ప్రీ స్కూల్ ఏజ్ అంటారండి. మన అందరి జీవితంలో ముఖ్యంగా ఈ మొదటి 6 సంవత్సరాలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయండి. అంటే ఆ వయసులో ఎలాంటి అనుభవాలు మనకున్నాయో, ఎలాంటి అనుభవాలు మనం అందరం ఎక్స్పీరియన్స్ అయ్యామో, అవన్నీ కూడా ఇప్పుడు మనము చూపిస్తున్న మన ప్రవర్తన మీద ప్రభావం చూపుతాయండి. అంటే మన వ్యక్తిత్వం, ఇప్పుడున్న వ్యక్తిత్వం అంతా, దానికంతా కూడా పునాది అనేది ఆ మొదటి 6 సంవత్సరాల్లోనే వేయబడుతుందండి. అందుకే వ్యక్తి జీవితంలో ఎవరికైనా కూడా మొదటి 6 సంవత్సరాలు చాలా చాలా ముఖ్యమైనవండి. మనం ఏదైనా బిల్డింగ్ కట్టినప్పుడు మనం చూస్తామండి, ఆ బిల్డింగ్ కట్టినప్పుడు ఏమంటాము, ఎవరైనా కూడా క్రాక్స్ వస్తే ఏమంటాము, దీనికి పునాది సరిగ్గా వేయలేదు అంటాం. అలానే వ్యక్తి పెద్ద అయిన తర్వాత అతని ప్రవర్తన సరిగ్గా లేకున్నా, అతని జీవితంలో సరిగ్గా సెటిల్ అవ్వకపోయినా, దానికి కారణము ఏంటి అంటే అతడు 6 సంవత్సరాల వయసు వరకు అతనికి వచ్చిన అనుభవాలన్నీ కూడా అతడు మంచి వ్యక్తిగా పెరగటానికి, పురుగుపొందటానికి తగిన అవకాశాలు కల్పించలేదు, అప్పుడు జరగలేదు. అందుకనే అతని వ్యక్తిత్వము అంత బాగా లేదు అని అనుకోవచ్చు. అంటే బిల్డింగ్ 10 కాలాల పాటు పటిష్టంగా ఉండాలంటే మనకు పునాది ఎంత దృఢంగా ఉండాలో, అలానే మనిషి వ్యక్తిత్వానికి ఈ మొదటి 6 సంవత్సరాల్లో వేయబడే పునాది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
1: ఇంకా ఏముందండి ఈ 6 సంవత్సరాల ప్రాముఖ్యత వ్యక్తి జీవితంలో?
2: 6 సంవత్సరాలు చూసుకుంటే మామూలుగా మెదడు అభివృద్ధి అనేది చాలా చురుగ్గా జరుగుతుందండి. మనందరికీ మెదడు అభివృద్ధి 100% ఉంటే 100%లో 80 నుంచి 90% మెదడు పెరుగుదల అభివృద్ధి అనేది కూడా ఈ మొదటి 6 సంవత్సరాల్లో, ముఖ్యంగా మొదటి 3 సంవత్సరాల్లో జరుగుతుందండి. అంటే బ్రెయిన్ కణాలన్నీ, మెదడు కణాలన్నీ కూడా చాలా జరగటం, చాలా అభివృద్ధి పెరగటం, తర్వాత వాటి మధ్య కనెక్షన్స్ పెరగటం, ఇవన్నీ కూడా అంటే ఆర్గానికంగా బ్రెయిన్ బాగా అభివృద్ధి చెందటానికి ఈ వయసు చాలా ముఖ్యమైనది. అందుకని బ్రెయిన్ బాగా చురుగ్గా ఉంచితే ఆ వయసులో మనకు ఆలోచన శక్తి బాగా ఉంటుంది, మెదడు అభివృద్ధి బాగా ఉంటుంది, కాబట్టి తెలివితేటలు కూడా తర్వాత వయసులో బాగా ఉండటానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి మెదడు అభివృద్ధి చూసుకుంటే ఈ మొదటి 6 సంవత్సరాలు చాలా ముఖ్యమైనది. కాబట్టి మనం పిల్లలకి ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలండి. వాళ్ళకు మనము ఏర్పాటు చేసే, లేకుంటే వాళ్ళకి ఇచ్చే వాతావరణం మీద కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆహార విషయం ఏమంటారా?

0: తప్పకుండా మెదడు చాలా చురుగ్గా ఉండటానికి, వాళ్ళు పెద్దయిన తర్వాత స్కూల్స్ లో చాలా బాగా చదువుకోవటానికి దోహదం చేస్తుందండి. ఇది మొదటి ఇంపార్టెంట్ విషయం, అంటే మెదడు పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఫౌండేషన్ పీరియడ్ అని కూడా చెప్పాను. ఫౌండేషన్ పీరియడ్ అంటే మనకు వ్యక్తిగా చూసుకుంటే మన ఈ అబ్బాయి పర్సనాలిటీ బాగుంది, వ్యక్తిత్వం బాగుంది అంటే మనము అతని రూపం చూసి ఒక్కటే చెప్పకూడదండి. అతడు భాషాపరంగా, తర్వాత ఉద్వేగపరంగా, సాంఘిక పరంగా, శారీరకంగా, తన కండరాల అభివృద్ధి ఎలా ఉంది, తెలివితేటలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కలిపినదేనండి వ్యక్తిత్వం అంటే. కాబట్టి ఈ సంపూర్ణ వ్యక్తిత్వం కావాలి అంటే ఈ ఫౌండేషన్ అనేది మొదటి 6 సంవత్సరాల్లో వేయబడుతుందండి. ఉదాహరణకు చూడండి, పుట్టిన వెంటనే బిడ్డ ఎలా ఉంటాడండి, వాడు అటు ఇటు కదలలేడు, అవునా అండి? కానీ అదే 1-2 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడు చక్కగా, 3 నెలలు వచ్చేటప్పటికి చక్కగా మెడ నిలుపుతాడు, పక్కకు దొరటం నేర్చుకుంటాడు, తర్వాత నిదానంగా ప్రాకటం, కూర్చోవటం, పట్టుకొని నించోటం, లేం పట్టుకోకుండా నించోటం, పట్టుకొని నడవటం, పట్టుకోకుండా నడవటం, మెట్లు ఎక్కటం, మెట్లు దిగటం, నిదానంగా పరిగెత్తటం, ఇవన్నీ చేస్తాడండి. కండరాభివృద్ధి జరగటానికి మొదటి 2 సంవత్సరాలు చాలా చాలా ముఖ్యమైందండి. కాబట్టి మనం ఏం చేయాలి, అయ్యో పిల్లవాడు పడిపోతాడు లేకుంటే అపురూపంగా చూసుకుంటుంటారు కొంతమంది, అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు కూర్చోటం లేట్ చేస్తాడు, నడవటం లేట్ చేస్తాడు, అప్పుడు మనం ఏమనుకుంటాం, నడుస్తాడులే అవసరమేముంది ఇప్పుడు అన్నట్లు అనుకుంటాం. కానీ అది చాలా తప్పండి. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చేస్తే పెద్ద అయిన తర్వాత వాడు కండరాలకు సంబంధించిన పనులు చాలా చక్కగా చేయటానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా భాషాపరంగా చూడండి, పిల్లలు ఏం చేస్తారు, మామూలుగా పుట్టిన వెంటనే ఏడుస్తారు దేని కావాలన్నా కూడా. అలాంటిది మనము ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాము అంటే ఇవన్నిటికీ కూడా మూల కారణం మనకు మొదటి 2 సంవత్సరాల్లో మనకు లభించిన వాతావరణమే కారణం అండి. ఉదాహరణకి ఏడుపు ఒక్క ద్వారా చెప్పేవాళ్ళం కదా, తర్వాత మెల్లగా వాళ్ళు శబ్దాలు చేయటం నేర్చుకుంటాడు. మన మామూలుగా అమ్మ ఏమంటది, ఏడుస్తున్నాడు వాని పాలు పట్టుంటే వాడు పాలకు కాదు ఏడ్చటం, వానికి నేను కావాలంటాను లేకుంటే వానికి పక్క తడిపేశాడనో వాడి ఏడుపులోనే నాకు తెలుస్తుంది అని చెప్తాను. అంటే రకరకాలుగా ఏడటం నేర్చుకుంటాడు, శబ్దాలు చేయటం నేర్చుకుంటాడు, సైగల ద్వారా తనకు కావాల్సిన అవసరాలు చెప్పటం నేర్చుకుంటాడు, చిన్న చిన్న మాటల ద్వారా నేర్చుకుంటాడు, 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి చిన్న పదాల ద్వారా, వాక్యాల ద్వారా తన అవసరాలు చెప్తాడండి. భయముందులే వాళ్ళ మేనత్త కూడా నిదానంగానే మాట్లాడింది, లేకుంటే వాళ్ళ మేనమామ నిదానంగా మాట్లాడాడు, వస్తుందిలే మాటలు అనుకుంటాం. కానీ చాలా తప్పండి, 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి బిడ్డ చక్కగా చిన్న చిన్న వాక్యాలు మాట్లాడగలిగి ఉండాలి. దానికి కావలసిన ప్రేరణ మనం ఇవ్వాలి. అప్పుడు గనక మనం ఇవ్వలేదంటే తర్వాత వయసులో వానికి నత్తి రావచ్చు, మాటలు సరిగ్గా మాట్లాడకపోవచ్చు, అంటే వాని భావ వ్యక్తీకరణ భాష ద్వారా చెప్పలేకపోవచ్చు. మరి ఇవన్నీ బాగా ఉండాలంటే భాషకు కూడా పునాది అనేది మనకు ఈ మొదటి 6 సంవత్సరాల్లో వేయబడుతుంది అన్నమాట.
1: అంటే ప్రేరణ అనేది ఇవ్వాలన్నారు కదండి.
0: ప్రేరణ ఇవ్వటము అంటే మనం మామూలుగా తల్లి పనులు చేస్తూ ఉంటది కదండి, తల్లికి తల్లి బిడ్డకు పాలు పడుతూ ఉంటది. మామూలుగా పాలు పట్టకుండా వానితో ఏదో ఒకటి మాట్లాడుతూను, స్నానం చేయించేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూను, వాడు శబ్దాలు చేసినప్పుడు మనము రెస్పాండ్ అవ్వటం, ఇవేనండి. తర్వాత చిన్న చిన్న పాటలు పాడడం, మన పెద్దవాళ్ళందరూ చక్కగా మనం చిన్నప్పుడు జోలమాటలు పాడేవాళ్ళు కదండి. మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు ఎంత చక్కగా జోల పాటలు పాడుతూ చందమామను చూపించి కథలు చెప్తూ మనకు చెప్పేవాళ్ళు కదండి. ఇదేనండి ప్రేరణ అంటే. మనకి దీనికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి. మనకున్న వనరులతో మనం చక్కగా కొంచెం టైం స్పెండ్ చేసి పిల్లలకు ప్రేరణ ఇస్తే మంచి భాష అనేది వస్తుంది. ఎందుకంటే భాష మనం అందరం కూడా వేరే వాళ్ళ మాటలు విని అనుకరించి నేర్చుకుంటాం. కాబట్టి పెద్దవాళ్ళుగా తల్లిదండ్రులు చక్కటి భాషను ఉపయోగించి పిల్లలకు కనుక ఉత్ప్రేరణ కలిగజేస్తే వాళ్ళ భాషాభివృద్ధికి కూడా మనం దోహదం చేసినట్లు అవుతాం.
1: అంటే తల్లిదండ్రుల భాషలో కూడా మార్పు అనేది తెచ్చుకొని
0: మాట్లాడాలి, మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడతాడు లేని మనము వదిలేయకూడదు. వాడు మాట్లాడకుండా మనం మాట్లాడుతూ వాడిని ప్రోత్సహిస్తే వాడు తప్పకుండా వాని భాషను అనేది నేర్చుకోవటం జరుగుతుందండి. ఇలా మీరు ఏ అభివృద్ధినైనా తీసుకోండి. మామూలుగా ఏదైనా వస్తువులు ఇచ్చినప్పుడు మనకు పిల్లవాడు ఏం చేస్తాడు, ఆ వస్తువు నోట్లో పెట్టుకోవటము లేకుంటే కింద కొట్టటము, శబ్దం చేయించటము, దాన్ని అటు ఇటు తిప్పటము చేస్తూ ఉంటాడు. అంటే ఏమని అర్థము, వాడు ఆ వస్తువును పరిశీలించి వాడు తెలివితేటలు పెంచుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. వీడు వస్తువులు పాడు చేస్తాడని మన వాళ్ళు ఏం చేస్తారండి, పాడు చేసేస్తాడని చెప్పి చక్కగా షోకేస్ లో పెట్టేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదండి. అంటే షోకేస్ లో పెట్టాల్సిన వస్తువులు పెట్టాలి, బిడ్డకు ఇచ్చే వస్తువులు మాత్రము చాలా సేఫ్ గా ఉండేటట్లు, మంచి కలర్ఫుల్ గా ఉండేటట్లు, షార్ప్ ఎడ్జెస్ లేకుండా. బొమ్మలు ఎక్కువ డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం కూడా లేదండి. మన దగ్గర ఉన్న వాటితోనే రకరకాలుగా వాడిని శబ్దం ద్వారా, మంచి కలర్ఫుల్ అయితే కంటి ద్వారా, అంటే దృష్టి ద్వారా, తాకటం ద్వారా, ఇలా రకరకాల

0: అలాగే మనం బిడ్డను గనక ప్రోత్సహిస్తే వాని మెదడు అభివృద్ధిని మనము ఇండైరెక్ట్ గా అభివృద్ధి చెందిస్తున్నట్లు మనము భావించాలండి. అదే విధంగా మీరు ఏ అభివృద్ధినైనా తీసుకోండి, కండర అభివృద్ధి కానీ శారీరక అభివృద్ధి, పుట్టిన వెంటనే బిడ్డ ఎంత ఉంటాడండి, మామూలుగా 2.5 కిలోల నుంచి 3 కిలోలు ఉంటారు. అదే 4 నెలలు వచ్చేటప్పటికి వాని బరువు పుట్టినప్పటికంటే డబుల్ అవుతుంది. 1 సంవత్సరం వచ్చేటప్పటికి 3 ఇంతలు అవుతుంది. 3 కిలోలు ఉన్నవాడు సంవత్సరం వచ్చేటప్పటికి 9 కిలోలు అవుతాడు. అలానే ఎత్తులో కూడా 50 సెంటీమీటర్లు ఉన్నవాడు వయసు పెరిగే కొద్దీ మన ఎత్తు కూడా పెరుగుతుంది. మరి ఈ విధంగా ఆరోగ్యంగా వాడు శారీరకంగా పెరగాలి అంటే మనకి మంచి ఆహారం ఇవ్వాలి. తల్లిపాలు ఇస్తేనే సరిపోతుంది అనుకోకూడదు. తర్వాత ఏమంటే 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే సరిపోవచ్చు, కానీ 6 నెలల తర్వాత వాని పెరుగుదల ఇంతకుముందు చెప్పినట్లు 3 ఇంతలు బరువు పెరగాలి అంటే
1: తల్లిపాలు
0: దానికి తగిన ఆహారం కూడా అనుబంధ ఆహారంగా ఇవ్వాలి. దీనికి కూడా మనం దొరికే చిరుధాన్యాలతో పప్పు దినుసులతో ఇంటి దగ్గరే మనం చక్కగా వాటిని శుభ్రంగా కడిగి మొలకెత్తిచ్చి దూరగా వేయించి పౌడర్లు చేసి మనం పారిడ్జ్ లాగా తయారు చేసి ఇస్తే మనకు దొరికే ఆకుకూరలు కూరగాయలు కూడా చక్కగా మ్యాష్ చేసేసి వాటితో కలిపి ఇచ్చామంటే మనం పిల్లల శారీరక అభివృద్ధికి కూడా మనము దోహదం చేసిన వాళ్ళము అవుతామండి.
1: అంటే ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవాలి,
0: ఆహార విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏదో అన్నం పెట్టేస్తున్నాం పొట్ట నింపేస్తున్నాం అనుకోకుండా, ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో వాళ్ళకి అన్ని వనరులు ఉండవు కాబట్టి అన్నం పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటారు, పొట్ట నిండితే సరిపోతుంది అనుకుంటారు, మాకు డబ్బులు లేవు అనుకుంటారు. అది అపోహ మాత్రమే అని నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇంకా మన దేశంలో మన గవర్నమెంట్ ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టిందండి, బాలామృతం అని పెట్టింది, మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అని చెప్పింది, కానీ ఇంకా మనలో స్టంటెడ్ అంటే వయసుకు తగినట్లు ఎత్తు లేకపోవటం, వయసుకు తగినట్లు బరువు లేకపోవటం, తర్వాత ఎత్తుకు తగినట్లు బరువు లేకపోవటం, వీటన్నిటిని స్టంటెడ్, వేస్టెడ్, అండర్ న్యూట్రిషన్, అండర్ వెయిట్ అని అంటాం. ఇంకా మన దేశంలో ఇవి ఉన్నాయి అంటే ప్రజలకు అవగాహన లేకనే అండి, వనరులు లేక కాదు, అవగాహన లేక వాళ్ళు పిల్లలు ఆ పరిస్థితి రావటానికి కారణం అవుతున్నారు. కానీ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏమంటే మనకున్న ఆహార వస్తువులతో మనం పౌష్టికాహారాన్ని తయారు చేసి మన ఇంట్లో పెట్టి పిల్లలను అలాంటి స్టంటెడ్ వేస్టెడ్ అండర్ వెయిట్ వెయిట్ నుంచి కూడా మనము రక్షించుకోవచ్చని నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను.
1: ఇప్పుడు మానసికంగా వాళ్ళలో మార్పు ఎలా ఉంటుందండి 6 సంవత్సరాల లోపల?
0: మానసికంగా మనము మెదడు అభివృద్ధినే చూసుకోవాలండి. ఇంతకు ముందు చెప్పినట్లు 80% మెదడు అభివృద్ధి ఆ వయసులోనే జరుగుతుంది కాబట్టి మన గవర్నమెంటే కాదు ప్రపంచం అంతా కూడా మొదటి 6 సంవత్సరాల పిల్లలని ఉత్తేజంగా ఉండాలి, మెదడుని ఎప్పుడు చురుగ్గా ఉంచాలి, ఎందుకంటే ఇది ఫౌండేషన్ పీరియడ్ అన్న దృష్టితో ఏం చేశారంటే దేశమంతటా మన దేశంలో అయితే అంగన్వాడీ ప్రోగ్రాంలను ఉన్నాయండి. నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది చాలా పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లల గురించి చెప్తున్నా. వాళ్లకు మన గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ ICDS ద్వారా అంగన్వాడీలు ఉన్నాయండి, బాలవాడీలు ఉన్నాయి, అదే వేరే దేశాల్లో అయితే హెడ్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని ఉంది. ఇవన్నీ కూడా వీటన్నిట్లో ఏం చేస్తున్నారంటే పిల్లలకు ఆహారంతో పాటు ఆరోగ్యంతో పాటు ఉత్తేజకరమైన వాతావరణాన్ని ఆటల ద్వారా పాటల ద్వారా చెప్తూ నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లు భాషాపరంగా కండరాభివృద్ధి పరంగా మెదడు అభివృద్ధికి తగిన కార్యక్రమాలు చిన్న చిన్నవి ఆటలు పాటలే ఇంకేం లేదు ఇవన్నీ ఇస్తే తప్పకుండా వాళ్ళు రేపు స్కూల్కి వచ్చినప్పుడు 1వ తరగతిలో జాయిన్ అయినప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్ తగ్గిందని విన్నామండి. స్కూల్ అచీవ్మెంట్ రెగ్యులర్గా వాళ్ళు స్కూల్ వస్తున్నారట, తర్వాత వాళ్ళు స్కూల్లో బాగా చదవగలుగుతున్నారంట, వాళ్ళకు అటెన్షన్ స్పాన్ ఎక్కువ ఉందంట మిగతా పిల్లలతో కంపేర్ చేస్తే. కాబట్టి మెదడును ఉత్తేజకరంగా ఉంచి ఆటపాటల ద్వారా వాళ్ళని స్టిమ్యులేట్ చేయటం అనేది ఈ వయసులో చాలా ఇంపార్టెంట్ అండి. వీటికి అంగన్వాడీలు మామూలుగా మన అర్బన్ ఏరియాస్లో అయితే ప్రీ స్కూల్స్ కిండర్ గార్డెన్లు అంటారు కదా ఇవన్నీ కూడా దోహదం చేస్తాయండి. అంతేకాకుండా ఈ వయసు పిల్లలన్నీ ఏ పనైనా రిపీటెడ్గా ఎన్నిసార్లు అయినా చేస్తారు విసుగు లేకుండా. మనము 2 సార్లు చేసిన వెంటనే మనకు బోర్ కొట్టేస్తుంది, ఆ పని పక్కన పెట్టేస్తాం, ఆ పని రాకపోతే. వాళ్ళు అలా కాదండి, చేస్తూనే రిపీటెడ్గా చేస్తూ ఉంటారు, చాలా తొందరగా కూడా నేర్చుకుంటారండి. ఇంతకు ముందు చెప్పినట్లు బ్రెయిన్ చాలా చురుగ్గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా నేర్చుకుంటారు, రిపీటెడ్గా ఆ పని చేయాలనుకుంటారు. కాబట్టి మనం తల్లిదండ్రులుగా గానీ టీచర్లుగా గానీ మనం ఏం చేయాలి అంటే దానికి తగిన విధంగా వాళ్ళకి ఆటపాటలు ఆట వస్తువులు గనక ఇచ్చామంటే తప్పకుండా వాళ్ళ అభివృద్ధికి మనం దోహదం చేసినట్లు అవుతామండి. తర్వాత ఈ వయసులో ఏ జరిగినా కూడా అది వాళ్ళ మనసులో చాలా గట్టిగా హత్తుకొని పోతుందండి. దీని ఇంప్రెషనబుల్ పీరియడ్ అంటారు మామూలుగా ఇంగ్లీష్ లో అయితే. అంటే ఏ అనుభవం అయినా కూడా అది మంచి కావచ్చు చెడు కావచ్చు, పాజిటివ్ కావచ్చు నెగటివ్ కావచ్చు, ఆ వయసులో గనక జరిగితే అది వ్యక్తి జీవితం మీద జీవితాంతం ప్రభావం చూపుతుంది. అందుకని మనం ఏం చేయాలి అది దృష్టిలో పెట్టుకొని ఆ వయసులో మంచి అనుభవాలు, పాజిటివ్ అనుభవాలు, వానికి ఆనందం కలిగించే అనుభవాలు.

0: మనం ఎంకరేజ్ చేసే అనుభవాలు, ప్రేమ, అభిమానం ఇవన్నీ కూడా మనం గనక పిల్లలకు ఇచ్చామంటే తప్పకుండా ఇంకా 6 సంవత్సరాల తర్వాత మనం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు. శ్రద్ధ తీసుకోవద్దు అనను, ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అప్పటికే మంచి ఫౌండేషన్ మనం వేసేసి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ గా ఆ ఫౌండేషన్ మీద వ్యక్తిత్వం అనే బిల్డింగ్ చాలా బాగా కన్స్ట్రక్షన్ అవుతుందండి. అదండి. తర్వాత ఈ వయసు పిల్లలు ఎక్కువ ప్రశ్నలు వేస్తూ ఉంటారు, తెలిసే ఉంటది. సో ఎక్కువ ప్రశ్నలు వేస్తుంటే మనం ఏమనుకుంటాము, బా వీడేంటి చిన్నప్పుడు చాలా చక్కగా ఉన్నాడు, ఇప్పుడు చాలా అల్లరైపోయాడు, అటు ఇటు తిరుగుతాడు, వస్తువులన్నీ అటు కదిపేస్తుంటాడు, తర్వాత ఒకటే ప్రశ్నలు వేస్తుంటాడు అని. మనకి ఏదైనా సందేహాలు వస్తే మనం ఏం చేస్తామండి, మన కుతూహలాన్ని ఏం చేస్తాము, పుస్తకం చదువు, ఫ్రెండ్స్ తో డిస్కస్
1: చేసుకుంటాం.
0: మరి పిల్లవాడు కూడా అంతే, మనకున్న కుతూహలాన్ని క్లారిఫై చేసుకోవటానికి వాడు చాలా ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకు మనం విసుక్కోకుండా చక్కగా సమాధానం చెప్తే వాణిని అభివృద్ధికి మనము దోహదం చేసినట్లే అవుతుందండి. వీటన్నిటితో పాటు మొదటి 2 సంవత్సరాల్లో ఒక సైకాలజిస్ట్, ఎరిక్సన్ అని ఒక సైకాలజిస్ట్ చెప్పాడని, మనిషి అభివృద్ధి 8 దశల్లో జరుగుతుంది. ఫస్ట్ దశను ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అంటారు, అంటే నమ్మకం. బిడ్డకు నాకు అమ్మ ఉంది, నేను నాకు ఏమన్నా జరిగితే అమ్మ వచ్చి లేకుంటే పలానా వాళ్ళు వచ్చి నన్ను రక్షిస్తారు, నాకు సపోర్ట్ ఇస్తారు అన్న కాన్ఫిడెన్స్ గనక మనం ఇస్తే వాడు ఏ పనైనా కూడా చాలా బాగా చేయగలుగుతాడు, ధైర్యంతో నమ్మకంతో చేయగలుగుతాడు. అందువల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తర్వాత వయసులో పెరుగుతుంది. కాబట్టి మనం చిన్నప్పుడు పిల్లల్ని కొట్టడం, అబ్యూస్ చేయడం కొన్ని కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాం, అంటే భార్య భర్తల కలహాల వల్ల పిల్లలు సరిగ్గా చూసుకోకపోవటం ఇవన్నీ జరగటం వల్ల మనకి అభద్రతా భావం వస్తుంది. ఆ అభద్రతా భావం వచ్చినప్పుడు పెద్దయిన తర్వాత మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ, వాని మీద మనకి ఆత్మ స్థైర్యం అనేది తగ్గిపోతుంది. మనం మన సమస్యలు పెద్దవాళ్ళకి ఇప్పుడు ఉంటాయి, పిల్లవాళ్ళ ముందు మాత్రం మనం అలా ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళని ప్రేమతో అభిమానంతో కనీసం ఒక పేరెంట్ అయినా ఆ శ్రద్ధ చూపించామంటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా మనము డెవలప్ చేసిన వాళ్ళం అవుతామండి. కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా విద్యావేత్తలు ఏమంటారంటే ఈ వయసుని ప్రీ స్కూల్ ఏజ్ అంటారు. ప్రీ స్కూల్ అంటే స్కూలుకు వెళ్ళే ముందు ఉన్న స్టేజ్. అంటే మన స్కూల్కి వెళ్తే ఏం చేయాలి, చదువుకోవాలి, రాయాలి, లెక్కలు చేయాలి, ఇవన్నీ రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్, ఈ మూడు కరెక్ట్ గా చేయటానికి సంసిద్ధులను చేసే స్టేజ్ కాబట్టి దీన్ని విద్యావేత్తలు ప్రీ స్కూల్ ఏజ్ అంటారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోయి ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళిన వెంటనే మా వానికి ఆల్ఫాబెట్లు రావట్లేదు, మా వాడు రాయట్లేదు, మీరు హోంవర్క్ ఇవ్వట్లేదు, లెక్కలు చేయట్లేదు, నంబర్లు చెప్పట్లేదు, టేబుల్స్ చెప్పట్లేదు అని తల్లిదండ్రులన్నీ చాలా కంప్లైంట్స్ చేస్తుంటారు. కానీ ఆ వయసు దానికి సంబంధించింది కాదండి, అవి వాడు 6 సంవత్సరాల తర్వాత చేయటానికి వాడిని సంసిద్ధులను చేస్తుంది. ఉదాహరణకి టీచర్ పాఠం చెప్పింది వినాలి, అప్పుడు ఏం చేయాలి, దాన్ని వినాలంటే ఏం చేయాలి, మీరు చూడండి నేను చెప్పింది ఎంత చక్కగా కాన్సన్ట్రేట్ చేసి వింటున్నారో, కుదురుగా కూర్చోవాలి కదండి, అటెన్షన్ పే చేయాలి. ఇవన్నీ మనము ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ద్వారా, స్టోరీ టెల్లింగ్, ఇన్ఫార్మల్ టాక్, రైమ్స్, భాష రావాలి, రైమ్స్, వీటన్నిటి ద్వారా మనం నేర్పిస్తామన్నమాట.
1: కాబట్టి ఉమాదేవి గారు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ మొదటి 6 సంవత్సరాలు అనేవి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.
0: చాలా ప్రాముఖ్యత సంతరించుకుందండి. మనందరం ఇలా ఉన్నామంటే మరొకసారి చెప్తున్నాను, మొదటి 6 సంవత్సరాల్లో మనకు లభించిన అనుభవాలు, మనకు లభించిన అవకాశాలు, మనకు లభించిన వాతావరణమే ఇప్పుడు మన వ్యక్తిత్వానికి కారణమని నేను చాలా గట్టిగా చెప్పగలనండి. కాబట్టి ఆ వయసు ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి, వాళ్ళ మెదడు అభివృద్ధిని బాగా చురుకుగా ఉండేటట్లు మనం ఆటపాటలు నేర్పించాలి, మాట్లాడుతూ ఉండాలి. హ్యాపీగా ఉండే వాతావరణాన్ని, ప్రేమను, అభిమానాన్ని, మంచి ఆహారాన్ని ఇచ్చామంటే మంచి ఫౌండేషన్ మనం రెడీ చేసినట్లు అవుతుందండి, బిల్డింగ్ ఆటోమేటిక్ గా అదే రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు వ్యక్తి జీవితంలో మొదటి 6 సంవత్సరాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఉమాదేవి గారి ప్రసంగం విన్నారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక జానపద గీతం.

0: అబ్బాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. ఇప్పుడు విందాం అలనాటి మధుర గీతం. ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మనం వినబోతున్నటువంటి ఆపాత మధుర గీతం చిరంజీవి నటించినటువంటి రాక్షసుడు ఈ చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు జానకి ఆలపించిన యుగల గీతం. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వేటూరి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు అలనాటి మధుర గీతం సంచికలో రాక్షసుడు చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ నిత విన్నారు. మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటరీ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు ఆమోదం తెలియజేసింది. స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్, సార్థక్ పీడీఎస్ అని పిలిచే ఈ సమగ్ర పథకానికి 16 ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్రం వాటగా 25,530 కోట్ల రూపాయల వ్యయంతో ఆమోదం లభించింది. న్యూఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ పథకం ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణాకు రాష్ట్ర సంస్థలకు సహాయం అందిస్తుందని, చౌక ధరల దుకాణాలకు మద్దతు ఇస్తుందని, ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు తోడ్పడుతుందని చెప్పారు.
2: ये सुधार है पीडीएस के सिस्टम में, पूरे डिलीवरी सिस्टम में, लॉजिस्टिक्स में, ट्रांसपोर्टेशन में, मटेरियल हैंडलिंग में.

0: और पीडीएस के बेनिफिशरीज की ग्रीवेंस के रिड्रेसल के लिए बहुत बड़ा ये स्ट्रक्चरल रिफॉर्म है। और पीडीएस एक ऐसी व्यवस्था है जिसमें केंद्र और राज्य मिलकर ही सारा काम करते हैं। दूर दराज के क्षेत्र हो, महिलाएं हो, वंचित हो, सबको कवर किया जाता है।
1: జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 81 కోట్ల 30 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వ నిబద్ధత నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుందని మంత్రి తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న పీడిఎస్ పథకానికి ఇది ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడిఎస్ ఫేజ్ 2 ఆమోదం తెలియని చేయడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఫేజ్ 2 కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేబినెట్ కమిటీ ఆమోదించిందని ఆయన తెలియజేశారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటిని సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తోందని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లబ్ధిదారుల రిజిస్ట్రీ రూపకల్పన, జీపీఎస్ ట్రాకింగ్, క్యూఆర్ కోడ్ ట్యాగింగ్ వంటి హైటెక్ వ్యవస్థల ద్వారా చౌక ధాన్యాలు ఇతర పథకాల యొక్క 100% ప్రయోజనాలు పేదలకు అందుతాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. రాష్ట్రాలకు పెరుగుతున్న రవాణా ఖర్చులకు ఆర్థిక సహాయం అందించేందుకు రేషన్ దుకాణాల కమిషన్లు పెంచడానికి కూడా ఇందులో నిబంధనలు చేర్చినట్లు ఆయన తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ ఎస్ఐఆర్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఈరోజు సమర్థించింది. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 324 అధికరణం దాని ప్రకారం రూపొందించిన నిబంధనల ప్రకారం ఎస్ఐఆర్ నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉందని కోర్టు పేర్కొంది. స్వేచ్ఛాయుతమైన నిష్పక్షపాతమైన ఎన్నికల రాజ్యాంగం ఆవశ్యకతను ఎస్ఐఆర్ మరింత ముందుకు తీసుకొడుతోందని అభిప్రాయపడింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించేందుకు గత ఏడాది జూన్లో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన రెడ్ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. మరో కేసు విచారణ సందర్భంగా 2023 మణిపూర్లో జరిగిన హింసాకాండకు సంబంధించి కొనసాగుతున్న విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఈరోజు పేర్కొంది. అధికారుల నుంచి తాజా నివేదికను కోరింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం 400 కంటే ఎక్కువ మంది నిందితులపైన 207 కేసుల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేసినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాక్చిల్తో కూడిన ధర్మాసనం గమనించింది. ఇంకో కేసులో 9వ తరగతి విద్యార్థుల కోసం కనీసం 2 స్థానిక భారతీయ భాషలతో సహా 3 భాషలను తప్పనిసరిగా చదవాలని సిబిఎస్ఈ విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం సిబిఎస్ఈ, ఎన్సీఈఆర్టీలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుత వడగాడ్పుల పరిస్థితుల దృష్ట్యా కేసుల విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని భారత సుప్రీంకోర్టు ఈరోజు బార్ అసోసియేషన్ సభ్యులను సూచించింది. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. దేశ రాజధానిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని కోర్టులు ఆన్లైన్ విచారణలు జరిపేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం ఈరోజు విచారించింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రస్తుతానికి సోమవారం, శుక్రవారాల్లో ఆన్లైన్ ద్వారా విచారణ నిర్వహించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అంతకుముందు అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర పురోగతికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి ఎంతో కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అన్నారు. గ్యాంగ్టాక్లో సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలు, పరస్పర నమ్మకం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
2: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
1: గ్యాంగ్టాక్ లో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ సిటీ రన్నర్ అమా దీదీ బహిని బస్ సేవ అనే ప్రజా రవాణా సేవలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండా ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా దేశవ్యాప్తంగా పౌరులందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, మధ్యాహ్నం వేళలో బయటకు వెళ్లడం వీలైనంత వరకు తగ్గించాలని, ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచినీటిని వెంట తీసుకువెళ్లాలని, ఈ కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో ఇతరులకు కూడా మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో సూచించారు. అసోం శాసనసభ ఈరోజు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించింది. దీంతో ఇటువంటి చట్టాన్ని ఆమోదించిన ఈశాన్య ప్రాంతంలో మొదటి రాష్ట్రంగాను, దేశంలోని మూడు రాష్ట్రంగాను అసోం నిలిచింది. 16వ అసోం శాసనసభ మొదటి సమావేశాల సందర్భంగా సోమవారం నాడు ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమావేశాల ముగింపు రోజైన ఈవేళ సభ ఆమోదించింది. అసోం ప్రభుత్వం సోమవారం శాసనసభలో ద యూనిఫామ్ సివిల్ కోడ్ అసోం బిల్లు 2026ను అధికారికంగా ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తరఫున అసోం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అతుల్ బోరా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివాహం, విడాకులు, వారసత్వం, సహజీవనం వంటి విషయాల్లో రాష్ట్రంలోని నివాసితులందరికీ ఒకే విధమైన చట్టపరమైన విధి విధానాలను ఏర్పాటు చేయడం ఈ చట్టం ముఖ్యోద్దేశం. రాజ్యాంగపరమైన రక్షణలు, సాంప్రదాయ పద్ధతులు కాపాడేందుకు ఈ బిల్లు షెడ్యూల్డ్ తెగలను దీని పరిధి నుండి మినహాయించింది. పాకిస్తాన్లో బలూచ్ పౌరుల బలవంతపు అదృశ్యాల ఉధృతిని అనేక మానవ హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈరోజు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు మహిళలతో సహా అనేక మంది బలూచ్ పౌరులను మాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనివల్ల బాధిత కుటుంబాలందరికీ ఈద్ పండుగ ఒక దుఃఖమైన, అనిశ్చితితో కూడుకున్న సందర్భంగా మిగిలిపోయిందని, తమ ప్రియమైన వారి నుండి ఎదురైన బాధాకరమైన వియోగాన్ని వారు అనుభవిస్తున్నారని ఈ సంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన బలూచ్ స్టూడెంట్స్ కౌన్సిల్ అందించిన సమాచారం ప్రకారం పంజాబ్ ఇస్లామాబాద్ విభాగాలకు చెందిన పలువురు విద్యార్థులను పాకిస్తాన్ సైనిక దళాలు అదృశ్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ఈరోజు భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ 5వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనథన్ క్రిస్టీపై సంచలన విజయం సాధించారు. అయితే 32వ రౌండ్లో జరిగిన మరొక మ్యాచ్లో కిడాంబి శ్రీకాంత్ సింగపూర్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ఫైనల్లో చోటు దక్కించుకోవడం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో తలపడవలసి ఉంటుంది. విశేషాలు మరొకసారి. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని కొనసాగించడానికి కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల రివిజన్ చట్ట పద్ధతిను సుప్రీంకోర్టు ఈరోజు ఆమోదించింది. దేశ ప్రగతికి ఈశాన్య ప్రాంతం అభివృద్ధి ముఖ్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా విందాం చూడి పశువుల పోషణ మరియు లవణాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎస్ మహేష్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం.
4: డాక్టర్ ఎస్ మహేష్ గారు నమస్కారం అండి. సార్, మీరు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఉన్న జున్నూరు వెటనరీ డిస్పెన్సరీలో వెటనరీ అసిస్టెంట్ సర్జన్గా ఉన్నారు కదండి. సార్, అయితే ఈరోజు మనం పాడి రైతుల కోసం వారి యొక్క సందేహాలు ఏమున్నాయో వాటి గురించిన విషయాలు తెలుసుకుందామండి మీ ద్వారా. ముఖ్యంగా చూడు పశువుల్ని ఏ విధంగా యాజమాన్య చర్యలు చేపట్టాలి, చేస్తే వాటికి ఎలా భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, అలాగే పాల దిగుబడి కూడా బాగా తీసుకోవచ్చో ఇటువంటి విషయాలు మాట్లాడుకుందామండి. అయితే డాక్టర్ గారు, ముందుగా అసలు చూడు అంటే ఏంటి, మన రైతు సోదరులకు అర్థమయ్యేలా చెప్పండి.
5: చూడు అంటే పశువులు ఎదలోకి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆంబోతి దగ్గర తీసుకెళ్లడం కానీ సహజంగా, లేకపోతే సమీప పశు వైద్యశాలకు తీసుకెళ్లి మనం కృత్రిమంగా గర్భధారణ చేయించడం కానీ జరుగుతుంది. కృత్రిమ గర్భధారణ చేయించినప్పుడు మనం శుక్ర కణాలని ఆ యొక్క గర్భాశయంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. తద్వారా వీర్య కణాలు అండము కలిసి సంయుక్త బీజం ఏర్పడి గర్భాశయంలో పెరుగుతూ ఉంటుంది. దీన్నే చూడి అంటారు. ఈ చూడి మనం ఎలాగంటే కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత కానీ లేదా సహజ సంపర్కం చేసిన తర్వాత కానీ 35 నుంచి 45 రోజుల వరకు మనం వెయిట్ చేసిన తర్వాత అది కనుక ఇక మళ్ళీ మనకి ఎద లక్షణాలు చూపించకపోయినట్లయితే అది గర్భం దాల్చిందని చెప్పి మనం అనుకుని దాని తర్వాత 2-3 మంత్స్ అయిన తర్వాత మనం దాని యొక్క చూడు నిర్ధారణ చేసుకుంటే మంచిదని. అది మామూలుగా మనకి దాని యొక్క బాడీ వెయిట్ అనేది బాగా పెరిగిన తర్వాత 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత దూడ నుంచి అది పెయ్యి దూడ అవుతుంది, గేదె పెయ్యి అవుతుంది. గేదె పెయ్యి తర్వాత అది ఎద లక్షణాలు మొదటిసారిగా చూపించినప్పటికీ దాని వయసు 2.5 సంవత్సరాలు ఉంటుంది. 2.5 సంవత్సరాల నుంచి మనం ఎద లక్షణాలు చూడొచ్చు. చూసిన వెంటనే మనం రైతులు దాన్ని చూడలేదు, మామూలుగా ఎదకు వచ్చిందని మనం భావించి దాన్ని మనం ఐడెంటిఫై చేసి కృత్రిమ గర్భధారణ కానీ లేకపోతే ఆంబోతి దగ్గర కానీ తీసుకెళ్లి దానికి మనం గర్భం దాల్చేటట్టు చేయడం చేస్తూ ఉంటాం.
4: డాక్టర్ గారు, చూడు కాలాన్ని ఏ విధంగా విభజించి చూడొచ్చు మనం?
5: మామూలుగా మనం ఎద లక్షణాలు చూసిన తర్వాత దాన్ని మనం కృత్రిమ గర్భధారణ కానీ లేకపోతే సహజంగానే సంపర్కం చేయడం వల్ల కానీ గర్భం దాల్చినట్లు మనం గుర్తించవచ్చు. మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ నేచురల్ సర్వీస్ కానీ చేసిన తర్వాత 45 రోజుల నుంచి దాన్ని మనం ఎగ్జామినేషన్ చేయడం ద్వారా అది చూడు కట్టిందని చెప్పవచ్చు. చూడు కట్టిందని మనం ఎలా గుర్తుపడతామంటే దాని తర్వాత ఏదైనా ఎద లక్షణాలు చూపించకపోవడం జరుగుతుంది. పొట్ట పరిమాణంలో భాగం కూడా పెరుగుతూ ఉంటుంది, బాడీ వెయిట్ కూడా పెరుగుతూ ఉంటుంది. పాలు ఇచ్చే పశువు అయితే కనుక పాలు ఇవ్వడం తగ్గిచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రైతులు దాన్ని చూడిది అయ్యింది అని చెప్పి భావిస్తారు. ఈ చూడి కాలం ఎలా ఉంటుందంటే ఆవుల్లోనైతే 9 మంత్స్ 9 డేస్ ఉంటుంది, ఆ గేదెల్లో అయితే 10 మంత్స్ 10 డేస్ ఉంటుంది, 10 నెలల 10 రోజులు. అలాగే దీన్ని 3 భాగాలుగా విభజించవచ్చండి. చూడి కాలాన్ని మొదటి ట్రైమినిస్టర్ అని, సెకండ్ ట్రైమినిస్టర్ అని, థర్డ్ ట్రైమినిస్టర్ అని అంటారు. మొదటి ట్రైమినిస్టర్లో 1 నుంచి 3 నెలలు, రెండో ట్రైమినిస్టర్ 4-5-6 నెలలు, దాని తర్వాత లాస్ట్ ట్రైమినిస్టర్లో 7-8-9 నెలల వరకు ఉంటుంది.
4: అంటే దీని గర్భధారణ కాలం కూడా 9 నెలలు?
5: 9 నెలలండి. ఆవు అయితే 9 నెలలు ఉంటుంది అండి, గేదె అయితే 10 నెలల వరకు ఉంటుంది. 10+10+-10, 10 నెలల 10 రోజులు కానీ, 9 నెలల 20 రోజులు కానీ అలా ఉంటుంది.
4: అయితే డాక్టర్ గారు, ఈ చూడు పశువుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి?
5: ఇప్పుడు మనకి చూడు పశువు లక్షణాలు ఎలా ఉంటాయంటే మామూలుగా 21 డేస్కి అది మన మెన్సన్ సైకిల్ లాగా ఎద లక్షణాలు చూపిస్తూ ఉంటుంది. ఈ చూడు పశువు అయితే మనకి ఎటువంటి ఎద లక్షణాలు చూపించదు, కాబట్టి అది గర్భం దాల్చిందని చెప్పి రైతులు భావిస్తారు. అది ఎప్పుడు కూడా 21 డేస్కి రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ 21 డేస్ తర్వాత రాలేదంటే మళ్ళీ ఇంకో 21 డేస్కి వెయిట్ చేస్తారు. అప్పుడు 40 డేస్ తర్వాత మనం అది గర్భం దాల్చిందో లేదో చెప్పవచ్చు. లేకపోతే పొట్ట పరిమాణం పెరిగి ఉండడం, పొదుగులో కొంచెం పాలు శాతం పాలు ఇచ్చే పశువులు అయితే పాలు తగ్గిపోవడం, శరీర పరిమాణం పెరగడం, అదే పెయ్యి దూడల్లో అయితే 4 నుంచి 5 నెలల వరకు దాని పొదుగు పరిమాణం కూడా పెరగడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది తొలిసూరి పెయ్యల్లో అయితే.
4: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక పశువు చూడుకు వచ్చింది అనుకోండి, ఎంత స్థలం దాన్ని కేటాయించాలంట, దానికి ఏమైనా ప్రత్యేక అవసరాలు ఉంటాయా?
5: మామూలుగా అయితే రైతులు చూడు పశువుని అన్ని పశువులతో పాటు కలిపి కట్టేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా దీన్ని విడిగా చూడు పశువుకి 9 నుంచి 10 చదరపు స్థలం కేటాయించి, 1,000 మీటర్ల స్థలం కేటాయించి షెడ్లోనే విడిగా ఉంచినట్లయితే దీనికి స్పెషల్గా మనం మిగతా వాటితో పాటు కాకుండా వీటికి కూడా మంచి దాణా అనేది కూడా అందించిన వారిని అవుతాము. దీనికి వచ్చేసి 30x30 అడుగు వెడల్పు, పొడవు కూడా అదేవిధంగా 30x30 వెడల్పు కలిగిన స్థలాన్ని మనం వదిలి, అలాగే ఈ షెడ్ గుండ్రంగా ఉండేటట్లయితే అది తిరగడానికి కొంచెం ఎక్సర్సైజ్లో కూడా ఉపయోగపడుతుంది. కింద మనం కూడా బెడ్డింగ్ మెటీరియల్ ఏర్పాటు చేసినట్లయితే అది పడుకుని లేచేటప్పుడు లోపల ఉన్న దూడకు కానీ గర్భస్థ శిశువుకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం చేసిన వాళ్ళం అవుతాం.
4: డాక్టర్ గారు, మనకు ప్రధానంగా చూడు పశువుకి పోషణ అనేది చాలా ముఖ్యం కదండి, ఎందుకంటే తర్వాత బిడ్డకు కూడా చాలా అవసరం. ఈ నేపథ్యంలో చూడు పశువుల యొక్క పోషణ విషయంలో రైతు సోదరులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
5: చూడు పశువు యొక్క పోషణ విషయంలో మామూలుగా పశువులన్నింటికీ కూడా సాధారణంగా రైతులు పచ్చగడ్డి ఎండుగడ్డితో పాటు దానాన్ని ఇస్తూ ఉంటారు. అలాగే చూడు పశువుకు కూడా పచ్చగడ్డి ఎక్కువ మోతాదుల్లో ఇస్తూ ఎండుగడ్డి కూడా ఇస్తూ దాంతోపాటు 2 కేజీల టీఎంఆర్ సమీకృత దానాన్ని ఇవ్వాలి. దాంతోపాటు విటమిన్ AD3 కలిగి దాంతోపాటు మినరల్ మిక్చర్ కూడా ఇచ్చినట్లయితే లోపల ఉన్న మనకి దూడ కూడా మంచి సమృద్ధిగా ఎదగడం జరుగుతుంది. చూడుతో ఉన్న పశువులు దాని శరీర పోషణకు, మరి గర్భంలో ఉన్న పిండం అభివృద్ధికి, తర్వాత మనకి పాల ఉత్పత్తి కూడా మెరుగ్గా ఉండాలి కాబట్టి దీనికి అదనంగా దాణా 7వ నెల నుంచి ఇచ్చినట్లయితే అవి కూడా శిశువు కూడా బాగా పెరిగి మంచి దూడను పెట్టి పాల దిగుబడి కూడా బాగా ఉంటుంది సార్.
4: డాక్టర్ మహేష్ గారు, ఒక సందేహం ఉందండి ఇక్కడ. మామూలుగా చూడు పశువులు చూడుకు వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో అబార్షన్ అయ్యే అవకాశం కూడా ఉంటుందంట రైతు సోదరులు, సరైన ఆరోగ్యకరమైన పిల్లల్ని జన్మనివ్వలేకుంటాయి కొన్నిసార్లు. ఎందుకని ఇలా జరుగుతుంటుంది, అసలు ఈ అబార్షన్ జరగడానికి గల కారణాలు ఏమైంటాయండి?
5: మామూలుగా చూడుతో ఉన్న పశువు పిండాన్ని కానీ ఎర్లీగా పిండాన్ని వేసేయడం కానీ, లేదా చనిపోయిన దూడను వేసేయడం కానీ, లేదా టైం అవ్వకుండా 10 నెలల 10 రోజులు కానీ, 9 నెలల 9 రోజులు కానీ అవ్వకుండానే పిండాన్ని కానీ ఆ దూడను కానీ బయటకు వేసేయడం జరుగుతుంది. దీన్ని అబార్షన్ అంటూ ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి, మనం మేపులో మనం పోషకాహార లోపం వల్ల కానీ, సూక్ష్మజీవుల వల్ల కానీ, బ్యాక్టీరియాలు కానీ, వైరస్ వల్ల కానీ, లేదు హార్మోన్ల నిష్పత్తిలో తేడా వల్ల కానీ, ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్టెరాన్ హార్మోన్ రేషియోలో డిఫరెన్సెస్ రావడం వల్ల దానివల్ల మనకి అబార్షన్ సంభవిస్తాయండి. ఎక్కువగా మనం మన రైతు వారి చూసినట్లయితే బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల చూడు పశువులు ఎక్కువ అబార్షన్స్ 7వ నెలలో జరుగుతూ ఉంటాయి. అలాగే ట్రైకోమోనాస్ అనే ప్రోటోజావా వల్ల, ట్రైకోమోనాస్ ఫేటస్ అనే ప్రోటోజావా వల్ల కూడా ట్రైకోమోనాసిస్ అనే వ్యాధి వల్ల చూడు పశువుల్లో 4వ నెలలో గర్భస్రావం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఫైలేరియాసిస్, మనం నీటిలో ఫైలేరియా రావడం వల్ల కానీ, దీనివల్ల 9వ నెలలో గర్భస్రావం జరగడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనం వ్యాక్సిన్స్ అందుబాటులో ఉంటాయి. దాన్ని రెగ్యులర్గా మనం యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే ఈ అబార్షన్స్ని మనం అరికట్టవచ్చు.
4: డాక్టర్ మహేష్ గారు, మనకు ఈ చూడు పశువు ఏరడానికి 30 రోజులు ముందు చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారండి, ఈ 30 రోజులు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి సార్.
5: చూడు పశువు ఏనడానికి 30 రోజుల ముందు రైతు వారి అందరూ ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే, మామూలుగా పొదుగు అనేది ఎక్కువగా మనం దానికి జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈయన తర్వాత పొదుగు వైపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం పొదుగును ఎక్కువ జాగ్రత్తగా చూసుకొని ఏనడానికి ముందు 1 నెల రోజుల ముందు పొదుగును శుభ్రం చేసేసి మనం దాని బెడ్డింగ్ మెటీరియల్ కూడా ఏర్పాటు చేసి ఆ పొదుగు భాగంలో మృదువుగా మర్దన చేసినట్లయితే ఆ పొదుగు నమ్మకంగా వృద్ధి చెందుతుంది. చాలామంది రైతులు పొదుగు చేయట్లేదు అంటారు. అలాగే 1 నెల ముందు కనుక మన పొదుగును మనం మర్దన చేసినట్లయితే ఆ పొదుగు నమ్మకంగా పెరిగి ఆ సన్నగట్లు కూడా కొంచెం పొదుగు చేసినట్లు మనం పశువు కనిపిస్తుంది. అలాగే కొన్ని పశువులు ఏనడానికి 10 రోజుల ముందు పొదుగును మనం ఎక్కువగా డ్రై చేసేస్తాము, డ్రైకో థెరపీ అంటారు. సహజంగా పొదుగు ముందు భాగంలో 10 రోజులకు ముందు నీరు కూడా దిగుతూ ఉంటుంది. ఆ నీరు దిగిపోయిందని అనుకుంటారు. ఇది ఏ విధమైన వ్యాధి కూడా కాదు. ఇది సహజ సిద్ధంగానే పొదుగు ముందు భాగంలో బొడ్డు భాగంలో వాటర్ దిగుతూ ఉంటుందండి. ఇది సహజంగానే వ్యాధి కాకుండా మామూలు లక్షణంగానే భావించాలండి.
4: డాక్టర్ గారు, ఇప్పుడు ఆవుల్లో గేదెల్లో చూడు కాలం ఎంత ఉంటుందండి, ఏదైనా తేడా ఉంటుందా?
5: గర్భం దాల్చిన దగ్గర నుంచి, చూడు కట్టిన దగ్గర నుంచి పశువు ఈనే వరకు గల కాలాన్ని చూడు కాలం అంటారు. దీన్నే గెస్టేషన్ పీరియడ్ అంటారు. ఆవుల్లో అయితే 9 మంత్స్ 9 డేస్ ప్లస్ ఆర్ మైనస్ 9 డేస్ ఉంటుంది. ఇది 280 రోజులుగా రైతు వారి అందరికీ తెలిసిందే. దాంతోపాటు గేదెల్లో అయితే 10 మంత్స్ 10 డేస్ ప్లస్ ఆర్ మైనస్ 300 రోజులు లేదా 310 రోజులకి గేదెల్లో అయితే మనకి ఈనే అవకాశాలు ఉంటాయండి.
4: డాక్టర్ గారు, చాలా మంది రైతు సోదరులు అడుగుతూ ఉంటారు, ఈ చూడు పశువులకి బెల్లం పెట్టచ్చా అండి? దానివల్ల ఏమైనా ప్రమాదం ఉందా?
5: చూడు పశువులకి చాలా మంది రైతులు బెల్లం తినిపిస్తూ ఉంటారండి. ఈ బెల్లం పెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. మామూలుగా అయితే వీనడానికి 3 వారాల ముందు ప్రతిరోజు మనం 300 గ్రాముల బెల్లాన్ని మనం తినిపించినట్లయితే 300 గ్రాముల బెల్లాన్ని కూడా ఉదయం 150 గ్రాములు, సాయంత్రం 150 గ్రాములు ఇవ్వాలండి. ఈ బెల్లంలో మనకు వచ్చేసి అధిక పోషక విలువలు కలిగి ఉంటాయి. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింకు, కాపర్, పొటాషియం అనే ఖనిజ లవణాలు ఉంటాయి. వీటితో పాటు మనకి ఎనీమిక్ కాకుండా ఈనిన తర్వాత పసుపు, దానికి బ్లడ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐరన్ కూడా ఉంటుంది. ఈ ఐరన్ హిమోగ్లోబిన్తో కలిసి రక్తం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి, దీంతోపాటు బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి పసుపు మనం ఈనడానికి 3 వారాల ముందు బెల్లాన్ని కనుక వాడినట్లయితే ఈ సమస్యలన్నింటిని మనం కొంచెం అరికట్టవచ్చు. ఇది కూడా మంచి పోషకాహారం కలిగి ఉంటుంది కాబట్టి అరుగుదల శక్తి కూడా బెల్లానికి కొంచెం బాగుంటుంది.
4: ఎంత పరిమాణంలో ఇవ్వాలండి
5: ఈ బెల్లాన్ని? మనం ఈనడానికి 3 వారాల మునుపు వరకు రోజుకి 300 గ్రాములు ఇవ్వాలండి. ఉదయం పూట 150 గ్రాములు, సాయంత్రం పూట 150 గ్రాములు ఇవ్వాలి. ఈ బెల్లాన్ని మనం దానాలో కలిపి కానీ లేకపోతే మనం వాటర్ రూపంలోనైనా సరే అందులో కలిపి కానీ ఇవ్వచ్చు.
4: అయితే బెల్లం ఇవ్వడం చాలా మంచిదండి చూడు పశువులకి. డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు మినరల్ మిక్చర్ అని మాట్లాడారండి వాటికి దాణా విషయంలో, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటండి, ఏమిటి దీనివల్ల లాభం?
5: మామూలుగా చూడు పశువుల్లో మినరల్ మిక్చర్ సహజంగానే చూడు దాల్చిందనగానే రైతు ప్రత్యేక శ్రద్ధ చూపించి దీనికి దానా విషయంలో కానీ దానాలో మినరల్ మిక్చర్ కలపడం కానీ చేస్తూ ఉంటాడండి. ఇది కొంతవరకు బాగానే ఉంటుంది. మనం సహజంగా మినరల్ మిక్చర్ చూడు కట్టిన తర్వాత ఈనడానికి 3 వారాల ముందు ఈ మినరల్ మిక్చర్ వాడకాన్ని మనం కొంచెం తగ్గించాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ బెల్లం కానీ ఇవి కానీ పెడుతూ ఉంటాం కాబట్టి దానికి కావాల్సిన పోషక విలువలు అన్నీ అంతా ఉంటాయి. ఈ మినరల్ మిక్చర్ వాడకాన్ని మనం ఆపేసినట్లయితే శరీరంలో పారాథార్మోన్ అనేది ఉత్తేజన చెంది యాక్టివేట్ అయ్యి ఈనే సమయంలో కాల్షియంని రిలీజ్ చేసి ఆ కాల్షియం రక్తంలో కలుస్తూ ఉంటుంది. తద్వారా ఈనిన తర్వాత మిల్క్ ఫీవర్ అని పాల జ్వరం అనేది రాకుండా మనం అరికట్టిన వాళ్ళం అవుతాం.
4: అయితే డాక్టర్ గారు, చూడు పశువులు సాధారణంగా ఏ నెలల్లో వాటికి ఏ లక్షణాలు కనిపిస్తాయండి?
5: చూడు పశువు సాధారణంగా మనం యదలక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. మామూలుగా చూడు గర్భం దాల్చిన తర్వాత మనం 45 రోజుల నుంచి 60 రోజుల వరకు మనం చూడు నిర్ధారణ చేస్తాము. ఆ రోజుల్లో మనం చూడు నిర్ధారించిన తర్వాత గర్భం ధరించిందని చెప్పేసి డాక్టర్ గారు నిర్ధారించిన తర్వాత మనం మళ్ళీ కూడా చూడుది అయిపోయింది కదా అని రైతులందరూ భావిస్తుంటారు. అయినప్పటికీ కూడా మనం 30 నుంచి గర్భం దాల్చింది అది ప్రెగ్నెంట్ యానిమల్ అయినప్పటికీ కూడా 30 నుంచి 40 రోజుల సమయంలో ఒకసారి యదలక్షణాలు చూపిస్తుంది. అది యదలక్షణాలు చూపించినప్పటికీ అది ఎదకొచ్చినట్టు కాదు, లోపల దూడ అలాగే పిండం అలాగే పెరుగుదల ఉంటుంది. అలాగే 3వ నెలలో కూడా ఒకసారి యదలక్షణాలు చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా 5వ నెల, 7వ నెల, 9వ నెలలో కూడా యదలక్షణాలు చూపిస్తుంది. ఈ విధంగా యదలక్షణాలు చూపించడానికి కారణం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. నార్మల్గా అయితే ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువగాను ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎక్కువగాను ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల మనకి యదలక్షణాలు కనిపిస్తాయి. దీనికి అనుగుణంగా రైతులందరూ కూడా ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. వాతం ఇంజెక్షన్ కింద రైతులు వాడుతూ ఉంటారు కాబట్టి ఈ యదలక్షణాలను మనం నివారించాలి.
4: అలాగే ఈ పశువులు ఈనిన తర్వాత అవి మళ్ళీ చూడయ్యే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు?
5: మామూలుగా పశువు ఈనిన తర్వాత రైతు వారి అందరూ కూడా మంచి నియమ నిబంధనలు పాటించిన తర్వాత అది ఎక్కువ మామూలుగా అయితే 10 నుంచి 17 రోజుల్లోనే ఎదకొచ్చేస్తూ ఉంటుంది. ఎదకొచ్చిన తర్వాత రైతు అప్పుడే వచ్చేసింది అనుకుంటాడు కానీ ఆ ఎదనే మనం నేచురల్ సర్వీస్ కానీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ చేయించకుండా ఫస్ట్ వచ్చిన ఎదన కనుక వదిలేసినట్లయితే తర్వాత మళ్ళీ ఒక 35 నుంచి 45 రోజుల వరకు మరొకసారి ఎదకొస్తుంది. ఈ ఎదకొచ్చినప్పుడు కనుక మనం దాంబు దగ్గర తోలికెళ్ళడం కానీ లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ చేయించినట్లయితే 90% కంటే ఎక్కువ శాతం అది చూడయ్యే అవకాశం కలిగి ఉంటుంది. లేదు దాని తర్వాత వచ్చే యద 45 నుంచి 60 రోజులకు వచ్చే యద కనుక మనం గుర్తించినట్లయితే ఆ యదలో కూడా మనం ఆంబు దగ్గర తోలికెళ్ళడం కానీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ డాక్టర్ గారి ద్వారా కానీ చేయించినట్లయితే 83% కంటే ఎక్కువ శాతం మనకి పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా 60 నుంచి 90 రోజుల్లో కనుక మనం యదలక్షణాలు గుర్తుపెట్టినట్లయితే అండ్ అప్పుడు కూడా 2-3 మంత్స్లో మనం యదలక్షణాలు గుర్తించినట్లయితే అప్పుడు కూడా మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ ఆమోద దగ్గర తోలికెళ్ళడం కానీ చేసినట్లయితే 75% వరకు మన పశువు చూడయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే 3 నెలల నుంచి 2-3 మంత్స్లో వచ్చిన ఏదైనా కనుక గుర్తించి మనం సమీప పశు వైద్యశాలకు వెళ్ళడం కానీ మామూలుగా అంబు ద్వారా కానీ కనుక మనం దానికి కృత్రిమ గర్భధారణ కానీ లేకపోతే అంబు ద్వారా మనం దాటించడం కానీ చేసినట్లయితే మనం పశువుని చూడు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏడాదికి ఒక దూడను పొందిన వాళ్ళం అవుతాము.
4: డాక్టర్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ చూడు పశువుల్లో అబార్షన్కి కొన్ని వ్యాధులు కారణం అవుతాయన్నారు, బ్రూసెల్లోసిస్ అలాంటివి. అయితే ఒకసారి వీటికి ఎలాంటి టీకాలు ఏ సమయంలో తీసుకుంటే వాటి నుంచి రైతు సోదరులు కాపాడుతారు ఆ పశువుల్ని కొంచెం వివరంగా తెలియజేయండి.
5: మామూలుగా చూడు పశువుల్లో మనం అబార్షన్స్ పోషకాహార లోపం వల్ల అని అనుకుంటున్నాము. మన పోషకాహార లోపం వల్ల ఏంటంటే మనం ఈస్ట్రోజన్ కంటెంట్స్ ఎక్కువగా ఉండే గడ్డి కానీ మేత కానీ ఎక్కువ వాడినట్లయితే దానివల్ల మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి తద్వారా మనకి అబార్షన్ అయిపోతూ ఉంటుంది. సూక్ష్మజీవుల వల్ల కలిగే ఈ బ్యాక్టీరియాల వల్ల వచ్చేసంటే బ్రూసెల్లోసిస్ అనేది మనం ఈ ఎద్దు మన ఆంబూతులో కానీ బ్రూసెల్లా సిస్ లక్షణాలు కలిగి ఉన్నట్లయితే అది బ్రూసెల్లా పాజిటివ్ బుల్ అయినట్లయితే దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కాకుండా న్యాచురల్గా అంబుద్ని దాటించినట్లయితే దాని నుంచి సహజ సంపర్కం ద్వారా మెయిల్ యానిమల్స్ నుంచి ఫీమేల్ యానిమల్స్కి బ్రూసెల్లోసిస్ అనేది సంభవిస్తుంది. దీనికి రావడం వల్ల బ్రూసెల్లోసిస్ అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ మనకి పశువులు అబార్షన్కి 7వ నెలలో అబార్షన్ అయిపోతూ ఉంటాయి. తద్వారా మనం అది బ్రూసెల్లా పాజిటివ్ యానిమల్ కింద గుర్తించవచ్చు. అట్లాగనే కాకుండా ట్రైకోమోనాసిస్ ఫీటస్ అనే ప్రోటోజోవా వల్ల కూడా మనకి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ప్రోటోజోవా వల్ల మనకి ఈ 4వ నెలలో అబార్షన్ అవుతూ ఉంటుంది. ఫైలేరియాసిస్ అలాగే బోదకాలు అలాగొచ్చేసి కాళ్ళు అన్ని వాపులు వచ్చేసి చూడే పశువు అయితే 9వ నెల అబార్షన్స్ అయిపోయినట్లయితే దాన్ని మనం ఫైలేరియాసిస్ కానీ ట్రీట్ చేస్తున్నాము. ఇది వీటన్నిటికీ కూడా మనం ఇప్పుడు ల్యాబ్స్ కూడా వచ్చేసినాయి, CADDL ల్యాబ్స్ అంటారు. వాటిలో మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుని దీనికి అన్ని కూడా మనం టెస్టులు చేయించుకున్న ద్వారా బ్రూసెల్లా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా కూడా మనం గుర్తించవచ్చు. వీటికి టీకాలు కూడా ఉన్నాయి. మామూలుగా 4 నుంచి 6 నెలల వయసు ఉన్న దూడలకి ఫీమేల్ కాప్స్కి బ్రూసెల్లోసిస్ టీకాలు కూడా ఉన్నాయి. బ్రూసెల్లా టీకా వచ్చేసి మనం లైవ్ బ్రూసెల్లా వ్యాక్సిన్ టీకా వేస్తున్నాం కాబట్టి టీకా వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఫీమేల్స్ యానిమల్స్కి దూడలకి టీకా వేయడం ద్వారా ఈ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి దాని లైఫ్ స్పాన్లో అది ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అదే దూడల్ని పుట్టి అది చూడదయ్యేంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఇంకెప్పటికీ కూడా బ్రూసెల్లోసిస్ లైఫ్లో ఎప్పటికీ కూడా రాకుండా మనం అరికట్టవచ్చు.
4: డాక్టర్ మహేష్ గారు, కొంతమంది రైతు సోదరులు ఏం చేస్తుంటారంటే ఒక చూడు కట్టినప్పటి నుంచి దాన్ని కొట్టడంలోనే దాన్ని ఉండే ప్లేస్లో కట్టేసి ఉంచుతారండి, ఇది ఎంతవరకు అలౌడ్ అంటారు? అంటే ఇప్పుడు చూడు కట్టిన తర్వాత దాన్ని అలాగే కట్టేసి ఉంచాలా లేదా కాస్త బయటికి తిప్పితే అది గడ్డిమేసి రావడానికి అవకాశం ఉంటుందంటారా?
5: చూడు పశువుని మనం మొదటి నుంచి మామూలుగానే అందరూ సాధారణంగా మిగతా పశువులతో పాటు బయటకు తీసుకెళ్ళిపోతూ ఉంటారండి. అది కొంతవరకు కొంచెం పర్వాలేదు. అది ఎప్పుడైతే 3 నెలలు దాటేసిన తర్వాత నుంచి కొంచెం ప్రాపర్ కేర్ తీసుకోవాలి. దానికి గుండ్రంగా శుభ్రంగా తిరిగే విధంగా చుట్టూరు తిరిగే విధంగా ఎక్కడైతే ఉందో అక్కడ కట్టుకుంటే సెపరేట్ చేసి వేరే చోట కట్టుకుంటే బాగుంటుంది. దాంతోపాటు దానికి మిగతా వాటితో పాటు దానా కాకుండా కొంచెం అదనంగా లోపల దూడ పెరుగుదలకు కూడా అవసరం కాబట్టి దానికి కూడా అదనంగా దానా సమకూర్చాలి. కింద కూడా బెడ్డింగ్ మనం ఇచ్చినట్లయితే ఏ విధమైన ఇబ్బంది లేకుండా పడుకుని లేచేటప్పుడు దూడ అడ్డం తిరగకుండా లేదా లోపల ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవాలి.
4: రైతు సోదరులకి చూడు పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి ఒకసారి సమ్మరైజ్ చేసి చెప్పండి.
5: చూడు పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే మనం 2-3 నెలల్లో చూడు నిర్ధారణ చేసుకుంటామండి. 2-3 నెలల్లో చూడు నిర్ధారణ చేసిన తర్వాత ఆ పశువు కనుక చూడుది అని డాక్టర్ గారు నిర్ధారించిన తర్వాత 3 నుంచి 6 నెలల్లో మనం ఎప్పుడైనా సరే ఒకసారి డీవార్మింగ్ చేసేసినట్లయితే మనం పొట్టలో జలగలు కానీ అవన్నీ ఏమీ లేకుండా దాన్ని మంచిగా చూసి ఆరోగ్యవంతంగా చూసినట్లు అవుతుంది. అది ఎటువంటి పోషక విలువలు అన్నీ కూడా అబ్జర్వ్షన్ అయ్యి తల్లి నుంచి బిడ్డకి పోషక విలువలు అన్నీ అందుతాయి. దాని తర్వాత 7 నుంచి 7.5 నెలల నుంచి మనం అదనంగా దాణా 1 కేజీ దాణా అందించినట్లయితే దూడ పెరుగుదలకు కూడా బాగుంటుంది. ఈనడానికి 2 నెలల ముందు పాలు పితకడం కూడా ఆపివేయాలి. ఆపివేసినట్లయితే దాన్ని డ్రైయింగ్ ఆఫ్ యానిమల్ అంటారు. అలా మనం పొదుగు డ్రై చేసినట్లయితే ఈనిన తర్వాత పొదుగు వాపు వ్యాధి రాకుండా మనం అరికట్టిన వాళ్ళం అవుతాము. దాని తర్వాత పాల దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈనడానికి ముందు ఈనిన తర్వాత 3 వారాలు బెల్లం తినిపించడం వల్ల కానీ మనం మంచి పోషక విలువలు అందించినట్లు అవుతాము. మినరల్ మిక్చర్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటే మంచిదండి.
4: చూడు పశువుల్లో డిస్టోకియా టార్షన్ అంటే గర్భాశయంలో మెలి తిరగడం వంటి రాకుండా ఉండాలంటే రైతు ఎటువంటి చర్యలు తీసుకోవాలండి?
5: చూడు పశువులు మామూలుగా సాధారణంగా అన్ని పశువులతో పాటు రైతులు తీసుకెళ్లిపోతూ ఉంటారు. మామూలుగా 8వ నెల వచ్చింది, 9వ నెల వచ్చింది అని కూడా తెలిసినా కూడా రైతులు సాధారణంగా యాక్టివ్ గానే ఉంది, పశువు ఇబ్బంది ఏమి పడట్లేదు అని తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు తీసుకెళ్లిపోతారో మిగతా పశువులతో పాటు, ఇవి ఎత్తు ప్రదేశాలకు వెళ్ళడం గానీ మిగతా పశువులతో పాటు ఆ చెరువులో కానీ కాలువల్లో కానీ దిగడం జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడైతే ఎత్తు ప్రదేశాల్లోకి వెళ్ళడం, చెరువు కాలువల్లో దిగడం వల్ల ఏమవుతుంది అంటే లోపల ఉన్న దూడ అడ్డం తిరగడం జరుగుతూ ఉంటుంది. లేకపోతే అట్లా ఉన్న పొజిషన్స్లో ఉండవలసిన స్థానంలో కాకుండా అవి స్థానాల్లో వివిధ మార్పులు వస్తూ ఉంటాయి. మామూలుగా డిస్టోకియా అంటే శరీర పరిమాణం పెరిగిపోవడం, ఉండవలసిన దానికంటే కొంచెం హెవీగా దూడ ఉండడం, కొంచెం బరువుగా ఉండడం. అలాగే మామూలుగా ఈనేటప్పుడు తలకాయ ముందు వచ్చి దాని తర్వాత ముందు కాళ్ళు ముందుకు రావాలి. ఇలా కాకుండా ముందు కాళ్ళు కొంచెం ఫ్లెక్షన్ అయ్యి అంటే వెనక్కి వంగి ఉంటాయి, అలాగే తలకాయ కూడా కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీన్ని ఏమో డిస్టోకియా అంటూ ఉంటారు. మనం ఈ చెరువులో కానీ కాలువలో కానీ దిగిపోవడం వల్ల కానీ, లేకపోతే మనం ఎత్తుకు తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ లోపల ఉన్న గర్భాశయం మెలి తిరిగిపోతుంది. దీన్ని టార్షన్ అంటారు. గర్భాశయం మెలి తిరిగిపోయినప్పుడు మనకి ఆ లక్షణాలు, రైతు ఈనమోపుకి వచ్చినప్పుడు తినడం కానీ తాగడం కానీ చేయదు, అలాగే గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, అలాగే పేడ కూడా వేయకుండా ఉంటుంది. కాబట్టి సంథింగ్ ఏదో ఇబ్బంది పడుతుంది పశువు అని రైతు గుర్తించి దాన్ని డాక్టర్ గారు తీసుకొచ్చినట్లయితే దాన్ని టార్షన్గా గుర్తిస్తారు. అది గర్భాశయం మిగిలి తిరిగింది అంటూ ఉంటారు. దాన్ని ఒక పొజిషన్ బట్టి చూసి దాన్ని మనం రిలీవ్ చేసుకోవచ్చు. ప్రొలాప్స్ అంటే దీన్ని గుడ్లమయ్యి వచ్చింది అంటూ ఉంటారు. లేకపోతే మనం ఈనిన తర్వాత గేది పెయ్యల్లో అయితే తులుసూరు వాటిల్లో అయితే ఈనేటప్పుడు ఫోర్స్గా దూడ రావడం, దూడలతో పాటు లోపల ఉన్న గుడ్ల మెయ్యి కూడా బయటకు రావడం జరుగుతుంది. దీన్ని ప్రొలాప్స్ అంటారు. ఇవి రాకుండా ముందు అది ప్రెగ్నెంట్ అయిన కాడ నుంచి మనం అది ఈనేంత వరకు దాన్ని కొంచెం మిగతా పశువులతో కాకుండా విడిగా వేరే చోట ఉంచి దానికి ఫ్రీగా గుండ్రంగా తిరిగేటట్టు ఉంచి మనం చెప్పిన పోషక విలువలన్నీ కలిగి ఉన్న దాణా విషయంలో కానీ దానికి అన్ని పశువుల్లో కాకుండా కొంచెం అదనంగా దూడ పెరుగుదలను కూడా దృష్టిలో ఉంచుకొని అదనంగా దాణా కూడా ఇచ్చినట్లయితే ఈ డిస్టోకియా కానీ టార్షన్ కానీ ప్రొలాప్స్ కానీ ఇవన్నీ ఏమీ రాకుండా, అలాగే మంచిగా మనం పొదుగు వాపు కూడా రాకుండా మంచి పాల దిగుబడిని మనం పొందవచ్చండి.
4: ధన్యవాదాలు అండి డాక్టర్ మహేష్ గారు. ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి పాడి రైతుల కోసం చూడు పశువుల్లో ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకుంటే అవి ఆరోగ్యంగా ఉంటాయి, మంచి ఆరోగ్యకరమైన పిల్లల్ని ఈంతాయి, అలాగే భవిష్యత్తులో కూడా అవి మంచి పాల దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉందో తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలండి.
5: థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
3: మీరు ఇంతవరకు చూడి పశువుల పోషణ మరియు లవణాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎస్ మహేష్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. పాడి పంటల కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
6: అజొల్లా అనేది నీటిపై తేలియాడే ఫెర్ను జాతికి చెందిన ఒక రకమైన మొక్క. ఈ మొక్కలను చెరువుల్లో, కాలువల్లో, వరి పొలాల్లో తరచుగా చూస్తూ ఉంటాము. వీటి ఆకులు 1-2 సెంటీమీటర్ల వెడల్పు, ఆకుపచ్చ రంగుతో త్రిభుజం లేదా బహుభుజం ఆకారాన్ని కలిగి ఉంటాయి. వీటి వేళ్లు 1 అంగుళం పొడవు, సన్నని తల వెంట్రుకల్లాగా నీటిలో వేలాడుతూ ఉంటాయి. ఈ ఆకుల్లో నివసించే ఆనబేనా అజొల్లే అనే నీలి ఆకుపచ్చ శైవలం ద్వారా గాలిలోని నత్రజనిని తీసుకుని తనలో దాచిపెడుతుంది. దీనిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మాంసపుకృత్తుల శాతం చాలా ఎక్కువ. అవసరమైన అమినో ఆమ్లాలు, బీటా కెరోటిన్లు, విటమిన్ B12లు, అలాగే కాల్షియం, భాస్వరం, పొటాషియం, ఇనుము, రాగి, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నీడలో ఆరబెట్టిన అజొల్లా పొడిలో 25% మాంసపుకృత్తులు, 15% మినరల్స్, 1.6% కాల్షియం, 0.5% భాస్వరం ఉంటాయి. అజొల్లా తయారీ విధానంలో అజొల్లా జాతిని ఎక్కడైనా చిన్న స్థలం ఉన్నా కూడా తక్కువ ఖర్చుతో సిమెంటు తొట్లలో గాని, టార్బలిన్ పరిచిన గుంటల్లో గాని సులభంగా పెంచుకోవచ్చు. అజొల్లా పెంచడానికి ముందుగా చదునైన నేలను ఎంచుకోవాల్సి ఉంటుంది. గుంట పరిమాణమైతే 5x4 మీటర్లు కలిగి 1 అడుగు లోతు వరకు ఉండాలి. నీరు నిల్వ ఉండేలా టార్బాలిన్ షీటు అంటే 24x18 అడుగుల గుంటలో పరచాలి. షీట్ మీద 10 నుంచి 15 సెంటీమీటర్ల సారం గల మట్టిని రాళ్లు, ముళ్ళు, గాజు పెంకులు జల్లించి పారవేసి సమంగా పరవాలి. గుంటను 3 వంతుల వరకు నీటితో నింపాలి. ఆవు పేడ 15 కిలోగ్రాములు, 30 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ కలిపిన ముద్దను 30

లీటర్ల నీటితో కలిపి జిగ్జాగ్ విధానంలో నీళ్ల మీద పొయ్యాలి. సూర్యకిరణాలు నేరుగా పడకుండా గుంటపైన షెడ్ నెట్ ను ఏర్పాటు చేసుకోవాలి. 5 కిలోగ్రాముల వరకు కలుపు లేని తాజా అజొల్లా కల్చరు ఈ బెడ్ మీద సమానంగా పడేలా నెమ్మదిగా

0: మిశ్రమాన్ని 15 రోజులకు ఒకసారి బెడ్ మీద కలుపుతూ ఉండాలి. అజొల్లా పెంపకంలో పాటించాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే, అజొల్లా బెడ్ మీద షెడ్ నెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. సూర్యకాంతి పడే పరిస్థితి ఉండకూడదు. ఇంకా బయట వీచే గాలుల నుంచి అజొల్లాను కాపాడుకోవాలి. దీనికోసం అడ్డుగా చీరలు లేదా షెడ్ నెట్స్ ఏర్పాటు చేసుకోవాలి. గోతిలో నీటి మట్టం ఒకేలా ఉండేలా జాగ్రత్త పడాలి. అజొల్లా వలన ఉపయోగాల విషయానికి వస్తే, పాడి పశువులకు, మేకలకు, గొర్రెలకు, అలాగే కోళ్లకు, కుందేళ్లకు, పందులకు, చేపలకు అజొల్లా మేపడం ద్వారా తక్కువ ఖర్చుతోనే రైతు అనేక ప్రయోజనాలు పొందుతారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పొలం కబుర్లు విన్నారు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సమయం 7:45. ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
1: ప్రధానమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి మీరందరు వినే ఉంటారు. అసలు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ఏ ఉద్దేశంతో పెట్టబడింది, దీనికి ఎవరు అర్హులు, మరి దీనికి ఏదైనా శిక్షణ ఇస్తారా, అట్లాగే రుణ సదుపాయం ఏమైనా దొరుకుతుందా మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేటువంటి పథకము ఈ చేతి వృత్తుల వారిని, సాంప్రదాయ కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడానికి మరియు వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ పథకాన్ని, అంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మరి లబ్ధిదారులకు ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది, అట్లాగే టూల్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రధానమంత్రి కౌశల కేంద్ర నిజామాబాద్ మేనేజర్ శ్రీ అల్లుల్లా మహేష్ కుమార్ గారు. మహేష్ కుమార్ గారు నమస్కారం.
2: నమస్కారం అండి.
1: మహేష్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంకి సంబంధించినటువంటి వివరాలు, అట్లాగే మీ దగ్గర ఎలాంటి శిక్షణ అందుబాటులో ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఓకే అండి. ప్రధానమంత్రి విశ్వకర్మ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది 17 సెప్టెంబర్ 2023 మన ప్రధానమంత్రి చేతుల మీదుగా లాంచ్ చేయబడ్డది. దీనికి 5 ఇయర్స్ పీరియడ్, అంటే 5 సంవత్సరాల పీరియడ్ దానికి గాను 13,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వెచ్చించారు. సో ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, స్కీమ్ ఒక మెయిన్ ఉద్దేశం ఈ ఆర్టిసన్స్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉంటారో, కుల వృత్తులు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే వెనకబడిపోతున్నారో, అలాంటి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, ఎలా అయినా

0: సపోర్ట్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. సో ఇప్పటివరకు చాలామంది ట్రైన్ అయ్యారు, వాళ్ళకి టూల్ కిట్స్ కూడా వచ్చినాయి, వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా అందింది. సో ఇంకా నడుస్తూనే ఉంది ఇది. 2028 వరకు ఈ స్కీమ్ అనేది ఉంది.
1: బాగుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ మరి చేతి వృత్తులు అంటే ఏ ఏ రంగాల వారికి ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది?
0: ముఖ్యంగా చెప్పాలంటే కుల వృత్తులు చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో మన పిఎం విశ్వకర్మ కింద 18 ట్రేడ్స్ ని ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే కార్పెంటర్ వాళ్ళు కావచ్చు, వడ్రంగి వాళ్ళు, దాంతోపాటు మన చాకలి ధోబి వాళ్ళు కావచ్చు, మళ్ళా మన విశ్వకర్మ వీళ్ళేమంటారు గోల్డ్ స్మిత్ కావచ్చు, గోల్డ్ స్మిత్ వాళ్ళు సునార్ అంటారు, మళ్ళీ స్కల్ప్టర్లని, స్టోన్ బ్రేకర్లని అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళని, ఇట్లా 18 కులాలు ఉన్నాయి. ఈ 18 కులాలలో వీళ్ళు ఎవరైనా అర్హులే. దీనికి ఏజ్ లిమిట్ లేదు. వీళ్ళు జస్ట్ ఆధార్ కార్డు తీసుకొని అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకొని ఆధార్ లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ తీసుకొని వెళ్ళి మీ సేవలు అప్లై చేస్తే వాళ్ళకి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అండి ప్రాసెస్. ఇంకా చెప్పాలి అని అంటే దీనికి ముఖ్యంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవకి వెళ్ళారు, అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి 3-step వెరిఫికేషన్ ఉంటుంది. అంటే 3 సార్లు వెరిఫికేషన్ ఉంటది. వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అదే వెరిఫికేషన్ మొబైల్లోనే అయిపోతుంది. ఒకటి జీపీ లెవెల్లో అయిపోతుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో, ఇంకొకటి డిస్ట్రిక్ట్ లెవెల్లో అవుతుంది, ఇంకొకటి స్క్రీనింగ్ కమిటీ అని ఉంది, స్క్రీనింగ్ కమిటీ ద్వారా కంప్లీట్ అయిపోతుంది. ఎవరైతే ఈ 3 సార్లు వెరిఫికేషన్ అయిపోయిందని వాళ్ళకి మెసేజ్ వస్తుంది, ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, లబ్ధిదారు ఉన్నారో, వాళ్ళకి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిందని అంటే వాళ్ళు 5 రోజుల ట్రైనింగ్ కి అర్హులు అన్నట్టు.
1: అచ్చా,
0: ఈ 5 రోజుల ట్రైనింగ్ దేని గురించి ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ నే తీసుకుందాం. కార్పెంటర్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే పాతకాలం పద్ధతిలో బాడ్షలు అంటారు అలాంటి చేతితో చేసే పనులు, దూగోడలు, ఇవన్నీ చేసే ఉండేవి. కానీ ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా తీసుకుంటే ఏమొచ్చింది, అన్ని ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయినాయి. హ్యాండ్ కట్టర్ కావచ్చు, రూటర్స్ కావచ్చు, ఇలాన్ని కూడా ఎలక్ట్రికల్ వచ్చేసినాయి. పాత పద్ధతులు ఏవైతే వాడుతున్నారో వాళ్ళు ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు, అంటే తొందరగా పని ఫినిష్ చేసి ఎక్కువగా సంపాదించలేకపోతున్నారు. దాని కారణంగా ఏంటంటే ఈ 5 డేస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇనిషియల్ గా ఒక రోజు అనేది ఒక చిన్న ఎగ్జామ్ ఉంటది, మళ్ళీ 5 రోజులు ట్రైనింగ్ ఉంటది. అంటే ట్రైనింగ్ దేని గురించి ఉంటది అని అంటే ఫస్ట్ డే ఓరియంటేషన్ సంథింగ్ అలా ఉండే, అంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి ఏంటనేది మొత్తం నేర్పించేసిన తర్వాత మిగతా 4-5 డేస్ ఏవైతే ఉన్నాయో ఆ డేస్ లో వాళ్ళకి కొత్త పనిముట్లు, ఎలక్ట్రానిక్ పనిముట్లు ఎలా వాడాలి, అండ్ చాలా మందికి ఫోన్ పే జీపేలు అనుకుంటే తెలీదు. సో వాటి గురించి కూడా ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తాము. ఫైనాన్షియల్ లిటరసీ అండ్ చాలా మట్టుకు బయట సైబర్ క్రైమ్స్ అవి ఇవి జరుగుతూ ఉన్నాయి, వాటిలో కూడా ఒక పార్ట్ ఉంది. వీళ్ళకు సపరేట్ ఒక బుక్ ఉన్నది, ప్రతి ట్రేడ్ కి ఒక బుక్ ఉన్నది, ఆ బుక్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా ఆ 5 డేస్ అయితే ట్రైనింగ్ ఇస్తాం. చాలా మందికి పిఎం విశ్వకర్మ గురించి డౌట్స్ ఉన్నాయి, మనం ఈ ఇంటర్వ్యూ ఎండింగ్ లో ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను.
1: బాగుంది మహేష్ గారు. ఇందాక మీరు ఒక మాట చెప్పినారు అంటే ఇది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 5 రోజుల ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఈ ట్రైనింగ్ అనేటువంటిది ఎక్కడ ఇస్తారు? జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇస్తారా, గ్రామాలలో ఇస్తారా, మండలాల్లో ఇస్తారా, ఎక్కడ ఉంటుంది?
0: యాక్చువల్ గా అయితే ఇనిషియల్ గా 2023 స్టార్ట్ అయినప్పుడు డిఫరెంట్ ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు, టీపీలు అంటారు వాళ్ళని. ఆ ట్రైనింగ్ పార్ట్నర్స్ మన నిజామాబాద్ లో తీసుకుంటే అప్పుడు 3-4 ఉండే, అంటే 3-4 ప్లేస్ లో ట్రైనింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే దాంట్లో ట్రైనింగ్ పార్ట్నర్ గా మేమున్నాము, అంటే పిఎంకేకే సెంటర్ ఉంది, నాక్ సెంటర్ ఉంది, అండ్ ఐటీఐస్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఫోన్ చేసి, అంటే బెనిఫిషియర్ కి ఫోన్ వస్తుంది, సో అండ్ సో ప్లేస్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి మీరు ట్రైనింగ్ తీసుకోవాలని వాళ్ళకే ఫోన్ వస్తుంది.
1: బాగుంది. అయితే మరి దీనికి రుణ సదుపాయం లేకపోతే వాళ్ళకి పనిముట్లు ఉచితంగా ఏమో ఇవ్వబడుతుందా? ట్రైనింగ్ పీరియడ్ లో ఏదైనా భోజన వసతి, ఇంకా ఏమన్నా ఉచిత స్టే ఇవ్వండి, ఏమన్నా అరేంజ్ చేస్తున్నారా వాళ్ళకి?
0: వీళ్ళకు ట్రైనింగ్ టైమ్ లో ఏమో ఉంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా దూరం నుంచి వచ్చారనుకోండి బెనిఫిషియరీ, వాళ్ళకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. హాస్టల్ ఉంటది విత్ ఫుడ్ ఉంటది. మేము ఉండలేము హాస్టల్లో అంటే వాళ్ళు బాక్స్ తెచ్చుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఈ ట్రైనింగ్ కి వచ్చినందుకు గాను డైలీ 500 రూపీస్ చొప్పున వాళ్ళకి అకౌంట్ లో పడతాయి. ఫైవ్ డేస్కి వచ్చినందుకు డైలీ 500 చొప్పున వాళ్ళకి అకౌంట్ లో పడితే టోటల్ 4,000 రూపీస్ పడతాయి. 3,000 రూపీస్ ఏమో వచ్చి అటెండ్ అయినందుకు, 1,000 రూపీస్ ఏమో ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి 4,000 రూపీస్ పడతాయి. బట్ ఈ టైం గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ 5 డేస్ అయిన తర్వాత 1 మంత్ లోపల పడతాయి వాళ్ళకి డబ్బులు. ఎలా పడతాయంటే, వాళ్ళు మీ సేవలు అప్లై చేసేటప్పుడు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ లో మాత్రం పడతాయి. మళ్ళీ ఈ 5 డేస్ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక సర్టిఫికేట్ వస్తుంది, ట్రైనింగ్ సర్టిఫికేట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అయితే కార్పెంటర్ సర్టిఫికేట్, ధోబి అయితే ధోబి సర్టిఫికేట్, సర్టిఫైడ్ అని ఒకటి వస్తుంది. ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ అంతా, ఏదైతే ట్రైనింగ్ పార్ట్నర్ దగ్గర ఉన్న లిస్ట్ అంతా బ్యాంకు వాళ్ళకు పోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, ఒక బెనిఫిషియరీ అనుకుందాం, నాకు బ్యాంక్ అకౌంట్ వినాయక్ నగర్ లో ఉంది SBI బ్రాంచ్ లో. సో అక్కడికి నా లిస్ట్ అనేది పోతుంది, పలానా మహేష్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు, లోన్ కి అర్హుడు, 100,000 రూపాయలు లోన్ కి అర్హుడు అని వెళ్తుంది. అప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు, చేసి మీకు PM విశ్వకర్మ ట్రైనింగ్ కంప్లీట్ అయింది కదండి, మీరు వచ్చి మా దగ్గర లోన్ అప్లై చేస్తారా అని వాళ్ళే ఫోన్ చేస్తారు. మనకు అవసరం ఉంటే వెళ్ళి లోన్ తీసుకుంటాం, లేదు అని అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే వాళ్ళు అడిగే ప్రూఫ్ ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ అయితే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకపోయి బ్యాంక్ లో చూపించాలి. ఆ బ్యాంక్ లో చూపిస్తేనే, అంటే ట్రైనింగ్ కంప్లీట్ అయితేనే మీన్స్ లోన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. అది
1: ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ట్రైనింగ్ కంప్లీట్ చేయాలా, ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది, ఈ సర్టిఫికేట్ ను చూసి మాత్రమే బ్యాంకు మీకు లోన్
0: ఇస్తుంది. దాంతోపాటు టూల్ కిట్ విషయానికి వస్తే 15,000 రూపాయలది సామాన్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ టైలర్ గానే తీసుకుందాం, మనం ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్తే చాలా కుప్పలు కుప్పలు PM విశ్వకర్మ సామాన్ ఉన్నది, టూల్ కిట్స్. ఎలా వస్తాయనంటే, ఎప్పుడైతే మనం ఆధార్ కార్డ్ పెట్టి మీ సేవలు అప్లై చేస్తామో, అప్లై చేసిన వెంటనే మీరు టూల్ కిట్ కి అర్హులు. మీరు ట్రైనింగ్ కి రాకున్నా పర్లేదు, మీరు ఏం చేయకున్నా పర్లేదు, జస్ట్ అప్లై చేస్తే 15,000 రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టూల్ కిట్ అనేది వస్తుంది. సో దాంట్లో మంచి మెషినరీ ఉన్నది. ఇప్పుడు టైలర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాళ్ళకి ఐరన్ బాక్స్ వస్తున్నది, ఐరన్ చేసే స్టాండ్ వస్తున్నది, అండ్ టైలర్ మెషిన్ వస్తున్నది, కుట్టు మెషిన్, ఇవన్నీ వస్తున్నాయి. సో దీనికి మనం ఎలాంటి పైసలు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎలా వస్తుంది అంటే, టూల్ కిట్ మన అడ్రస్ ఏదైతే ఉంటుందో, ఆధార్ కార్డ్ అడ్రస్, మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. అండ్ మీరు టూల్ కిట్ తీసుకోవాలి అని అనుకుంటే మీకు ఫోన్ వస్తుంది పోస్ట్ ఆఫీస్ నుంచి. పోస్ట్ ఆఫీస్ ఫోన్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, OTPలు చెప్పడం కానీ, లేకపోతే ఫొటోస్ వీడియోస్ అండ్ అలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అయిన తర్వాత మీకు టూల్ కిట్ అనేది ఇచ్చేస్తారు. డైరెక్ట్ పోస్ట్ లోనే వస్తుంది టూల్ కిట్ అనేది, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వరు. చాలా మట్టుకు నేను విన్నది ఏంటంటే, బయట ఫ్రాడ్ ఏం జరుగుతున్నది అంటే, మేము మీకు టూల్ కిట్ ఇస్తాం, మాకు 2,000 ఇవ్వండి, మాకు 3,000 ఇవ్వండి టూల్ కిట్ ఇస్తామని. సో ఇలాంటి విషయాలు నమ్మకూడదు. మీకు డైరెక్ట్ గవర్నమెంట్ పోస్ట్ లో మీ అడ్రస్ కి టూల్ కిట్ అనేది పంపిస్తుంది. క్లియర్?
1: బాగుంది. అయితే ఇక ఈ రుణ సదుపాయం తీసుకుని అర్హులైనటువంటి వాళ్ళు రుణం తీసుకొని దాని పేమెంట్ ఎట్లా చేయాల్సి ఉంటుంది?
0: అయితే రుణ సదుపాయం అంటే లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే, యాక్చువల్ గా PM విశ్వకర్మ కింద 3 lakhs లోన్ ఇవ్వాలి. దీన్ని 2 tranches చేశారు, అంటే 2 installments అంటారు కదా అలా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటంటే 1 lakh. ఎలా అంటే, 5 days ఎవరైతే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 1 lakh. ఇది 18 months లో కట్టేయాలి, EMI రూపంలో. వడ్డీ చాలా తక్కువ, 5%, దాదాపు 30 paisa కంటే తక్కువ అనుకోండి, ఇంకా 27 paisa 28 paisa అలా పడుతుంది. సో 5% అంటే 18 months లో వాళ్ళు 5,000 ఎవ్రీ మంత్ అలా కట్టుకుంటే, 5,000 చేంజ్ అలా కట్టుకుంటే అయిపోతుంది. సో ఈ 1 lakh ఎవరిదైతే ఫినిష్ అయిపోతుందో, మళ్ళా వాళ్ళకి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళా 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ లో హెవీ మెషినరీ ఉంటది కదా, హెవీ మెషినరీ. ఇప్పుడు ఒక వుడ్ కట్ చేయాలనుకుంటే కార్పెంటర్ హ్యాండ్ కట్టర్ వాడతాడు, ఇంకా పెద్ద పెద్ద వుడ్స్ కట్ చేయాలంటే పెద్ద పెద్ద మెషినరీ ఉంటుంది, వాటి గురించి 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఆ 15 రోజులు ట్రైనింగ్ అటెండ్ అయినందుకు వాళ్ళకి 7,500 రూపీస్ వస్తాయి. మళ్ళీ 36 months కి గాను 2 lakhs rupees లోన్ అనేది వస్తుంది. ఈ 15 డేస్ ట్రైనింగ్ కి గాను 7,500 రూపాయలు వస్తాయి, అలాగే 2 lakhs rupees లోన్ వస్తుంది. ఈ PM విశ్వకర్మ బెనిఫిట్ ఏంటంటే, ఈ 3 lakhs లోన్ అనేది వస్తుంది. అప్పుడు కూడా ఇప్పుడు మనం ఏదైతే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నామో దాన్ని బేసిక్ ట్రైనింగ్ అంటాం, ఒకవేళ 15 రోజులు ట్రైనింగ్ ఇస్తే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అంటాం.
1: సో ఇప్పుడు బేసిక్ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ చేస్తే దాదాపు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా 300,000 రూపాయలు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది అంటారు.
0: అవునండి,
1: బాగుంది.
0: సో ఇవండి, ఇంకా మీరు పర్టికులర్ గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని అంటే పిఎం విశ్వకర్మ వెబ్సైట్ లోకి వెళ్తే మనకు అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉన్నాయి, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. గూగుల్లో జస్ట్ పిఎం విశ్వకర్మ అని కొడితే అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ వస్తాయి అండ్ ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటాయి.
1: సో అక్కడికి మనం టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి మనం మనకున్న డౌట్స్ ని క్లారిఫై
0: చేసుకోవచ్చు.
1: బాగుంది మహేష్ గారు, ఈరోజు చక్కగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను మన స్టూడియోకి పిలిచి మా పిఎం విశ్వకర్మ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి.
2: ఇంతవరకు మీరు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన గురించి నిజామాబాద్ ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం మేనేజర్ అల్లోళ్ళ మహేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ సిహెచ్ఓ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరి ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు. ఈ కార్యక్రమంలో మీరు కూడా వాట్సాప్ చేయాలంటే మీరు వాట్సాప్ చేయవలసిన మా వాట్సాప్ నెంబర్ 7901084415. కార్యక్రమంలో ఇవాళ మన మొదటి వాట్సాప్ రిక్వెస్ట్, నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాదిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్ మస్తానయ్య, కుమారి మౌనిక, సంపూర్ణమ్మ, రమణమ్మ మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి నకాష్ అజీజ్, దేవిశ్రీ ప్రసాద్ అలాగే హరిప్రియ ఆలపించినటువంటి గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ

0: DJ Vireya.
1: அதிரு போனாதி பார்ட்டி
2: பார்ட்டி
3: వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. అమణికుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్ మరియు సాయి కిరణ్ వీరు కోరుకుంటున్నారు. విప్లవ సంఘం చిత్రం నుంచి శైలజ నందమూరి రాజా ఆలపించగా సంగీతం చక్రవర్తి, సాహిత్యం వంగపండు.

0: అంటే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు కార్యక్రమంలో తర్వాతి వాట్సాప్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి మరియు రాజు వీరు కోరుకుంటున్నారు భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి ఒక మంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ. మరి వీరి కోసం ఈ చిత్రం నుంచి కపిల్ కపిలన్ అలాగే శ్రేయ ఘోషల్ ఆలపించిన బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం.

0: షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో ఇప్పుడు మరొక వాట్సాప్. నిజామాబాద్ జిల్లా ఒమేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అబేద మరియు ఆయేషా వీరు కోరుకుంటున్నారు. తలంబ్రాలు చిత్రం నుంచి పి సుశీల మరియు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన యుగల గీతం.

వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో ఇప్పుడు మరొక వాట్సాప్. నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు అలాగే ఫ్రెండ్స్, వీరు కోరుకుంటున్నారు, డాడీ చిత్ర నుంచి ఉదిత్ నారాయణ్ మరియు చిత్ర ఆలపించిన యుగల గీతాన్ని మాకోసం ప్రసారం చేయండి అంటూ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుంటున్న సినీ గీతాలు. వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం కూడా ముగింపు సమయానికి వచ్చేసింది కాబట్టి సో ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతల పేర్లను ఒకసారి విని తర్వాత అందరి కోసం చివరిగా ఒక పాటనేది విని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మి మరియు విశాల్ గారు మనకు మెసేజ్ చేశారు. అండ్ అలాగే హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి జేరుపోతుల బుచ్చయ్య గారు మనకు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు మరియు గంగా భవాని గారు మెసేజ్ చేశారు. మహబూబ్ నగర్ నుంచి లక్ష్మీకాంత్ రవలి, పులిపాటి సత్యవతి, పులిపాటి వెంకటేష్ మనకు మెసేజ్ చేశారు. అండ్ అలాగే వీరితో పాటు నెల్లూరు పొదలుకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి సోమనాథం జనార్దనరావు, వణజమ్మ, ఓబులమ్మ మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ భాషా మరియు కుటుంబ సభ్యులు మెసేజ్ పంపించారు. అండ్ వీరితో పాటు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి ఓజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగటి పాండు మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ పంపించారు. అలాగే ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి మరియు కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నుంచి మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ మరియు అన్విత మెసేజ్ చేశారు. అలాగే విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు మెసేజ్ పంపించారు. అలాగే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, బండి శ్రీను మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. సో ఇవాళ మనకు మెసేజెస్ పంపించినటువంటి శ్రోతలందరి కోసం కార్యక్రమంలో చివరి పాటగా ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా ఈ చిత్రం నుంచి సూపర్ డూపర్ సాంగ్ మీకోసం.

దేవరా చిత్ర నుంచి అనిరుద్ధ్ సంగీత సారథ్యంలో శిల్పారావు ఆలపించిన బ్యూటిఫుల్ ట్రెండీ సాంగ్ని అయితే మీరు ఇంతవరకు విన్నారు. అండ్ ఇది ఈనాటి వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మన ఆకాశవాణి శ్రోతలు కోరుకునేటువంటి రమణీయమైన సినీ గీతాలు. ఇంతటితో ఈనాటి వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాలలో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ఈరోజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక భాష, సంస్కృతి, పర్యావరణాన్ని పరిరక్షించే ప్రత్యేక బాధ్యత విశ్వవిద్యాలయంపై ఉందని చెప్పారు. విద్య ద్వారా తమను తాము శక్తివంతులుగా తీర్చిదిద్దుకుని సమాజం, దేశ శ్రేయస్సు కోసం కృషి చేయాలని విద్యార్థులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. సిక్కిం తన సహజ సౌందర్యం, సంస్కృతి, జీవ వైవిధ్యం కారణంగా ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని అన్నారు. 2016లో సిక్కిం భారతదేశపు మొట్టమొదటి పూర్తి సేంద్రీయ రాష్ట్రంగా అవతరించడం గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు. అభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ రెండూ కలిసి సాగగలవని సిక్కిం నిరూపించిందని ద్రౌపది ముర్ము పేర్కొంటూ,
1: నార్త్ ఈస్ట్ కా వికాస్ దేశ్ కి సమగ్ర వికాస్ కే లియే అనివార్య హే. పూర్వోత్తర క్షేత్ర కా వికాస్ ఔర్ రాష్ట్రీయ వికాస్ కే లక్ష్య ఆపస్ మే జుడే హుయే హే. యహాన్ కే యువాఓ మే అసీమ్ ప్రతిభా హే. సిక్కిం సహిత అన్య రాజ్యో సే ఆయే హుయే విద్యార్థియో సే మే ఆగ్రహ కర్నా చాహుంగి కి ఆప్ సబ్ ఏక్ దూసరే కే సంపర్క్ మే రహే ఔర్ మిల్ జుల్ కర్ రాష్ట్రీయ వికాస్ మే యోగదాన్ దేనే కా భావనా మే ఆగే బఢే.
0: దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం కావాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం పోస్ట్ ద్వారా దేశ ప్రజలకు కోరారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు నీటిని తమ వెంట తీసుకువెళ్లాలని, అలాగే తగినంత నీరు త్రాగాలని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల రోజువారీ జీవితంలో ఈ అధిక ఉష్ణోగ్రతలు ఇబ్బందులు పెడుతున్నాయని అన్నారు. మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని, వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జంతువులు, పక్షులను దృష్టిలో ఉంచుకొని ఇళ్ల బయట పైకప్పులపై నీటితో నింపిన ఒక చిన్న పాత్రను ఉంచాలని కోరారు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకరించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడిఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి 25,530 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చులు, భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిఈఏ నిర్ణయించింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరిస్తూ,
2: ఈ సుధార్ హే పీడిఎస్ కే సిస్టమ్ మే, పూరే డెలివరీ సిస్టమ్ మే, లాజిస్టిక్స్ మే, ట్రాన్స్పోర్టేషన్ మే, మటీరియల్ హ్యాండ్లింగ్ మే ఔర్ పీడిఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ హై. ఔర్ పీడిఎస్ ఏక్ ఐసీ వ్యవస్థ హై జిస్మే కేంద్ర ఔర్ రాజ్య మిల్కర్ హీ సారా కామ్ కర్తే హై. దూర్ దరాజ్ కే క్షేత్ర హో, మహిళాయే హో, వంచిత్ హో, సబ్కో కవర్ కియా జాతా హై.
0: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలను అభ్యసించాలని సిబిఎస్ఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. 1 జూలై నుంచి దీనిని అమలు చేయాలని తీర్మానించింది. సిబిఎస్ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ఈ క్రమంలోనే సిజెఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం కేంద్రం సిబిఎస్ఈ ఎన్సిఈఆర్టీలకు ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా 2వ రోజున టొరంటోలో కెనడాకు చెందిన సీనియర్ వ్యాపార వర్గాలు పెట్టుబడిదారులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలను ప్రోత్సహించడం ఈ సమావేశాల లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా పీయూష్ గోయల్ కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిందర్ సిధును కలిశారు. భారత్ కెనడాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాల గురించి చర్చించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $50 మిలియన్లకు విస్తరించడం, ఈ ఏడాది చివరి నాటికి సిఏపిఏ చర్చలను ముగించడం అనే తమ ఉమ్మడి లక్ష్యాన్ని ఇరు వర్గాలు పునరుద్ఘాటించాయని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా టొరంటోలో ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ వ్యాపారం, సాంకేతికత, విద్యారంగం, ఆవిష్కరణలు, సామాజిక నాయకత్వం వంటి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం విలువలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రవాస భారతీయులు నిలబెడుతున్నారని ప్రశంసించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీన్ని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని, చట్టబద్ధమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ

0: ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. దేశంలోని ఉత్తర మధ్య భారతదేశం అంతటా తీవ్రమైన వడగాలుల్లో పరిస్థితులు కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యిందని పేర్కొంది. రాజస్థాన్లోని 5 జిల్లాల్లో వడగాలుల పరిస్థితుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ఐఎండీ జారీ చేసింది. జోధ్పూర్, బికనీర్, కోటా డివిజన్లోని కొన్ని ప్రాంతాలతో పాటు శెఖావతి ప్రాంతంలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల గురించి ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శక్తికాంత్ మిశ్రా తెలియజేస్తూ,
1: టుడే హీట్ వేవ్ సీమ్ రెడ్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ సెంట్రల్ అండ్ నార్త్ వెస్ట్ ఇండియా డ్యూరింగ్ నెక్స్ట్ 2-3 డేస్. రిడక్షన్ ఇన్ మాక్సిమం టెంపరేచర్ అండ్ అబేట్మెంట్ ఆఫ్ హీట్ వేవ్ కండిషన్స్ ఆర్ లైక్లీ ఫ్రమ్ 29th May. ఐసోలేట్ హెవీ టు వెరీ రెయిన్ఫాల్ లైక్లీ ఓవర్ నార్త్ ఈస్ట్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఇండియా, ఎస్పెషలీ డ్యూరింగ్ నెక్స్ట్ 2 డేస్ ఓవర్ నార్త్ ఈస్ట్ అండ్ అడ్జోయినింగ్ ఈస్ట్ ఇండియా అండ్ ఓవర్ సౌత్ వెస్ట్ ఇండియా ఆన్ టుడే, దట్ ఈస్ 27th May, అండ్ ఓవర్ తమిళనాడు డ్యూరింగ్ 27 to 29. మోడరేట్ టు సీవియర్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ విత్ స్క్వాలీ విండ్స్ ఇస్ వి రీచింగ్ అప్ టు 70 kmph ఓవర్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 28 to 30th May.
0: ఐపీఎల్లో భాగంగా పంజాబ్లోని ముల్లాన్పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. ఇందులో గెలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్తో ఈ నెల 29న 2వ క్వాలిఫైయర్లో ఆడుతుంది. ఓడిన జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తుంది. ముఖ్యాంశాలు మరోసారి. దేశ సమగ్ర ప్రగతికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి అత్యంత కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కెనడా పర్యటనలో భాగంగా టొరంటోలో వ్యాపార వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి అనాథ నాటిక వింటారు. రచన శ్రీ పాషం గోపాలకృష్ణమూర్తి. నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మిల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. వినండి అనాథ నాటిక.
2: అన్యాయం చేసిపోయావా దేవుడా, దేవుడా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలరా దేవుడా, దేవుడా, దేవుడా, దేవుడా.
3: పెద్దమ్మా, పెద్దమ్మా.
2: వచ్చావా కొడుకా? యావండి, అబ్బాయి సుధాకర్ వచ్చాడు చూడండి.
4: అత్తయ్య గారు.
2: అయ్యో అయ్యో, నా కూడా సుమిత్ర కూడా వచ్చింది చూడండి చూడండి. ఏమండి, అయ్యయ్యో, నా దేవుడు నన్ను విడిచిపెట్టి ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడో చూడమ్మా సుమిత్ర.
3: పెదనాన్నగారు ఎలా పోయారు పెద్దమ్మా?
2: నిదట్లోనే పోయారు నాయన. ఎప్పుడూ ప్రొద్దున్నే లేసే మనిషి బారెడు ప్రొద్దెక్కినా లేవకపోతే కాఫీ పెట్టిన తర్వాత లేపాను నాయన. ఇంకెక్కడ కాఫీ నాయన, అది తాగటానికి ఆయన లేస్తేగా. వెంటనే నీకు ఫోన్ చేయించాను నాయన.
5: అయ్యయ్యో అత్తయ్య గారు, మావయ్య గారు తలవైపు దీపం మలిగేట్లుగా ఉంది, నేను సరిచేస్తాను అన్నట్టు ముక్కుల్లో దూది పెట్టలేదేమిటండి, కుళ్ళటం మొదలైంది అనుకుంటా. బా, వాసన వస్తోంది.
2: నా తల్లే నా తల్లే, అదుగో ఆ గూట్లో దూదుంది తీసుకొచ్చి పెట్టమ్మా.
5: అలాగే అత్తయ్య.
2: ఎంతైనా నా కోడలికి ఎంత బాధ్యత. మీ మావయ్య గారు అప్పుడప్పుడు అంటుండేవారు, నా అన్న కోడలైనా నా సొంత కోడలతో సమానం అని.
5: కాదు కాదు, నా సొంత కూతుళ్ళాంటిది అనేవారు.
2: అంతేకాదు, సుమిత్ర కజ్జికాయలు ఎంత బాగా చేస్తుందో ఒకసారి పిలిపించమే అనేవారు. నీ చేత్తో వండిన కజ్జికాయలు తినకుండానే పోయారమ్మా మీ మావయ్య.
5: ఊరుకోండి అత్తయ్య గారు, ఊరుకోండి. ఎంత ఏడిస్తే మాత్రం పోయిన వారు తిరిగి వస్తారా? గుండె దిటవు చేసుకోండి అత్తయ్య గారు.
2: నాకున్న ఒక్కండా పోయిన తర్వాత నేనెవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలమ్మా? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్తే బాగుండును కదా.
3: పెద్దమ్మా, అవే మాటలు. నీకు అండలేకపోవడం ఏమిటి? నీ కొడుకు నేను లేనా, నీ కోడలు లేదా?
5: అత్తయ్య గారు, ఇంకోసారి మీరు ఇలా మాట్లాడితే నేను ఊరుకోను.
2: నేనేమన్నానమ్మా?
5: అదే, నాకెవ్వరూ లేరు, నేను అండలేని దాన్ని అనే మాటలు ఇంకొకసారి అన్నారంటే నా కోపం వస్తుంది తెలుసా?
2: నా తల్లే నా తల్లే, నిజమేనమ్మా, నాకెవ్వరూ లేకపోవటం ఏమిటి? మీరు లేరు, ఇంకెప్పుడు అలానలేమ్మా.
3: అవును పెద్దమ్మా, ఇక్కడెవరూ లేరేంటి? చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నిన్ను పలకరించడానికి రాలేదా?
2: అయ్యో, రాకపోవటం ఏమిటి నాయన, అందరూ వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళు ఊరికే ఉండకుండా ఊరికే హడావడి చేస్తున్నారు, శవాన్ని తీసేయండి శవాన్ని తీసేయండి అంటూ. అప్పుడు నేనేమన్నానో తెలుసా? కాస్త ఆలస్యమైనా నా కొడుకు వస్తాడు, అతనే నా భర్తకు దహన సంస్కారాలు చేస్తాడు అన్నాను. ఆ మాటకి వాళ్ళకి కోపం వచ్చింది నాయన.
5: కోపం ఎందుకు వచ్చింది అత్తయ్య గారు?
2: అదేనమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చచ్చారో బతికారో చూసిపోవటానికి ఒక్కసారైనా రాని వాళ్ళు ఇప్పుడొస్తారా అన్నారు. ఆ మాటకి నాకు కోపం వచ్చి చడామడా తిట్టాను. దాంతో కోపం వచ్చి అంతా వెళ్ళిపోయాను నాయన.
3: పెదనాన్నగారి శవాన్ని మొయ్యటానికి నలుగురు మనుషులు కావాలిగా పెద్దమ్మా.
2: కూలి డబ్బులు పారేస్తే నలుగురేమిటి నాయన, 40 మంది వస్తారు. నాయన సుధాకర్, నువ్వు ఆ పంచు నాయన, ఇవిగో 10,000 రూపాయలు.
3: డబ్బులేం అవసరం లేదు పెద్దమ్మా, డబ్బు నా దగ్గర ఉంది.
2: అయ్యయ్యయ్యో, అదేమిటండి డబ్బులు వద్దంటారు? అత్తయ్య గారు తన భర్త దహన సంస్కారాలు చేయటానికి తన డబ్బే ఖర్చు పెట్టాలనుకుంటూ ఉంటే?
5: మరే నాయన, ఉన్నంతలో ఆయన బతుకుండగా నాకే లోటు చేయలేదు. ఆయన డబ్బుతోనే ఆయన గారి అంతిమయాత్ర జరిపించు నాయన.
3: సరే పెద్దమ్మా, నువ్వు బాధపడతావని తీసుకుంటున్నాను.
2: అబ్బో, తీసుకోవచ్చులే ఉండండి, మీకు అంతా తొందరే.
5: అదేమిటమ్మా సుమిత్ర, తొందరేమి లేదంటావు? శవాన్ని ఎంతసేపు ఇంట్లో పెట్టుకుంటా? ఇంకా రావాల్సిన వారు కూడా ఎవ్వరూ లేరు. అబ్బాయి, నువ్వు వెళ్ళు.
2: అత్తయ్య గారు, మొన్న ఈ మధ్యన మా ఇంటి దగ్గర మావయ్య గారిలాగే ఒక ముసలాయన చనిపోయాడు. ఆయనకు కూడా పిల్లలు లేరు. అప్పుడు చనిపోయిన ఆయన తమ్ముడు కొడుకు వచ్చి తలకొరివి పెట్టాడు. అప్పుడు ఆయన భార్య తన ఆస్తి మొత్తం తలకొరివి పెట్టిన అతని పేరును వ్రాసి ఆవిడ వెళ్ళి అతని ఇంట్లోనే ఉండిపోయింది అత్తయ్య గారు.
5: అంటే ఇప్పుడు నేను కూడా నాకున్న 2 ఎకరాల పొలం, ఈ ఇల్లు మీ పేరుతో రాసి నేను వచ్చి మీ ఇంట్లో ఉండాలంటావు, అంతేనా?
2: మీకు మాత్రం ఎవరున్నారు అత్తయ్య గారు? మేము తప్ప. మీరు ఇక్కడ ఒంటరిగా ఉండే బదులు చక్కగా మా ఇంటికి వచ్చి మనవడు మనవరాలితో ఆడుకుంటూ హాయిగా ఉండక?
5: నేను కూడా ఇక్కడే నా దేవుడు పోయిన ఈ ఇంట్లోనే తను చాలిస్తాను, కానీ ఎక్కడికి రాను. నాయన సుధాకర్, నువ్వు వెళ్ళు నాయన. అదేమిటి నాయన, డబ్బు తీసుకుని అంతిమయాత్రకు సన్నాహం చేయమంటే సుమిత్ర ముఖవైపు చూస్తూ అలా నుంచుంటావే?
3: అలాగే వెళ్తాను కాని పెద్దమ్మా, వారసుడినైన నేను పెదనాన్నకు కర్మకాండ నిర్వహిస్తే ఆయన ఆస్తి మొత్తం సుమిత్ర చెప్పినట్లు నాదవుతుందా?
5: అబ్బా, శవాన్ని ముందు పెట్టుకున్న ఆస్తులు గోలేమిట్రా సుధాకర్, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, వెళ్ళు నాయన.
2: అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకోవడానికి ఏముంటుంది అత్తయ్య గారు? అదేదో ఇప్పుడే అనుకుంటే బాగుంటుంది.
5: సుమిత్ర, ఏమిటమ్మా నువ్వు కూడా వేళాకోళ్ళానికి ఇదా సమయం, ముందు వాణ్ణి వెళ్ళనివ్వు.
2: అయ్యో అత్తయ్య గారు, పెద్దవారు పూజ్యులు, మీతో నేను వేళాకోళం ఆడతానా?
5: అంటే నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా?
2: సీరియస్గా నిజంగానే మాట్లాడుతున్నాను అత్తయ్య గారు.
5: సరే, ఇంతకీ నువ్వు చెప్పేదేమిటో కాస్త అర్థమయ్యేలాగా వివరంగా చెప్పు.
2: ఇంకా వివరంగా చెప్పేదేముంది అత్తయ్య గారు? మావయ్య గారు తన తదనంతరం ఉన్న ఆస్తి మీకు చెందేటట్లుగా వ్రాస్తారు కదా, అలాగే ఇప్పుడు మీరు ఆస్తి మొత్తం మా పేరుతో వ్రాయండి అత్తయ్య గారు.
5: నేను బ్రతుకుండగా ఎలా రాస్తానమ్మా?
2: చనిపోయిన తర్వాత వ్రాయలేరు కాబట్టి.
3: నిజమే పెద్దమ్మా, ఒకవేళ నువ్వు ఆస్తి నీ తదనంతరం అని వ్రాసినా మన దాయాదులు మాకు వాటా ఉందంటూ వస్తారు, అప్పుడు అందరం శకపొట్లు పట్టాలి.
5: అందుకని ఉన్నదంతా మీ పేరుతో రాసి నేను అడుగు తినాలా?
2: అయ్యయ్యో, అంత కర్మ మీకెందుకు పడుతుంది అత్తయ్య గారు? మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోవడానికి మేము లేవటండి.
5: అయ్యో, ఇంతవరకు మేము

0: ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: పిచ్చి పెద్దమ్మా, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది చెప్పు. సింపుల్ విషయం అర్థం కాలేదా? ఇప్పుడు పెదనాన్నకు తలకొరువు పెట్టిన నాకు నీ యావదాస్తి చెందుతుందని అర్థం. అర్థమైందా?
0: ఇదిగో సుధాకర్, ఆస్తులు గీస్తులు ఏమీ మీ పేరుత రాయను. అంతగా కావాలంటే తలకొరువు పెట్టినందుకు నీకు 50,000 రూపాయలు ముట్ట చెప్తాను. ఏమంటావు?
2: ముష్టి వేస్తున్నారా అత్తయ్య గారు?
0: అమ్మా సుమిత్ర, నీకు ముష్టి వేసే స్తోమత నాకెక్కడదమ్మా. నువ్వు లక్షాధికారి బిడ్డవు, అయినా ముష్టి ఎవరైనా 1,000,000 రూపాయలు వేస్తారా ఏమిటి? అలా ఎవరికైనా నువ్వు వేస్తావేమో కానీ నేను వేయలేనమ్మా. 50,000 రూపాయలు ముష్టి అంటే మాటలా?
1: అబ్బా పెద్దమ్మా, పెద్దదానివి వయసు అయిపోయిన దానివి ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోకుండా మాట్లాడతావే.
0: అంటే ఏమిట్రా నువ్వు అనేది? నువ్వు ముసల్దాని అయిపోయావు, నీకు డబ్బు ఆస్తి ఎందుకు అనేగా?
1: నిజం అదేగా పెద్దమ్మా.
0: వయసు అయిపోయినా వయసులో ఉన్నా ఈ రోజుల్లో ఎవ్వరూ ఎవరిని చూడటం లేదు నాయన. చివరికి కడుపును పుట్టిన బిడ్డలు కూడా అదే డబ్బుంటే అందరూ ఎక్కడ లేని ప్రేమ వలకపోస్తారు, అత్తయ్య చెక్కయ్య అంటూ.
2: అంటే అంటే మీ ఉద్దేశం నాది నిజమైన ప్రేమ కాదేనా అత్తయ్య గారు?
1: అబ్బా పెద్దమ్మా, నువ్వన్నట్లుగానే ఈ రోజుల్లో ఎవరికి ఎవరి మీద ప్రేమలు ఆప్యాయతలు లేవు. డబ్బు డబ్బు మీద ప్రేమతోనే మానవ సంబంధాలు కొనసాగుతున్నాయి. అర్థమైంది కదా? ఇక వాదన చేయటం ఆపి అసలు విషయం తెలుసు, నాంచకుండా.
0: ఇందులో నాంచటానికి ఏముంది నాయన? నాకెవరి కష్టము దోచుకోవటం, ఎవరి సహాయం తీసుకోవటం ఇష్టం ఉండదు. ఏదో సాంప్రదాయ ప్రకారం ఇంటి పేరు కలవాడివి, వారసుడితో తలకొరువు పెట్టిస్తే ఆయన ఆత్మ స్వర్గానికి వెళుతుందన్న నమ్మకంతో 50,000 రూపాయలు ఇస్తానన్నాను కదరా.
2: అబ్బో ముష్టి 50,000 మాకేం అవసరం లేదు అత్తయ్య గారు.
0: ఒరే సుధాకర్, నీవేమీ మాట్లాడవేరా? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి చూస్తావేమిట్రా?
2: నేను మాట్లాడుతున్నానుగా, ఇంకా ఆయనేం మాట్లాడతారు?
0: చూడమ్మా సుమిత్ర, తలకొరువు పెట్టేది వాడా నువ్వా?
2: నా అనుమతి లేకుండా ఆయన తలకొరువు పెడతాడని మీరెలా అనుకుంటున్నారు అత్తయ్య గారు?
0: ఎరా సుధాకర్, నీ మాట కూడా అదేనా? చెప్పరా.
2: అంటే అంటే మీ ఉద్దేశం ఏమిటండి అత్తయ్య గారు? భార్యాభర్తల్లో భార్యదో మాట భర్తదో మాట ఉంటుందా? మావయ్య గారు మీరలా ఉండేవారేమో కానీ మేం మాత్రం అలా కాదు. మా ఇద్దరిది ఒకటే మాట. ఏమండి అంతేనా?
1: అంతే అంతే అంతే పెద్దమ్మా.
0: ఇంతకు నువ్వు అనేదేమిటి సుమిత్ర? నా కొడుకు అదే నీ భర్త. చనిపోయిన నా భర్తకి తలకూరు పెట్టాలంటే డబ్బు కావాలి అంతేగా? సరే, అవసరం నాది కాబట్టి తలకొరివి రేటెంతో మళ్ళీ మళ్ళీ బేరమాడే పని లేకుండా ఒకే రేటు ఖచ్చితంగా చెప్పు.
2: చీచిచిచి, బేరమేమిటండి అత్తయ్య గారు బేరం? ఇదేమన్నా వ్యాపారమా? మేమేమన్నా సరుకులు అమ్ముతున్నావా? అలా మాట్లాడతారు ఏమిటండి మరీ విచిత్రంగా?
1: పెద్దమ్మా, నువ్వు అలా బాధపడి నిష్ఠూరంగా మాట్లాడితే నాకేం నీ డబ్బు అవసరం లేదు తెలుసా?
0: నాకెవరి కష్టం ఉంచుకోవటం ఇష్టం లేదన్నానుగా నాయన. ఊరికే ఎందుకులే గాని, నేనిస్తానన్నా 50,000, మీకు నచ్చలేదన్నావు కాబట్టి ఇంకెంత కావాలో అడుగు నాయన. కాదు కాదు, అడగండి నాయన.
2: మళ్ళీ మళ్ళీ అడిగేదేముంది అత్తయ్య గారు? చూడండి, మీరే పెద్ద మనసు చేసుకుని ఇవ్వండి.
0: పెద్ద మనసు గలదాన్ని కనుకే మీరు అడగకుండానే 50,000 ఇస్తానన్నాను. నీవేమో అసలుకే ఎసరు పెడతానంటున్నావు, కాబట్టి నీకెంత కావాలో నువ్వే అడగవమ్మా కోడలా.
2: మీకు తెలియదేముంది అత్తయ్య గారు? మీరు మీ యావదాస్తి మీ కుమారుడైన నా భర్త పేరుతో వ్రాసారనుకోండి, దాయాదుల కోర్టులో కేసు వేస్తే కోర్టుల చుట్టూ తిరగలేక మేము చావాలి. అదే నా పేరుతో వ్రాసారనుకోండి, వాళ్లకు కోర్టుకు వెళ్లే ఛాన్సే లేరు. ఏమంటారు?
1: కరెక్ట్ కరెక్ట్ పెద్దమ్మా, నిజంగా ఈ ఐడియా నాకు రాలేదు చూసావా? సుమిత్ర చెప్పింది చాలా కరెక్ట్. అలా చెయ్యి పెద్దమ్మా, ఏ గొడవ ఉండదు.
0: నేను ఆస్తి మీ పేరుతో రాయనుగాక రాయను, మీ ఇంటికి కూడా నేను రాను. ఇంతటితో ఈ విషయం విడిచిపెట్టి ప్రస్తుతం నేను ఇస్తానన్న 50,000 తీసుకుని పని ముగించుకుని వెళ్ళండి. అర్థమైందా?
2: ఇదే మీ చివరి నిర్ణయమా అత్తయ్య గారు?
0: అవును, ఇదే నా చివరి నిర్ణయం, స్థిర నిర్ణయం కూడా.
1: అబ్బా పెద్దమ్మా, నువ్వు కూడా ఏమిటే తెగిందాకా లాగుతావే.
0: తెగిందాకానా అంటే తెంచుకుందామని అనుకుంటున్నావురా?
3: ఒరే సుధాకర్, చిన్నప్పుడే మీ అమ్మ చనిపోతే నిన్ను నిన్ను నేను పెంచాను రా ఈ చేతులతో, నీకు తల్లి లోటు తీర్చాను.

0: బిజినెస్ వ్యవహారాల్లో తీరిక లేక రాలేదు.
1: ఇప్పుడు కూడా ఎంతో తీరిక చేసుకుని రావాల్సి వచ్చింది. మేమేమో మధ్యాహ్నానికి బయలుదేరి వెళ్ళాలి. మీ వ్యవహారం చూస్తుంటే అనవసరంగా వచ్చామేమో అనిపిస్తోంది.
2: అంటే ఏమిటమ్మా నీ ఉద్దేశం? మనిషి చనిపోతే కూడా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తారా ఏమిటి?
1: చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చినా, కాళ్ళల్లో చెప్పులు పెట్టుకుని వచ్చినా వచ్చిన వాళ్ళం ఇక్కడే ఉండిపోవుగా. వెళ్ళక తప్పదిగా అత్తయ్య గారు.
2: వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నేనేమన్నా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నానా ఏమిటి? ఒకవేళ ఉంటే మాత్రం మీరు ఉంటారా?
1: అత్తయ్య గారు, ఇక ముసుగులు గుద్దులాట వద్దండి. సూటిగా అసలు విషయం చెప్పండి.
2: ముసుగులో గుద్దులాటలా మాట్లాడుతుంది ఎవరమ్మా? నువ్వు కాదు, అసలు విషయం సూటిగా చెప్పాల్సింది నేను కాదు, నువ్వు.
1: అబ్బబ్బబ్బా, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పమంటారు? ఇంతకు ముందేగా చెప్పాను.
2: నేను చెప్పానుగా సుమిత్రా నా అభిప్రాయాన్ని.
0: అంటే ఈ ఇల్లు పొలం నాకు రాయవా పెద్దమ్మా?
2: రాయనుగాక రాయను.
1: సరే పదండి, వెళ్ళిపోదాం.
0: ఏం పెద్దమ్మా, వెళ్ళమంటావా?
2: అంటే నా ఆస్తి మీ పేరుతో రాయకపోతే ఆయనకు తలకొరు పెట్టనంటావు, దహన సంస్కారాలు చేయనంటావు, అంతేనా కొడుక?
0: అంతే పెద్దమ్మా.
2: సరే అయితే వెళ్ళండి రా, వెళ్ళండి.
1: అత్తయ్య గారు, మీరు మతుండే మాట్లాడుతున్నారా? మావయ్య గారికి మా వారు తలకొరివి పెట్టకపోతే ఆయన ఆత్మ పుణ్యలోకాలకు వెళ్ళదు. ఆ విషయం తెలుసా? పుత్రులు లేని వారి ఆత్మ పున్నామ నరకానికి వెళుతుందని. మీకు మాత్రం తెలీదా అత్తయ్య గారు?
2: చనిపోయిన ఆయన ఆత్మ ఎక్కడికెళ్తుందో నాకు తెలియదు, కానీ నాకున్న యావదాస్తి మీకు రాస్తే నేను మాత్రం బ్రతికుండగానే నరకం అనుభవించాలి. కాబట్టి చివరిసారిగా చెప్తున్నాను, 50,000 తీసుకుని చేస్తే చేయండి, లేదంటే వెళ్ళండి.
1: ఆ ముష్టి 50,000 మాకేం అవసరం లేదండి. పదండి వెళదాం. బో, ఇంకా ఇక్కడే నిలబడ్డారే, సిగ్గు లేకుండా రండి.
0: వెళ్తున్నాం పెద్దమ్మా.
2: వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి.

0: ఏమమ్మా దుర్గమ్మ?
1: వచ్చావా సీతమ్మ?
0: అబ్బా దుర్గమ్మ, నీ ఎటకారాల తర్వాత కానీ అదిగో ఆ వెళ్ళేది నీ మరిది కొడుకు కొడలనుకుంటా?
1: అవును.
0: అవునా? మరి వచ్చి 10 నిమిషాలు కూడా కాలేదు, ఎక్కడికెళ్తున్నారు? చేతిలో సూట్ కేసు కూడా ఉంది, కొంపదీసి వెళ్ళిపోతున్నారా ఏమిటి?
1: అవును.
0: అవునా? అయితే నీ భర్త శవాన్ని ఎవరు దహనం చేస్తారు? ఇంతకీ అసలు వచ్చింది ఎందుకంట, వెళ్ళిపోతుంది ఎందుకంట?
1: అది అది
0: పర్వాలేదులే చెప్పవమ్మా, ఇన్నాళ్ళ నుంచి పక్క పక్కనే ఉంటున్నావు, నా దగ్గర కూడా రహస్యాలేంటి?
1: రహస్యం ఏమీ లేదు సీతమ్మ, నాకున్న యావదాస్తి వాళ్ళ పేరుతో రాస్తే గాని తలకొరివి పెట్టనన్నాడు నా కొడుకు.
0: అలాగా మరి నువ్వేమన్నావు?
1: ఇందులో అనటానికే ఉంది, ఉన్నదంతా వాళ్ళకిస్తే నేనేమైపోవాలి, నన్నెవరు చూస్తారు?
0: అందుకని తలకొరి పెట్టడానికి వచ్చిన వారసుడికి ఆస్తి పెట్టనన్నావా ఏంటి?
1: అవును. ఏ
0: ఎంత పని చేసావు దుర్గమ్మ, నీకున్నది వారసుడు ఒక్కడే, వాణ్ణి కూడా దూరం చేసుకున్నావు, ఇప్పుడు ఆ శవానికి ఎలా దహన సంస్కారాలు చేపిస్తావు?
1: అంటే ఏమిటి సీతమ్మ నువ్వనేది? నా ఆస్తి వాడి పేరుతో పెట్టి నన్ను ముచ్చెత్తుకుని బ్రతకమంటావు అంతేనా? అదేగా నువ్వు చెప్పేది?
0: అది కాదు దుర్గమ్మ, ఆస్తి తన పేరుతో వ్రాయనన్నావని నీ కొడుకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం ఎలా జరిపిస్తావని అడుగుతున్నాను.
1: నేనెలాగో జరిపిస్తానుగా.
0: అదే ఎలాగని అడుగుతున్నాను.
1: అబ్బా నేనెలాగో జరిపిస్తానన్నానుగా, నన్ను విసిగించుకుంటా వెళ్ళు.
0: ఏమిటమ్మా నీకు గడుస్తాను, ఇన్నాళ్ళ బట్టి రాని నీ కొడుకు ఇప్పుడు వస్తాడా అన్నందుకు చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా ఇలాగే పోట్లాడి అందరినీ పంపించేశావు. ఇప్పుడేమో రాడనుకున్న కొడుకు వచ్చాడు, ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు. నువ్వేమో శవాన్ని ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావు, శవాన్ని సాగనంపే పని చూడమన్న నాకు ఏవో కుంటి సాకులు చెప్తావా?
1: అబ్బా నా బాధ నేను పడతాను కానీ నువ్వెళ్ళు సీతమ్మ.
0: దుర్గమ్మ నువ్వు అసలు మతుండే మాట్లాడుతున్నావా? ఇంటి పక్క శవాన్ని పెట్టుకుని మమ్మల్ని భోజనం చేయకుండా ఎంతసేపు ఉండమంటావు? ఇదిగో నీ ఇష్టం అనటానికి ఇది నీ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాదు, ఆ విషయం గుర్తుంచుకుని మాట్లాడు, అర్థమైందా?
1: ఏమిటి సీతమ్మ నువ్వు అనేది? అంటే నేనేం చెయ్యాలనుకుంటున్నానో నీకు చెప్పాలంటావు అంతేనా?
0: తప్పకుండా. ఇది ఊరనుకున్నావా వల్లకాడనుకున్నావా? మాట్లాడితే నా ఇష్టం అనటానికి.
1: ఇదిగో సీతమ్మ కొద్దిగా నోరు సంభాళించుకుని మాట్లాడు, నీవేమీ నా చుట్టానివి కాదు పక్కానివి కాదు, అన్ని విషయాలు నీకు చెప్పి చేయటానికి. అసలు ముందు నా ఇంట్లోంచి బయటకు నడు.
0: ఇదిగో దుర్గమ్మ నీకింత పొగరు పనికిరాదు.

0: నన్నింట్లోంచి బయటకు వెళ్ళమంటావా? నీ కొడుకుతో కూడా ఇలాగే పొగరుగా మాట్లాడుంటావు. అందుకే నీ భర్త శవాన్ని అనాథన చేసి వెళ్ళిపోయాడు. అసలు అందరినీ నిరోధం చేసుకుని నువ్వెలా నీ భర్త శవాన్ని దహనం చేపిద్దామనుకుంటున్నావు?
1: అసలు నీ ఉద్దేశం ఏమిటి సీతమ్మ? శవాన్ని ఇక్కడి నుంచి తీయలేదనా? నా ఆస్తి నా కొడుకు రాయలేదనా? కాస్త అర్థమయ్యేటట్లు చెప్పు.
0: అది కాదు దుర్గమ్మ, ఏదో నీ కొడుకు అడిగినట్లుగా నీ ఆస్తి వాడి పేరుతో వ్రాసినట్లయితే ఈ పాటికి శవయాత్ర ముగిసేది కదా.
1: సీతమ్మ, నీ మనసులోని ఉద్దేశం ఇప్పుడు బోధపడింది నాకు. అసలు నువ్వు ఎప్పటినుంచో నా ఇల్లు పక్కనున్న నీ స్థలంలో కలుపుకోవాలనుకుంటున్నావు, అవునా? నేనెలాగో నీకు అమ్మనన్నాను. పట్నంలో ఉంటున్న సుధాకర్ పేరుతో రాస్తే వాడెలాగూ ఇక్కడ ఉన్నాడు కాబట్టి నా ఇల్లు వాడి దగ్గర తక్కువ రేట్లో కొనుక్కోవచ్చు అని, అంతేగా?
0: అయ్యో దుర్గమ్మ, నువ్వు అలా అనుకుంటున్నావా? చీచి, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. కాకపోతే విధవ ఆస్తి కోసం అయిన వాళ్ళని దూరం చేసుకున్నావే అని, అందరూ ఉండి కూడా నీ భర్త శవాన్ని మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేయాల్సి వస్తుంది అన్నదే నా బాధ.
1: నా బాధ నేనే పడతానులే కానీ సీతమ్మ, నా గురించి నువ్వు ఎక్కువగా బాధపడకు. నీ ఆరోగ్యం చెడిపోద్ది, సరే వెళ్ళరా సీతమ్మ.
0: ఇంతకీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పలేదే.
1: నేనేం చేస్తానో చూస్తావుగా సీతమ్మ.
0: చివరికి నీ భర్త శవానికి మున్సిపాలిటీ వాళ్ళే గతి అనుకుంటా.
1: సరేలే, భగవంతుడు ఎలా రాస్తే అదే జరుగుతుంది. విధిరేఖతో ఎవ్వరూ తప్పించలేరుగా సీతమ్మ.
0: అంతేనమ్మా, అంతే.

0: ఇదిగో మామగారు, ఇదేనా అనాథ శవం? ఏమిటి మాట్లాడకుండా నా ముఖం వైపు చూస్తున్నారు? రండి రండి, ఆ శవం లేపండి, తీసుకెళ్దాం.
1: ఎవరు మీరు? అనాథ శవం ఏమిటి?
0: మేము మున్సిపాలిటీ నుంచి వచ్చాంలే.
1: అయితే?
0: అయితే ఏంటమ్మా, ఇప్పటికి 2 రోజుల నుంచి శవాన్ని దానం చేయకుండా అలాగే పెట్టుకుని కూర్చున్నారు. ఎవరో వస్తారు దానం చేస్తారు అన్నారంట. వాళ్ళు రావటం, దానం చేయకుండా వెళ్ళిపోవటం కూడా అయిపోయిందటగా. చుట్టుపక్కల వాళ్ళు శవం కుళ్ళి వాసన వస్తుందని మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ అనాథ శవం ఉంది, తీసుకెళ్ళండి అని. అర్థమైందమ్మా?
1: చనిపోయింది నా భర్త, ఆయన ఏమి అనాథ కాదు.
0: అబ్బా మామగారు, మీరు శవం పక్క నుంచి లేతే మేము శవాన్ని తీసుకెళ్తాం. ముందు మీరు లేవండి.
1: నేను లేవనగాక లేవను. నా భర్త అనాథ కాదు. దిక్కులేని శవలా మీరు దహనం చేయవలసిన కర్మేం పట్టలేదు.
0: మామగారు, మీరు పెద్దవారు, ఇలా మొండికేట ఏమైనా పద్ధతిగా ఉందా చెప్పండి. మీరు మమ్మల్ని విసిగించకుండా పక్క తప్పుకోండి. ఇప్పటికే 2 రోజులైంది, చూడండి శవం ఉబ్బిపోయి కంపు కొడుతుంది. ఇంకా ఈ శవం ఇలాగే ఇక్కడే ఉంటే చుట్టుపక్కల కలర వ్యాపించిద్ది, తప్పుకోండి.
1: ఓహో, నేను తప్పుకోనుగాక తప్పుకోను.
0: మామగారు, ఇలా అయితే మిమ్మల్ని బలవంతంగా ఈడ్ చేయాల్సి ఉంటుంది. పెద్దవారిని గౌరవిస్తుంటే
1: ఉండవయ్యా బాబు. అడుగో మా అబ్బాయి వస్తున్నాడు. రానాయనారా బాబు, నీ పేరేమిటి?
0: మామగారు, మీకేమైనా పిచ్చా ఏంటి? మా అబ్బాయి అంటున్నారు, నీ పేరేంటి అంటున్నారు.
1: తొందర ఎందుకు నాయన, ఇప్పుడే తెలుస్తుంది చూడు. బాబు, నీ పేరేమిన్నాయనా?
2: నా పేరు కిరణ్ కుమార్ అమ్మా. నన్ను అనాథ శరణాలయం మేనేజర్ సత్యనారాయణ గారు పంపించారు.
1: అర్థమైంది నాయన, అందుకే నీ పేరేమిటని అడిగాను. సరిగ్గా సమయానికి వచ్చావు. ఇదిగో బాబు, ఈ కాగితంలో మన ఇంటి పేరు, గోత్రం పేరు రాసింది. ఇదిగో ఈ 10,000 రూపాయలు తీసుకుని వెళ్ళు. పంతులు గారికి నేను ఫోన్ చేశాను, ఆయన అక్కడికి వచ్చి నిన్ను కలుసుకుంటాడు. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నగారి దహన సంస్కారాలు చేసిరా. వెళ్ళు బాబు.
2: అమ్మా, నేను?
1: నువ్వు నా మానసపుత్రుడివి బాబు. మీ నాన్నగారి దహన సంస్కారాలు నిర్వహించిన మరుక్షణం నువ్వు నా దత్తపుత్రుడివి. నీ గురించి అన్ని విషయాలు సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. నీకు చదవంటే ప్రాణమంటగా నీలాంటి బుద్ధిమంతుణ్ణి పంపి సత్యనారాయణ గారు నాకెంతో మేలు చేశారు. నేనెంత అదృష్టవంతురాలి బాబు.
2: అదృష్టం నీది కాదమ్మా, నాది. అనాథాశ్రమంలో ఉంటూ ఎంతో కష్టపడి చదివి ఇంటర్ వరకు వచ్చాను. ఇక్కడి నుంచి నా చదువుకి, నా పోషణకి, శరణాలయానికి భారంగా ఉన్న సమయంలో సత్యనారాయణ గారు పిలిచి మీరు నన్ను పుత్రుడిగా స్వీకరిస్తున్నారని చెప్పి పంపించారు. మీరేమో నేను మీకు దొరకటం అదృష్టం అంటున్నారు.
1: ఆయన వాళ్ళు డబ్బు కాసిపడి మీ నాన్నగారి శవాన్ని దహనం చేయటానికి నిరాకరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆయనది అనాథ శవం తీసుకెళ్తానంటున్న తరుణంలో నువ్వు

0: దేశానికి వచ్చి నా భర్త అనాథ కాదు అని నిరూపించావు బాబు.
1: మామగారు, ఇప్పుడు వచ్చిన కుర్రాడిని మీరు మీ కొడుకు అంటున్నారు, ఆ కుర్రాడేమో అనాథ శరణాలయం నుంచి వచ్చానంటున్నాడు. ఇప్పుడికిప్పుడే ఈ కుర్రాడు మీ కొడుకు ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు.
0: నీకేం అర్థం కానవసరం లేదు నాయన, మాకు అర్థమైంది అది చాలు. బాబు కిరణ్, నేను చెప్పింది గుర్తుందగా, మున్సిపాలిటీ వ్యాన్లో వెళ్ళు, వ్యాన్కి కిరాయి డబ్బులు ఇచ్చి కార్యక్రమం సక్రమంగా జరిపిరా, వెళ్ళు నాయన.
2: అలాగేనమ్మా, అంతా నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఏమయ్యా అలా జెండాకర్లా నిలబడి నా ముఖం వైపు చూస్తావే? ఆ పక్క నిల్చున్న ముగ్గురు నువ్వు కలిపి నలుగురు నాన్నగారి శవాన్ని తీసుకెళ్లి వ్యాన్లో పెట్టండి.
0: బాబు కిరణ్,
2: అమ్మా
0: చదువుకుంటున్నావా?
2: అవునమ్మా. ఏమిటమ్మా?
0: ఇవిగో ఈ కాగితాలు చూడనాయన. బాబు ఏమిటి బాబు ఇది? ఆ కాగితాలు చదివాలా కళ్ళ వెంట నీరు కారుస్తున్నావెందుకు కిరణ్?
1: అమ్మా, ఒక అనాథనైన నాకు మీరు తల్లిలా చేరదీశారు, కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆస్తి నా పేరుతో రాసి మీకు వారసుని చేశారు. అయినా మీ తదనంతరం కాకుండా మీరు బ్రతుకుండగానే నా పేరుతో ఆస్తి రాశారేమిటమ్మా?
0: చూడాయినా, ఇక నుంచి నీకు గాని నాకు గాని మనం అనాథలం అన్న భావన రాకూడదు అని అలా చేశాను. నువ్వు నా కొడుకు, నన్ను ఆదరించాల్సిన బాధ్యత నీది, నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావన్న నమ్మకంతోనే అలా చేశాను తప్ప.
1: అయ్యో తప్పని కాదమ్మా, ఈ రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వారి సేఫ్టీ కోసం ఎంతో కొంత ఆస్తిని దాచుకుంటున్నారు కదా, అందుకని.
0: బాబు నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నీకు డబ్బు వచ్చిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని అనుమానం ఉంది, అంతేనా?
1: ఎంతైనా డబ్బు పాపిస్తుంది కదమ్మా.
0: నువ్వు మంచివాడివేగా బాబు.
1: ఏదైనా మీ తదనంతరం నాకు రాస్తేనే బాగుండేది, నాకు మాత్రం మనసులో ఈ పాపిస్టు డబ్బు వలన.
0: డబ్బు పాపిస్టుదే బాబు, కాదనను, కానీ ప్రతి మనిషిలోనూ కృతజ్ఞుడు కృతజ్ఞుడు అని ఇద్దరుంటారు. ప్రస్తుతం నీ మనసు కృతజ్ఞతతో నిండి ఉంది, ఇక నీలో కృతజ్ఞుడు ప్రవేశించే అవకాశమే లేదు. పోనీ నువ్వు అనుకున్నట్లు ఒకవేళ నువ్వు నన్ను వెళ్ళగొట్టావే అనుకో,
1: అమ్మా
0: నేను వెళ్ళి నువ్వు వచ్చిన అనాథాశ్రమంలో ఉంటాను.
1: అమ్మా,
0: అయ్యో ఇదేమిటి కిరణ్, నా కాళ్ళు పట్టుకుంటావేమిటి? అయ్యయ్యో ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి, ఏడుస్తున్నావా చిన్నపిల్లళ్ళా, ఊరుకో బాబు.
1: అమ్మా ఎంత మాట అన్నావమ్మా, నేను బ్రతుకుండగా నువ్వు అనాథవు కావమ్మా. ఒకవేళ నువ్వు ఆస్తి లేని దానిపైనా నువ్వు నాకు ఎంతో మహోన్నతమైన అమ్మస్థానాన్ని ఇచ్చి నాకు తల్లి లేని లోటు తీర్చావమ్మా. అవసరమైతే కూలి పనిచేసైనా నేను పోషించుకుంటానమ్మా, పోషించుకుంటాను.
0: చాలు బాబు చాలు, ఆ మాట చాలు బాబు, ఈ జన్మకి ఈ వరం చాలు. చదువుకో బాబు, బాగా చదువు. నువ్వెంతవరకు చదవాలనుకుంటున్నావో అంతవరకు చదువు, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అంతవరకు చదువు, నీ లక్ష్యాన్ని చేరుకో. డబ్బు గురించి ఆలోచించుకోవద్దు బాబు, ఎంత ఖర్చైనా పర్వాలేదు, చదువు బాబు బాగా చదువు.
1: చదువుతానమ్మా చదువుతాను. అమ్మా అనాథనైన నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన నీకు ఈ అనాథ వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానమ్మా.
0: బాబు కిరణ్, ఇంకెప్పుడు నువ్వు అనాథ అన్నమాట అనకు. నువ్వు కాదు బాబు అనాథవు, డబ్బే ప్రధానమనుకుని కన్నవాళ్లను కట్టుకున్న వాళ్లను దూరం చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. డబ్బుండి ప్రేమ ఆప్యాయతల కరువై మనశ్శాంతి లేక జీవిస్తున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు. మనిషిగా జన్మించి మానవత్వాన్ని మరచి దానవులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు వాళ్ళ అనాథలు బాబు, నువ్వు కాదు అనాథవు. బాబు కిరణ్, ఇంకెప్పుడు అనాథవని నువ్వు అనుకోవద్దు, నాతో అనద్దు. నీకు నేనున్నాను, నాకు నువ్వున్నావు, సరేనా?
1: సరేనమ్మా. అమ్మా
0: బాబు
1: అమ్మా.
3: మీరింతవరకు అనాథ నాటిక విన్నారు. రచన శ్రీపాశం గోపాలకృష్ణమూర్తి. ఇందులో పెద్దమ్మ శ్రీమతి మట్టా విజయలక్ష్మి, సుధాకర్ శ్రీ పి శ్రీనివాసరావు, సుమిత్ర శ్రీమతి అమ్మన్న విజయలక్ష్మి, కిరణ్ శ్రీ ఎమ్మెల శ్రీనివాసరావు, సీతమ్మ శ్రీమతి చివుకుల ఉమాదేవి, మున్సిపల్ ఉద్యోగి శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, సహకారం కుమారి లక్కోజు భానుమతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి కార్యక్రమంలో మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం వింటారు. పి నందకుమార్ గారు వైలెన్, బివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. కాంభోజి రాగ ఆలాపన తానం పల్లవి సాహిత్యం పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి గుహగణపతి జనని శ్రీకరి పాహిమాం ఖండ త్రిపుట పల్లవి ఎత్తుగడ సంబంధించి 5 అక్షరాలు వదిలి

0: Halle.
1: రాగం తానం పల్లవి కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గానం విన్నారు. పి నందకుమార్ గారు వైలెన్, వివిఎస్ ప్రసాద్ గారు మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రగీతాలు.

0: ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
2: సూక్తులతో సుధలు పంచుతూ
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.